0: property claims, replace residential and commercial roofs, hail to their contracting.
1: King and Cardinal, unique desi burger joint with spicy Indian fast food. Thank you for being in our journey.
2: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
3: गत 24 నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెనింగ్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బి పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ ఎవ్రీ India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

ఇది రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 తెలుగు హృదయాల స్వరం. శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం. మీ ఆర్జే శ్రీకాంతితో మీరు ఎవ్రీ ఫ్రైడే 7 to 9 ఇన్ ద హ్యాపీ అవర్ షో ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభిని. ఈ షో మాత్రం ప్రస్తుతం రేడియో సురభి ఒక్క దాంట్లోనే వినగలరు. సో హోప్ఫుల్లీ యూఆర్ ఆల్ రెడీ. ఐ నో డీటోర్ జింగిల్ ప్లే అయింది. నా ఫేవరెట్ జింగిల్ అది. సో కాల్స్ ఆ షో ఒకవేళ దాంతో స్టార్ట్ అయితే గనక అది చాలా సక్సెస్ఫుల్ షో అవుతుంది. రాజేశ్వరి గారి షో లాగే నా కాల్స్ లో కూడా, నా షోలో కూడా బోల్డ్ అంది కాల్స్ వచ్చేసి బోల్డ్ అంత హ్యాపీనింగ్ అయిపోతుంది అని ఒక చిన్న ఏదో ఒక దాన్ని ఏమంటారు హ్యాపీనెస్. సో ఆ జింగిల్ ప్లే చేయడం జరిగింది. బట్ హ్యాపీ హ్యాపీ ఫ్రైడే ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగా అందరూ కూడా హ్యాపీ ఫ్రైడే. ఈ ఫ్రైడే ఈ రోజు ఇక్కడ దాకా వచ్చారు అంటే మీ వీక్ అంతటిని బ్రహ్మాండంగా అన్లాక్ చేసేసి ఒక రిఫ్రెషింగ్ ఒక హాలిడే మోడ్ లోకి ఎంటర్ అయిపోతున్నందుకు మీ అందరికి ఈ ఎంటర్ అయ్యే టైం మోస్ట్ హ్యాపీయెస్ట్ అవర్ గా అవ్వాలి అని కోరుకుంటూ మీ ఆర్జే శ్రీకాంతి 7 to 9 PM మీతో ఉంటుంది. మనం క్విక్ గా మన కిడ్స్ ట్రివియా సెషన్ స్టార్ట్ చేసేద్దాము. కానీ దానికంటే ముందు ఈ వీక్ లో నేను ఎంతగానో హోల్డ్ ఆన్ చేసుకుంటున్నది ఏంటో తెలుసా? మన చెన్నైలో సెలబ్రేషన్స్. ఎస్, ఐ ఆమ్ సో హ్యాపీ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ చెన్నై అండ్ అట్రిబ్యూట్ టు విజయ్ గారు విత్ ద సాంగ్. అండ్ కిడ్స్ అందరూ రెడీగా ఉండండి, మీ ఆర్జే శ్రీకాంతి కాల్ చేస్తుంది. అండ్ నా పేరు ఖచ్చితంగా అడుగుతాను, సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నా పేరేంటి. విల్ బి ట్రివియా క్వశ్చన్ 2. నా పేరు శ్రీకాంతి, మీ హ్యాపీ అవర్ ఆర్జే.

0: హలో హలో అండి. సో మనకి ఒక వండర్ఫుల్ కాలర్ ఇంకా క్వశ్చన్స్ అడగకుండానే చక్కగా కాల్ చేసి నేను పాట పాడదాం అనుకుంటున్నాను శ్రీకాంతి ఆంటీ అని అడిగారు. సో ఎవరో మనమే కనుక్కుందాం. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడవా. సాహితి. సాహితి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ కాంట్రిబ్యూటింగ్ ఆర్ వాలంటీరింగ్ టు సింగ్. What do you want to sing?
1: I want Oshama Beach song.
0: Konchu clear ga gattiga cheppava.
1: I want Oshama Beach song.
0: Nannu play cheyamantavu? Nu paadtav anukunna na paata okka sari paadava poni.
1: Oshama Beach
0: song. KDM la light body lo atu itu. ఓకే, నేను అది ప్లాన్ అప్ చేస్తాను ఖచ్చితంగా. సాహితి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాగుందండి. సో నేను ఇంకా క్వశ్చన్స్ అడగలేదు, ఏంటో అప్పుడే కాల్స్ వస్తున్నాయి అనుకుంటూ ఉన్నాను. బట్ నేను ఖచ్చితంగా కూడా సాహితి అడిగిన పాటని ఫస్ట్ షోర్ లైన్అప్ చేసి ప్లే చేస్తాను. బట్ మన ట్రివియా క్వశ్చన్స్ గబగబా మొదలు పెట్టేద్దాం, ఎందుకంటే మనకున్నదే కొంచెం టైం. అండ్ కిడ్స్ ట్రివియా క్వశ్చన్స్ వేరు, అడల్ట్ ట్రివియా క్వశ్చన్స్ వేరు. ఎవరైనా పెద్దవాళ్ళు కనుక పిల్లల క్వశ్చన్ ఆన్సర్ చేద్దాము అనుకుంటే మీ క్వశ్చన్ మారిపోతుంది. సో జాగ్రత్తగా వినాలి. అండ్ నా పేరు శ్రీకాంతి, గట్టిగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. సో దిస్ ఇస్ ద క్వశ్చన్, విచ్ ఇస్ ద వరల్డ్స్, ఇది వద్దులే పాపం, ఇది పిల్లలు ఆన్సర్ చేయలేరు, నేను ఏదో అడుగుదాం అనుకున్నాను. ఓకే, ఎస్, వాట్ ఈస్ ద మెయిన్ ప్రొఫెషన్ ఆఫ్ నింటెండో క్యారెక్టర్ లింగ్వీ? వాట్ ఈస్ ద మెయిన్ ప్రొఫెషన్ ఆఫ్ నింటెండో క్యారెక్టర్ లింగ్వీ? ఈ క్వశ్చన్ కి సమాధానం తెలిసిన వాళ్ళకి ఏం చేయాలో బాగా తెలుసు. కానీ ఇప్పుడే కనుక ఎవరైనా ట్యూనింగ్ అయి ఉంటే గనక మీరు వింటున్నారు కిడ్స్ ట్రివియా క్వశ్చన్ సెషన్ విత్ మీ ఆర్జే శ్రీకాంతితో ఆన్ ద హ్యాపీ అవర్ ఫ్రమ్ 7 to 9 PM ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి. సో ఎవరికైనా కనుక ఆన్సర్ తెలిస్తే

వస్తే స్టూడియో కాల్ చేసేయచ్చు. అండ్ మా స్టూడియో నెంబర్ 9726361966. నేను ఆలస్యం చేయకుండా నెక్స్ట్ సాంగ్ వేస్తాను, కానీ కిడ్స్ ఎవరైనా క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అనుకుంటే నేను వాళ్ళని ఖచ్చితంగా ఆన్లైన్ తీసుకుంటాను. మొహమాట పడకుండా, ఆలోచించకుండా టక్కన ఫోన్ చేసేసేయండి. శ్రీకాంతి అండి ఈస్ వెయిటింగ్ ఫర్ యూ ఆల్. సో క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ ప్రొఫెషన్ ఆఫ్ నింటెండో క్యారెక్టర్ లింగ్వి? ఇఫ్ యూ నో ద ఆన్సర్, do call the studio, and this wonderful song is for all of you.

అలా ఒక ఇంకా నేను చెన్నై మోడ్ లోనే ఉన్నాను. సో ఆ తమిళ్ మూవీస్ అండ్ తెలుగు సాంగ్స్ లోనే ఉన్నాను. సో నమ్మ చెన్నై మక్కలే ఒక సూపర్ సూపర్ హ్యాపీ సెలబ్రేషన్ మోడ్ లో ఉండుంటారు అందరూ, ఆల్ విజయ్ ఫ్యాన్స్. అండ్ నేను కూడా అలాగే, నేను విజయ్ ఫ్యాన్ కానని చెప్తే బాగోదేమో, ఇప్పుడు ఆయన ఇదైపోయారు కాబట్టి, చీఫ్ మినిస్టర్ అయిపోయారు కాబట్టి. మా ఇంట్లో పిల్లలు ఆర్ విజయ్ ఫ్యాన్స్. సో నేను కూడా మా పిల్లలు అంటే నేను మా పిల్లలు ఫ్యాన్స్ కాబట్టి నేను కూడా అలా ఇష్టం. కానీ చెన్నైతో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చెన్నై వెళ్ళినంత వరకు అమ్మో చెన్నయ్య తమిళ అర్వమా అనుకుంటారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అది తప్ప ఇంకేది నచ్చదు. నేను డాలస్ రాక ముందు ఒక ఫ్యూ ఇయర్స్ చెన్నైలో ఉన్నానమాట. అండ్ ఐ లవ్ చెన్నై అండ్ ద ట్రెడిషన్ దాట్ హ్యాపెన్స్ ఇన్ చెన్నై. సో ఆ ట్రెడిషన్ గురించి మాట్లాడితే ఆ షో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఏంటి కిడ్స్ ట్రివియా క్వశ్చన్ ఈ రోజు కాల్ ఎవరు చేయలేదు? దర్శన్, దిశాంత్ ఏమైపోయావు? ఏంటి ఇంత ఈజీ క్వశ్చన్? వాట్ ఈస్ ద మెయిన్ ప్రొఫెషన్ ఆఫ్ నింటెండో క్యారెక్టర్ లింగ్వి? ఎవరికి తెలియదు ఆన్సర్? తెలీదా? నింటెండో ఆడే పిల్లలందరికి అవమానం.

So you have to answer this question. Okay, I'll go to the next question. If you know the answer for both the questions, you can answer this one. Who was inaugurated as U.S. President in 2009? Who was inaugurated as U.S. President in 2009 is the question. సో మనం నెక్స్ట్ పాట వేస్తున్నా నేను, కానీ ఈ రోజు నేను చాలా డిఫరెంట్ టాపిక్ మాట్లాడదాం అనుకుంటూ ఉన్నాను. నేను చిన్నప్పుడు రేడియోతో నాకున్న అనుభవాలు, సినిమాతో ఉన్న నాకున్న అనుభవాలు అండ్ క్యాసెట్. ఎందుకంటే ఈ రోజు ఎవరైనా రేడియో సురభి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉంటే నేను రిలీజ్ చేసిన రీల్ కూడా క్యాసెట్ గురించే ఉంటుంది. సో క్యాసెట్ తో మనకున్న మెమరీస్, ఆ క్యాసెట్ ని పట్టుకుని అది ఎప్పుడైనా స్టక్ అయిపోతే దాన్ని గబగబా పెన్సిల్ తో తిప్పి దాన్ని నీట్ గా చేసి ఒక సైడ్ ఏ సైడ్ బి ఇలాగా ఒక అద్భుతమైన మెమరీస్ ఎవరెవరికైతే క్యాసెట్స్ తో ఉన్నాయో అవన్నిటి గురించి కూడా మాట్లాడదాము. కొంచెం విల్ గో బ్యాక్ ఇన్ టు ఆర్ జనరేషన్ స్వీట్ మెమరీస్ అని అనిపించింది. అండ్ అందరూ చాలా టాపిక్స్ మాట్లాడుతూ ఉంటారు, క్యాసెట్ గురించి మనం ఎందుకు మాట్లాడకూడదు అనిపించింది. సో వెయిట్ ఫర్ ద టాపిక్ అండ్ ద క్వశ్చన్ ఇస్ స్టిల్ ఆన్. నేను టూ క్వశ్చన్స్ అడిగాను. హూ వాజ్ ఇనాగరేటెడ్ యాజ్ యుఎస్ ప్రెసిడెంట్ ఇన్ 2009 వాజ్ మై సెకండ్ క్వశ్చన్. మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ద మెయిన్ ప్రొఫెషన్ ఆఫ్ నింటెండో క్యారెక్టర్ లింగ్వీ. సో ఈ రెండింటికి ఆన్సర్ తెలిస్తే గనక స్టూడియో కాల్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఫ్రైడే ఈవినింగ్ మాస్ మజాకా ఒక బాస్ బేస్ అన్ని ఉన్న సాంగ్ వేసేసుకుందామా? దిస్ ఇస్ ఫర్ యూ ఆల్. వస్తుంది, అలా తిరుగుతుంది చక్రం, వచ్చేసింది.

సారీ సారీ అండి, నేను ఈ పాట వేశాను కానీ నేను ఇందాక సాహితి పాప ఒక రిక్వెస్ట్ సాంగ్ చేసింది. సారీ సో మచ్ సాహితి, హోప్ యు ఆర్ స్టిల్ లిస్నింగ్ అండ్ దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ. సారీ అండి అందరికి, సాహితి దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ.

మర్చిపోతే తాగగలను మరువనివ్వదు.

హలో అండి, వెల్కమ్ బ్యాక్. హోప్ఫుల్లీ మన సాహితి ఆ సాంగ్ విని ఎంజాయ్ చేసింది అని ఆశిస్తున్నాను. సారీ సాహితి, వేయడం కొంచెం లేట్ అయింది కానీ ఖచ్చితంగా వేశాను. నేను ఆన్ ఎయిర్ ఎయిర్ ప్రెస్ చేయకుండా మాట్లాడేశాను మీ అందరితో ఇంతకలా. అండ్ దిస్ వండర్ఫుల్ సాంగ్ ఇస్ ఫ్రమ్ హాయ్ నానా. అండ్ నాని గారి మూవీలో అన్ని సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ టూ. థ్యాంక్ యూ సాహితి ఫర్ రిక్వెస్టింగ్ దట్ వండర్ఫుల్ సాంగ్. సో నేను మీ అందరికి ఒక చిన్న బిట్ ప్లే చేస్తానండి. అండ్ ఇఫ్ యు నో విచ్ మూవీ దాట్ ఈస్ ఫ్రమ్, డూ కాల్ ద స్టూడియో అండ్ లెట్ మీ నో. అండ్ ఆర్ యూ రెడీ? ఇంక నేను దీంట్లో కష్టమైన క్వశ్చన్స్ ఏం అడగట్లేదు, జస్ట్ ఆ మూవీ పేరెంటో చెప్తే చాలు నాకు.

0: ఒప్పుకోడు. ఎంత చదివించడమే గొప్ప. ఆడపిల్లకి పై చదువు లేదు కానీ అనిపించేస్తాడు. వచ్చే ఏడాది నువ్వు ఏదో కాలేజీలో జాయిన్ అవుతావు, నన్ను మాత్రం ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తారు.
1: అదేంటి శ్రీను విమల, ఈ పేర్లు గనక మీకు గుర్తుంటే ఇది ఏ మూవీయో చెప్పేసేయండి. కష్టమైన క్వశ్చన్ అడిగాను, ఎందుకంటే ఈజీ క్వశ్చన్స్ అడుగుతుంటే మీరందరు కాల్ చేసి ఏంటండి ఇంత ఈజీ క్వశ్చన్ అడిగితే మేము ఎందుకు ఆన్సర్ చేయకుండా ఉంటాం అంటున్నారు. అందుకనే కష్టమైన క్వశ్చన్. కానీ ఒక హింట్, రవితేజ మూవీ శ్రీను విమల. ఈ విమల అనే పేరు నాకు తెలిసి శ్రీను అని రవితేజ గారి మూవీలో ఈ విమల అనే క్యారెక్టర్ ఒకే ఒక్క మూవీకి ఉంది. హోప్ఫుల్లీ మీ అందరికీ తెలుస్తుంది అనుకుంటాను, ఎందుకంటే కాలర్స్ అందరూ మెస్మరైజ్ చేస్తున్నారండి. రాజేశ్వర్ ఓకే ఫైన్ చూద్దాము. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, రేడియో సర్బిక్ కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? ప్రియా గారు. ఎస్ ప్రియా గారు, ఆన్సర్ తెలుసా ప్రియా గారు మీకు? ఎలా చెప్పేశారు ఎలా?
2: అంటే నేను నెక్స్ట్ థర్డ్ క్యారెక్టర్ వచ్చి
1: మాట్లాడినప్పుడు. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో అండి, మీరు రేడియో సుబిక్ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ గారు, ఆన్సర్ తెలుసా? ఎలా అండి శ్రీను విమల అనే రెండు పేర్లు చెప్తే మీరు అందరూ ఎలా కనబడతారు నాకు తెలియాలి. ఇది థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. హలో అండి, రేడియో సుబిక్ కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? శృతి గారు, ఎలా ఉన్నారు?
3: I'm doing very well. How are you doing?
1: I am good. Meera la unnaru?
3: I'm doing really well. Yesterday we keep a
1: winner.
3: Winner. And that's one of my actually favorite movies.
1: Amma.
3: Autograph.
1: అయ్యో, నేను అందరినీ అడుగుతున్నాను శృతి గారు ఇదే ఆన్సర్. అలా విమల శ్రీను అనగా

0: అని ఎలా చెప్పేస్తున్నారు అని రవితేజ హింసించడం వల్ల అంటారా?
1: కొన్ని శాశికాంతి గారు కొన్ని మంచి మూవీస్ మనకి అట్లా మెమరీలో ఉండిపోతాయి రైట్.
0: ఆసమ్, కరెక్ట్.
1: క్యారెక్టర్స్ మనకి గుర్తుండకపోయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది కదా.
0: అదే కరెక్ట్ కరెక్ట్. కానీ నేను ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. బట్ నాకేమైందంటే ఇందాక రాజేశ్వరి గారి షో అయిపోయే ముందు నేను వచ్చుకొచ్చినప్పుడు ఆవిడ కొన్ని బిట్స్ నాకు కొన్ని మ్యూజిక్ ప్లే చేసి వచ్చినప్పుడు నాకు తెలుసు ఆ మ్యూజిక్, కానీ వెంటనే పేరు గుర్తురాదు. మీ అందరికి అలా వెంటనే పేరు ఎలా గుర్తొస్తున్నాయి? టక్కన్ స్టూడియోకి ఫోన్ చేసి ఎలా చేస్తున్నారు? ఈజ్ అ వెరీ ఆసక్తికరమైన విషయం ఫర్ మీ.
1: ఓకే, నేను ఇంకొక ఆసక్తికర విషయం నా గురించి చెప్తాను. నాకు ఏదన్నా ఒక మూవీ నచ్చితే శ్రీకాంతి గారు దాదాపు 100 సార్లు పార్ట్ టు బ్యాక్ చూడగలను నేను.
0: యాక్చువల్గా నేను కూడా అంతే. కాకపోతే సినిమాలో చూడను, నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉండేది బిందు అని, ఇద్దరం కలిసి మూవీకి వెళ్లేవాళ్ళం. ఇట్లానే 100 సార్లు 100,000 సార్లు వెళ్లేవాళ్ళం సినిమాకి. బట్ సినిమాలో ఎందుకు వెళ్లేవాళ్ళంటే పాటల్లో అది ఒసే, ఇప్పుడు హీరో హీరోయిన్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు హీరో హీరోయిన్ చూసేవాళ్ళం, సెకండ్ టైం ఒసే ఆ వెనకాతల సెకండ్ లైన్ లో థర్డ్ అమ్మాయి ఉంటుంది చూడవే ఎంత కోదిలా ఉంటుంది అది. ఇలా దీని గురించి వెళ్లేవాళ్ళం అనమాట సినిమాకి. బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్స్
1: అవి కూడా
0: అంటుని చూడవే ఎంత కోతిలో ఉంటుంది అది. ఇలా దీని గురించి వెళ్లేవాళ్ళం అనమాట సినిమాకి. బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్స్
1: అవి కూడా అలాంటివి కూడా మేము కూడా చేస్తూ ఉంటాం శ్రీకాంతి గారు. కానీ నాకు వంట చేసేటప్పుడు ఇంట్లో ఏదన్నా బాగా నాకు ఒక తీరని పని ఒకటి ఉంది అన్నప్పుడు ఇలా ఈ పాట సినిమాలు పెట్టుకుని వింటూ చేసుకుంటా, చూసుకుంటూ కాదు వింటూ చేస్తా.
0: నైస్ నైస్, థ్యాంక్ యూ సో మచ్ శృతి గారు అండ్ ప్రియ గారు, శ్రీనివాస్ గారు కూడా ఆన్సర్ చేశారు. సో శృతి గారు ఏంటి, వాట్ ఆర్ యూ డూయింగ్ దిస్ ఈవినింగ్?
1: నేనా అండి, మీ రేడియో సిరబీ హోస్ట్ చేస్తున్న ఈవెంట్ ఉంది కదా ఇప్పుడు సాయంత్రం.
0: ఏంటండి ఈవెంట్?
1: స్వదేశీలో
0: జామింగ్ సెషన్.
1: సారీ, ఐఎమ్ ఆన్ మై డే.
2: నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
3: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్, నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ఫాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
4: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని, నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్, ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
5: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
7: Hi, I am Arti Patnaik. America lo motta modi 24/7 radio, Radio Srubiyani. Kotta frequency tho osnaru, ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukuni radio vinochu. Good luck Radio Srubiyani.
8: You are listening to Radio Srubi 107.9 FM HD3.
9: Hi andi, mana Radio Srubi 4 years complete chesukuna sandarbhana andariki congratulations. Mukhyanga Rajesh శ్రీ గారికి ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. 2 ఇయర్స్ ముందు అనుకుంటాను, నేను చాలా మంది అమెరికాలో నా అభిమానుల్ని ఈ మీ ప్రోగ్రామ్ ద్వారా కలవడానికి, మాట్లాడడానికి అవకాశం నాకు లభించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం నేను యుఎస్ వచ్చినప్పుడు మన రేడియో సురభి ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజశ్రీ గారు, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్.
0: వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్. మనం ఇందాకలా మాట్లాడేసుకుంటూ మేము బ్రేక్ లో కూడా వెళ్ళిపోయా అనమాట. అట్లాగా ఎవరైనా వైబ్ కలిస్తే వి కంటిన్యూ టు టాక్ లైక్ దట్, రైట్? సో దట్స్ వాట్ హ్యాపెండ్. అండ్ మీరందరూ వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతితో ఆన్ ద హ్యాపీ అవర్ ఎవ్రీ

Friday from 7 to 9 p.m. only on the airwaves of Radio Surabhi. So, మెదడుకు మేత కార్యక్రమంలో వచ్చేసామండి మనము. ఈ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కి ట్రివియా క్వశ్చన్స్ తో అయింది. అండ్ ఎందుకు ఈ రోజు పిల్లలు ఎవరు సాహితి తప్ప ఎవరు కాల్ చేయలేదు, నేను మీ అందరినీ మిస్ అవుతున్నాను కిడ్స్. సో బట్ స్టిల్ మనకి నేను ప్లే చేసిన బిట్ పేర్లు చెప్తే కొంచెం చిన్న బిట్ వినిపిస్తే కాల్ చేసి చెప్పిన శ్రోతలందరికీ అసలు నా హృదయపూర్వక దాని ఏమనాలి, ఇంకా నేను ఏమో ఏం చెప్పాలి నాకు తెలీదు. సారీ, చాలా సూపర్ హ్యాట్స్ ఆఫ్ అనమాట అందరికీ. సో ప్రియా గారు, శ్రీనివాస్ గారు, అండ్ శృతి గారు, మీరు ముగ్గురు కాల్ చేసి చెప్పేశారు. అండ్ శృతి గారు, నేను చాలా చాలా కబుర్లు చెప్పేసుకున్నాం. అండ్ మీ అందరికీ ఒక చిన్న ప్రకటన. శృతి గారిని అడిగారు అనమాట, ఎక్కడికి వెళ్తున్నారు శృతి గారు మీరు అని. రేడియో సురభి వాళ్ళ జామింగ్ సెషన్ మైక్లెస్ మెలోడీస్ కి వెళ్తానండి అని. So yes, Mikeless Melodies is happening now at Swadeshi Grocers in Louisville. So evaraina ganaka vellali velli jamin cheskovali manchiga Mikeless Melodies lo participate cheyalanukunte velipondi tondaraga nenu ee program avangane akkada mimmalu andarni meet avutanu. So na next bit vese mundu inkoka వేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను, బట్ ఈ పాట వినేసరండి లేండి. కొంచెం పాట విన్న తర్వాత ఐల్ గివ్ యూ అ వండర్ఫుల్ సాంగ్. దిస్ ఈస్ వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్. అన్ని వండర్ఫుల్ అంటే అవేంటి కాంత అలా అంతే. ఎంజాయ్.

0: అలా అలా ఒక వండర్ఫుల్ సాంగ్ వినేస్తూ మీలో ఎంతమంది ఈ పాట వింటూ మీరు కూడా పాడుకున్నారు నా అలాగే. నేను మధ్య మధ్యలో పాడుతూ మీ అందరికి కావాలని ఆన్ ఎయిర్ వచ్చాను. సో దాట్ యూ ఆల్ కెన్ ఆల్సో జామిన్ విత్ మీ. జామింగ్ సెషన్ అవుతోంది. సో ఖచ్చితంగా జామింగ్ సెషన్ కి స్వదేశీ గ్రాసర్స్ కి వెళ్ళిపోండి. లూయిస్ విల్లో మైక్లెస్ మెలోడీస్ ఇస్ హ్యాపెనింగ్ నౌ ఫ్రమ్ రేడియో సురభి. అలాగే ఈ పాట విన్నాక నేను అడుగుదాం అనుకున్న క్వశ్చన్ మారిపోయింది, క్వశ్చన్ పేపర్ మారిపోయింది. ఏంటంటే సంతోష్ తెలుసు మనకి ఈ సినిమాలో పేరు, కానీ మూవీలో హీరోయిన్ పేరేంటి, త్రిష పేరు ఏంటి, అండ్ త్రిషాస్ ఫ్రెండ్ నేమ్ ఏంటి? సో ఒకటి ఈజీ క్వశ్చన్, ఒకటి టఫ్ క్వశ్చన్ ఎప్పట్లాగే. సో తెలిస్తే కనుక స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. 9726361966 ఈజ్ ద స్టూడియో నెంబర్. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పండి. ఈ మూవీ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఈ సినిమాలో సంతోష్ తో పాటు వేసిన త్రిష గారి ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ త్రిష గారి పేరేంటి మూవీలో, అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్ గా చేసిన ఇంకొక, ఆహా ఓకే మంచి ఫామ్ లో ఉన్నారు అందరూ, చూద్దాం. హలో అండి, మీరు రేడియో సురభి కాల్ చేసేసారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? ప్రియా గారు చెప్పేయండి. కరెక్ట్ గా చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్ పేరేంటి? సినిమాలో పేరేంటి?
1: లల్లి.
2: లల్లి అటండి, నాకు కరెక్ట్ గుర్తులేదు అది.
0: లల్లి కరెక్ట్. లల్లి పెళ్ళికి వచ్చిన
1: ఫ్రెండ్,
0: లల్లి పెళ్ళికి వచ్చిన ఫ్రెండ్ అది నేను, సిరి నేను. ప్రియ గారు కరెక్ట్ గా చెప్పేశారు. నేను చాలా కష్టమైన క్వశ్చన్ అడిగాను అనుకున్నాను. మీరు అన్ని క్వశ్చన్స్ ఇలా ఈజీ ఈజీగా ఆన్సర్ చేసేస్తే ఏం అడగను నేను ఇంకా. మన తెలుగు రేడియో ఛానల్ ఆల్మోస్ట్ చెప్పేస్తారా? సరే, నేను నెక్స్ట్ ఒక సినిమాలో పాట వేస్తాను. ఆ సినిమాలో పాట తెలిస్తే సినిమా పేరేంటో చెప్పండి. దాంట్లో కూడా అడగచ్చు హీరోయిన్ పేరేంటని, నాకే తెలియదు. ఒకవేళ ఎవరికైనా హీరోయిన్ పేరు తెలిస్తే కూడా చెప్పచ్చు ఫోన్ చేసి. ఓకే బాయ్, థ్యాంక్ యూ, నైస్ టాకింగ్ టు యూ. బాగుందండి. నేను నెక్స్ట్ సాంగ్ అయితే వేసేస్తాను. ఈ సాంగ్ లో, ఈ సాంగ్ మూవీ పేరేంటో తెలిస్తే చెప్పండి, అండ్ హీరోయిన్ పేరు, ముఖ్యంగా హీరోయిన్ పేరు తెలిస్తే ఫోన్ చేసి చెప్పండి. వస్తోంది వస్తోంది వస్తోంది.

0: అలా బాలకృష్ణ గారి పాట విన్నాక ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడానికి అసలు లేవు. అలా పాట వింటూ ఎంజాయ్ చేసేస్తూ ఆహా ఎంత బాగుంది ఈ పాట అనుకోవడం తప్పితే ఇంకేం లేదు. కానీ ఎంత మంది కాలర్స్, మీ అందరి మెదడుకి మేత కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలా ఒక పాట వేయంగానే అంటే నాకు తెలుసు అందరికీ తెలుసు ఈ పాటలు ఎందుకంటే చాలా ఫేమస్ హిట్ సాంగ్స్ కాబట్టి, కానీ టక్కుని ఆన్సర్ చెప్పడం అనేది ఇస్ సంథింగ్ వెరీ ఫ్యాసినేటింగ్ ఫర్ మీ. ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టు రాజశ్రీ గారు నన్ను ఏవో కొన్ని క్వశ్చన్స్ అడిగితే నేను చెప్పలేకపోయానమాట, నాకు తెలిసి పాట వెనకాల సబ్ కాన్షియస్ లో ఉంది బయటకు వస్తోంది అని చెప్తున్నాం కానీ ఆన్సర్ చెప్పలేదు. మీరందరూ టకటకా చెప్పేస్తున్నారు. ఎస్ ఓకే, సమ్వన్ ఇస్ కాలింగ్ ద స్టూడియో, లెట్స్ సీ హూ ఇట్ ఇస్. హలో అండి, మీ రేడియో సో బిగ్ కాల్ చేస్తారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో అండి, శ్రీకాంత్ గారు, నా పేరు గిరి.
0: గిరి గారు ఎలా ఉన్నారండి?
1: ఐఎమ్ డూయింగ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఆస్ట్రేలియా గురించి మనం తరచుగా మాట్లాడుతున్నాం ఈ మధ్య
0: బాగా.
1: అయితే ఇప్పుడే నేను ప్రాస్పర్ లో ఉన్నా, ఇప్పుడు ప్రాస్పర్ లో కంట్రీ రోడ్ మీద డ్రైవ్ చేస్తున్నా.
0: కంట్రీ రోడ్
1: కంట్రీ రోడ్ మీద డ్రైవ్ చేస్తుంటే నాకు కనిపించిన దృశ్యం దరిదాపు ఒక 35-40 సంవత్సరాల తర్వాత కనిపిస్తుంది. అది ఏంటంటే ఒక గడ్డి బాంబు ఉంటది, గడ్డి బాంబు. ఓకే,

0: కాదు, మాది పానాసోనిక్ టేప్ రికార్డర్ ఉండేది ఇంట్లో, దాంట్లో ఒకటి క్యాసెట్ తెచ్చుకొని 10 రూపీస్ పెట్టుకుని తెచ్చుకొని ఇంకా రికార్డింగ్ చేయించుకునేది అనమాట. కొత్త క్యాసెట్లు కొనకపోయేది, రికార్డింగ్
1: రికార్డింగ్
0: చేసేవాళ్ళం.
1: సో ఆ మెమరీస్ అన్ని ఒకసారి శ్రోతలకి మన లిజినెస్ అందరికి కూడా గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే క్యాసెట్. కాల్ చేసిన వాళ్ళు క్వశ్చన్ ఆన్సర్ చేసిన తర్వాత బీ రెడీ, ఐ లాస్ట్ దిస్ క్వశ్చన్, సో యూ హ్యావ్ టు ఆన్సర్. మీ మెమరీస్ అన్నిటిని తవ్వండి, స్లోగా తవ్వేసి బయటకు వచ్చేయండి. సో గిరి గారు, మీ ఫేవరెట్ సాంగ్ ఏమైనా ఉందా? చేసేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గిరి గారు, నైస్ టాకింగ్ టు యూ. సో మనము పాత విషయాలు ఏమైనా తెలుసుకున్నప్పుడు ఆర్ మనకి అవి మన మెమరీలో ఉన్న పాతవి అనకూడదు, మన మెమరీలో ఉన్న ఒక మంచి జ్ఞాపకాలు మళ్లీ మనకి తటస్థపడినప్పుడు, అంటే మనం చాలా ఏళ్ల తర్వాత చూస్తే సేమ్ గిరిగారు లాగే అందరం కూడా అబ్బా ఇది అప్పట్లో ఉండేది కదా, అసలు ఇన్ని రోజుల తర్వాత చూసాము అని అనుకుంటాము. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ వండర్ఫుల్ ఫీలింగ్, ఐ నో హౌ ఇట్ ఫీల్స్. అండ్ గిరిగారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ thoughts. So next part ki velipothunna nenu nenaithe. So this is one of another favorite songs. Kani part lo kele mundu inkoka chinna vishayam entante, Sri Lakshmi garu call chesi chepparu Bangar Bullodu ani, alage Satish garu chepparu manaki idi హీరోయిన్ పేరేంటని అడిగాను కదా, అందరూ చాలా తెలియతేటలండి మీ అందరికి. ఓకే, స్టూడియో కాల్ చేస్తున్నారు, కాలర్ వచ్చిన తర్వాత మాట్లాడతాను. హలో అండి, రేడియో
2: శ్రీ
1: ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరండి?
2: మానసా ఇక్కడ.
1: ఒసే మానసా,
2: హాయ్ కాంతి,
1: ఎలా ఉన్నావు? నువ్వు డాలస్ వచ్చావా?
2: నేను డాలస్ రాలేదు, నేను డాలస్ రాక్కర్లేదు, నీతో మాట్లాడాలంటే నేను డాలస్ రాక్కర్లేదు.
1: సూపర్, భలే కాల్ చేసావు, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. అండ్ మామూలుగా మనం మాట్లాడుకోవడము, నువ్వు ఇలా రేడియో సురభికి కాల్ చేసి మాట్లాడడం చాలా బాగుంది.
2: అవును, నేను కూడా ఎవరి వీక్ కాల్ చేయాలి అనుకుంటున్నా. ఈ రోజు రిమైండర్ పెట్టుకొని నేను కాంతితో మాట్లాడాలి, అది రేడియో సురభిలో ఉన్నప్పుడే మాట్లాడాలి అని చెప్తున్నా.
1: సూపర్ సూపర్. ఏంటి, సో శ్రోతలందరికి ఏంటి ఒసే అని మాట్లాడుతున్నాను కదా, ఏమనుకోకండి. ఇది మానస, నా బెస్ట్ ఫ్రెండ్, మేమిద్దరము ఫ్రెండ్స్. ఎప్పుడు వరకు అంటే పెళ్లి కాక ముందు వరకు జస్ట్ ఫ్రెండ్స్. ఎలా ఇంటర్ కలిసి చదివేమే మనిద్దరం? చదవలా నువ్వు? డిగ్రీ
2: సేమ్ కాలేజ్.
1: ఒసే నువ్వు కూడా వాణి కాలేజేనా? కాదు, నువ్వు
2: డిగ్రీ అండ్ ఎంసీఏ.
1: సో మేమిద్దరము బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ కలిసి ఒకటే క్లాస్ రూమ్ లో చదువుకున్నాము. అండ్ ఇల్లు కూడా ఆల్మోస్ట్, అంటే ఒంగోలులో చదువుకున్నాం అన్నట్టు మేమిద్దరము. అండ్ ఇల్లు కూడా ఆల్మోస్ట్ పక్కనే ఉండేవి. పొద్దున్న లేస్తే ఇది నా మొహం, నేను దాని మొహం చూడక తప్పేది కాదు కదా. మా ఇద్దరి ఫ్రెండ్షిప్ ఎప్పుడు బాగా బలపడిందంటే, నేను డాలస్ వచ్చాక ఇది శాన్ ఆంటోనియోలోకి. ఒకసారి నువ్వు ఫస్ట్ నుంచి శాన్ ఆంటోనియోలోనే ఉండేదానివా?
2: ఫస్ట్ నుంచి శాన్ ఆంటోనియోనే, ఇండియాలో ఒంగోలు ఎలానో యుఎస్ లో శాన్ ఆంటోనియో అంటే.
1: ఇక్కడ డాలస్ అలాగా, అదే టెక్సస్ అలాగా. సో మేమిద్దరం ఇక్కడికి వచ్చాక ఇక్కడ మాస్టర్స్ ఫ్రెండ్స్ ని మీట్ అవుతూ దీంది నాది వేవ్ లెంత్ ఎంత మ్యాచ్ అయిందంటే, జోకులు వేసుకోవాలి, అది వెదవన్నర వెదవ జోకులు, వేస్తూ ఉండగానే గాల్లోనే క్యాచ్ పట్టే జోకులు, అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఇది డీకోడ్ చేసినట్టుగా ఎవరు డీకోడ్ చేసేవారు కాదు, ఇది తీసుకున్నంత లైట్ గా ఎవరు తీసుకోరు. సో నాకు దీనికి అక్కడ ఫ్రీక్వెన్సీ సేమ్ రేడియో సురభిలో మ్యాచ్ అయినట్టు అలా మ్యాచ్ అయిందనమాట. ఏదైనా అన్నా లైట్ గా తీసుకోవడము, ఏదైనా అంటే జోక్ ని జోక్ గా తీసుకోవడం, కాపీకి చేసుకోకుండా మా ఇద్దరి ఏంటి ఏమన్నా క్వాలిటీ
2: మనస్తత్వం.
1: అబ్బా ఏమైనా చెప్తావా, మనస్తత్వం. ఒసే భలే ఉంది నువ్వు నీలో తీతో రేడియో మాట్లాడుతుంటే. సో నీకేదైనా ఫేవరెట్ మూమెంట్, సంఘటన, ఆర్ మన ఒంగోల్లో? ఒసే నాకు ఇది చెప్పవే నాకు గుర్తు రావట్లేదు, ఒంగోల్లో క్యాసెట్ షాప్ ఉండేది గాంధీ రోడ్ లో, నీకు ఆ క్యాసెట్ షాప్ పేరు ఏమైనా గుర్తుందా?
2: క్యాసెట్ షాప్ పేరు గుర్తులేదు, కానీ టేబుల్ కార్డ్ కొనుక్కోవడము, అవి టేబుల్ కార్డ్ దానికోసం సాంగ్స్ మళ్లీ మళ్లీ వినాలని, ఆ రీప్లే చేసి టేబుల్ కార్డ్

0: క్యాసెట్ తరిగిపోవడాలు ఇవన్నీ గుర్తున్నాయి.
1: అన్ని గుర్తున్నాయా? కాదండో, ఈ శ్రోతలందరికీ ఒక ఒక న్యూస్ ఏంటంటే, మన మానసా గారిది లవ్ మ్యారేజ్ వస్తే ఏమే లవ్ చేసుకునే టైంలో నీకు గోపి నుంచి ఎలాంటి క్యాసెట్లు వచ్చేవి?
0: ఏం క్యాసెట్లు రాలేదు.
1: తెచ్చి ఏంటి ఇలా చెప్తావు? చాలా చెప్తున్నాను,
0: క్యాసెట్లు ఏం రాలేదు. పక్కనే కదా సాంగ్స్ పెద్ద పెద్దగా పెట్టుకుని హిందీ సాంగ్స్ అన్ని వినిపిస్తూ ఉండేవన్నమాట. ఓహో, ఈ సాంగ్స్ ఇష్టపడుతున్నారా, ఈ సాంగ్స్ పెట్టుకుంటున్నారా అని మాకు వినిపించేలాగా.
1: చూసారా, సో వింటున్నారా ఫ్రెండ్స్ మీరందరూ. సో పక్క ఇంట్లోనే ఉండేవాడు అనమాట, పక్కింటి అబ్బాయి, ఇప్పుడు మన మనసాకి లైఫ్ పార్ట్నర్ అనమాట. అండ్ పాటలేవో పెట్టుకుంటే అది విని ఓహో ఈ పాట ఇష్టమా అనుకునే అనమాట. నువ్వు ఆ హీరోయిన్ లా డ్రెస్ అయ్యేదాన్ని ఏమోనే ఆ రోజుల్లో.
0: లేదే, ఇప్పుడు అవ్వాలనుకుంటున్నానే.
1: ఇప్పుడు అవ్వవేమి, ఎవరే ఆపేది, అయిపో.
0: ఇంకోటి ఇది గుర్తుందా, క్యాసెట్స్ చిక్కు పడితే పెన్సిల్ పెట్టి తిట్టి సరిచేసి తీసి ఏమన్నా చేసావా? నువ్వు
1: నేను బ్రహ్మాండంగా చేశాను. నేను ఒక రీల్ చేశాను ఈ రోజు ఇన్స్టాగ్రామ్ లో, నువ్వు చూసావో లేదో. ఏదైనా పాట వింటే ఇది నా గురించి రాసేసారు అనుకునేదాన్ని నేను. అందుమా అంటుంటే నేనే అందగత్తి, నేనే
0: అది మాట నిజమే. నీ కాలేజీలో నీ తర్వాతనే ఎవరైనా అందగత్తలు
1: చూరుకోవే?
0: ఫాలోయింగ్ నీకు అసలు
1: వద్దులేవే మన గురించి ఎందుకు
0: ఇప్పుడు?
1: ఏ మా విషయాలు చెప్పినప్పుడు లేదా, మీరు చెప్తే తప్ప అంటావా?
0: మరి అందుకోసమే తీసుకొచ్చా టాపిక్,
1: అందుకోసమే తీసుకొచ్చావా? చిలిపి నువ్వు ఎలా అయినా బాగుంది. సో నైస్ టాకింగ్ టు యూ మనసా, చాలా చాలా బాగుంది. అసలు ఇది ఇలా మాట్లాడుతుంటే నేను మర్చిపోయిన అసలు షో చేస్తున్న విషయం కూడా. నీ ఫేవరెట్ సాంగ్ ఏమైనా ఉందా?
0: నాకు గీతాంజలి
1: పాడవే. నువ్వు పాడవే కొంచెంసేపు ఆ పాట, ఒకసారి పాడు. సరే, దట్స్ సో నైస్ టాకింగ్ టు యూ మనసా. కాల్ చేస్తూ ఉండవే స్టూడియోకి. మే ఇద్దరం చాలా సేపు మాట్లాడేసుకున్నామండి. సో ఈ పాట వినేసైంది మానస ఫేవరెట్ సాంగ్, అండ్ నా ఫేవరెట్ సాంగ్ కూడా. హోప్ఫుల్లీ దిస్ ఇస్ ఎ ఫేవరెట్ సాంగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ యూ అండ్ ఆల్ ఆఫ్ యూ.

అలా పాట మధ్యలో ఆగుతుంది కదా, అని వచ్చిన తర్వాత ఆమని అని వస్తుందేమో అని నేను వెయిట్ చేస్తున్నాను, చేస్తే రాలేదు, పాట అయిపోయింది. మీరందరూ వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంత్ తోటి రేడియో సిర్బీ అండి. మనం బ్రేక్ లోకి వెళ్ళిపోతున్నాం, ఇంకా ఒక ఫ్యూ సెకండ్స్ మాత్రమే ఉంది. వచ్చిన తర్వాత బోల్డ్ కబుల్ మాట్లాడుకుందాం. నేను నా క్లోజ్ ఫ్రెండ్ మానస తన శానిటర్ నుంచి చేసింది చాలా, అంటే దో వి ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్, హాయ్ హలో చెప్పుకుంటాం కానీ ఎక్కువ టచ్ లో లేమన్నమాట. సో హర్ కాల్ మేడ్ మై డే. మీకు అలాగా ఏవైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉండి చాలా ఏళ్ల తర్వాత కలుసుకుని మాట్లాడుకుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో స్టూడియో కాల్ చేసి చెప్పండి, స్టూడియో నెంబర్ మీకు తెలుసు. అండ్ బ్రేక్ తర్వాత బోల్డ్ మాటలు మాట్లాడుకుందాం. టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 8 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్ సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Villas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Mee weekday tiffins nunchi Sunday family feast daka, Sri Krishna Villas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Villas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
3: Radio Surabhi Revisit.
4: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to net contracting.
5: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
3: Thank you for being in our journey.
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
8: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
7: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
9: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
7: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
10: అదండి, సో మీరందరు వింటున్నారు మెదడుకు మేత కార్యక్రమం మీ ఆర్జే శ్రీకాంతితో ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి. నా పేరు నిశాల్ ఎందుకు చెప్తున్నానంటే ఈ క్వశ్చన్ కూడా అడుగుతాను, కాల్ చేసిన వాళ్ళు రెడీగా ఉండండి. నేను ఎక్కువ మాడకుండా నెక్స్ట్ బిట్ అయితే వేసేస్తాను. ఈ బిట్ విన్న తర్వాత క్వశ్చన్ అడుగుతాను, ఓకేనా? బిట్ అయితే వినేసేయండి.
11: అదే సార్, రూపు సినిమాలో వసీకరణ్ కూడా సైంటిస్టే కదా అని.
10: అవ్వా, ఉఫు ఉఫు అని ఊదుకునే పొగ్గొట్టం కనిపెట్టింది అవ్వ. ఆ సినిమా పేరు ఏంటి? ఆ సినిమా పేరు ఏంటిలో హింట్ ఇద్దాం అనుకుంటున్నా కానీ వద్దులేండి. మీరందరూ చాలా చాలా ఇంటెలిజెంట్ పీపుల్ లా ఉన్నారు, ఇలా హింట్ ఇస్తే అలా చెలరేగిపోతున్నారు. సో నేనైతే హింట్ ఇవ్వను. ఆ బిట్ ఏ సినిమాలోది తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. 9726361966 ఇస్ అ స్టూడియో నెంబర్. నేను మిమ్మల్ని అందరినీ ఆనర్ తీసుకుందాము అని అనుకుంటున్నాను. ఒకవేళ కుదరకపోతే కనుక ఆఫర్ తీసుకుంటాను, బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్స్. ఇంకోసారి వినిపించమంటారా బిట్? కొంచెం చిన్న బిట్ అయితే వినిపిస్తాను, ఫుల్ గా వినిపించలేను, బట్ లెట్ మీ సీ.
11: అదే సార్, రూపు సినిమాలో వసీకరణ్ కూడా సైంటిస్టే కదా అని.
12: నువ్వేం పేరు చెప్పావు?
13: మా అవ్వ సార్.
10: అది నిజమే కదా. ఆ బాబు చెప్పిన తప్పేంటి? వసీకరణ్ రోబో సినిమాలో వసీకరణ్ సైంటిస్టే. అయితే ముగ్గురు సైంటిస్టుల పేరు చెప్పమని క్వశ్చన్ అడిగారు టీచర్. ఎవరి పేరు చెప్తే ఏమైంది? నాలెడ్జ్, సినిమా నాలెడ్జ్ అలానే ఉంటుంది మరి. సో ఆ మూవీ పేరేంటో తెలిస్తే కాల్ చేసి, స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. అండ్ ఈ వండర్ఫుల్ పాట వినేసేయండి. మనం ఇంకా బోల్డ్ కబుర్లు చెప్పుకుందాం. వాల్యూమ్ అయితే పెంచండి.

0: అంత బీభత్సం చేశాక ఎంత సూపర్ గా ఉంటుంది. సో ఆ అంత ఫాస్ట్ బీట్ సాంగ్స్ విని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటూ, మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటూ ఉన్నాను. సో నేను అడిగిన క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చెప్పలేదు. ఏంటి అంత కష్టమైన క్వశ్చన్ అడిగేశానా? మీరు ఎవరు ఆన్సర్ చేయలేకపోయారా? అవమానం అవమానం అవమానం, బట్ ఇట్స్ ఫైన్. సో అది మిషన్ ఇంపాసిబుల్ అనే మూవీ అండి. సో మిషన్ కాదు, MISSION కాదు, మిషన్ ఇంపాసిబుల్ మూవీ. మీరు ఎవరైనా కనుక చూడకపోయి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్లాట్ఫామ్ లో ఉంటుంది, చూడండి. ఎందుకంటే చాలా వండర్ఫుల్ వండర్ఫుల్ మూవీ. నేను చూసి కూడా చాలా ఏళ్ళు అవుతుంది, బట్ ఐ స్టిల్ కనెక్ట్ విత్ దట్ జోక్. సో దట్ వాజ్ అ వండర్ఫుల్ మూవీ. ఎవరైనా చూడకపోతే చూడండి, ఇన్ షార్ట్. నెక్స్ట్ నేను అడుగుదాం అనుకున్న క్వశ్చన్, ఆన్ ఎయిర్ నీ కాలర్స్ తీసుకుంటాను ఇఫ్ ఈ క్వశ్చన్ కనుక ఆన్సర్ చేయగలిగితే. ఈ సాంగ్ మూవీ పేరేంటి అడిగితే తంతారేమో, బట్ అడుగుదాం ఎందుకంటే మనకి అలవాటు కాబట్టి. మెదడుకు మేత కార్యక్రమంలో ఒక ఈజీ క్వశ్చన్, ఒక సింపుల్ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి ఈజీ క్వశ్చన్ ఏంటంటే ఈ సినిమా పేరేంటి ఇస్ అ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, దీంట్లో ఇద్దరు హీరోయిన్ ఉన్నారు. ఒకళ్ళ హీరోయిన్ పేరు మనకి చాలా బాగా తెలుసు, ఇంకొక హీరోయిన్ పేరేంటి తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. స్టూడియో నెంబర్ మీ అందరికీ తెలుసు, 9726361966. కానీ ఒకటండోయ్, ఈసారి స్టూడియో కాల్ చేసే వాళ్ళని ఖచ్చితంగా నా పేరేంటో మీకు తెలుసా అని అడుగుతాం. నేను ఇప్పుడు చెప్పలేదుగా. సో మీకు ఎవరికైనా ఫోన్లేండి, ఇది కష్టమైన క్వశ్చన్ అయితే చేయరేమో. లేదు చేయండి. సో ఇప్పుడు నేను వేసిన నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి ఆ సాంగ్ ఏ మూవీలోది? ఇద్దరు హీరోయిన్ల పేరు చెప్పండి. ఒక హీరోయిన్ పేరు ఈజీ క్వశ్చన్, రెండో హీరోయిన్ పేరు ఏంటి తెలిస్తే స్టూడియో కాల్ చేయండి. సో ఈ గంట నేను వచ్చిన దగ్గర నుంచి ప్రకటనలు చదవలేదు, మాట్లాడడం, నా గురించి చెప్పడం ఇవే సరిపోతున్నాయి, క్యాసెట్ల గురించి మాట్లాడుకోవడం. రేడియో సుర్బి జాతర గురించి మీరందరూ ఖచ్చితంగా వింటూనే ఉన్నారు. కోలాటం అది జూన్ 7 జరగబోతుంది ఫ్రిస్కో ఫ్లయర్స్ లో. మీరందరూ కనుక ఈ పాటకు రిజిస్టర్ చేసుకోకపోతే ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోండి. అండ్ నేను ఈసారి జాతర, ఓకే, ఎవరో కాలర్ వస్తున్నారు కాల్ చేసి. హలో అండి, రేడియో సుర్బిక్ కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: ప్రియా అండి.
0: ప్రియా గారు? ఎస్ ప్రియా గారు, చెప్పండి.

0: Yeah, di Simha Dream Movie and heroin na okal le bhoomika inko kala Ankita.
1: Inko kala ever pera Ankita?
0: Ankita.
1: Ah, Rajna Baby.
0: What is
1: it? Rajna Baby kada abda?
0: Yeah, Rajna Baby.
1: Correct, correct. Yeah. Super. How are you liking the songs? Ella unai andi songs anni? Are you enjoying?
0: Yeah, super gandhi. Nenu ee time ki prati roju prati Friday nenu baabuni pick chesadaniki car lo untanu. So mee show matram చాలా బాగుంది చేస్తా.
1: అయితే నా పేరేంటి?
0: మీ పేరు శ్రీకాంత్.
1: సూపర్, నైస్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియ గారు. అండ్ మీరు ఇందాక ఏదైనా రిక్వెస్ట్ సాంగ్ అడిగానా మిమ్మల్ని?
0: లేదండి, అడిగలేదు.
1: మరి మీకు ఏ పాట కావాలో చెప్తారా? నువ్వే నువ్వే మూవీ నుంచి ఏ సాంగ్ అయినా
0: తరుణ్
1: శ్రేయ. తరుణ్ శ్రేయ తప్పకుండా వేసేస్తా, లైన్ అప్ చేసి వేసేస్తా.
0: థ్యాంక్
1: యూ, థ్యాంక్ యూ. సో బాగుందండి, ఆవిడ చెప్పేశారు. కానీ నేను ఒక్క కాలర్ తో సాటిస్ఫై అయిపోతే ఎలా చెప్పండి? మన జీవితం ఒక వద్దులే, ఇంకెక్కువ చెప్తే నాకే రావట్లేదు, బాగోదు. సో ఒక కాలర్ తో సాటిస్ఫై అవ్వలేం కాబట్టి ఇంకా కాలర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. మీ అందరికీ గనక ఆ మూవీలో సెకండ్ హీరోయిన్ పేరు తెలిస్తే, భూమిక గారు కాకుండా ఇంకొక హీరోయిన్ పేరు తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. ఎన్ స్టూడియో నెంబర్ మీ అందరికీ తెలుసు. అలాగే రెడీగా ఉండండి, నా పేరేంటి అని కూడా అడుగుతాను. సో మన ప్రియ గారు ఇంత వండర్ఫుల్ గా పార్టిసిపేట్ చేసేస్తుంటే ఖచ్చితంగా నేను పాట వెయ్యక తప్పదు. ఆవిడ కోరుకున్న పాట నువ్వే నువ్వే సినిమాలోంచి ఏ పాటైనా పర్వాలేదు శ్రీకాంత్ అన్నారు. నాకు ఈ సినిమాలు అన్ని పాటలు ఇష్టం. ఇలా ఎవరైనా కాలర్స్ చెప్పారనుకో ఒక మూవీ పేరు, దాంట్లో నా ఫేవరెట్ సాంగ్స్ అన్ని ఉన్నాయనుకోండి, ఏం చేయాలో తెలీదు. నా మనసుకేమైంది అయినా నేను పాడనులే, ఆవిడకి ఇష్టం అన్నారు. పాపం బాగోదు. మనం దీనికి ముందు ప్రకటనలు చెప్పుకుంటామండి. సో ప్రకటనలు కంటిన్యూ చేయాలంటే, ఈ సంవత్సరం రేడియో సుర్భి జాతరలో మనం కోలాటం ఇస్ అ ఫ్రీ ఈవెంట్, చాలా కార్యక్రమాలు ఉన్నాయి రేడియో సుర్భిలో. మీకు ఆ కార్యక్రమాలు అన్ని తెలియాలంటే radiosurbhi.com/RSJ అనే వెబ్సైట్ కి వెళ్తే మీకు అంత ఇన్ఫర్మేషన్ దాంట్లో కనిపిస్తుంది. ఆల్సో నేను ఈసారి రేడియో సురభి జాతరలో కోలాటం అంబాసిడర్ ని, అంటే కోలాటం కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. మేమైతే ఆల్రెడీ రెనౌడ్ కొరియోగ్రాఫర్స్ సుధీష్ గారు అండ్ రోషిణి గారు తోటి డాన్స్ ప్రాక్టీసెస్ స్టార్ట్ చేసేసాము. May 4th నుంచి స్టార్ట్ అయ్యాయి. మండే వెన్స్డే 7:30 PM కి కొరియోగ్రాఫర్స్ తోటి డాన్స్ స్టెప్స్ నేర్పిస్తున్నాము కోలాటం కోసం. ఎందుకంటే ఈసారి ఒక పెద్ద వీడియో, మ్యూజికల్ వీడియో ఫీచర్ చేయబోతున్నారనమాట, విచ్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఫస్ట్ టైం డ్యూరింగ్ జాతర, అందుకని ప్రొఫెషనల్ గా డాన్స్ స్టెప్స్ అందరికీ నేర్పిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేర్పించడం జరుగుతుంది. ఎవరైనా ఇంకా రిజిస్టర్ చేసుకోకపోతే ఫ్రీ రిజిస్ట్రేషన్స్, ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న వెంటనే మీకు ఒక జూమ్ లింక్ వస్తుంది. ఆ జూమ్ లింక్ లో జాయిన్ అయితే మీరు నా గ్రూప్ లోకి వచ్చేస్తారు. మీరు గనక క్లాసెస్ ఏమైనా మిస్ అయ్యాను అనుకుంటే సుధీష్ గారు అండ్ రోషిణి గారు ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేసిన స్టెప్స్ అన్ని కూడా రికార్డింగ్స్ దాంట్లో పెట్టుంచారు. అండ్ యూ కెన్ ట్రై ఇట్ వెన్ ఎవర్ యూ వాంట్. ఈ క్లాసెస్ అన్ని కూడా జూమ్ లింక్ లో వర్చువల్ క్లాసెస్ అండి, అంటే మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మే అంతా కూడా ప్రాక్టీసెస్ అలానే జరుగుతాయి. జూన్ లో ఒక ఫస్ట్ వీక్ లో ఒకసారి స్టూడియో దగ్గర జరుగుతుంది, కుదిరితే మీరు అక్కడికి రావచ్చు, లేదంటే డైరెక్ట్ గా ఆరంగేట్రం అక్కడే చేసేయచ్చు, ఫ్రిస్కో ఫ్లైట్స్ లోనే. సో నేను చాలా మహాడేశాను. అండ్ దిస్ వండర్ఫుల్ సాంగ్ ఇస్ ఫర్ ప్రియ గారు. ప్రియ గారు హోప్ఫుల్లీ ప్రియ గారు మీరు కూడా పాడాలి.

ఏమైనా పాట అండి. అసలు థ్యాంక్ యూ సో వెరీ మచ్ ప్రియ గారు ఫర్ రిక్వెస్టింగ్ దట్ వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్. నేను విని అంటే ప్రతి పాటని ఇలాగే అంటానులేండి, విని చాలా రోజులైంది, విని చాలా రోజులైందని. ఎందుకంటే రేడియో సుర్బీలో షో చేయడానికి వచ్చినప్పుడు మీతో మాట్లాడుతూ మీరు గుర్తు చేసిన ఈ పాటలన్నీ ప్లే చేస్తున్నప్పుడు ఎంత నాస్టాలజియా మూమెంట్స్ అంటే చెప్పలేమన్నమాట. ఈ పాటలన్నిటితో చెప్పాను కదా, ఏదైనా క్యాసెట్ తెచ్చుకునో ఈ పాట వచ్చిన కొత్తలో విన్నప్పుడు ఏ నా మనసులో ఉన్న మాటలు ఇలా రాసేసారనిపించేది. సో మీలో ఎంతమందికి అలా అనిపించుంటుంది, ఖచ్చితంగా స్టూడియో కాల్ చేసి మీ మీ ఫీలింగ్స్ కానీ మీ మెమరీస్ కానీ షేర్ చేసుకోవచ్చు. మీకు విషయం తెలుసా, స్టూడియో కాల్ చేయడానికి ఎవరైనా మొహమాట పడుతుంటే ఇక్కడ మీ ఫేస్ రాదు, జస్ట్ మీ గొంతే వినిపిస్తుంది. అండ్ సపోజ్ మీ పేరు శిరీష అనుకోండి, నా పేరు దివ్య అని చెప్పచ్చు. ఎందుకంటే పేరు మేమేమి టాలీ చేయమన్నమాట. సో మీరెవరో ఏంటో ఎవరికి తెలియదు, మీ స్టోరీస్ అన్ని నిర్మోహమాటంగా చెప్పేసుకోవచ్చు మాతోటి. నేను వింటా మీ మాటలన్నీ, మీ కబుర్లన్నీ వినడానికి ఇక్కడ ఉన్నా. సో మనం మాట్లాడుకుంటున్నాము ఈ టాపిక్స్ అన్నిటికంటే ముందు రేడియో క్యాసెట్ గురించి అండి. ఒంగోలులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గాంధీ రోడ్ లో అల్లూరయ్య స్వీట్ షాప్ ఎదురుగుండా ఒక మ్యూజిక్ క్యాసెట్ షాప్ ఉండేది. ఎస్, ఆ క్యాసెట్ షాప్ లో క్యాసెట్స్ అక్కడొక్కటే మంచి క్వాలిటీ రికార్డింగ్ ఉండేదన్నమాట. ఆ షాప్ లోకి ఎంటర్ అవ్వగానే పాత సినిమా పోస్టర్స్ అన్ని ఉండేవి, పెద్ద పెద్ద మ్యూజిక్ సిస్టమ్స్ ఉండేవి. అసలు అక్కడ వస్తున్న పాట అబ్బా ఇలా మంచి బాసు ఊఫర్ తోటి మన ఇంట్లో కూడా వచ్చేయాలనుకుని మనం అందరం చాలా మంది ఎంతో స్పీకర్స్, ఎక్స్టర్నల్ స్పీకర్స్ కనెక్షన్స్ ఇచ్చుకున్న రోజులు ఎన్ని ఉంటాయో కదా, ఎంత స్వీట్ మెమరీస్ అవన్నీ. అండ్ క్యాసెట్ తెచ్చుకోవడం, ఏ సైడ్ ఆర్ మూడు నాలుగు పాటలు వెనక్కి దిప్పి పెట్టాలి, బి సైడ్ ఒక నాలుగైదు పాటలు ఆర్ మూడు నాలుగు పాటలు ఉంటాయి. కానీ దొంగ మొహాలు కొన్ని తెలివితేటలు ఎక్కువైపోయండి. కొన్ని రోజుల తర్వాత క్యాసెట్ షాప్ వాళ్ళందరికీ ఎప్పుడైనా మనం స్పెషల్ రికార్డింగ్స్ కానీ ఈ పాటలు కావాలి అని చెప్తే దాంట్లో కొన్ని పిచ్చి పాటలు కూడా పెట్టించేసేవాళ్ళు. బట్ ఏదేమైనా ఆ క్యాసెట్ రోజు

అసలు ఆ టేప్ రికార్డర్ లో పెట్టుకుని పెద్ద వాల్యూమ్ పెట్టుకుని ఆ డాన్స్ లేసిన మూమెంట్స్ ఇవన్నీ అసలు మర్చిపోలేని సంఘటనలు అనమాట. మీ అందరికీ కూడా ఖచ్చితంగా అలాగే ఉంటుంది. ఇంకా ఏవైనా నేను మర్చిపోతున్న విషయాలు ఏవైనా ఉంటే మీరు ఎవరైనా గుర్తు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా స్టూడియోకి కాల్ చేసి చెప్పేసేయచ్చు. నేను వేరే బిట్ వేద్దాం అని అనుకుంటున్నాను. ఎవరు కాల్స్ అంటే ఈ రోజు ప్రియ గారు మంచి మంచి మూడ్ లో ఉన్నారు, బాగా చక్కగా మన కాల్స్ అని టకటకట ఆన్సర్ చేసేస్తున్నారు, బాగుంది. బట్ ఇంకెవరైనా కూడా కాల్స్ చేసి చెప్తూ అందరూ ఆడుతుంటే బాగుంటుంది. నేను నెక్స్ట్ బిట్ ఏం వేద్దాము అని ఆలోచిస్తూ ఉన్నాను, బట్ వేస్తాను కానీ ఒక పని చేస్తా, మీరు పాట వినేసి వచ్చేసేయండి, పాటకు సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను, అప్పుడు మనం ఇంకా ఎక్కువ మాట్లాడుకోవచ్చు. సో ఏ పాట వేద్దాము? అబ్బా సూపర్ సాంగ్ ఎదురుగుండా ఉంది, వేసేద్దామా వద్దా, ఇంకేమైనా వేద్దామా, ఏం చేద్దాం ఏం చేద్దాం? ఎస్ నాస్టాల్జియా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫ్రెండ్షిప్ గురించి ఈ సాంగ్ వేయక తప్పట్లేదు.

0: ఉంటాను అనమాట. అప్పుడప్పుడు వింటున్నప్పుడు ఏంటి ఇన్నిసార్లు ఒకటేసారి వండర్ఫుల్ సాంగ్ వండర్ఫుల్ సాంగ్ అని అన్నాను అనుకుంటా, దాన్ని ఇంకేమనాలో నాకు తెలియట్లేదు. ఇంకొంచెం నేను ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఒక పాట విన్నాక మన ఆర్జే అంటే సీనియర్స్ అంటే వాళ్ళు తంటారేమో గాని ఆర్జేలు ఎవరైనా ఇది దేవిపుత్ర సినిమాలో సాంగ్ అన్నట్లుగా చక్కగా చెప్తారు కదా సాంగ్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ గురించి, అవంతా ఇంకా నాకు రాలా, నేర్చుకుంటున్నా, ఐఎమ్ లెర్నింగ్. సో మీరందరూ ఈ వండర్ఫుల్ సాంగ్ వింటుండగా నాకైతే అనామిక అనే పేరుతో ఒక శ్రోత కాల్ చేశారు. ఏంటండి అనామిక గారు అంటే మీరే కదండి చెప్పారు వాడేసుకోమని, ప్రేమ వాడేసుకోమని అనామిక ఏదో ఒక పేరు చెప్పమన్నారు. నాకు ఐడియా బలి నచ్చేసింది, అందుకని నా పేరు ఈసారి నుంచి అనామిక. అలా ఐడియా ఇవ్వగానే అల్లుకుపోతారు, బిట్టేస్తే ఎవరు చెప్పరు. బట్ ఈవిడ చెప్పారు, ఈవిడ ఎంత చక్కగా చెప్పారంటే నాకు నచ్చిన మీ అందరికి ఇష్టమైన విషయం, కానీ మనం బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాం, నేను కొత్త బెచ్చగాడు పొద్దుగడ టైప్ లో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, అది కట్ అయిపోతుంది మధ్యలో. సో లక్కీగా చూసాను ఎందుకో 35 seconds ఏ ఉంది బ్రేక్ అయి వచ్చిన తర్వాత ఈవిడ మనతో షేర్ చేసుకున్న విషయం ఏంటో షేర్ చేసుకుంటాను మీతో కూడా, ఎందుకంటే అది వండర్ఫుల్ వండర్ఫుల్ టాపిక్. రేడియోలో లేనిది ఆవిడకి టేప్ రికార్డర్లో నచ్చినది విషయం ఏంటంటే రివైండ్ అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ అని చెప్తున్నారు. కానీ అనామిక గారు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మా దాంట్లో కూడా రిమైండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఆప్షన్ ఉందండి, ఓయ్ తెలుసా మీకు. ఎవరైతే రేడియో సురభి యాప్ ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదో ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఎస్, రివైండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఆప్షన్స్ ఉన్నాయిగా. బ్రేక్ నుంచి వచ్చాక మరింత మాట్లాడుకుందాం.
1: కంగ్రాజులేషన్స్ రాజేశ్వరి, రేడియో సురభి 4 సంవత్సరాలు దిగ్గా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీమ్ అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ప్రసాద్ ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

0: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: అవుతుంది
0: బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ ఎస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ ఎస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
1: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
2: What a day, completely exhausted. Dinner plans enti?
3: Nene em undaledi ee roju dinner ki. Dinner plans enti?
0: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
4: వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మీ ఫేవరెట్ ఆర్జే శ్రీకాంతితో ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 ఎఫ్ఎం HD3 మీ హ్యాపీ అవర్ షోలో. మనకి ఆల్మోస్ట్ టు ద ఎండ్ ఆఫ్ ద షో వచ్చేసామంటే ఇంకొక 30 మినిట్స్ ఏ ఉంది. నేను క్విక్ గా ఒక బిట్ ప్లే చేస్తాను అండ్ ఐ విల్ కంటిన్యూ టాకింగ్ అబౌట్ వాట్ అనామిక గారు హ్యాస్ షేర్డ్ విత్ అస్. సో బిట్ వినేసేయండి.

0: సిగరెట్ ఎరా ఇంతేనా? ఇంకా పాన్ పరాగ్, పాన్ మసాలా, గుట్కా, బాబా ప్రభాత్, రాయరతన్, ఏక్ దార్ బరకత్, కశ్మీరీ, జోడా బైల్ ఖేని, ఖజురహోలు, లాకౌట్ 2000, 5000, ఓల్డ్ బ్లాంక్ రమ్, ఎస్కే విస్కీ, డిస్కోతెక్లు, రెయిన్ డాన్సులు, క్యాబరేలు, వయగ్రాలు, ఇట్లా మెళ్ళడిస్తున్న గంగిరెద్దులుగా మెళ్ళి చేస్తానదవా?
1: కాదండి, నేను ఏదో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. సో మన యూజువల్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఈజీ క్వశ్చన్, ఒక టఫ్ క్వశ్చన్ కదా. ఈజీ క్వశ్చన్, ఈ మూవీ పేరేంటి? టఫ్ క్వశ్చన్ ఏంటంటే, మన తనికెళ్ళ భరణి గారు, ఆ వాయిస్ తనికెళ్ళ భరణి గారు కదా, తనికెళ్ళ భరణి గారు ఒక లిస్ట్ ఆఫ్ సామాన్లు చెప్పారు కదా, ఆ లిస్ట్ లో ఎవరైనా క్యాచ్ పట్టి ఓ 4-5 పేర్లైనా చెప్పగలిగితే విల్ సీ. ఆయన చాలా చెప్పారు. సో మీరు మళ్ళీ వినిపిస్తున్నారు, జాగ్రత్తగా వినండి.
0: సిగరెట్ ఎరా ఇంతేనా? ఇంకా పాన్ పరాగ్, పాన్ మసాలా, గుట్కా, బాబా ప్రభాత్, రాయరతన్, ఏక్ దార్ బగర్కత్తా, కశ్మీరీ, జోడావేల్ ఖేని, ఖజురహోలు, లాకౌట్ 2000, 5000, ఓల్డ్ బ్లాంక్ రమ్, ఎస్కే విస్కీ.
1: అది అంత లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ కనుక ఎవరైనా చెప్పగలిగితే దట్ వుడ్ బి ఆసమ్. స్టూడియో నెంబర్ తెలుసు కదా మీకు, 9726361966. మెదడికి మేత కార్యక్రమం జరుగుతోంది మన రేడియో సురభిలో, హ్యాపీ అవర్ షోలో. సో మనం బ్రేక్ లోకి వెళ్లే ముందు అనామిక గారు కాల్ చేసి, రివైండ్ అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఆప్షన్ లేదు రేడియోలో, అంటే టేప్ రికార్డర్ లో, నాకు నచ్చింది ఏంటి అని ఆవిడ షేర్ చేసుకున్న విషయం ఏంటంటే, ఐనో మీరందరు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు ఈ విషయానికి. చిన్న పాటల పుస్తకాలు వచ్చాయి శ్రీకాంత్ గారు, ఆ పాటల పుస్తకాల్లో లిరిక్స్ అన్ని రాసుండేవి. ఆ లిరిక్స్ ని చదువుకుంటూ ఈ టేప్ రికార్డర్ లో క్యాసెట్ పెట్టి ఆపుతూ ఆపుతూ పాట లిరిక్స్ అన్ని నేర్చుకునే వాళ్ళము అప్పట్లో అని, విచ్ ఇస్ అ వండర్ఫుల్ మెమరీ, నాకు బాగా గుర్తుంది. ఎందుకు నేర్చుకునే వాళ్ళం కూడా నేను గుర్తు చేసుకుంటాను. ఎట్లా అంటే, మన స్కూల్స్ లో, కాలేజెస్ లో సింగింగ్ కాంపిటీషన్స్ ఉండేవి. సో మైక్ ఎక్కి పాడాలి అంటే మనకి పాటలు తెలియాలి, పాటలో లిరిక్స్ తెలియాలి. అందరు పిల్లలు సంగీతం నేర్చుకునే వాళ్ళం కాదు. సో లిరిక్స్ కోసం అని చెప్పి ఈ పాటల పుస్తకాలు కొనుక్కుని చేయడం జరిగేది. నాకు బాగా గుర్తున్న ఒక ఫ్రెండ్, ఓకే ఎవరో కాల్ వస్తున్నారు చూద్దామండి, చెప్పి ఈ పాటల పుస్తకాలు కొనుక్కుని చేయడం జరిగేది. నాకు బాగా గుర్తున్న ఒక ఫ్రెండ్, ఓకే ఎవరో కాల్ వస్తున్నారు చూద్దామండి, ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. హలో అండి, మీరు రేడియో సుభి కాల్ చేశారు, ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? మీతో పాటు మీ ఫ్రెండ్ బిందు ఉన్నారా ప్రియాంక గారు? ఎస్. ఏం చేయాలి ఇప్పుడు బిందు గారు? హలో అండి,
2: బిందు గారు, హలో చెప్పండి.
1: బిందు గారు సిగ్గుపడుతున్నట్టున్నారు.
2: ఎస్ అవునండి, మీరు నాకు ఒక క్వశ్చన్ అడిగారు కదా, తనికెళ్ళ భరణి గారు ఏ ఫైటర్స్ చెప్తారు అని.
1: ఎస్.
2: సో పాంత పాల్
1: సూపర్ అండి, చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. బిందు గారికి కూడా నెక్స్ట్ టైం మొహమాట పడకుండా ఆన్సర్ చేయమని చెప్పండి. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, రేడియో సర్బి కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నా పేరు అనామిక అండి.
1: మళ్ళీ అనామిక పేరుని ఇంతలా ఎవరండి, అనామిక కాకుండా చాలా పేర్లు గారు చెప్పండి.
3: సాయి మూవీ అండి.
1: ఏ మూవీ?
3: సాయి. సాయి.
1: సాయి. సాయి కాదనుకుంటానండి నేను, సాయిలో నితిన్ కదా,
3: నితిన్ కూడా వాళ్ళు సిగరెట్ ప్యాక్, సిగరెట్ షూ లో ఏదో దాస్తాడు కదా.
1: అయ్యి ఉండొచ్చులేండి, నేనే. మీరు అసలు కాలర్స్ ఎవరైనా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పారంటే అది ఖచ్చితంగా కరెక్ట్ అయి ఉంటుంది, గుడ్డిగా నమ్మేయాలన్నమాట. మీరు చెప్పింది కరెక్ట్ అయి ఉంటుంది సాయి. ఓకే, టఫ్ క్వశ్చన్, ఆన్సర్ ఏంటి?
3: రమ్ము, విస్కీ, ఉట్కా, పాన్ పరాగ్ మొత్తం ఉన్నాయండి అందులో.
1: మగవాళ్ళు ఎవరైనా చెప్తారేమో అని వెయిట్ చేస్తాను. సో ఈ క్వశ్చన్ ఇంకా ఓపెన్ లో పెడుతున్నాను, మగవాళ్ళు ఎవరైనా లిస్ట్ టకటకట చదువుతారేమో, వినాలనుంది నాకు. కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ కి జై. బాగుందండి, నైస్ టాకింగ్ టు యు, బై. సో ఇంత అనామిక పేరుని ఇంత బాగా వాడుకుంటారని నాకు తెలియదు సుమి, బాగుంది. సో కాదు, అనామిక కాకుండా ఒక్కసారి చాట్ జీపీని అడగరా, ఇంకేమైనా పేర్లు కూడా ఉంటాయో ప్లీజ్, నాకు అనామిక పేర్లు ఎంత మంది ఇక్కడ, నేను లిస్ట్ రాసుకుంటున్నాను, అందరికి థ్యాంక్స్ చెప్దామని. ఓకే, అనామిక పేరు కాకుండా చెప్పండి. హలో అండి, రేడియో సుబ్బి కాల్ చేశారు, ఉన్నారు.

0: హాయ్
1: హాయ్ అండి, మీ పేరు
0: ఏంటి? నా పేరు సాయి. మీరు ఏదన్నా నాకు ఇష్టమైన సాంగ్ వేస్తారా, అందుకని కాల్ చేశాను.
1: ఆన్సర్ చెప్పకుండా మేము వేయంగా.
0: క్వశ్చన్ ఏంటి ఒకసారి రిపీట్ చేస్తారా?
1: క్వశ్చన్ ఏంటో రిపీట్ చేయాలా? అది చాలా కష్టమైన పార్ట్ గా పోన్లేండి. సరే, ఈసారి దీంట్లో నా ప్రమేయం కూడా ఉంది, నేను వేయలేకపోతున్నాను కాబట్టి ఆ బిట్ ఆగండి. మీరు అడిగిన తర్వాత నేను వేయకుండా వేస్తున్నాను, వినండి.
2: ఇంకా పాన్ పరాగ్, పాన్ మసాలా, గుట్కా, బాబా ప్రభాత్, రాయరతన్, ఏక్ దార్ బగర్కత్తా, కశ్మీరీ, జోడాబైల్, ఖైమీ, ఖజురహోలు, లాకౌట్.
1: ఆ పేర్లన్నీ వరుసగా చెప్పాలి. ఉన్నారా? పెట్టేశారా? ఆయన దెబ్బకు పెట్టేశారండి. సో సాయి గారు, ఇట్స్ ఓకే, మీరు చెప్పకపోయినా పర్లేదు. సో నేను వేసిన బిట్ ఏంటంటే, ఆ మూవీలో ఒక చిన్న క్లిప్పింగ్ ప్లే చేసి ఆ మూవీ పేరేంటో తెలిసి చెప్పండి అన్నాను. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఆ తనిఖీల బర్రి గారు వరాసగా ఒక లిస్ట్ చెప్పారనమాట, ఆ లిస్ట్ ఏంటో కూడా చెప్పమని చెప్పాను. బట్ సాయి గారు, ఐ వాజ్ జస్ట్ బీయింగ్ ట్రయింగ్ టు బీ ఫన్నీ విత్ యూ. ఒకవేళ మీకు చెప్పకపోయినా మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో చెప్పండి, నేను ఖచ్చితంగా ప్లే చేస్తాను. సో ఈ నెక్స్ట్ సాంగ్ వినేస్తూ నేను ఇంకా ఆ క్వశ్చన్ స్టిల్ ఓపెన్ లో పెడతానండి. ఎవరికైనా తెలిస్తే కాల్ చేయండి. మనకి ప్రియాంక గారు, అనామిక గారు చాలా చక్కగా చెప్పేశారు. ఐఎమ్ స్టిల్ కీపింగ్ ఇట్ ఓపెన్ ఫర్ ఎనీవన్ టు ఆన్సర్. ఈ సినిమా వినేసి, ఈ పాట విని, ఈ పాట ఏ సినిమాలో కూడా చెప్పేయచ్చు ఎవరికైనా తెలిస్తే. ఈ పాట మీకోసం.

0: హలో అండి, మీరు రేడియో సుర్భి కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హాయ్ అండి, నా పేరు ఆమని అండి.
0: మీ పేరు ఆమని, చాలా బాగుందండి. మీ పేరు
1: శ్రీకాంత్ లాగా నా పేరు ఆమని. మీ పేరు అలా ఉండాలా? నా పేరు ఉండకూడదా?
0: అయ్యో, నాది నిజమైన పేరండి, మా నాన్నగారు పెట్టారు నాకు ఆ పేరు.
1: అదే నా పేరు మీద కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నారండి.
0: ఏంటి, అలా కాదు, అడిదింపిడిదింపి నా తీసుకొచ్చారు. నిజంగా నా పేరు శ్రీకాంత్ తెలుసా? నేను నా డ్రైవర్స్ లైసెన్స్ కూడా చూపిస్తాను.
1: అందుకే నేను కూడా కొంచెం ఇంప్రూవైజ్ చేశాను, నేను కూడా అలానే.
0: సరే ఆమని గారు, మీ గొంతు చాలా బాగుంది, మీరేం చెప్దాం అనుకుంటున్నారు?
1: నేను గుట్కా, తంబాకు, పాన్ పరాక్, 500 వాట్స్, 200 వాట్స్, గోల్డ్ మాంక్, సారీ గోల్డ్ మాంక్ లేదు దాంట్లో, నాలుగు బెస్ట్ కదా.
0: మీ బ్రాండ్లు పెట్టుకోకూడదు, వాళ్ళు చెప్పని చెప్పాలి. అవైతే ఉన్నట్టే ఉన్నాయి, కానీ ఆయన చెప్పినట్టుగా అంతే, ఒక అదే ఆర్డర్ లో చెప్పగలుగుతారా? వద్దులేదు, బాగోదు.
1: అన్ని చెప్తే డైరెక్ట్ గా ఇంకా ఏం లేదు, ఇంకా మా వైర్ లేకుండా.
0: సూపర్. కానీ ఆమని గారు, మీ అసలు పేరేంటో తెలుసుకోవచ్చా? మీ ఉత్పత్తి పేరేంటో తెలుసుకోవచ్చా? అమ్మన్ కాదు, మీకు విషయం తెలుసా? రేడియో సర్ మీ కాల్ చేసే వాళ్ళందరి కాలర్స్ పేర్లు పడతాయి తెలుసా? అక్కడ ఎవరు
2: మాట్లాడు?
0: హాయ్ అండి, గర్ల్ ఫ్రెండ్. అబ్బా, అసలు ఈ మాట వినడానికి ఎంత బాగుంది సార్, ఎంత ఎక్సైటింగ్ ఉంది. కమ్ ఆన్, ఎవరా గర్ల్ ఫ్రెండ్? ఏంటండి
1: విన్నాను, బాగుంటుంది, భరించడానికి కొంచెం కష్టంగా ఉంటుంది.
0: లేకపోతే ఈజీగా పడిపోతాం మీకు. అబ్బా, మీ గర్ల్ ఫ్రెండ్ గారు, మీ పేరేంటి?
2: నా పేరు శృతి అండి.
0: శృతి గారు, మేమేదో సంతోషం, మేమేదో మాట్లాడుకుంటున్నాం, మీరు ఒక్కసారి ఆగితే. గర్ల్ ఫ్రెండ్ గారు, ఈ బాయ్ ఫ్రెండ్ గారు ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని?
2: కొంచెం ఇష్టం, కొంచెం కష్టం.
1: పెద్ద సైకో గారు సాధించాడు,
2: ఇప్పుడు రెమో మూడ్ లో ఉన్నారు.
0: ఒక్కొక్కసారి
2: అపచిత్తుడు, ఒక్కొక్కసారి రామం.
0: బాగుందండి, మీరు మనసుకు సదాఫ్.
2: అవునండి, ఆల్ టైమ్ స్వీట్ అండ్ కూల్,
0: ఆల్ టైమ్ కుమారి టైప్స్ అన్నమాట. రేమో వద్దులేండి. సో ఆమని గారు అండ్ మీ పేరేంటి? శృతి గారు. సో నైస్ టు టాకింగ్ బోత్ ఆఫ్ యూ, హోప్ఫుల్లీ యూఆర్ ఆల్ ఎంజాయింగ్. కాదు, మీరు ఏ జనరేషన్ నాకు తెలియదు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి. అసలు మీరు ఎప్పుడైనా రేడియో క్యాసెట్ చూసారా?
1: రేడియో క్యాసెట్టా? అంటే మనకి పాత చూడండి.
0: ఎగ్జాక్ట్లీ, అదే
1: రేడియో క్యాసెట్ అంటారు, మ్యూజిక్ క్యాసెట్ అంటాం.
0: నేను రేడియో అన్నానా? ఏంటో, ఏదో మీతో మాట్లాడి నాకు క్రాస్ వైరింగ్ కనెక్షన్ బాడే. మిలీనియల్స్, ఈ పేరేంటో మాకు తెలియదు, కానీ అబ్బాయి అసలు మీ ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ కాదు, మాది సూపర్ ఎంజాయ్మెంట్. అసలు పర్లేదు, చెప్పండి.
2: సింగిల్
0: ఓ, అలా డైరెక్ట్ గా అడుగుతారా? ఇందాక మీరు ఒకసారి కంప్యూటర్ అన్నాక ఇంకా పొరపాటును కూడా అటువైపు చూడడం అన్నమాట. మాకు మా జనరేషన్ వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి. ఒకళ్ళు కమిట్ అయ్యాక ఇంకా టేకెన్ టుక్ టేకెన్ అన్ని అవే. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? సో నైస్ టాకింగ్ విత్ బోత్ ఆఫ్ యూ, హోప్ఫుల్లీ లిజనర్స్ కూడా నాలాగే ఎంజాయ్ చేశారు మీ కాన్వర్సేషన్ అనుకుంటూ. మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఉందా?
1: మహేష్ బాబు ఏదన్నా మంచి పాట పెట్టండి, మరి మీ జనరేషన్ కొంచెం మా జనరేషన్ లో వచ్చేయండి.
2: మేము మహేష్ బాబు డై హార్డ్ ఫ్యాన్స్ అండి.
0: మోర్ దెన్ హ్యాపీయా, వేసేద్దాం, ఖచ్చితంగా లైన్అప్ చేసేస్తాను. ఆల్సో ఈ మహేష్ బాబు ఎవరి ఫ్యాన్? శృతి గారి ఫ్యానా, ఆమని గారి ఫ్యానా? మరి మీ పేరు మహేష్ బాబు అని చెప్పచ్చు కదా మీకు? అసలు బా
1: బయట అదే కాకండి, మళ్ళీ
0: ఓకే చూడండి, నేను ఒక పాట వేస్తూ మిమ్మల్ని ఆన్లైన్ తీసుకున్నాను అనమాట. మీ పేరు చాలా నచ్చేసి, బట్ ఐ ఆఫ్టర్ దట్ సాంగ్ ఐ కన్ఫర్మ్ గా నేను మీ మహేష్ బాబు సాంగ్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ యువర్ టైం. బై. అలా ఒక ప్రేమ జంటతో మాట్లాడి చాలా రోజులైంది, నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ ఈ ఐ నో మిలీనియల్స్ అందరికి ఈ రోజుల్లో పాటలు వేయట్లేదు అంటున్నారు, మన ప్రేమ జంట కోరిన పాట వేసేద్దాము అని అనుకుంటున్నాను. ఏం వేద్దామంటే నాకు అన్ని పాత పాటలు గుర్తు కనిపిస్తున్నాయి. అయ్యయ్యో సర్లే, మహేష్ బాబు పేరు మహేష్ బాబు అంటే ఇష్టం అన్నారు కాబట్టి ఇది మీకోసం. ఓకే.

అలా ఒక మహేష్ బాబు గారి పాట వినేసిన తర్వాత ఇంకా మాట్లాడుకోవడానికి ఏమీ లేవు. అలా వింటూ హోప్ఫుల్లీ ఆమని గారు అండ్ శృతి గారు ఇద్దరు లవ్ బర్డ్స్ ఎంజాయ్ చేశారని ఆశిస్తూ మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ అండి. కార్లో వింటున్న వాళ్ళకి, సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళందరికీ, ప్రస్తుతము రేడియో సురభి వాళ్ళది మైక్లెస్ మెలడీస్ అని ఒక జామింగ్ సెషన్ జరుగుతోంది 112 క్యాజల్ హిల్స్ డ్రైవ్ స్వదేశీ ఇన్ లూయిస్విల్. మీరెవరైనా గనక ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ మోర్ ఫన్, ఐ రియలీ రియలీ రిక్వెస్ట్ యూ ఆల్ టు గో దేర్ అండ్ హ్యావ్ సమ్ ఫన్ టైమ్. నేను కూడా 9 o'clock నా షో ఎండ్ అయిపోగానే అక్కడికి వచ్చేస్తాను, కలిసేస్తాను. ఈ ఆమెని ఎవరో ఏంటో అక్కడికి వస్తే నా నిజం పేరు శ్రీకాంతి, ఇలా చెప్పాను కదా అని నా ప్రాంక్ నా మీదే వాడకూడదండి. మీ పేరు లాగే నా పేరు కూడా ఆమెని అంటే నా నిజం పేరండి బాబు, మొత్తానికి మొదటికి నాకే మోసం అనమాట. బట్ ఎనీవేస్, ఐ రియలీ రియలీ ఎంజాయ్డ్ ద ఫన్ కాన్వర్సేషన్ విత్ సో కాల్డ్ ఆమని గారు అండ్ శృతి. హోప్ఫుల్లీ యూ బోత్ విల్ హ్యావ్ అ వండర్ఫుల్ టైమ్. ఇదే రూట్ లో నాకు అర్థమైంది మిలీనియల్స్ బాధపడుతున్నారు నేను పాత పాటలు వేస్తుంటే అని. నెక్స్ట్ ఇంకొక మహేష్ బాబు గారి పాటే వేసేస్తాను, ఎందుకంటే ప్రస్తుతము ఆమెని రెమో మూడ్ లో ఉందిట. ఆ మూడ్ అలానే పెంచి దాన్ని అపరిచితుడు మూడ్ లోకి వెళ్లకుండా ఉండాలి అంటే మహేష్ బాబు పాటలే కంటిన్యూ చేద్దాము. సో హోప్ఫుల్లీ లిజన్ టు దిస్ సాంగ్ అండ్ కమ్ బ్యాక్. అండ్ నేను ఈ పాట తర్వాత మోస్ట్లీ బై బై చెప్పే టైం వస్తుంది అని అనుకుంటున్నాను. గీరగీర తిరుగుతోంది అది, ఏం రావట్లేదు, వచ్చేసింది. నేను ప్లే చేస్తాను, వినేసేయండి, మాట్లాడండి ఇంకెక్కువ. వస్తుంది వస్తుంది.

0: అలాగా నేను ఆన్ రాబోయే ముందు అనామిక వన్ గారితో మాట్లాడుతున్నాను. నేను ఆవిడ ఫోన్ చేసి నేను అనామిక వన్ అని చెప్తున్నాను, ఎందుకంటే ఆవిడ తర్వాత ఇంకొక ఆవిడ ఫోన్ చేసి అనామిక ఇలా ఇంత దారుణంగా నేను చెప్పిన నేమ్ ప్రాంక్ ని నా మీదే వాడతారు. ఆ పక్కన మా ఫ్రెండ్ ఉందండి, మా ఫ్రెండ్ పేరు శ్రీకాంతి అంట. ఏంది నా పేరే, నేనే పులిహార బ్యాచ్ అంటే నాకంటే పెద్ద దద్దోజనం బ్యాచ్ అన్నట్టుంది అక్కడ, నా పేరునే వాడుకుని నాకే చెప్పడం అనేది. బట్ బాగుందండి, దిస్ ఇస్ సో నైస్ అండ్ ఐ రియలీ రియలీ ఎంజాయిడ్ ఆల్ దిస్ షో అండ్ ఆల్ ద కాన్వర్సేషన్స్ దట్ ఐ హ్యాడ్ విత్ యూ టుడే. హోప్ఫుల్లీ మీరందరు కూడా చాలా ఎంజాయ్ చేస్తుంటారు క్యాసెట్ టాపిక్ అనుకుంటూ. ఇంకొక 4 మినిట్స్ లో సైన్ ఆఫ్ అయిపోతున్నానండి. సో దిస్ విల్ బీ ఐ జస్ట్ వాంట్ టు షేర్ దిస్ విత్ ఆల్ ఆఫ్ యూ. మీరందరు కనుక ఇన్స్టాగ్రామ్ లో రేడియో సురభి ఇన్స్టాగ్రామ్ లో నేను ఆర్జే శ్రీకాంతి పోతా పరగడ మొన్న ఎప్పుడో ఎవరో నన్ను సెర్చ్ అయిపోతే దొరకలేదన్నమాట, మా ఇంట్లో వాళ్ళకే నేను దొరకలేదు, పేరు చాలా పెద్దదిగా ఉంది నువ్వు కనిపించట్లేదు అని చెప్పి చెప్పారు. సో రేడియో సురభి ఇన్స్టాగ్రామ్ పేజ్ లోకి వెళ్తే అక్కడ మా ఆర్జేస్ అందరూ ఉంటారండి. సో నా పేరు శ్రీకాంతి, ఆర్జే శ్రీకాంతి పోతా ప్రగడ అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాను. మీరందరూ నన్ను ఫాలో అవ్వండి అని నేను అనను, గానీ నేను సెగ్మెంట్స్ చెప్తూ ఉంటాను అనమాట, అంటే నెక్స్ట్ వీక్ చెప్పబోయే సెగ్మెంట్ చెప్తూ ఉంటాను. సో అది కనుక మీరు వింటే మీ దాంట్లో ఆన్సర్ చేస్తే నాకు చాలా షో చేయడం చాలా బాగుంటుంది, ఇంకా కనెక్టివిటీ ఎక్కువ అవుతుంది మీకు నాకు మధ్యలో. ఆల్సో ఈసారి రేడియో సురభి వాళ్ళు జాతరలో జాతర ఇన్ఫర్మేషన్ చాలా మంది ఇస్తున్నారు, అలాగే సితార అవార్డ్స్ అని ఒకటి పెట్టారండి. సో రేడియో సురభి .com/RSJ అంటే రేడియో సురభి జాతర ఫస్ట్ లెటర్స్ అనమాట, ఆర్ ఫర్ రేడియో, ఎస్ ఫర్ సురభి, జే ఫర్ జాతర. రేడియో సురభి .com/RSJకి వెళ్తే సితార అవార్డ్స్ అని కనిపిస్తుంది. సితార అవార్డ్స్ లో ఈసారి మా రేడియో సురభిలో ఉన్న ఆర్జేస్ అందరినీ డిఫరెంట్ కేటగిరీస్ లో లిస్ట్ చేయడం జరిగింది. మీకు నచ్చిన ఆర్జేని మీకు ఓటేస్తే గనక వాళ్ళని మీరు గెలిపించిన వాళ్ళు అవుతారు. సో దిస్ ఇస్ మై ఓట్ అపీల్ టు ఆల్ ద లిజనర్స్ టుడే హూ ఎంజాయ్ ద కాన్వర్సేషన్స్ అండ్ ద టాపిక్స్ దట్ ఐ బ్రింగ్ ఇన్ టు రేడియో ఎవ్రీ ఫ్రైడే ఆన్ హ్యాపీ అవర్. షోలో మేము మనం మాట్లాడుకునే టాపిక్స్ కనుక మీకు నచ్చి నాతో కనుక ఎవరైనా కనెక్ట్ అయితే ఖచ్చితంగా నాకు ఓటు వేయాల్సిందిగా మనవి. నేను కూడా ఇలాగా బ్రహ్మానందంగా అలా అడుగుతాను, మీరందరూ నాకు ఓటు వేయాలంటే ఆప్షన్ నెంబర్ 1 నొక్కండి అని చెప్పలేను, కానీ రేడియో సురభి వెబ్సైట్ లోకి వెళ్ళి /RSJ సితారా అవార్డ్స్ ఓట్ అని ఉంది ఒక సెక్షన్, దాంట్లో మీరు ఓటు వేయచ్చు. అయితే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ లో అందరినీ లిస్ట్ చేశారండి. నా కేటగిరీ వచ్చేసి ఫ్రెష్ వాయిస్ వైబ్, ఎందుకంటే నేను రీసెంట్ గా జాయిన్ అయ్యాను, నేను ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాను రేడియో సురభి. సో మేము ముగ్గురు ఆర్జేలు కొత్తగా జాయిన్ అయ్యాము అండ్ వీ నామినేటెడ్ ఫర్ ఫ్రెష్ వాయిస్ ఆర్జే అవార్డ్స్ అండ్ నేను కూడా దాంట్లో ఉన్నాను. మీరందరూ గనక నచ్చితే నాకు ఖచ్చితంగా ఓట్ వేయాల్సిందిగా ప్రార్థన. ఇది ఎలా అడగాలో నాకు తెలియదు, హోప్ఫుల్లీ ఐ సౌండెడ్ రైట్. ఇట్ వాజ్ సో నైస్ టాకింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఇట్ వాజ్ సచ్ ఎ ఫన్. నెక్స్ట్ వీక్ టాపిక్ ఏంటి అనేది మీరందరూ నన్ను ఫాలో అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో డిస్కస్ చేస్తాను, సో దట్ ఇట్ విల్ బీ నైస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు క్యాచ్ అప్ విత్. అండ్ హోప్ఫుల్లీ మీ అందరి ఈవినింగ్ బాగుంటుందని. అండ్ జామింగ్ సెషన్ మైక్లెస్ మెలడీస్ కి ఖచ్చితంగా వెళ్ళండి, ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ క్యాసిల్ హిల్స్ లేక్ లూయిస్విల్ లో స్వదేశీలో జరుగుతుంది, ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ సెకండ్ స్కిన్ వాళ్ళు May 16th and 17th న ఒక పాపప్ షో అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రం 12 PM to 7 PM 608 సౌత్ వ్యాలీ ర్యాంచ్ పార్క్వే యూనిట్ 108 ఇర్వింగ్ లో, దానికి కూడా ఖచ్చితంగా వెళ్ళండి. సెకండ్ స్కిన్ లో శారీస్ అయితే వండర్ఫుల్ ఉన్నాయి. ఇట్ వాస్ సో నైస్ టాకింగ్ టు యూ. సర్వే జనా సుఖినో భవంతు, హ్యాపీ ఫ్రైడే, హ్యాపీ వీకెండ్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 9 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: Anni pettukunnandra idigo mee nanna sugar gurinche tension malli perigite ee doctor daggariki veltam kharchu okati.
3: Vikram, jiyan ki malli baaledu ontlo ee sari enta kharchu avutundo ento?
4: Different journeys, okate question. Mee parents aina pillalaina meeraina, when you face an emergency, stay protected the right way with SNR insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 4694649864 for international travel, medical, student insurance. SNR Insurance.
5: ఈ మే 16th ఇంకా 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్, వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్వే, యూనిట్ 108, ఇర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ secondskin.usa on Instagram or call 972-829-5201.

అమ్మ ఆవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాబాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో చిరుభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో చిరుభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో చిరుభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో చిరుభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులో నుంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

0: బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th anniversary సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి, రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్మ.

0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
1: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
2: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com.
3: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ, మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమేస్తాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడ తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ ద సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

0: ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకొస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైన్ కి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: డిప్యూటీ సూపర్ పోలీస్ సార్.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకున్న సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా హిట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th year anniversary చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటు అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ of all it avoids complaints
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Mallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Are 9 to 5? Same desk, same routine. Me entrepreneurial journey model patindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials variku. India Bazaar me kandistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.
4: Radio Surabhi Revisit.
5: Give you confessions, a chance to bloom.
6: Sakshi Jewelers.
7: Shalini, Dallas lo jarige functions lo decoration lo evvi jarugutunnayata.
8: Ikkada Vivid Flowers lo undanta ippude telisindi.
9: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi.
10: Law Offices of Janeta.
11: Thank you for being in our journey.
12: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాడా బాబాయ్. థ్యాంక్ యూ.

సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెలభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెలభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెలభి మాకు నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెలభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపా లాలీ

0: BVF AgTech INC. Vallemari Farms believes that farming is not backward, it is the future. BVF AgTech INC is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: Kavintalaki, Kerintalaki. Kera Fadras, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo Telugu Nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With My Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
6: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
7: Yes sir.
6: Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
8: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
6: You're absolutely right. Rajuraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices. And unforgettable taste. Yantante, malli malli ravalanipisthi. They also offer catering because their food is so irresistible.
9: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: Happy 4th birthday, Radio Surabhi, and Team Andarke Guda birthday wishes on celebrating 4 magical musical years with Radio Surabhi. And Radio Surabhi vintuna pratyoka listener ke guda wishing you all a very magical musical day. Ilane enno enno wonderful birthdays celebrate chesukovali.
11: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీమ్ అందరికి, ఆర్జేలు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు, టెక్నాలజీతో విజువల్ మీడియా ఎంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమగ్రహమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిరిస్తాము. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తుంది. థ్యాంక్ యూ.

0: ఇచ్చారు.
1: ఏం కానిచ్చారు?
0: వైరల్.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఏ గ్లోరియస్ 5th ఎనివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సుగృష్టివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ ద సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

0: Radio Surabhi, 107.9 FM, HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: Radio Surabhi Revisit.
3: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to net contracting.
4: Indian Cardinal, unique Desi burger joint with spicy Indian fast food.
2: Thank you for being in our journey.
5: కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరివి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిరివి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatra.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
6: Hi, nenu me blueberry muffin. Nanu 40% preservative jo chesaru. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
5: Hi there, muffin. Nenu India Today pastry ni. Nanu ee roju puttune India Today bakery lo fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Yen cheppanu? I am an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akkada. Stop eating sag factory made food. Experience the one-of-a-kind difference with India Today Bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
7: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
5: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
8: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jalpukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna samandha entante. Many times, na night songs eppudu play chestu, audience ni urutru istu, eppudu ananda padustunna. Surabhi Radio, naaku chala chala santosham. ఈ రోజు 4th ఇయర్ అనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురవి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన పేరు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

రామదాస్ పాట అంతా రామమయం ప్రసార ప్లే చేస్తే అందరికీ ఇష్టం.

రేడియో సురభి 4వ యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరఫీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరఫీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరఫీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరఫీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీసాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్నందుకు వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, రేడియో సెలబీ ఎ గ్లోరియస్ 5th యానివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సుగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళం. ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకున్న సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని పునరుత్తులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సుర్భి జాతర అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సుర్భి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 So, see you all at Radio Surbhi Jatra on June 7th.
1: Hi,
2: I am Aarti Patnaik. America lo mottamodati 24/7 radio Radio Surbhi ani oka kotta frequency tho osnaru ade 107.9 FM HD3 lo mee andaru ee frequency tune chesukuni radio ni vinochu. Good luck Radio Surbhi.
3: You are listening to Radio Surbhi 107.9 FM HD3.
4: Radio Surbhi revisit.
5: Finishing school anukoni em laavam?
6: Anduke Value Financial Services undi kada.
7: Specializing in core Java and DS Inc.
8: Fresh quality kurano groceries with a simple online order myhomegrocers.com.
9: Thank you for being in our journey.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
11: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్

0: అయిన వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైన ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
1: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipistundi. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

రామదాస్ పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ ఇబ్బంది జరుగుతుంది.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో.
1: రేడియో సిరభి టైం చెక్ స్టూడియోలో టైం 1 AM.

తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరివి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిరివి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com. Chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails, piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్చేడ్ గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు, టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీసాం. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నోడి ముందు, చిన్న చూపు చూసి నోడి ముందు, నువ్వెంతటి బాగి నోడి ముందు. పడు పడు పడు పడు పడు పడు లేచి నిలబడు, లేస్తూ పడుతూ లేచి కలపడు, పడు పడు పడు లేచి నిలబడు.

నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ 5th యానివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వర్గశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెల్లాం. ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నాన్న మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

0: Vachas in the the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Hi. నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
3: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com. America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్. From businesses to non-profits, NRI Page is the place to be. For more

0: information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio, 4th anniversary, Jalpuna Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Nakunu Surabhi ki unna sambandha entante, many times na night songs eppudu play chestu, audience ni urruthuvistu, eppudu aananda parustunna Surabhi Radio, naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హ్యాపీ పట్నాయక్ రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీలు రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: సాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరేవయ్యల్లా. అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: రామదాస్ పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికి శుభమందరు.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Hi. నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
4: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాగ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
5: Radio Surabhi Revisit.
6: Immigration anagane prashnala bayam, adokka vichitra valayam, vaatiki ekeka samadhanam akulalla.
7: Roju edo okati kottaga tinalanipiste, head to Desi Bites.

0: asked you to come to our place.
1: Our place, Indian cuisine.
2: Thank you for being in our journey.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Amma Avakai Radio Surabhi. Idi ok emotion. Neemi Bhargavi all the way from Hyderabad and chala chala happy gondi. Andarki namaskaram and Radio Surabhi. Anniversary Sandarbhanga na subhakankshalu andistunnanu. Telugu vallu, Telugu bhasha premikulu, art and culture vitanniti drushtilo pettukoni. Mana Telugu bhashani inka pempondistu andarni oka platform meediki teeskochi. Rose beautiful content, adbhutamaina music and manchi interviews ni annitni broadcast చేస్తున్న రేడియో సురభి. ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. తడా బాబాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరఫీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరఫీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరఫీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరఫీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జై.

0: क्या बात बोला चिड़िया, मेरा दिल पिथर पिथर हो गया।
1: अयो मिम्मल का నేను నేనేదో సరదాగా రాసుకున్న పాట ప్రాక్టీస్ చేసుకుంటున్నానంతే అంతే అంతేనండి

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్చేడ్ గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కత్తిమీస్తోంది. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: వచ్చింది. ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: Radio Surabhi Revisit.
5: Ma ammaki SAT ACT preparation start cheyalani chusinappudu maaku dorikindi Ravi's Academy.
6: Avivo blinds techukunnam kani endalu paapoyi champestunnayi.
7: Check out the retail globe.
8: That's our water systems. We understand the right and wrong. What's a place in your life?
0: Thank you for being in our journey.
9: Namaste Rajeshwari garu. Here's wishing Radio Surabhi a glorious 5th anniversary and may his success continue. God bless you. My favorite song would be Swagashti Udatharma from Mr. Pallam. It's one of the most beautifully written, composed and romantically picturized by Bapu Garu. Nana Mama, they work very hard on this song. So if you can, play for me. Thank you.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుత్రోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలు పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయ్ సర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరిని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి మాకు నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్.

சென்ன பேசலாம்.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: India ki teleport aithe enta baaguntundo.
2: What if India was just a tap away?
3: Just imagine meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కత్తిమీసాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థు వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ ఆఫ్ టెర్నస్ట్రీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ. గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సొగస్టివుడ్ తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ ద సాంగ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

everyone. This is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jarupukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante. Many times, na night songs eppudu play chestu, audience ni urruthulogistu, eppudu aananda parustunna. Surabhi Radio, naaku chaala chaala santosham. ఈరోజు ఫోర్త్ ఇయర్ అనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే
2: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రేడియా.
5: Yes sir.
4: Rajula's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat thali and catering.
5: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
4: You're absolutely right. Rajula's Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
6: Visit Rajula's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: Radio Surabhi Revisit.
8: Building is cool anukoni em laabam?
9: Anduke Value Financial Services undi kada,
10: specializing in core Java and DS Inc.
11: Fresh quality kurulu groceries with a simple online order, myhomegrocers.com.
12: Thank you for being in our journey.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాల్ for farming. Pallimari Farms. Visit vvfagtech.com or call 848-244-0211.
2: Which is in the most

0: selected event of the year, Radio Surabhi Jatara. And Ma Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Kodi rupayal kosam mee aakhari prashna. Ready?
3: Yes sir.
2: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
3: Sir, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
2: యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఇస్ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
5: రేడియో సురభి రీవిజిట్.
6: బిల్డింగ్ ఇస్ కూల్ అనుకొని ఏం లాభం?
7: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా.
8: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంక్.
9: Fresh quality kuralu groceries with a simple online order, myhomegrocers.com.
10: Thank you for being in our journey.
11: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-02.
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సి యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th.
1: మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోను వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
8: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
3: Yes sir. రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ, చాట్ ఓన్లీ. ఆప్షన్ బి, చాట్ అండ్ తాలి. ఆప్షన్ సి, తాలి ఓన్లీ. అండ్ ఆప్షన్ డి, చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
12: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దే ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
10: రేడియో సురభి రీవిజిట్.
6: బిల్డింగ్ స్కూల్ అనుకొని ఏం లాభం?
7: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా.
8: Specializing in core Java and DS Inc.
9: Fresh quality kuralu groceries with a simple online order, myhomegrocers.com.
10: Thank you for being in our journey.
11: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-021.
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది

0: వస్తే ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సర్వీ జాతర ఆన్ జూన్ 7th.
1: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సర్వీ అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సర్వీ.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రేడియా.
4: Yes sir.
3: Rajras Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
4: Sir, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? It's chat, thali and catering.
3: You're absolutely right. Rajras Kitchen లో మన favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. They also offer catering because their food is so irresistible.
5: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Radio Surabhi Revisit.
7: Building is cool anukoni em laabam?
8: Anduke Value Financial Services undi kada.
9: Specializing in core Java and DS Inc.
10: Fresh quality kuralu groceries with a simple online order, myhomegrocers.com.
11: Thank you for being in our journey.
12: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Malimbari Farms. Visit vvfagtech.com or call 848-244-021.
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th.
1: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సర్వీ అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సర్వీ.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ థాలి, ఆప్షన్ సి థాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ థాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, థాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దే ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
11: Radio Surabhi Revisit.
7: Building is cool anukoni em laavam?
8: Anduke Value Financial Services undi kada.
9: Specializing in core Java and DS Inc.
10: Fresh quality kuralu groceries with a simple online order, myhomegrocers.com.
11: Thank you for being in our journey.
12: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Malimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0211.
0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సర్వి జాతర. అండ్ మా రేడియో సర్వి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సర్వి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సర్వి జాతర ఆన్ జూన్ 7th.

0: శక్తి పట్నాయక్ అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోను వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
1: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రేడియా.
3: yes sir. రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
6: రేడియో సురభి రీవిజిట్.
7: యూజింగ్ స్కూల్ అనుకొని ఏం లాభం?
8: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
9: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంక్.
10: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ అ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్.com.
11: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
12: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF AgTech INC ఈస్ యువర్ కాల్ for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-021.
13: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
0: మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోను వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
1: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: yes sir. రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
0: ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ East Plano and Eldorado. For more information, visit rkusa.com.
11: Radio Surabhi Revisit.
7: Building is cool anukoni em laavam?
8: Anduke Value Financial Services undi kada,
9: specializing in core Java and DS Inc.
10: Fresh quality kooralu, groceries with a simple online order, myhomegrocers.com.
11: Thank you for being in our journey.
12: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF AgTech INC ఈస్ యువర్ కాల్ for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-021.
13: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
0: నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోను వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
2: Yes sir.
1: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
1: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli ravaranpisthe. Also offer catering because their food is so irresistible.
3: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: Radio Surabhi Revisit.
5: Building is cool anukoni em laavam
4: anduke Value Financial Services undi kada,
6: specializing in core Java and DS Inc.
7: Fresh quality kooralu groceries with a simple online order, myhomegrocers.com.
4: Thank you for being in our journey.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-021.
4: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
9: హాయ్, నేను మీ ఆర్కి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు, అదే 107.9 FM HD3 లో. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
0: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ, చాట్ ఓన్లీ. ఆప్షన్ బి, చాట్ అండ్ తాలి. ఆప్షన్ సి, తాలి ఓన్లీ. అండ్ ఆప్షన్ డి, చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: Radio Surabhi Revisit.
5: Building is cool anukoni em laavam
4: anduke Value Financial Services undi kada,
6: specializing in core Java and DS Inc.
7: Fresh quality kooralu groceries with a simple online order, myhomegrocers.com.
4: Thank you for being in our journey.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-021.
4: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
9: హాయ్, నేను మీ ఆర్కి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు, అదే 107.9 FM HD3 లో. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
0: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ, చాట్ ఓన్లీ. ఆప్షన్ బి, చాట్ అండ్ తాలి. ఆప్షన్ సి,

0: తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
0: ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డొరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: రేడియో సిరబి రీవిజిట్.
4: బిల్డింగ్ ఈ స్కూల్ అనుకుని ఏం లాభం?
5: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
6: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంక్.
7: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ ఎ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్.com.
8: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
11: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
12: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రేడియో.
13: ఎస్ సార్.
0: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
0: ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డొరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
5: రేడియో సురభి రీవిజిట్.
4: బిల్డింగ్ ఈ స్కూల్ అనుకుని ఏం లాభం?
5: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
6: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంక్.
7: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ ఎ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్.com.
8: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-02.
10: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatra on June 7th.
11: Hi, I am Aarti Patna.

0: కాకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, థాలి అండ్ క్యాటరింగ్.
1: యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: రేడియో సిరబి రీవిజిట్.
4: బిల్డింగ్ ఈ స్కూల్ అనుకొని ఏం లాభం?
5: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
6: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ బిఎస్ ఇంక్.
7: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్.com.
8: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0211.
10: Tick, tick. Radio Surabhi time check. Studio lo time 5 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
2: Giving Confessions a chance to bloom.
3: Sakshi Jewelers.
4: Shalini, Dallas lo jarige functions lo decoration lo avvi jarugutunnayata.
5: Ikkada Vivid Flowers lo undanta ippude telisindi.
6: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi.
7: Law Officers of Janeta.
8: Thank you for being in our journey.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: From chaos to clarity, your day begins with 100 notes.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit. Giving confessions a chance to bloom. Sakshi Jewelers.
2: Shalini, Dallas lo jarige functions lo decoration lo avi jarugutunnayata.
3: Ikkada Vivek Flowers ani undanta ippude telisindi.
4: Experts ni nammukunte mana jeevitham safiga sagipothundi.
5: Law Officers of Janeta.
6: Thank you for being in our journey.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
12: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
11: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఎడు బిఎక్స్ యుడ్ స్పెషల్ థాలి, దిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పన్నీర్ టిక్కా, విచ్ అమికావా పరాఠా.
12: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడినా.
11: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
13: ఐఆర్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి ఐఆర్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ with care. A to B, Texas.com. Perfect for dine-in, takeaway, or full service.

0: சுரபின் தலைக்கு கேரின் தலைக்கு கேராஃப் அட்ரஸ் ரேடியோ சுரபி.
1: ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Vachya Sindhi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And Ma Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramana sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventini register cheskondi at tinyurl.com/rskolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
1: Radio Surabhi revisit.
6: Hey, morning morning manu ele breakfast chesam kada, adittike bajji lottal eskuntu tinna poorthi shakahara restaurant Adyar Anand Bhavan.
7: Aha Shiva, Irani chai ante chaurasthane, the first ever desi drive through in America. Chaurastha,
1: thank you for being in our journey. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 @ 919-491-451.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, we cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
2: కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సుర్భి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సుర్భి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
3: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్
4: 6919 అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి. బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ అగ్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ the future. VVF AgTech INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: Radio Surabhi Revisit.
7: Giving confessions a chance to bloom. Sakshi Jewelers.
8: Shalini, Dallas lo jarige functions lo decoration lo adhi jarugutunnayata.
9: Ikkada Vivek Flowers ani undanta ippude telisindi.
10: Experts ni nammukunte mana jeevitham safiga sagipothundi.
11: Law Offices of Janeta.
12: Thank you for being in our journey.

0: చేయొచ్చు, ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, నీదు కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హంచిలి గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
4: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dining, takeaway or full service.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
1: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatan daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ది మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 @ 919-491-4514.

0: to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసురు గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటల్లో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాను. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాను. ప్రామిస్.

గంగా రాజేష్ సంస్థ రాజేశ్వరి. 7 ఎకరాలపై 4 సంవత్సరాలు దిగ్గా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

ఆవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: ఆర్సీ పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సోవియాని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోని వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: రేడియో సురభి రీవిజిట్. We have Shine Star Dental Care, our very own Telugu dentist. Spice rack undi kadandi, vaalle anta chusukuntaru. Paya, haleem, rumali roti, natukodi curries and much more. Be Mar Indian Cafe.
5: Thank you for being in our journey.
2: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
6: Sure. How many people are we expecting?
2: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
6: Idi office party aa leka jatra?
2: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
7: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సురభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సురభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సురభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సురభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీసాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తున్నారు. థ్యాంక్ యూ.

Radio Surabhi, 107.9 FM, HD3. Radio Surabhi, Civic Signal, Public Play.

0: ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: ఫ్రమ్ కేఆస్ టు క్లారిటీ, యువర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స. కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్లైన్స్ చేసింగ్ యూ. దెన్ సోహో స్టెప్స్ ఇన్. వన్ లాగిన్, వన్ డాష్బోర్డ్, వన్ క్లియర్ వ్యూ ఆఫ్ యువర్ ఎంటైర్ బిజినెస్ ఫర్ ద ఎంటర్‌ప్రెన్యూర్ హూ వాంట్స్ క్లారిటీ, నాట్ కేఆస్. సోహో, పవరింగ్ పాసిబిలిటీస్ విత్ రేడియో సురభి.
2: అన్ని పెట్టుకున్నాన్రా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR insurance. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Knowledge Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. ఈ మే 16th ఇంకా 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్, వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వాలీ Ranch Parkway, Unit 108, Irving. For previews and collections, visit secondskin.usa on Instagram or call 972-829-5201.
4: Namaste Rajeshwari Garu. Here's wishing Radio Surabhi a glorious 5th anniversary. And may your success continue. God bless you. My favorite song would be Swagashti Vodatharma from Mr. Padlam. It's one of the most beautifully written, composed and romantically picturized by Bapu Garu. Nana Mama, they work very hard on this farm. So if you can, play for me. Thank you.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకున్న సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా హిట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. తెలుగుని, తెలుగు పాటని అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
1: హరి రసం, హరి రసం, హరి రసం, హరి రసం.

0: ఎందరూ రాజ్య ఏడు నాలుగు సంవత్సరాలు ఇంక్రింద పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. ఇలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికి చాలా ఇష్టమైన రామదాస్ లాంటి పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికి శుభంగా
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సుర్భి జాతర అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సుర్భి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సుర్భి జాతర ఆన్ June 7th.
2: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
3: వాట్ అ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?

0: మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514. నలుగురు ఎప్పుడూ రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
1: Side, please.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరఫీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరఫీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరఫీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరఫీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: Radio Surabhi.

0: సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ ది బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెన్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీవన్ వెన్ వీ రెస్పెక్ట్ ది కమ్యూనిటీ సపోర్ట్స్ us.
1: మనశ్శాంతి మెంటల్ పీస్ మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా గోకుల్స్ ప్రైడ్ ఊతపమైన గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్ 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో కాలర్స్ 4692696476.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాఠా.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. హలో అండ్ నమస్కారం. సోహో అండ్ రేడియో సురభి టీమ్ అప్ అయ్యి ఈ స్పెషల్ కొలాబరేషన్ తో మీ ముందుకు వచ్చేసాయి. సో గెట్ రెడీ TFW అండ్ బియాండ్. ఈ కొలాబరేషన్ ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ వి డ్రీమ్డ్ ఆఫ్. ఎనర్జెటిక్, ఎంపవరింగ్, పర్పస్ఫుల్ అండ్ బిల్ట్ ఆన్ అ షేర్డ్ విజన్ ఆఫ్ వాట్ అ మోడర్న్ మైండ్ఫుల్ కమ్యూనిటీ క్యాన్ పిక్. జోహో అనేది ఒక గ్లోబల్ పవర్ హౌస్ ఇన్ టెక్నాలజీ, మనందరికీ తెలిసిన విషయమే. అ హ్యూమన్ సెంటర్డ్ ఇన్నోవేషన్ అండ్ రేడియో సురభి తెలుగు డయాస్పరాకి ఒక వాయిస్, ది ఓజీ ప్లాట్ఫామ్ ఫర్ తెలుగు పీపుల్. అండ్ వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు అ పార్ట్నర్షిప్ విచ్ సెలబ్రేట్స్ ప్రోగ్రెస్ విత్ హార్ట్ అండ్ గ్రోత్ విత్ ఇంటెగ్రిటీ. వాట్ మేక్స్ దిస్ కొలాబరేషన్ పవర్ఫుల్? బోత్ బ్రాండ్స్ బిలీవ్ that real transformation happens when people live with awareness, intention and joy. ye business aina aa business lo panchestunna manushulato paatu grow avvalsindi. aa belief, aa ethics meeda vaadukunna namakam, long term thinking, sustainability, ivanni aa company ni oka special place lo nilabettai. a belief that talent is not defined by degree but by mindset, values, curiosity and grit. at Zoho, skills matter, not the degree. Zoho encourages every employee to stretch, experiment and even pitch their own business ideas. With its flat structure, there's no hierarchy for them and people first culture. Zoho fuels creativity, ownership and purpose driven innovation. ee collaboration lo Radio Survey chaala chaala exciting a launch chestunna powering possibilities segment, a dynamic 30 minute talk show. idi rakarakala businesses lo success sadhinchina entrepreneurs ni teesukochi vaala meeda spotlight vestundi. thought leaders ni, creators ni, people who are building their business ethically, consciously and with a vision for impact. Stories that spark ambition, journeys that inspire action, ideas that connect continents. And yes, they don't need to live only here in Dallas. ఎక్కడున్నా వాళ్ళని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఈ పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై జోహో. దిస్ ఇస్ మోర్ దెన్ ఎ షో. ఇది కేవలం టాక్ షో మాత్రమే కాదు, ఒక ఇంటర్వ్యూ మాత్రమే కాదు, ఇది కేవలం బ్రాండింగ్ మాత్రమే కాదు, ఇది కేవలం ఒక కాంటెంట్ మాత్రమే కాదు. ఇట్స్ మోర్ లైక్ ఎ మూవ్మెంట్, ఎ షేర్డ్ మిషన్ వేర్ టెక్నాలజీ మీట్స్ కల్చర్, వేర్ కమ్యూనిటీ మీట్స్ కాన్షియస్నెస్, వేర్ ఎవ్రీ లిసనర్ ఇస్ ఇన్వైటెడ్ టు రైజ్ హైయర్, థింక్ డీపర్ అండ్ లివ్ ఫుల్లర్. వెల్కమ్ టు అ పార్ట్నర్షిప్ బిల్ట్ ఫర్ ద ఫ్యూచర్ అండ్ ఫర్ యూ. పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై జోహో, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగునిస్తాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఈ మే 16th ఇంకా 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. వెర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండుగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్వే, యూనిట్ 108, అర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ సెకండ్ స్కిన్ USA on Instagram or call 972-829-5201. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the fresh, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. India Today, USA.

0: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
1: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
0: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
2: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
0: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
3: టిక్ టిక్ రేడియో సురభి టైమ్ చెక్. స్టూడియోలో టైం 10 AM.

రేడియో సురభి శ్రోతలందరికీ ఇంకొకసారి శుభోదయం. ఈనాటి కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ప్రసారం అవుతుంది సిగ్నేచర్ షో. ఇవాళ ఈ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను భాస్కర్ రాయవరం. మీరు మొట్టమొదటగా విన్న పాట స్వాతికిరణం సినిమా నుంచి తెలిమంచు కరిగింది తలుపు తీయన ప్రభు అన్న పాట. ఇది ఒక విధంగా ముక్త పదగ్రస్తంలాగా ముక్త గానగ్రస్తం, ఏమో ముక్త గీతగ్రస్తం అనాలి. ఎందుకంటే గత వారం చేసిన సిగ్నేచర్ షో May 10th చేశాను మీతోటి మదర్స్ డే రోజున. ఆ రోజు నేను చేసిన కార్యక్రమానికి చివరి పాట అది, ఇదే పాట. మళ్ళీ ఈ రోజు కార్యక్రమం మొదల్లో ఇదే పాట వినిపిస్తున్నాను మీకు. అలా అనిపించింది చక్కగా నిన్నంత వానలు పడి తర్వాత ఉదయాన్నే మంచి సూర్యకాంతి ఇలా ప్రసరిస్తూ మనందరినీ మేల్కొలిపి ప్రకృతి అంతా ఒక పరవశం కలిగించే అంత అందంగా ఉంది డాలస్ లో. అందువల్ల ఈ పాటతోటి మొదలు పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఆ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇలా తెలిమంచును తొలగించుకుని ఇలా తరలి వచ్చి భూమండలాలంతా కూడా తన కాంతితోటి జీవింపజేసేది, జీవం కలిగించేలా, జీవ చైతన్యాన్ని కలిగించే సూర్యకాంతికి గొప్ప వర్ణనలతోటి రాసిన పాట ఇది. దాంతో మొదలు పెట్టడం చాలా సబబు అనిపించింది. మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సిగ్నేచర్ షో ప్రత్యేకత ఏమిటి అంటే నాకు చాలా ఇష్టమైన సెగ్మెంట్ ఇది. ఎందుకంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మీ దగ్గర నుంచి చేసినప్పుడల్లా. అదేంటంటే పాట మీది మాట నాది. అంటే మీకు నచ్చిన పాట మీరు ఏదైనా అడగవచ్చు, దానికి తోచిన మాటలు నేను చెప్తాను. మామూలుగా రేడియో కార్యక్రమం చేసినప్పుడు ఏదో ఒక పాటలు అనుకొని వస్తాం, దానికి ఏవో మాటలు మనసులో ఉంటాయి, ఇలా ఉంటుంది వ్యవహారం. కానీ ఈ షోలో, పర్టికులర్ షోలో మీకు నచ్చిన పాటలకి అంటే మీకు అప్పటికప్పుడు మీరు అడిగితే నేను దాన్ని వినిపిస్తాను. వినిపించడం ఎలాగో చేసేది, కానీ దాని మాట చెప్పడం అనేది కత్తి మీద సామెతో కూడుకున్న వ్యవహారం. అందువల్ల ఇది కొంచెం జనరంజకంగా మనోరంజకంగా కూడా సాగుతుందని నా నమ్మకం. దానికి కావాల్సిందల్లా మీరు చక్కగా మంచి మీకు బాగా నచ్చిన పాటలు ఏదైనా అవ్వచ్చు, ఎనీ జనరా, ఎనీ టైం పీరియడ్ కూడా అవ్వచ్చు, కొత్తవి అవ్వచ్చు, పాత అవ్వచ్చు, ఎనీ ఎనీ టైం, దానికి సంబంధించిన సాహిత్య సంగీత

0: నేపథ్య విశ్లేషణ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అలా గాల్లెగురుతూ అంటే ఆన్ ద ఫ్లై అన్నమాట. నాకు మొట్టమొదటగా మీరందరూ ఈరోజు గుర్తుపెట్టుకోండి, మనం సిగ్నేచర్ షోలో ఇలా మీకు నచ్చిన పాట మీరు అడిగితే దానికి నేను పాట కలుపుతూ వెళ్తాను. అది జరుగుతూ ఉంటుంది కాబట్టి పాటలు మీరు తప్పటప్పుడు కోరుతూ ఉండడమే చాలా ముఖ్యం, అయితే ఇక్కడ ప్లేలిస్ట్ ఇల్లియో. అందువల్ల రెండవది మెగా పవర్ లీడర్ బోర్డ్ ఆడిస్తున్నాం. మెగా పవర్ లీడర్ బోర్డ్ కి నౌ వీ హ్యావ్ స్పాన్సర్స్ మదిరాన్ మసాలా అండ్ ఇండియా క్యాష్ అండ్ క్యారీ. దే ప్రౌడ్లీ ప్రెసెంటింగ్ ది బిగ్గెస్ట్ గేమ్ ఆఫ్ జాతర, మెగా పవర్ లీడర్ బోర్డ్. మొన్న బయట మధ్యలో ఇంకొకటి నేను డ్రైవ్ టైం కూడా చేశాను, చాలా రోజుల తర్వాత డ్రైవ్ టైం చేశాను. వాజ్ ఫెంటాస్టిక్, నాకు చాలా నచ్చింది. హోల్ ఎనర్జీ అండ్ వైబ్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సరే, ఒక ఆత్మీయులు ఫోన్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. బోనీ కాల్, నమస్కారం అండి. మీరు రేడియో సర్బీకి ఫోన్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు.
1: డాక్టర్ గారు శుభోదయం అండి. అనురాధ.
0: అనురాధ గారు శుభోదయం, ఎలా ఉన్నారు?
1: బాగున్నా అండి. రాత్రి ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చారు, ఇప్పుడు మళ్ళీ థ్యాంక్స్ అండి. ఫస్ట్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి
0: మై మైండ్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఇంకా ఆ కార్యక్రమం గురించి చెప్పలేదు. నాకు తెలిసి నేను చేసిన సిగ్నేచర్ షోల్లో వీటన్నిటిలోకి చాలా మనసుకి దగ్గరగా అనిపించిన కార్యక్రమం పోయిన వారం చేసిన మదర్స్ డే స్పెషల్. అండ్ ఇట్ హ్యాపెన్ బికాస్ మీలాంటి వారందరూ కూడా మీ అమ్మ ప్రేమని ఈ ఎయిర్ వేవ్స్ ద్వారా పంచుకునే అవకాశం నాకు ఇచ్చారు.
1: మా అందరికి కూడా బాగా నచ్చిన కార్యక్రమం అండి. మీ మనసుకు నచ్చింది, మా శ్రోతలందరూ మనసుకు నచ్చింది లాస్ట్ వీక్ చేసిన కార్యక్రమం. నెక్స్ట్ నచ్చిన సెగ్మెంట్ మీ రేడియో షోల్లో ఇదొకటి అండి. నాకు చాలా నచ్చుతుంది మీ పాట నా మాట అని. కొన్ని సాహిత్యం ఓవరాల్ గా అర్థమవుతుంది కానీ తెలుగు మాట్లాడే వాళ్ళుగా, తెలుగు వాళ్ళుగా ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకోవడం ఒకటిను, ఆ పదం అక్కడ ఆ లైన్ లో కూర్చున్న తర్వాత అర్థం ఎలా మారుతుంది అని, కొన్నిసార్లు మారడం కాదు అర్థం ఎలా వస్తుంది అని, కొన్నిసార్లు నా ఆలోచన కూడా తప్పని తెలుస్తుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. నేను ఆ పాటను ఎలా అర్థం చేస్తున్నాను, ఐఎమ్ షూర్ శ్రోతల్లో వినేవాళ్ళు కూడా అలా అర్థమైన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అందుకే రిక్వెస్ట్ చేశాను ఇది ఈ షో మళ్ళీ చేయమని. ఇందులో మీరు మొదటి వేసిన పాట ఇదివరకు ఆల్రెడీ అడిగాను, మీరు అది అర్థం చెప్పారు కూడా సుప్రభాతానికి, సూర్యుడికి.
0: చెప్పండి, చాలా మంచి పాట. ఏ పాట కావాలి ఇప్పుడు?
1: నెక్స్ట్ పాట ఇది ఈ చైత్ర వీణ.
0: ఈ చైత్ర వీణ
1: నా సినిమా పేరు ప్రేమించు పెళ్ళాడు.
0: గొప్ప పాట, తప్పకుండా అండి. మీకోసం ఆ పాటని వినిపిస్తాను, దాని తర్వాత నా మాటను కలుపుతాను. ధన్యవాదాలు అనురాధ గారు ఫోన్ చేసినందుకు, ఈనాటి కార్యక్రమానికి మొదటి ఒరవడి ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలా ఉంటుందండి, మీకు నచ్చిన పాట ఏదైనా కొరచ్చు, దాని ప్రకారంగా పాట నడిపిస్తుంది. నాకు మొట్టమొదటిగా భారతదేశం నుంచి వచ్చిన రిక్వెస్ట్ వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు, మీరు అందరూ అది కూడా చేయించండి. నాకైనా పంపించేసినారుగా, లేదా 9726361966 ఈ నంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీరు వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ చేయొచ్చు. భారతదేశం నుంచి నిర్మల్ గారు కోరారు, వారి కోసం ఈ పాట. దీంతో ఈనాటి కార్యక్రమం మొదలు.
2: నాకు రాయడం కాదు, ఈ మధ్యలో సంతకం పెట్టడం నేర్చుకున్నా.
3: నాకు నువ్వు రాసే ఉత్తరం
2: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
3: ఐ లైక్ ఇట్. చెప్పు.
2: నా ప్రియ ప్రేమతు నేను నేను రాసే
3: ఉత్తరం
2: లేక కాదు ఉత్తరం.

0: మార్చివేశారు అప్పుడు నేను కూడా మార్చు. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
1: ప్రియతమా.

0: నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
1: ఊహలన్నీ పాటలు కనుల తోటలో,
0: అదే
1: తులికల కవితలే మాట మాటలు,
0: అదే ఆహా బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటి నాకు తెలియదు, ఏం మానో తెలీదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేర్చి నా శోక నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనసులు అర్థం చేసుకునేందుకు మామూలు ప్రేమ కాదు. అదిలాగ స్వచ్ఛమైనది.

మీరు విన్న ఆ పాట భారతదేశం నుంచి నిర్మల్ గారు కోరారు, కమ్మని ఈ ప్రేమ లేఖనే అన్న పాట. కొన్ని పాటలు ఇలా శాస్త్రోత సంతకాలు, తెలుగు తెలుగునే కాదు సినీ సంగీతంలో అనాలి. ఇది డబ్బింగ్ సినిమా నుంచి వచ్చింది పాట కాబట్టి నేరుగా తెలుగు అనడానికి లేదు, కానీ మాతృక ఇళరాజా గారు ఆయన ఇచ్చినది. ఇది గుణ అన్న సినిమా నుంచి. ఇది గొప్పతనం ఏంటంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ప్రేమలేఖ రాసేటప్పుడు మామూలుగా తన మనసులో ఉండే మాటని చెప్పాలి, కానీ ఇతనికి రాయడం రాదు, ఈ వ్యక్తికి చదువు రాదు. ఆ ప్రేమలేఖ ఎవరికైతే రాయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి చేతనే రాయిస్తారు. సో అది మొదల్లో డైలాగ్ కూడా అలాగే మొదలవుతుంది, నేను నీకు చెప్పాలనుకున్న మాటని నువ్వు రాస్తే నేను అది నీకు చెప్తాను, నువ్వు రాసి నాకు వినిపించాలి అని చెప్పి ఇవ్వలే ఉంటుంది అనమాట. ఈ పాట ఎందుకు అలా ఉండిపోతుంది అజరామరంగా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుణ సినిమా, గుణ సినిమాలో కమల్ హాసన్ పాత్ర, అది నటించిన తీరు, అవన్నీ ఒక్కొక్క వ్యక్తి అయితే ఈ పాట సినిమాల్లో అతికిన సందర్భం అక్కడ ఉన్న తీరు, అక్కడ ఎక్కడ తీశారు ఈ పాట కూడా, పిక్చరైజేషన్ పరంగా కూడా ఆలోచిస్తే ఇది అన్ని విధాలుగా సమకూరిన పాట అనమాట. ఇది గుణ సినిమాలో కేవ్స్ లో గుణ కేవ్స్ అని పేరు కూడా వచ్చేసింది దానికి, అంత ప్రసిద్ధి చెందిన సీన్ అనమాట అది. బికాస్ ఆఫ్ దాట్ ఆ సినిమా వల్ల గుణ కేవ్స్ అని రావడం, తర్వాత ఇదే ఈ గుణ కేవ్స్ తోటి మూలమైన ఒక సినిమా కూడా వచ్చింది దీంతో, చాలా పెద్ద పెద్ద హిట్ అయింది అది. అదేంటో మీకు తెలిస్తే నేను చెప్పను, స్టూడియో ఫోన్ చేసి చెప్పండి నాకు. ఈ గుణ కేవ్స్ మీద ఆధారమై ఒక సినిమా వచ్చింది, చాలా పెద్ద హిట్ అయింది అది. సినిమా అంటే తెలుగులో కాలేదు, మలయాళంలో వచ్చింది. ఇట్ బికేమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫర్ మలయాళం ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్. సో ఆ పాటకంటే ఈ పాట గురించి మాట అంటే ఇవన్నీ గుర్తొస్తాయి. మరి కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే, నీ వచన కుశలమా నేను ఇతర కుశలమే, చాలా తేలికగా ఇలా సింపుల్ లిరిక్స్ ఉంటాయి. రాసిన వారు మహానుభావులు వెన్నెలకంటి గారు. డబ్బింగ్ పాటలకి ఒక పెద్ద పీట ఇట్లా సింహాసనం కూర్చోబెట్టేశారు. రాజశ్రీ గారు ఒక లెవెల్ అనుకుంటే ఆయన మించి వెన్నెలకంటి గారు. ఇన్ వే ఒక సాధారణమైన ట్యూన్లా అనిపిస్తుంది, సాధారణమైన సన్నివేశంలో అనిపిస్తుంది, కానీ ఆయన చిన్న చిన్న పదాలతో పెద్ద పెద్ద అందులో ఉమాదేవిగా శివుని అర్ధ భాగమే నాలోన నిలువుమ, అసలు ఎలా హౌ డి యూ గివ్ ఈ డబ్బింగ్ పాటలకి ఈ లెవెల్ ఆఫ్ ఎలివేషన్ మాటల్లో. అందులో మధ్యలో గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయి మాయ చేసే ఆ మాయే ప్రేమాయే శ్లేష అక్కడ మళ్ళీ ఆ మాయే ప్రేమాయే అనడం, ఎంత గాయమైనా గాని నా మేనికేమీ కాదు పువ్వు సోకి నీ సోకు కందుతుంది, అంటే నేను ఎంతైనా తట్టుకోగలను కానీ చిన్న పువ్వు తోకితే కూడా నువ్వు అంత సున్నితత్వం అని చెప్తున్నాడు అనమాట. వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోనే కరుగుతున్నది, నా శోకమే ఊపలేక నీ గుండె బాధపడితే తాళనున్నది. అంటే నేను బాధపడడానికి కూడా ఇష్టపడట్లేదు నేను, బికాస్ నేను బాధపడ్డానికి నీకు తెలిస్తే నువ్వు ఇంకా విలవిల్లాడిపోతావు అని చెప్పి. మనుషులు ఎలుగరేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది, అంతే అక్షర లక్షలు ఇవ్వచ్చు ఈ పాటకి. అండ్ వెన్నెలకంటి గారు సాహో ఎక్కడున్నా సరే మహానుభావ, అంత గొప్ప పాట, మంచి పాట కోరినందుకు ధన్యవాదాలండి. ఇలాగే మీ పాటలు కోరుతూ ఉండండి, నేను మీకు ఆ పాట వినిపించి పాటకు తగిన మాట నేను వినిపిస్తాను. ఇది గుణ 1991 వచ్చినది, వెన్నెలకంటి గారి సాహిత్యానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు అంతే గొప్పగా పాడారు. ఇదే పాటను మళ్ళీ ఇంకొక ట్యూన్ పెట్టుకుని మన నానిగారు వేరే ట్యూన్ లో పాడారు, అది ఆయన పాడలేదు కానీ వేరే గాయకులు పాడినది, ఇంకొక ట్యూన్ లో వచ్చింది, అది కూడా బాగా హిట్ అయింది, అది కూడా బాగా హిట్ అయింది. బట్ ఈ మధ్యలో వచ్చే మాట మనుషులు అర్థం చేసుకోవడానికి, ఇది మామూలు ప్రేమ కాదు కాదు కాదు అని ఆ గుణ కేవ్స్ లో ప్రతిధ్వనించడం, అది అన్బిలీవబుల్ విజువలైజేషన్ ఉంటుంది మనకి. ఒక్కసారి చూసిన తర్వాత అలా మనసులో స్థిరంగా ఉండిపోయే పాట, ఒకసారి విన్న తర్వాత మనల్ని వెంటాడుతుండే పాట. దాని గురించి ఎంతసేపు అయినా మాట్లాడచ్చు, కానీ ఎంతసేపు మాట్లాడలేం కాబట్టి నాకు అనురాధ గారికి ఓడిన తర్వాత పాటతోటి ముందుకు వెళ్ళిపోదాం. మీరు పాట కోరండి, దానికి నా మాట కలుపుతాను. అనురాధ గారు కోరిన పాట మీకోసం నేను ఇప్పుడు వినిపిస్తాను. మీరు వింటున్నది రేడియో సర్వీలో సిగ్నేచర్ షో, ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ప్రసారం అవుతుంది. 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ఇవాళ ఈ కార్యక్రమానికి మీ నేస్తం నేను భాస్కర్ రాయవరం. అనురాధ గారు మీకోసం ఈ పాట.

0: వస్తుంది. ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్. ఓకే, షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
4: రేడియో సురభి రీవిజిట్.
5: బిల్డింగ్ స్కూల్ అనుకుని ఏం లాభం?
6: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
7: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంక్.
8: Fresh quality kurulu groceries with a simple online order at myhomegrocers.com.
9: Thank you for being in our journey.
10: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
11: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
10: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్.

0: మీరు విన్న అందమైన పాట, శ్రావ్యమైన పాట. మళ్ళీ ఇంకొక ఇళరాజ మ్యాజిక్ చెప్పాలి అంటే, ఇంకా అంటే ఇళరాజాగా వేటూరి, బాలు, జానకి ఈ చతుష్టయం కలిస్తే, అంటే సంగీత చతుష్టయం అనాలి, సినీ సంగీత చతుష్టయం. అసలు ఈ వీళ్ళు నలుగురు కలయికలో వచ్చిన ఎన్నో ఎన్నో గొప్ప పాటలు ఉన్నాయి. ప్రేమించి పెళ్ళాడు సినిమా నుంచిది ఇళరాజా గారి సంగీతానికి ఈ క్రియేట్ అయిన ఈ మ్యాజిక్. అందులో చాలా చాలా సరళంగానే ఉంటుంది, ట్యూన్ అంతా కూడా ఏమి ఆర్భటించారు. మామూలుగా వీణ జుమ్ అనడం, ఈ జుమ్ అనేది వేటూరు గారు చాలా ఇష్టం అనుకుంటాను. ఆ సౌండ్ లేకపోతే జుమ్మంది నాదం, అక్కడ కూడా నాదం జుమ్ అనడం, వీణ జుమ్ అనడం, ఈ జుమ్ అనే పదం ఏదైతే ధ్వని అనుకరణ శబ్దాలు అంటారు వీటిని, అంటే ఒక ధ్వనిని వర్ణించడం కోసం ఇంకా వేరే మార్గం లేక ఇప్పుడు ఘల్ అంటారు, గజన్ ఘల్ ఘల్ అంటారు. అదేమీ వేరే అర్థం ఉండదు. ఆ ఘల్ అనేది ఆ ధ్వనికి అనుకరణ, ధ్వనిని చెప్పడం కోసం వాడిన పదం. దీని మీద కూడా ఒకసారి నేను షో చేశాను, ఇలాంటి పదాలతోటి అంటే ఇలా జంటగా వాడుతుంటారు, జుమ్ జుమ్ అంటే జుమ్ జుమ్ అనేది ఆ జుమ్ అని, జుమ్ జుమ్ అని ఇక్కడ కూడా రెండు సార్లు అంటారు అనమాట. ఇవన్నీ కూడా దాదాపుగా ధ్వని అనుకరణ శబ్దాలన్నీ కూడా సువ్వి సువ్వి ఇవన్నీ రెండు సార్లు వస్తూ ఉంటాయి. ఇంకొక ఆత్మీయులు ఫోన్ చేస్తున్నారు, ముందుగా వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, రేడియో సురభికి ఫోన్ చేశారు, శుభోదయం, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
1: రేడియో సురభి అండి.
0: అవునండి, నమస్కారం అండి, శుభోదయం, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు?
1: హాయ్ సార్. అయ్యా శుభోదయం. సో మీ మా పాట తోచిన మాట కదా సార్ ఇది?
0: అవునండి, పాట మీది, మాట నాది. ఎస్.
1: ఓకే.
0: మీ పేరు చెప్పండి.
1: నా పేరు నబీ అండి. నా పేరు నబీ.
0: నబీ గారు చెప్పండి సార్.
1: నాకు కొన్ని బాలుగారు పాటలు చాలా చాలా సాంగ్స్ చాలా ఇష్టం అండి. ఆయన పాటలు ఆయన ఫాలో సాంగ్స్ ఎక్కువగా వింటూ ఉంటాం. ఆయన పాటల్లో ఈ మధ్య తరలి రాధ తనే వసంతం అని రుద్రవీణలో చాలా బాగుంటుంది ఆ సాంగ్.
0: తరలి రాధ తనే వసంతం మీకోసం సిద్ధం చేస్తాను. ఆ పాట గురించి ఇంకా మాట్లాడుకోవచ్చు, చూద్దాం ఈ రోజు ఏం మాటలు వస్తాయో. థ్యాంక్ యూ నబీ గారు, వింటూ ఉండండి. తర్వాత మెగా పవర్ లీడర్ బోర్డు అని ఆట ఉంటుంది, అది కూడా ఆడద్దాం, సరేనా? కాసేపట్లో. ధన్యవాదాలండి, వింటూ ఉండండి. ఆల్రైట్, పాటలు మీవి, మాటలు నావి. సరే, ఝుమ్ ఝుమ్ అని గురించి మాట్లాడుతున్నాం కదా, ఝుమ్ ఝుమ్ అని అలా రెండుగా వాడతారు ఆ పదాన్ని. ఇందులో అంతా కూడా మన స్వేటూరు గారి శ్లేష సాయి, ఆయన బాగా శ్లేష వేస్తారు. రొదగా నా ఎదలో తుమ్మెదల చేసే ప్రేమాలాపన ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్ అని. ఇప్పుడు వసంతకాలం కాబట్టి ఇది సరైన వాతావరణాన్ని కూడా సరైనది. విడిపోని విరితీవెలలో ఊరులే మరులైపోతుంటే ఎడబాటేది ఎదలోతులలో అది మీ వలపే పుడుతుంటే అని చాలా తేలిక. అంటే ఇలా మహా అంటే అక్కడక్కడ కొన్ని పుప్పొడి, ముద్దు ఇలాంటి పదాలు అంటే వస్తాయి, కానీ మిగతా అన్ని చాలా తేలిగ్గా జరిగే పదాలు ఇవన్నీ కూడా. తనువు తనువు తరువు తరువై పుప్పొడి ముద్దే పెడుతుంటే, తరువు తరువు అనేది ఇక్కడ పువ్వు చెట్టు ఇలాంటివన్నీ అనమాట. తనువు తనువు ఇలా కలవడం అనేది మామూలుగా వసంతకాలం వచ్చినప్పుడు పువ్వులు పక్క పక్కన ఉన్నప్పుడు ఇలా ఇలా తగులుతూ ఉంటాయి ఒకదానికొకటి గాలికి. ఐ థింక్ దానమాట పూలు గంధాన్ని మోస్తున్నాయి అనేది, పూలలో గంధం పూస్తుంది అనేది ప్రకృతిలో ఉండే రమణీయమైన వర్ణనని ప్రేయసి ప్రేమికుల మధ్యలో ఉండేదనేది. నా చెలి నా తొలిగా నా చెలితో కౌగిలిలో సాగి ప్రేమారాధన అని అక్కడ

ఇట్స్ సిమిలీ సింబాలిక్ గా ప్రకృతిలో నడిచే వాటికి, ఇక్కడ నడిచే వ్యవహారానికి మధ్యలో నడిచే ఒక మంచి వర్ణన అది. తర్వాత లైన్ లో కూడా చాలా మంచి గొప్పగా రాస్తారు ఆయన, గళమే పాడే కళ కోయిలని వలచి పిలిచి నా గీతం, నదులే సాగే ఋతుశోభలు అంటే ప్రకృతిలో ఉండే శోభలన్నీ కూడా ఒక నదుల్లాగా ప్రవహిస్తూ ఉంటే అందులో నుంచి మకరందం అనేది పూలలో నుంచి వచ్చేది, అది అభిషేకిస్తుంది. దేన్ని అభిషేకిస్తుంది అంటే మామూలు కాదు, అసలు ఏదో అలా సాగుతున్న దాన్ని ఉన్నట్టుండి పైకి తీసుకెళ్ళిపోతారు ఆయన సాహిత్యంలో. గగనం భువనం కలిసి సొగసే సంధ్యారాగం అవుతుంటే లయలై ప్రేమైపోతుంటే అని, ఆ తర్వాత కూడా మళ్లీ శ్లేష వేస్తారు వనమే యవ్వనమే అని జీవనమై అని వా నా అనే పదాలని ఆయన వాడేసుకుంటాడు. వనమే జీవనము అనడం కూడా ఇంకొక శ్లేష, యవ్వనము అనడం కూడా ఇంకొక శ్లేష. ఇదే చెరువు ఆ చెరువు అందులో కూడా రేపల్లి జల్లిన పాటలు కూడా ఇలాంటి ప్రయోగాలే ఉంటాయి. ఇవన్నీ చాలా తేలిగ్గా వేసేస్తారు ఆయన. బెటూరు గారు అలవోకగా రాస్తారు ఇలాంటి పాటలు. ఈ చైత్రవీణ ఝుమ్ ఝుమ్ అని సాగుతూ ఉంటుంది అనేది. తర్వాత అనురాధ గారు మీరు మంచి పాట కోరారు, ఈ చైత్రవీణ అన్నది ఒక టాప్ లిస్ట్ లో ఉండే పాట. ఇళ్ళరాజా గారి వండర్ఫుల్ మెలోడిక్ కంపోజిషన్, జానకి గారు పాటలు అసలు ఆమె నిజంగానే ఆ మకరందం అంతా ఆమె గొంతులోంచి పూలల్లో పడేస్తారేమో అని అంత గొప్పగా పాడతారు ఆవిడ. నాకు ఈ పాటలో ఎస్పెషలీ జానకి గారి గొంతు ఇంకా బాగా ఉంటుంది. బాలు గారి మీద నథింగ్ ఆయన తీసేయడం కాదు, కానీ ఈ పాటలో ఎస్పెషలీ ఆమె తేనెపూసిన గళం. మాకు గుడిపూడి శ్రీనివాస్ గారు కోరారు ఈ పాట. మీరు కూడా స్టూడియో ఫోన్ చేసి అడగచ్చు, మీ పాటలన్నీ వన్ బై వన్ ఒకదాని తర్వాత వినిపిస్తూ వెళ్తాను. అండ్ ఈ పాట మా శివ మీకు తెలుసు కదా, 1, 2, 4 ఆట కవల పాట కవల చేస్తారు శివ. పాటలు కోరండి అంటే ఇంట్లో కొబ్బరి కోరడం, రేడియో సర్వేలో పాటలు కోరడం అన్నాడు అనమాట. కోరడం అనే దానికి రెండు అర్థాలు. ఆయన కూడా శ్లేష వేశారు. మా శివ బాగా భాష పండుగలు ఆడుకుంటుంటారు. ఎనీబడి దట్ లిసన్స్ టు హిస్ 1, 2, 4 షో ప్రతి శనివారం మీకు అర్థమైపోతుంది ఆయన ఎలా మాట్లాడతాడనేది. సో కోరడం కోరడం, మీరు కొబ్బరితో కోరుతున్నారా ఇంట్లో, కోరుకోండి, ఏమైనా కోరండి. నాకు మాత్రం ఫోన్ చేసి పాటలు కోరండి. శ్రీనివాస్ గారు మీకోసం ఈ పాట, పాట అయ్యాక నా మాట.

చూడండి, మగా ఏ మహాపచ్చడి, పెరుగేస్తే మహత్తరి, అది వేస్తే అడ్డవిస్తరి, మానిన్య మహాసుందరి అన్నారు కదండి, అందుకే అలా పాడనమాట.

0: శ్రీనివాస్ గారు, మీకు ఆ పాట నచ్చిందని ఆశిస్తూ ఉన్నాను. ఇది రమేష్ నాయుడు గారి మ్యాజిక్. ఈ పాటలో రెండు జళ్ళ సీత సినిమా నుంచి మరొకసారి మళ్లీ వేటూరి బాలు అండ్ జానకి మ్యాజిక్. కొబ్బరి నీళ్ళలో జలకాలాడము, కోనసీమ అనే కోకగా చుట్టేయడం, పొద్దుటెండను తిలకంగా పెట్టడం, ముద్ద పసుపుని సందేళ్ళలో తీసుకురావడం, ఇవన్నీ గొప్ప గొప్ప వర్ణనలు, గొప్ప గొప్ప వర్ణనలు. వేటూరి సుందరరామమూర్తి గారు ఎంతో ఎంతో గొప్పగా రాసిన అలవొక్కగా ఆకాశవాణిలో అనురాగం పాడుకోవడం, గొంగూరు పచ్చట్లు ఉల్లిపాయ అంటే ఒక చోటు నుంచి ఒక చోటుకి ఒక శ్రోతలు ఫోన్ చేస్తున్నారు. వారితో మాట్లాడుతూ నమస్కారం అండి. రేడియో సర్బిక్ ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
1: హలో అండి, నేను సుగాత్రి మాట్లాడుతున్నాను.
0: శుభోదయం. మీరు ఒకసారి హోల్డ్ ఉండండి ప్లీజ్. నేను ఆ పాట గురించి మాట్లాడాక ఒక పాట వినిపించి మిమ్మల్ని తీసుకుంటాను. ప్లీజ్ హోల్డ్ ద లైన్. రైట్, మనం కొబ్బరి నీళ్ళు జలకాలని పాట గురించి మాట్లాడుతున్నాం. సో మాటి నేను మనసిచ్చుకుంటా వదిలేస్తే వంకాయ అంటే ఇక్కడ ఆ పక్కన వంటల గురించి చెబుతూ ఇందులో బాలు గారి చమత్కారం శుభలేఖ దగ్గర పాడతారు. అందులో మిమిక్రాంతి చేసేస్తారు. అమ్మవారి ఎదుట కుంకుమ తెచ్చుకోవడం, మాగాయిలో పెరిగేసుకోవడం, అక్కడ వాడికి ఏమో ఎందుకంటే రాదు వర్ణలు ఏమో అక్కడ ఇంకో వైపు అటువైపు ఉంటాయి. మాగాయ్య మహా పచ్చడి పెరిగేస్తే మహస్తరి అది వేస్తే అడ్డవిస్తారు. బాలు గారి విరుపులతోటి చాలా చాలా చాలా అందంగా ఉంటుంది ఈ పాట. నేను తర్వాత ఇంకొక పాట వినిపిస్తాను. మీరందరూ చక్కగా మంచి మంచి పాటలు కోరుతున్నారు. నేను తర్వాత నాకు సుభద్ర వేదల గారు పంపించారు ఒక రిక్వెస్ట్. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. తర్వాత మీరు కోరిన మీరు ఏ పాట కావాలన్నా సరే స్టూడియోకి ఫోన్ చేసి అడగచ్చు. సుభద్ర గారి కోసం ఈ పాట వినిపిస్తున్నాను. ఈ పాట అయ్యాక నా మాట పాట మీది మాట నాదేనా శీర్షిక. ఇది అయ్యాక మనం ఏం చేద్దామంటే ఒక గేమ్ షో ఆడుతున్నామని చెప్పాను కదా, దానికి ఒక జింగిల్ తయారు చేశాను నేను, అది కూడా వినేద్దాం. ఏమిటా గేమ్ షో అంటే వినిపిస్తాను ఇప్పుడే. మెగాపవర్ లీడర్ బోర్డు మీకు బాగా బాగా నచ్చింది, చాలా మంది చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. దానికి మాకు చిన్న సరదాగా జింగిల్ ఒకటి తయారు చేశాను.

ప్రౌడ్లీ స్పాన్సర్డ్ బై మదిరాన్ మసాలా అండ్ ఇండియా క్యాష్ అండ్ క్యారీ. మనం ఏం చేద్దాం అంటే ఈ పాట అవ్వగానే తర్వాత ఆ ఆట కూడా మొదలెట్టేద్దాం. మీకు ఆ ఆట ఎలా సాగుతుంది ఏంటనేది అన్ని వివరిస్తాను. ముందుగా సుభద్ర గారి కోసం ఈ పాట.

0: చెప్పండి. బాగుంది మీ షో.
1: ధన్యవాదాలండి సుగంధ గారు, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. మీకేం పాట కావాలి చెప్పండి.
0: నాకు సరిగమలు మూవీ నుంచి స్వరరాగ గంగా ప్రవాహమే.
1: స్వరరాగ గంగా ప్రవాహమే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
0: ఓకే అండి, మరి
1: ధన్యవాదాలండి సుగాత్రి గారు. ఇందాక మీరు విన్న పాట చుట్టూ చెంగావి చీర, తూర్పు వెళ్లే రైలు సినిమా నుంచి. ఇది ఆరుద్ర గారి రచన, బాలుగారి సంగీతానికి బాలుగారే పాడిన పాట. ఇది కూడా చాలా చాలా ఆయన బాలుగారు ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఉన్న ప్రతిభకి ఎన్ని రకాలైన సంగతులు ఆయనలో ప్రతిభలు ఎన్నున్నా సరే ఒక విధంగా ఒక సంగీత దర్శకుడుగా ఆయనకు ఆయన తక్కువ న్యాయం చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కట్టిన సినిమాలు కొన్నైనా, బాణి కట్టిన సినిమాలు కొన్నైనా, ఇలాంటి చుట్టూ చెంగావి చీర కట్టుకున్నంత అందమైన పాటల్ని ఎన్నో ఎన్నో ఇచ్చారు ఆయన. ఇందులో ఏం లేదు, నాయిక అందాల గురించి, ఆమె కట్టుకున్న చీర కట్టుకున్నప్పుడు ప్రకృతిలో దేనితో సమానంగా ఉంటుందో ఆరుద్ర గారు చాలా అందంగా, మామూలుగా చీర కడితే అందం చీరకే అందం వస్తుంది అంటుంటారు కదా, సో అటువంటి భావనని ఈ పాటల్లో తెల్ల చీర కట్టుకుంటే ఎలా ఉంటుంది, నల్ల చీర కట్టుకుంటే ఎలా ఉంటుంది, ఎర్ర చీర కట్టుకుంటే సంధి పొద్దులో ఉండడం, పచ్చీర కట్టుకుంటే పంట చీరలో ఉండడం, ఇలాంటివన్నీ నేరేడు పళ్ళ రంగు దానికి ఇంకొక చీర ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ చాలా చాలా అందమైన వర్ణనలు ఉన్నాయి. మీకు కొన్ని ప్రకటనలు చెప్దామండి. మనం రేడియో సర్బి జాతరకి సిద్దమైపోతున్నాం. రేడియో సర్బి జాతర జూన్ 7th వస్తుంది మనకు. దాంట్లో ఏమేమి ఉండబోతుంది హంగామా అంతా కూడా మీకు రేడియో సర్బి జాతర వెబ్సైట్ కు వెళ్తే www.radiosurbhi.com/rs

ఆర్ఎస్జే రేడియో సిరిబి డాట్ కామ్ కి వెళ్లి అక్కడ ఆర్ఎస్జేకి వెళ్తే అక్కడ మీకు రేడియో సిరిబి జాతరకు సంబంధించిన అన్ని వివరాలు లభిస్తాయి. కోలాటం తర్వాత బైదవే సీతారామ కళ్యాణం ఇస్ హైలైట్. మాటావారి సహకారంతో చేస్తున్నాం. మన అమెరికా తెలుగు అసోసియేషన్ వారి సహకారంతో సీతారామ కళ్యాణంతో పాటుగా మెగా కోలాటం ఉండబోతుంది. ఉచితంగా పాల్గొనొచ్చు. దానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. మీరు అందరూ ఇప్పటికే రిజిస్టర్ చేసుకుని ఉంటే మీకు ప్రాక్టీసెస్ అవి ఇవి అన్ని హంగామంతా మొదలైపోతుంది. అండ్ ఆల్ ఆఫ్ దిస్ హ్యాపెనింగ్ జూన్ 7th అండర్ వన్ రూఫ్ ఫ్రిస్కో ఫ్లయర్స్ లో. అక్కడ మంచి ఫుడ్ బూత్స్ ఉంటాయి, వెండర్ స్టాల్స్ ఉంటాయి. ఆర్జే అవార్డ్స్ కోసం మీరు బై ద వే ఇఫ్ యూ హావెంట్ ఓటెడ్ డెఫినెట్లీ గో డూ దాట్. కమ్యూనిటీలో కూడా మీకు ఎవరైనా మంచి బాగా తెలిసిన వారు, కమ్యూనిటీ సర్వీస్ చేసిన వారికి కూడా మీరు రికగ్నిషన్ నామినేషన్ ఇవ్వచ్చు. అండ్ డాజిలింగ్ ఫ్యాషన్ షో ఉండబోతుంది, స్టార్ట్అప్ స్ట్రీట్, ఇవన్నీ కూడా జాతరలో తప్పకుండా అందరం కలిసి ఒక గొప్ప వేడుకలాగా జరుపుకుందాం. అండ్ ఇప్పుడు ఇందాక నాకు కోరిన పాటల్లో నబీ గారు కోరారు ఈ పాట కూడా, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సాంగ్స్. ఈ పాట అయ్యాక నా మాట కలుపుతాను దానికి. ఏ సినిమాలో తెలుసా ఇందాక బై ద వే మంజుమల్ బాయ్స్ అది గుణా కేవ్స్ మీద వచ్చిన ఒక సినిమా ఏంటని అడిగాను. నాకు సుగాత్రి గారు సరిగ్గా సమాధానం చెప్పారు. అది మంజుమల్ బాయ్స్ అని ఒక మలయాళం మూవీ, సూపర్ డూపర్ హిట్. నబీ గారు మీకోసం ఈ పాట.

0: మీరు విన్న ఆ పాట తరలిరాదు తనే వసంతం తన దరికిరాని వనాల కోసం అన్నది ఒక ఏమంటారు పాటలలో చక్రవర్తి లాంటి పాట ఇది. సిరివెన సీతారామ శాస్త్రి గారి ఒక గొప్ప వేదాంత ధోరణికి ఇందులో రుద్రవీణ సినిమా బాలుగారు ఇళరాజ గారి స్వరానికి పాడితే సిరివెన సీతారామ శాస్త్రి గారు ఇందులో కొన్ని ముఖ్యంగా బాగా వచ్చే మాటలు ఏమిటంటే తనరాదు తని వసంతం అంటే వసంతం అనేది అడవి దగ్గరికి నడిచి రావాలి కదా అన్న కళాకారుడు వారు సామాన్యుడి దగ్గరికి వెళ్లాలి కదా అనేది వసంతాన్ని కళతో పోలిచి సామాన్యుని వనంతో పోలిచి ఇక్కడ తీసుకువెళ్లడం అనేది గగనాల దాకా సాగుకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా అని సముద్రం అలా ఆకాశం దాకా ఎగరలేనప్పుడు ఆకాశం మేఘమై వర్షంలాగా కిందికి వస్తుందనే ప్రకృతి ధర్మాన్ని కళతోటి మేళవిస్తూ గొప్పగా చేస్తారన్నమాట. ఎవరిది సొంతం కాదు కళ అనేది అందరికీ చెందుతుంది అని చెప్పడానికి కూడా వెన్నెల దీపం కొందరిగా ప్రకృతి అందరికీ అడవిలో సైతం అందరికి వెలుగుతూ ఉంటుంది కదా అని చెప్పి బ్రతుకునలేని శృతి కలదా ఎడల ఎదలయలోనే సరి లేదా ఇలాంటి గొప్ప గొప్ప పదాలతోటి ఇంకా ఈ పాట గురించి ఎంతైనా చెప్పవచ్చు. చిన్న బ్రేక్ కోసం కలుసుకుందాం.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 11 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit. Kubera Jewelers. Trademark of craftsmanship and elegance. Larsen Travels me mottam tourney sampurnanga plan chestundi. Larsen Travels to me tourney book chesukondi. Travel badalni marchipondi.
2: Indonesia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
3: అన్ని పెట్టుకున్నాన్రా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
5: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
0: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam, and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడ

0: పండుగలు మన స్టైల్లో జరుపుకుని హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్ వన్ నేమ్ టు గో హరేలి హరేలి బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.
1: శ్రోతలందరికీ సిగ్నల్ చేసేవారికి పునఃస్వాగతం. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ప్రసారమవుతుంది కార్యక్రమం. ఈ రోజున మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. ఈ రోజు కార్యక్రమానికి శీర్షిక పాట మీది, మాట నాది. మీరు కోరిన పాట వినిపిస్తూ దానికి నాకు తోచిన మాటలు అందిస్తుంటూ కార్యక్రమాన్ని నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నాను. బ్రేక్ కంటే ముందు మీరు విన్న పాట తరలిరాదు తనే వసంతంలో ఎన్నో గొప్ప సందేశాత్మకమైన మాటలు అందించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఏది సొంతం కోసం కాదని సందేశం ఇస్తూ పంచే గుణమైపోతే ప్రపంచమే శూన్యం అనే ఒక గొప్ప మాట నాకు చాలా చాలా ఇష్టమైనది. తర్వాత ఇంకొక రెండో చరణంలో కూడా ప్రజాధనం కానీ కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం అని, మనం ఏ కళ చేసినా ఏ ఆర్ట్ చేసినా కూడా అటువైపే వెళ్ళాలి అని చెప్పి ఒక గొప్ప పాటని నబి గారు మీకు అందించిన పాట మీకోసం వినిపించాను రేడియో సర్వీలో. ఇప్పుడు కాసేపట్లో మనము ఏం చేయబోతున్నాము అంటే,

Sponsored by Madura and Masala India Cash and Carry. అడగ్దాం, సిద్ధంగా ఉండండి. మెగా పవర్ లీడర్ బోర్డ్ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. సుగాత్రి గారు, మీరు కోరిన ఈ పాటతో

0: ధర్మాన్ని కురిపించాలి, జరిపించాలి, ప్రవహింపజేసే అలా ఉండాలి అంటే అది ఈయన గొంతు అయి ఉండాలి. కేజే యేసుదాస్ గారి ఘనమైన గళంలో వేటూరు సుందరరామూర్తి గారి గొప్ప సాహిత్యం. ఇది బాంబే రవి అనే అతని ఇచ్చిన సంగీతం స్వరం, సరిగమలు అన్న సినిమా నుంచి స్వర రాగ గంగా ప్రవాహం. ఇందులో చాలా సంస్కృత భూయిష్టమైన సమాసాలు ఉంటాయి ఇందులో, అండ్ అది వాటి గురించి వర్ణన లేకపోతే బేసికలీ ప్రకృతిలో ఉండే విషయాలన్నీ కూడా ఇందులో కూడా, కొండల లోపల ఉండడము, పిల్లల గ్రోవిలో ఉండడము, తర్వాత మట్టింటి రాయి మాణిక్యమైపోవడము, ఈ సంగీత రత్నాకరంలో స్వర సప్తకాలు కెరటాలుగా గంగలో పొంగుతాయట, అంత గొప్పగా ఉంటుంది. చైతన్య వర్ణాలు ఈ చైత్ర సుమవీధి అంటే ఈ ప్రకృతిలో ఉన్నవి అక్కడ కూడా ఆయన చేసుకుంటాడు. అందులో ఉన్న రాగాలన్నీ కూడా అనంతమైనవి అని చెప్పి, చక్రవాకాలు, చకోరాలు, ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉండేవన్నింటిలో కూడా ఈ రాగాలు దాగి ఉంటాయి, సంగీతం అంతా అందులోనే ఉంటుంది అని గొప్ప భావనతోటి రాసిన పాట సరిగమలు సినిమా నుంచి. అందరికీ కూడా కొన్ని ప్రకటనలు చూద్దాం మనం. ఇప్పుడు నిన్న మీరు మైక్లెస్ మెలడీస్ కు వెళ్ళి ఉంటే కనుక, లేదా రేడియో సౌరభి ఫేస్బుక్ పేజ్ కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ వెళ్ళండి, ఎంత హంగామా నడిచిందో, యూ డెఫినెట్లీ మిస్డ్ ఇట్. సో నెక్స్ట్ టైం మళ్ళీ మా వాళ్ళు మైక్లెస్ మెలడీస్ ఆర్గనైజ్ చేస్తే డెఫినెట్లీ గో దేర్, ఇట్ వాజ్ అ బ్లాస్ట్. అండ్ మనము ఇండియా బజార్ గురించి చెప్తూ ఉన్నాము. ఇప్పుడు మా టీమ్ దేర్ ఆన్ దేర్ వే టు ఆస్టిన్ సిడర్ పార్ట్ లో ఇండియా బజార్ ఒక 3 రోజుల పండుగ చేస్తున్నారు. ఫిఫ్త్ నేను మొదలైపోయింది ఇవాళ 16th, 17th. అక్కడ బోల్డ్ ఒక షాపింగ్ తో పాటుగా ఫుల్ ఆన్ సెలబ్రేషన్ నడుస్తుంది ఫర్ లాంచింగ్ ఇండియా బజార్ సీడర్ పార్క్ ఆస్టిన్ చుట్టుపక్కల. అందరూ కూడా చెప్పేసేయండి, చాలా ఫ్రీబీస్, రాఫిల్ ప్రైజెస్, ఎక్స్క్లూజివ్ డీల్స్ ఉండబోతున్నాయి. పిల్లలందరూ కూడా దే కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. ఫోటో బూత్స్, లైవ్ ట్రీట్స్ అన్ని ఉంటాయి అక్కడ. మనకి ఒక శ్రోత ఫోన్ చేస్తున్నారు, ఆన్ ఎయిర్ తీసుకున్నారు. నమస్కారం అండి, రేడియో సర్వీ ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. శుభోదయం కేసీ. హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్.
1: అద్భుతమైన పాట వినిపించారు. నేను ఇక్కడ వెళ్తూ వింటున్న అద్భుతంగా ఉన్నటువంటి పాట. ఈ పాటలో ప్రకృతితో పాటు ఆది శంకరాచార్యుల వారి వేదాంతం ఉంటుంది. కుండలలో నిండిన నింగిలో ఒక మేఘం మెరిసను కురిసిన ఉంటున్న లైన్.
0: కొండల లోపల నిండిన నింగిలో ఉరిమిన మేఘం,
1: కొండ కాదు కుండ,
0: కుండ
1: కుండ ఘటాకాశం అనేటువంటిది ఆది శంకరాచార్యుల వారు చెప్పినటువంటి ఒక వేదాంతం. ప్రతి శరీరము కుండ లాంటిది, ఎక్కడైతే వాక్యూమ్ ఉంటుందో అక్కడ ఆకాశం ఉంటుంది. సో కుండలో కూడా వాక్యూమ్ ఉంటుంది, అంటే ఒక శరీరం కుండ లాంటిది అయితే మనలో కూడా ఒక వాక్యూమ్ ఉంటుంది. ఆ వాక్యూమ్, ఆ శూన్యము అనంతమైనటువంటిది. మళ్ళీ అందులో మేఘాలు నిండి వర్షం కురిసింది అనేటువంటిది అనమాట. చాలా అద్భుతంగా రాశారు ఆ లైన్ ఎదురుగారు. మామూలుగా కుండల్లో కుండల్లో మేఘం నిండడం ఏంటో అనుకుంటాం కదా. ఆయన చెప్పారు అనమాట, అందరూ మొత్తుకుంటుంటే ఏం రాశారండి మీరు అని అర్థం
0: కాక ఆయన దిగుచి చెప్పాలి. ఎందుకంటే చాలా భావాలన్నీ కూడా
1: సార్ ఆయన చెప్పింది అనమాట. అది ఎందుకు కొండ ఏంటి, ఆకాశం ఏంటి, కొండలు ఆకాశం నిండడం ఏంటంటే అప్పుడు ఆయన ఆది శంకరాచార్య
0: చాలా భావాలన్నీ కూడా
1: సార్ ఆయన చెప్పింది.

0: కన్నా ఇంటి ఆకాశం ఏంటి, కొండల ఆకాశం నిండడం ఏంటంటే, అప్పుడు ఆయన హరిశంకరాచార్య గారిని ప్రస్తావించి చెప్పారు. ఇది ఆ వేదాంతం అని అద్వైతం ఇది.
1: బ్రిలియంట్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ, మంచి పాట వినిపించాను. థ్యాంక్ యూ.
1: నీకేమైనా పాట కావాలి కేసి? ఇవాళ పాట మీద మాట్లాడి
0: రెండు చైత్ర మాసం నిర్ణయం అయితే ఇంకో పాట ఏదమ్మా.
1: అలాగే తప్పకుండా.
0: థ్యాంక్ యూ.
1: రైట్, ఇది అలా అనుకోలేదు. అన్ని చైత్రమాసము వసంతము అలా వస్తున్నాయి. అండ్ బై ద వే మొన్న ఎవరు వాళ్ళ జోకేశారు, సురభి అంటే వాళ్ళ అమ్మ అడిగిందిట ఏంటి అర్థము అని. ఆవు కౌ అని చెప్పిందిట. సో రేడియో కౌ అన్నమాట వాళ్ళ అబ్బాయి అంటున్నాట. సో ఈయనమే సురభి అంటే హోలీకో, చాలా పవిత్రమైన ఆవు, కామధేనువు కాబట్టి రేడియో. ఇంకొకరు కూడా అన్నాడు ఇలాగే, రేడియో సురభి అంటే రేసు, రేడియో సురభి రేసు గుర్రం అని. But anyway, so many festivals are going on. Radio Surabhi Jatra vachestundi, India Bazaar vari fest jarugutundi. Ivanni kuda manam maatladukuntu meer mega power leader board aadaniki siddham ayipondi. Modaletadam tondarlo ee paata ayin tarvata naaku Bhojangrao garu Canada nunchi Toronto nunchi phone chesi ee paata adigaru, ayya mee kosam ee paata paata ayyaka na maata.

0: ఇందాక వేటూరు సుందర రామ్మూర్తి గారి శంకరాచార్య వేదాంతం ఏదైతే చిన్న ఒక మామూలుగా అనిపించే పాటలు మామూలుగా అనిపించిన గొప్ప పాట అది. అందులో అంత వేదాంత ధోరణ దగ్గర నుంచి ఇది మట్టి వాసన మట్టి సుగంధాన్ని సుద్దాల అశోకదేవ గారు ఆయన జానపద శైలిలో పాటలు రాయడంలో సిద్ధాస్తులు నేల తల్లి త్యాగాన్ని మాతృత్వపు ఆవిష్కరణని ఇందులో సృష్టికి అంతా కూడా సాలేటి వానకి తుళ్ళింత ఇక సాలు సాలుకు నువ్వు బాలింత అని ఇంత గొప్ప కవిత్వం ఈ పాటలో. అలా ప్రతి ఏటా వర్షపు జల్లులు పడంగానే ఇప్పుడు ఇంకా మాన్సూన్ ఇంకా వస్తుంది తొందరలో, తొందరలో రావాలి, ఏ సమయంకి వచ్చేసేయాలి. అలా అండమాన్ దేవుల నుంచి బయలుదేరి ఇలా వస్తుంది. ఒక శ్రోత ఫోన్ చేస్తున్నారు ఆత్మీయులు, వారితో మాట్లాడుతూ నమస్కారం అండి. రేడియో సార్ మీకు ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
1: నమస్కారం సార్, భాస్కర్ గారు.
0: నమస్కారం అండి, మీ పేరు?
1: నా పేరు రఫీ అండి.
0: అయ్యా మహమ్మద్ రఫీ గారు, బాగున్నారా?
1: బాగున్నాను సార్, మీరు?
0: బాగున్నానండి, మీరు ఫోన్ చేసి ఇంకా బాగుంటాను, చెప్పండి.
1: ఒక సాంగ్ రిక్వెస్ట్ చేద్దామని చేశారండి.
0: తప్పకుండా కోరుకోండి.
1: ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెలవంకలు బై జయరాజ్.
0: ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెలవంకలు, ఓకే. తప్పకుండా అంటే పాట తెలిసిన పాటలకి మాట చెప్పడం ఒక ఎత్తు అయితే, మీరు ఇలా అంటే అరుదైన పాటలు అడుగుతున్నారు. ఇందాక నెలమ్మ నెలమ్మ పాట కూడా నేను విరివిగా వినింది కాదు, కానీ వింటుంటే అసలు మనసు ఇలా పొంగిపోయింది. అంత గొప్ప సాహిత్యం ఉంది పాటలు. మీరు కోరిన పాటలు ఏముంటుందో చూద్దాం, మీకోసం ఆ పాట వినిపిస్తానండి. ధన్యవాదాలు ఫోన్ చేసిన.
1: ముందు పాట కూడా చాలా మంచి పాట అండి, యాక్చువల్లీ ఇట్ ఇస్ వెరీ నైస్ సాంగ్.
0: నెలమ్మ కదా, సుద్దాల గారు గొప్పగా రాస్తారు అందులో.
1: నెలమ్మ
0: కన్నా
1: పిలిచే దిగంతాలు, పిలిచే శకుంతాలు, పలికే దిగంతాలు, పులకింతలా పుష్యరాగాలనే. వావ్, వాటి
0: ఏం చెప్పాలి వేటూరిగా గురించి, ఎంత ఎంతసేపు మాట్లాడచ్చు.
1: ఇట్స్ వెరీ నైస్ సాంగ్ టు స్టార్ట్.
0: థ్యాంక్ యూ. సో నిజంగా మహమ్మద్ రఫీ గారు ధన్యవాదాలు అండి, ఫోన్ చేసి మంచి పాట కోరారు. ఆ పాట కూడా మీకు వినిపిస్తాను. భుజంగరావు గారు, మీరు ఆ పాట విని ఆనందించాలని ఆశిస్తున్నాను. సుద్దాల అశోక్ తేజ గారు గొప్పగా రాసిన ఒక నీలమ్మ పాట. నేను కొన్ని ప్రకటనలు తీసుకుని ముందుకు వెళ్తాను, తర్వాత మీకు కార్యక్రమంలో 11:30 నుంచి మెగా పవర్ లీడర్ బోర్డు ఆడడానికి సిద్ధంగా ఉండేది. బిగ్గెస్ట్ గేమ్ ఆఫ్ జాతర స్పాన్సర్డ్ బై మదురాన్ మసాలా అండ్ ఇండియా క్యాష్ అండ్ క్యారీ. అది ఎలా ఉండబోతుంది అంటే, ఆట సినిమాకు సంబంధించి ఒక లైవ్ లో ఆడాలి. మీరు ఒక సినిమా చెప్పకుండా ఒక 5 క్లూస్ ఇస్తాను. మొదటి క్లూకే మీరు చెప్పగలిగితే 1000 పాయింట్లు అలాగ పెట్టుకున్నాం. 2వ క్లూకి చెప్తే 250 పాయింట్లు అలా మేము ట్రాకింగ్ లో పెట్టుకుంటాం అనమాట. అలా ఎక్కువసారి మీరు ఎన్నిసార్లు ఆడచ్చు, ఇంతకుముందు ఆడిన వాళ్ళు మళ్ళీ ఆడచ్చు, అలాగా ఎన్ని క్లూస్ చెప్తారు అనేది ఆట. సో లైవ్ లో ఆడిస్తాను, ఆ సినిమాకి సంబంధించి చెప్తూ వెళ్తాం. బేసికలీ మీ సినిమా జ్ఞానెడ్జిని పరీక్ష చేసే ఆట మెగా పవర్ లీడర్ బోర్డ్. ఆడడానికి సిద్ధంగా ఉండండి. ఇంతకుముందు ఆడిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మీ బుర్రకు పదును పెట్టి సిద్ధంగా ఉండండి. అండ్ దెన్ మీకు పండుగలు జరుగుతున్న బోర్డ్ అంటే వసంతకాలం రంగానే ఇక్కడ డాలస్ లో ఫెస్టివల్స్ కొదయం లేదన్నట్టుగా ఉంది. టీప్యాడ్ వారి స్ప్రింగ్ ఫెస్ట్ May 17th, రేపే సండే, 4 PM till 10 PM ఉండబోతుంది. అక్కడ చాలా చాలా ఎక్సైటింగ్ రాఫిల్ ప్రైజెస్ ఉన్నాయి. పిల్లలందరికీ కూడా చాలా ఫన్ యాక్టివిటీ, 360 డిగ్రీ ఫోటో బూత్ ఉంటుంది, డెలిషియస్ ఫుడ్ స్టాల్, షాపింగ్ బూత్స్, ఎం లైవ్ అవర్ బ్యాండ్ ఇస్ బ్రింగింగ్ యూ స్టేజ్, అలైవ్ పర్ఫార్మెన్సెస్, మంచి మ్యూజిక్ లైవ్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. స్ప్రింగ్ నైట్ లైట్స్ మీద అసలు బ్యూటిఫుల్ గా ఉండబోతుంది. టీప్యాడ్ వారు ఏజ్ చేసి అలాగే చేస్తారు. డెఫినెట్లీ గో దేర్ విత్ ఆల్ ఆఫ్ యూ ఫ్యామిలీ, ఇస్ ఫ్రీ ఎంట్రీ అండ్ కెన్ పార్క్, ప్లెంటీ ఆఫ్ పార్కింగ్ ఉంటుంది ఆ చుట్టుపక్కల. అండ్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారు, సమ్మర్ ట్రావెల్ కి ఎవరైనా భారతదేశం నుంచి వస్తున్న వారు ఎవరైనా సరే, మేక్ షూర్ యూఆర్ కవర్డ్ విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఫర్ మెడికల్ ఎమర్జెన్సీస్ ఆర్ ఎనీ ఇన్సూరెన్స్ సంబంధించిన క్యాన్సిలేషన్స్ కానీ ఇలాంటివి ఏమున్నా సరే, దే విల్ టేక్ కేర్ ఆఫ్ మెనీ ఆఫ్ దోస్ సిచ్యువేషన్స్ ఫర్ యూ. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఈజ్ నోన్ ఫర్ దాట్. లైఫ్ లో ఎనీ ఏ విషయాల్లో వస్తున్నా సరే, ఉద్యోగాలు మారుతున్నా, ఇట్లాంటివి ఏమైనా స్ట్రెస్ ఫ్రీగా ఉండాలనుకుంటే, హెల్త్, ట్రావెల్, డెంటల్, విజన్, లైఫ్ ఇన్సూరెన్స్, వీటన్నిటికీ కూడా ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఈజ్ one destination. SNRinsurance.com. అలాగే May 16th, 17th హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ తీసుకుని వస్తున్నారు సెకండ్ స్కిన్ వారు. ఎవ్రీ సారీ ఫీల్స్ లైక్ ఎ ట్రూ సెకండ్ స్కిన్ మీకోసం తీసుకొస్తున్నారు. స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచీస్, టిష్యూ శారీస్ అండ్ ఇంకా ఎన్నెన్నో. పండుగలకి, పెళ్లిళ్ళకి, గ్రాడ్యుయేషన్ పార్టీలకి, ఈవెంట్ ఏదైనా సరే, సంథింగ్ బ్యూటిఫుల్ ఇన్ యువర్ వార్డ్రోబ్. విత్ సెకండ్ స్కిన్ హ్యాపెనింగ్ ఆన్ మే 16th రేపు అండ్ ఎల్లుండి 12 PM టు 7 PM 608 సౌత్ వ్యాలీ లంచ్ పార్క్ వే 108 రింగ్. కలెక్షన్స్ అవన్నీ కూడా చూడడం కోసం మీరు సెకండ్ స్కిన్ USA.USA కి వెళ్తే లేదా ఇన్స్టాగ్రామ్ లో కూడా వెతకచ్చు. ఫోన్ చేయండి 9728295201. దెన్ హరీలి వారు ఫ్రెష్ మార్కెట్ తీసుకొస్తున్నారు, ఫోర్త్ స్టోర్ ఇక్కడ సాఫ్ట్ లాంచింగ్ నిన్న అయిపోయింది, బట్ యూ కెన్ స్టిల్ గో దేర్ నౌ. 5530 యూనివర్సిటీ డ్రైవ్ ప్రాస్పర్ లో ఉన్న వాళ్ళ దగ్గరలో మీరు అక్కడ గచ్చాలు కొనుక్కోవడం కోసం యూ కెన్ డెఫినెట్లీ గో టు హరీలి ఫ్రెష్ మార్కెట్. దెన్ మైత్రి ఇండియన్ రెస్టారెంట్ మీకోసం హిల్ టాప్ లొకేషన్ లో చక్కగా అమేజింగ్ వ్యూస్ ప్యాటియో స్పేసింగ్ స్పేషియస్ ప్యాటియో డైనింగ్ కోసం మీ మిత్రులందరితో కుటుంబ సభ్యులందరితో వెళ్ళి అక్కడ పర్ఫెక్ట్ డెస్టినేషన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్ బఫేస్ ఈవినింగ్ స్నాక్స్ ప్రతి బైట్ లో అథెంటిక్ టేస్ట్ ఇస్ గ్యారంటీడ్. ఇంతేకాదు మీ ఫంక్షన్స్ కి పార్టీస్ కి కార్పొరేట్ ఈవెంట్స్ అన్నింటికి కూడా దే గివ్ బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంకెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. విజిట్ మైత్రి ఇండియన్ క్యూజీన్ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అండ్ మెమోరియల్ డే నిజంగా మెమోరియల్ ఉండబోతుంది బికాస్ అవర్ మెగా పవర్ లీడర్ బో స్పాన్సర్ మధుర అండ్ మసాలా, దే ఆర్ ఆనరింగ్ రియల్ హీరోస్ అమాంగ్ అస్. జాయిన్ మధుర అండ్ మసాలా టీమ్ ఫర్ ఎ స్పెషల్ సెలబ్రేషన్ డెడికేటెడ్ టు దర్ హీరోస్. ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ ఫర్ వెటరన్స్, ఎంత మంచి బ్యూటిఫుల్ థాట్. 15% ఆఫ్ డిస్కౌంట్ ఉండబోతుంది ఇఫ్ యూ డైన్ విత్ 4 or more గెస్ట్ అండ్ ఫ్రీ అపిటైజర్ అండ్ డెజర్ట్ ఆన్ ద హౌస్. లంచ్ బఫే అవర్స్ లో మీకు వెటరన్స్ కెన్ ఎంజాయ్ స్పెషల్ 1+1 కాంప్లిమెంటరీ బఫే ఆఫర్. చాలా మంచి ఆలోచన అండి ఇది, డెఫినెట్లీ సపోర్ట్ దెమ్, దే ఆర్ బ్యూటిఫుల్ థాట్. 11:30 నుండి 3 PM వరకు, 6 PM నుంచి 11 PM వరకు డిన్నర్ మదిరాన్ మసాలా, లొకేటెడ్ 1900 మార్కెట్ ప్లేస్ బులవర్డ్ ఇన్ అర్వింగ్. ఒక మంచి మీరు వ్యాలిడ్ మిలిటరీ ఐడి పట్టుకెళ్తే యూ కెన్ డెఫినెట్లీ అవేల్ ఆల్ ఆఫ్ దీస్ ఫీచర్స్. తర్వాత ఈ పాట శ్రీకాంత్ గారు కోరారు మీకోసమండి ఈ పాట. ఇది సప్తపది సినిమా నుంచి ఏ పాటను వినిపించమండి అన్నారు. ఇది నాకు నచ్చినది, ఎందుకో మీకు పాట మాట అయిన తర్వాత నా మాటగా చెప్తాను.

0: ಕ್ರೀಡನ ಸಂಭೃತ ಕೇಳಿಬಿಡುತ್ತೆ ಜಯ ಜಯತೆ ಮಹಿಷಾಸುರ ಮದ್ದಿನಿ ರಮ್ಯಕ ಪರ್ದಿನಿ ಶೈಲಸುತೆ ರಮ್ಯಕ ಪರ್ದಿನಿ ಶೈಲಸುತೆ ರಮ್ಯಕ ಪರ್ದಿನಿ ಶೈಲಸುತೆ.
1: సత్యభద్రు నుంచి ఏ పాటైనా కోరండి వినిపించండి అన్నారు శ్రీకాంత్ గారు. ఈ పాట, ఇది పాట అంటే పాటగాళ్ళు శంకరాచార్యుల వారు రచించిన ఎగిరినందిని మహిషాసురమర్దిని స్తోత్రం ఇది చెప్పాలి అంటే. ఇది ఎందుకు వినిపించాను సప్తపది సినిమాలోంచి అంటే, విశ్వనాథ్ గారు ఇది వాడిన సందర్భం గురించి చెప్పదామని. ఆ సినిమాలో ఈ స్తోత్రాన్ని ఎక్కడ పెడతారు మహానుభావులు విశ్వనాథ్ గారు అంటే, అక్కడ ఒక పరాయి స్త్రీ అంటే మనసు వేరే వ్యక్తితో ఇష్టపడి తర్వాత ఇంకొక తెలియక ఆ స్త్రీని పెళ్లి చేసుకుని మనసుతో ముడిపడని, మనసు ముడిపడిన చోట శరీరం ముడిపడదు అన్న భావాన్ని ఒక ఆమెలో అమ్మవారిని చూసేస్తాడు. అతను శోభనం గదిలోకి అడుగుపెట్టిన అమ్మాయిని చూసి అమ్మవారిని చూస్తాడనమాట. చూసి ఈ శ్లోకం పాడడం అసలు వాటిని ఎలివేషన్ అనిపిస్తుంది. ఎంత గొప్ప భావనని అలా తెర మీద ఆవిష్కరించాలని మహానుభావులు అనిపిస్తుంది.
2: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rscolatum2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి
9: పడుతున్నారా?
8: మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో?
9: డోంట్ వరీ,
8: జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, కాలిబ్రేషన్ నాలెడ్జ్ తో
10: ఎలక్ట్రానిక్స్.com
8: ఆర్ కాల్ నందాజీ3 అట్ 9194914.
1: తెలుసు అంటున్నారు. నమస్కారం, రేడియో సర్వీకి ఫోన్ చేశారు, నాకు వాట్సాప్ ద్వారా ఫోన్ కాల్ వచ్చింది, నాకు బాగా తెలుసు అంటున్నారు. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, నమస్కారం, రేడియో సర్వీకి స్వాగతం మీకు.
10: మీరు అన్నారు కదా నచ్చిన పాట అడిగితే నచ్చిన మాటలు చెప్తాను అని.
1: అవునండి,
10: నాకు నచ్చిన పాట మాటే మంత్రము మనసే బంధము, ఇళయరాజా సాంగ్.
1: తప్పకుండా.

వినిపించవచ్చు. అండ్ దెన్ ఐ విల్ మీకు ఆ పాట వినిపించి పాట గురించి మాట చెప్తాను. సరే, ఈ మనం బ్రేక్ కంటే ముందు విన్న పాట, అది సప్తపది గురించి చెప్పాను. ఆ పాట గొప్పతనం గురించి ఏం చెప్పాలి, అదే అది వాడిన సందర్భము, ఎలా విశ్వనాథ్ గారి ఆలోచన సరళి, దాని గురించి చెప్పడం ఉద్దేశం. సప్తపదిలో పాట అడిగారు శ్రీకాంత్ గారు, మీకోసం ఆ పాట వినిపించాం. మనము ఏం చేద్దాం ఇప్పుడు, మీ అందరికీ ఇందాక నుంచి బిల్డప్ ఇస్తున్నారు, మీరు నాకు ఫోన్ చేసేస్తే ఈ ఆట ఆడేద్దాం. ఏమిటా ఆట?

brought to you by Madaran Masala, India Cash and Carry. Mega Power Leaderboard. నేనికి స్పాన్సర్స్ మెదరాన్ మసాలా అండ్ ఇండియా క్యాష్ అండ్ క్యారీ. మీరు నాకు ఫోన్ చేస్తే లైవ్ తీసుకుంటాను, సినిమా గురించి ప్రశ్నలు అడుగుతాను, దానికి మీరు సమాధానాలు మొదటి చూపు చెప్తారు. టక్క టక్క టక్క ఎన్ని టకాలకి వస్తుందో అన్ని మాటలు వస్తాయి. దాన్ని బట్టి యూ కెన్ చెక్ రేడియో సర్వీ .com/RSJ వెళ్ళారంటే జాతర వెబ్సైట్ లో దర్ ఇస్ మెగా పవర్ అని ఒక లింక్ ఉంటుంది, అక్కడ కూడా ఇప్పుడు దాకా ఎవరు లీడింగ్ లో ఉన్నారు, ఎవరు ప్లీడింగ్ లో ఉన్నారు, ఇవన్నీ తెలుస్తుంది మీకు. దాన్ని బట్టి మీరు హుషారుగా ఆడేయచ్చు. స్టూడియోకి ఫోన్ చేయండి, మెగా పవర్ లీడర్ బోర్డు ఆడేద్దాం. అండ్ నాకు మహమ్మద్ రఫీ గారు ఒక పాట కోరారు, ఈ పాట మీకు వినిపిస్తాను. పాట గురించి తర్వాత, ఇది జానపద గీతం, నేను ఇంత ముందు వినలేదు కూడాను. జయరాజు గారు రచించారట, ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెలవంకలు అని రాశారు. ఫ్రమ్ వాట్ ఇట్ సౌండ్స్ లైక్ అది ఒక తర్వాత మాట్లాడదాం పాట విన్నాక. మహమ్మద్ రఫీ గారు మీకోసం ఈ పాట.

ఇది జానపద గీతమే అంటే సినిమాల్లో లేదు. ఇది జయరాజ్ గారు ఐ థింక్ ఆయనే రాసే పాడారు అనుకుంటా. ట్యూన్ జనరలీ జానపదాలు అంటే ట్యూన్ కూడా వారిని పాడిన రాసిన పాటలోనే ఒక నడకుంటుంది, దాని ప్రకారం పాడేస్తారు. ఇది డెఫినెట్లీ సాహిత్యం బట్టి తెలిసిపోతుంది. సాయుధ పోరాటం చేసే అడవుల్లో తిరుగుతూ ప్రపంచంలో సమతుల్యత కోసం, అందరి మధ్యలో ఆర్థిక సమతుల్యత కోసం, ఇంకా సంఘంలో తారతమ్యాలు తెలియపోవడం కోసం పోరాడే వాళ్ల గురించి రాసిన పాట. వాళ్ళు ఎటువంటి వారు, వాళ్ళ నింగిలో నెలవంకలుగా ఉంటారు, అడవిలో మల్లె పువ్వుల్లో ఉంటారు, చాలా అంటే స్పష్టంగా వారి జీవితాల గురించి చాలా అందంగా రాసిన పాట. సరే, ఈ పాట వినేశాం కాబట్టి మీరు ఏం చేస్తారంటే, రేపు మెగా పవర్ లీడర్ బోర్డు ఆడడానికి ఆడించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు ఫోన్ చేసేయాలి 972-636-1966 ఫోన్ చేయండి, మెగా పవర్ లీడర్ బోర్డు ఆడిద్దాం. ఏం చేద్దామంటే, ఇక్కడ నుంచి కొంచెం మీరు కోరిన పాటలు మాటలు ఆట ఆడాలి కాబట్టి అది పక్కన పెడితే మనం ముందుకి దూసుకెళ్ళడానికి తేలిగ్గా ఉంటుంది నాకు, ఎందుకంటే పాటను నేను మధ్య మధ్యలో ఆపేసుకుంటూ చేయాలి కదా. అందువల్ల మీరు ఈ ఆట ఆడే సమయంలో కొంచెం పాటల వ్యవహారం పక్కన పెడతాను. అండ్ ఈ షో అయిపోగానే, ఈ ఆట అయిపోగానే మనం మళ్ళీ బ్యాక్ టు దాట్. సరే, ఈ పాటతో కొంచెం హల్చల్ సృష్టించిన పాట. ఈ పాట ఏ సినిమాలో చెప్పక్కర్లేదు కూడా, కానీ అది కాదు, మెగా పవర్ లీడర్ కోసం ఏం చేద్దాం, వీరి దగ్గరికి వెళ్ళాలి మరి. మెగా పవర్ లీడర్ బోర్డ్ బ్రాట్ యు బై మదిరా అండ్ మసాలా అండ్ ఇండియా క్యాష్ అండ్ క్యారీ. మీరు ఫోన్ చేయగానే ఆట ఆడేద్దాం.

మెగా పవర్ బోర్డు అన్నాం కదా, మరి మెగా పవర్ లీడర్ బోర్డు అన్నాక మెగా పవర్ స్టార్ మన రామ్ చరణ్ తేజ్ అని నటించిన సినిమా పెద్దలోంచి పాట మీకు వినిపిస్తున్నాను. మీరు నాకు స్టూడియో ఫోన్ చేసేయండి, మెగా పవర్ లీడర్ బోర్డు అడగ్దాం. బ్రాట్ టు యు బై మదురన్ మసాలా అండ్ ఇండియా క్యాష్ అండ్ క్యారీ. ఇది రిలీజ్ గురించి పెద్ద చెప్పక్కర్లేదు. మోహిత్ చౌహాన్ అనేది పాడారు, ఏఆర్ రహమాన్ ఆఫ్టర్ లాంగ్ టైం తెలుగులో డైరెక్ట్ గా ఇస్తున్నారు, అదే మెయిన్. ఇందులో మిగతా పాట రామ్ చరణ్ డాన్స్ అఫ్ కోర్స్ అది బాగా వైరల్ అయింది. హుక్ స్టెప్ కాస్త చాలా మంది గడిలో అలా చేయడానికి చేసి పడిపోయి నానా వేషాలు వేశారు. ఈ పాటలో అది బాగా నడిచింది, అంటే ఆ పాటకు సంబంధించిన వైరల్ డాన్స్ మూవ్ గానీ దాంట్లో జనాలు పడ్డ యాతన గాని పులిని చూసినాక వాత పెట్టుకోకూడదు అనడానికి, ఆ డాన్స్ మూవ్ మీరు చేయకూడదు అనడానికి అది అనమాట. బట్ మెనీ పీపుల్ డిడ్ వెరీ వెరీ వెల్, చాలా బాగా చేశారు. ఆ పాటలు సాహిత్యం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇలా అయిపోయింది ఆ పాట, అలా అయిపోయిందని చెప్పుకోవడానికి అది ఉదాహరణ అనమాట. బట్ ఫోన్ చేయండి 9726361966. మనం ఏం చేస్తున్నాము అంటే మెగా పవర్ లీడర్ బోర్డు అనే ఆట ఆడుతున్నాం. మీకు సినిమాలకు సంబంధించి ఎటువంటి నాలెడ్జ్ ఉన్నది అనడానికి చిన్న పరీక్ష, సరదాగా ద బిగ్గెస్ట్ గేమ్ ఆఫ్ జాతర. మెగా పవర్ లీడర్ బోర్డు స్పాన్సర్ బై మదురన్ మసాలా అండ్ ఇండియా క్యాష్ అండ్ క్యారీ. నేను ఆడించడానికి సిద్ధం, మిమ్మల్ని ఓడించడానికి, మిమ్మల్ని గెలిపించడానికి సిద్ధం. మరి మీరు ఫోన్ చేసేయండి 9726361966. ఈ టైంలోకి చాలా అలా అలా పాటలు అలవకగా వినిపిస్తూ ఉంటాను, కొన్ని మంచి ఫాస్ట్ గేమ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం కోసం. అలా ఆ పాట మీ మాట మీ కాల్ రాగానే ఆ పాటను కొంచెం వెనక నడిపించేసి ఆట ఆడిస్తాను. దట్స్ హౌ వీ డూ ఇట్. మెగా పవర్ లీడర్ కోసం నేను సిద్ధంగా ఉన్నా, మీరు వచ్చేయండి.

మెగా పవర్ లీడర్ బోర్డు అలా పెద్ద పెద్ద పేరు పెట్టేసాను, భయపడుతున్నారా? చాలా తేలిగ్గా ఉంటుంది అన్నాడు. సింపుల్ క్లోజ్ ఇస్తాను, అలా 1, 2, 3, 4, 5 క్లోజ్ లోపల మీరు సినిమా చెప్పారు అంతే. చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ఆడు చూడండి, 9726361 96.

0: Hello. Hello. Hello.
1: నమస్కారం అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
0: హలో అండి.
1: నమస్కారం అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. రేడియో సర్ మీకు ఫోన్ చేశారు. మెగా పవర్ లీడర్ బోర్డు ఆడేస్తారా?
0: యా.
1: మీ పేరండి?
0: సుధా.
1: సుధా గారు, మీరు ఇంతకు ముందు ఆడారు ఈ ఆట, మీకు తెలుసు. మీరు బాగా దారి తేరిన వారు ఈ ఆటలో. సరే,
0: కష్టమైంది సార్.
1: ఎందుకంటే మరి కాదండి, మీరు ఒక లెవెల్లో బాగా బండిపోయిన వారు కదా ఆటలో, అందువల్ల కొంచెం బూమ్రా టైప్ లో యాక్కర్స్ ఇస్తాం మేము.
0: ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కన్నా టఫ్ అయిపోతుంది. నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళేసరికి
1: లీడర్ బోర్డ్ అని పేరు పెట్టినందులో మీరు స్టాఫ్ లో ఉండాలంటే మరి మామూలుగా ఉండకూడదు. సరే, ఆట ఆడేద్దామండి. మీరు మొదటిసారి చేశారు కాబట్టి నేను మీకు జింగిల్ కూడా వేస్తాను. అదే, ఈ ఆటలో మొదటి కాలర్ కాబట్టి ఈరోజు.

0: మెగా పవర్ లీడర్ బోర్డ్ ద బిగ్గెస్ట్ గేమ్ ఆఫ్ జాతర బ్రాట్ టు యూ బై మదిరా అండ్ మసాలా ఇండియా క్యాష్ అండ్ క్యారీ. నమస్కారం అండి, రేడియో సర్వీ ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. సుధా గారు, తర్వాత ఇంకొకరు ఫోన్ చేశారు, వారిని కూడా ఆన్ ఎయిర్ తీసుకున్నారయ్యా. మీ పేరు? సరే, నాకు వారి కాల్ డ్రాప్ అయింది. సుధా గారు మీరున్నారు కదా? ఓకే, మీకు మొదటి క్లూ అండి, ఇది తెలంగాణ పల్లెటూరులో ఉంటుంది, ఒక ముసలాయన చుట్టూ ఉంటుంది, కుటుంబం విడిపోయి ఉంటుంది, ఆ తర్వాత కలుస్తారు. ఒక్క నిమిషం అలా ఉండదండి, ఒక నిమిషం అండి, ఆట మొత్తం 5 క్లూలు 1 నిమిషంలో అయిపోవాలి. సరే సుధా గారు, రెండో క్లూ మీకు, రెండో క్లూ
1: బలగం.
0: రెండో క్లూ చెప్పేలోపు చెప్పేస్తారండి మీరు. బలగం ముసలాయన అన్నాను, ముసలాయన అనగానే తక్కువ చెప్పేశారు. ఒక్క క్షణం అలాగే లైన్ లో ఉండండి సుధా గారు. నమస్కారం అండి, మీరు రేడియో సర్బి ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మెగా పవర్ లీడర్ బోర్డు ఆడడానికి కాల్ చేశారు కదా. సో మీరు ఆన్ ఎయిర్ ఆడుతున్నారు మెగా పవర్ లీడర్ బోర్డు లో. మీకు ఒక క్లూ ఇస్తానండి, ఇదేంటంటే, మీ పేరేమన్నారు ఇంతకీ, క్షమించాలి, మీ పేరు చెప్పండి. విజయ గారు, మీ పేరు రాసుకున్నాను. మీకు ఇచ్చే క్లూ ఏంటంటే, ఇది ఒక ఊరిలో 4 విభిన్న వయసుల వాళ్ళ జీవితాలు, వాళ్ళ మధ్యలో ఉండే ప్రేమ కథల్ని చూపిస్తారనమాట. ఒకే

0: ప్యారలల్ గా నడుస్తుంటాయి కథలు. నాలుగు వయసులు ఉంటారు అందులో, చిన్నపిల్లాడు, మధ్య వయస్కులు, పెద్దవాళ్ళు. ఓకే, అదే దానికే నీకు మీకు ఒక ఎక్స్టెన్షన్ ఇస్తాను. లేదులేండి, అది మొత్తం వచ్చేస్తుంది. ఓకే, స్కూల్ పిల్లల్లో ఉండే ప్రేమ చూపిస్తారు, యవనంలో ఉండే ప్రేమ చూపిస్తారు, మధ్య వయసులో ఉండే ప్రేమ చూపిస్తారు, వృద్ధాప్యంలో ప్రేమ చూపిస్తారు. నాలుగు రకాల ప్రేమలు చూపిస్తూ ప్యారలల్ గా కథ నడిపిస్తూ ఉంటారు సినిమా మొత్తం. అన్ని ఒకే కథగా కలుస్తాయి చివరిలో. సరే, ఇది మీరు ఈ సినిమా ఎట్లా ఉంటుందంటే, ఎవరి పేరు అడ్రస్ రాసేటప్పుడు ఇది రాస్తారు ఆ అడ్రస్ లో ఈ పదం. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కదా, మీకు ఉత్తరం రాస్తే మీ పేరు మీద రాదు కాబట్టి మీ నాన్నగారి పేరు రాసి మధ్యలో ఒకటి రాస్తారు ఆ పదం ఉత్తరం రాసేటప్పుడు. సరే, మూడో, అది మూడో క్లూ అనుకోండి, అడ్రస్ లో ఉండే, అడ్రస్ లో రాస్తారా శ్రేయభిలాషి అని? ఓకే, ఇందులో ఒక రైల్వే గేట్ కూడా ఉంటుంది. నాలుగో క్లూ ఇది మీకు. నాలుగో, ఐదో క్లూ ఇస్తున్నాను. ఆశాపాశం అని ఒక గొప్ప పాటని, ఆశాపాశం అని అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట ఇందులో ఉంటుంది. సరే, మీకు ఐదు క్లూస్ అయిపోయాయి. అడ్రస్ లో రాసేది పదము కేర్ ఆఫ్. ఇంకా సినిమా పేరు చెప్పాలి మీరు. చాలా హిట్ అయిన సినిమా, అంటే అలా వచ్చి ఆఫ్ బీట్ సినిమాగా వచ్చి హిట్ అయిన సినిమా. సరే విజయ్ గారు, హోల్డ్ ద లైన్, నాకు తర్వాత కావాలని తీసుకుంటా నేను. నమస్కారం అండి, మీరు రేడియో సర్బీ ఫోన్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, మెగా పవర్ లీడర్ బోర్డు ఆడడానికి సిద్ధంగా ఉన్నారా?
1: నమస్తే
0: రమేష్, ఎలా
1: ఉన్నావు? ఇంత ముందు అయిపోయింది కేరాఫ్ కంచర్ల పాలెం,
0: కేరాఫ్ కంచర్ల పాలెం అయిపోయింది, కానీ వారు ఐదు క్లూస్ అయినా చెప్పలేకపోయారు. సరే, ఇది నీకు రమేష్ ఫోన్ చేస్తే ఎట్లా మరి? ఓకే, సరే, ఇది కర్నూలు చుట్టూ జరిగే కథ. ఒక అమ్మాయిని ఒక కుర్రాడు కాపాడతాడు. మరి ఈజీగా ఇచ్చేసానా రమేష్ కి? సరే, అయినా కూడా ఫస్ట్ క్లూ చెప్పినందుకు యు ఆర్ నోటెడ్ యాజ్ ఫస్ట్ క్లూ రమేష్. హోల్డ్ ద లైన్, ఐ టేక్ ద డీటెయిల్స్. నమస్కారం అండి, మీరు మెగా పవర్ లీడర్ బోర్డు ఆడడానికి రేడియో సర్బీకి ఫోన్ చేశారు, మీ పేరు చెప్పండి. ఏమండి, సునీతనా? సునీత గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ప్రాస్పర్ నుంచి ఫోన్ చేస్తున్నారు. సరే, మీకు ఒక క్లూ ఇస్తానండి, దీంట్లో మీరు చెప్పేయగలరు అనుకుంటున్నాను. ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, ఒకరేమో బాగా రూల్స్ ఫాలో అయ్యే పోలీస్, ఇంకొకరు రూల్స్ బ్రేక్ చేసే కుర్రాడు. వీరిద్దరి మధ్య జరిగే కథ.
2: ఇది రేస్ గుర్రం.
0: ఓమ్మో సునీత గారు, మీరు మామూలు కాదండి బాబు.
2: చాలా ఫేమస్ కదండి, అసలు ఆ డైలాగ్స్ అవి చాలా బాగుంటాయి అసలు.
0: ఓకే, మీకు ఊరికి ఇది అదనంగా క్లూ అనమాట. రేస్ గురానికి రేడియో సర్ఫీకి సంబంధం ఏమిటి?
2: రేడియో సర్ఫీ కదా, రేస్ గురంగా పరిగెత్తుదండి.
0: కరెక్టే, కానీ రేసు అంటే ఏంటి చెప్పండి?
2: రేసు అంటే
0: రేసు, రేసు, రే డి యో సు ర బి. అలా, సరే, హోల్డ్ ద లైన్, ఓ మంచి పాట విందాం. మీ వివరాలు నేను ఆఫర్ తీసుకుంటాను, జస్ట్ హోల్డ్ ద లైన్ ప్లీజ్. శ్రోతలందరూ కూడా మెగా పవర్ లీడర్ బోర్డు ఆడేస్తున్నాం. ఈ పాట తర్వాత చిన్న బ్రేక్ వస్తుంది, బ్రేక్ తర్వాత ఆట కొనసాగిద్దాం. వింటూ ఉండండి రేడియో సర్బీ 107.9 FM HD3 అమెరికాలో. తెలుగు నేస్తాం మెగా పవర్ లీడర్ బోర్డు సెగ్మెంట్ ఇస్ బ్రాట్ టు యూ బై మదురన్ మసాలా అండ్ ఇండియా క్యాష్ అండ్ క్యారీ.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayurvedamlo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Villas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Mee weekday tiffins nunchi Sunday family feast daka. Sri Krishna Villas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Villas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
2: From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
5: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888.
6: హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ Valley Ranch Parkway, Unit 108, Irving. For previews and collections, visit secondskin.usa on Instagram or call 972-829-520.
7: వెల్కమ్ బ్యాక్ శ్రోతలందరికీ. రేడియో సర్బిలో సిగ్నేచర్ షోకి పునఃస్వాగతం. ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం సాగుతుంది. ఈ రోజున మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. బ్రేక్ కంటే ముందు మనం మెగా పవర్ లీడర్ బోర్డు ఆడుతూ ఉన్నాం. మెగాస్టార్ పార్ వినిపిస్తుంది వెనకాల. మీరు మెగా పవర్ లీడర్ బోర్డులో అలా మెగాస్టార్ లెవెల్లో లేదా మెగా రామ్ చరణ్ లేదా మెగాస్టార్ మెగా పవర్ స్టార్ ఎవరైనా పర్వాలేదు, ఏ స్టార్ అయినా పర్వాలేదు, ఈ ఆటలో మాత్రం

మీరే మీరే స్టార్. ఎందుకంటే ఇది మెగా పవర్ లీడర్ బోర్డ్, ద బిగ్గెస్ట్ గేమ్ ఆఫ్ జాతర. మూగించు మూతర. Brought to you by Madhuran Masala and India Cash and Carry. Phone jese inaadadam 972-636-1966. చాలా హుషారుగా ఆడారు ఇప్పటిదాకా ఆడిన వాళ్ళందరూ. నాకు ఆడి బాగా గెలిచిన వాళ్ళ పేర్లు చెప్తాను. ఇప్పటిదాకా సుధాకర్ చేశారు, సునీత గారు చేశారు, రమేష్ నారాయణ చేశారు. వీరందరూ కూడా ఫస్ట్ క్లూప్ చెప్పేశారు. విజయ్ గారు కేరఫ్ కంచలపాలెం కొంచెం కష్టపడ్డారు, బట్ అగైన్ ఒకసారి చెప్పి చెప్పలేకపోతే ఏం నష్టాలే, మళ్ళీ చేయండి, మళ్ళీ ఆడిస్తాను, ఇంకొకటి చెప్తాను. సినిమాలు బోర్డు ఉన్నాయిగా, ఏదో క్లూ మీకు చెప్పడమే. సో అలా అలా నడుస్తున్నది. బై ది వే, రేసు గుర్రం అంటే రేడియో సరుబేర్ మేమున్నది కాదు, మాకు వన్ ఆఫ్ అవర్ లిసనర్స్ చెప్పారు. మీరు రేసు గుర్రం కదా అని ఎట్లా నాకు అర్థం కాలేదు. ఓ రేసు అంటే రేడియో సురభి అనమాట, రేసు గుర్రం కదా అని చెప్పి. ఇలా మీలో క్రియేటివ్ పీపుల్ ఉన్నారు కాబట్టి మీరు చక్కగా చెప్పేయగలరు. చేసేయండి, ఫోన్ చేసేయండి, ఆడేద్దాం. 972-636-1966 మెగా పవర్ లీడర్ బోర్డ్ ఆడుతూ ఉన్నాం. ఈ మెగాస్టార్ పాట వింటూ

ఫోన్ చేయండి, ఫోన్ చేయండి, ఫోన్ చేయండి 9726361966. మీరు బై ద వే మదిరాన్ మసాలా వాడు మంచి డీల్ ఇస్తున్నారండి, మంచి ఐడియా అసలు నాకు చాలా నచ్చింది. మెమోరియల్ డే రోజున దే ఆర్ రికగ్నైజింగ్ ఆల్ ఆఫ్ అవర్ వెటరన్స్ అండ్ దే ఆర్ గివింగ్ వండర్ఫుల్ వండర్ఫుల్ డీల్స్. వీళ్ళందరూ కూడా ఇఫ్ యూ హ్యావ్ పీపుల్ దట్ ఆర్ సర్వింగ్ రియల్ హీరోస్, వీళ్ళందరూ కూడా మన రియల్ లైఫ్ హీరోస్, రియల్ లైఫ్ హీరోస్ కదా, రియల్ లైఫ్ హీరోస్ ని వాళ్ళు ఆనరే చేస్తున్నారు. మదిరాన్ మసాలా అండ్ అర్వింగ్ మే 25th న సెలబ్రేటింగ్ మెమోరియల్ డే డెడికేటెడ్ టు ద హీరోస్. ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ ఇస్తున్నారు ఫర్ ద వెటరన్స్, 15% డిస్కౌంట్ అండి. అండ్ వెన్ యూ డైన్ విత్ 4 or more గెస్ట్స్ అండ్ ఒక మంచి అపెటైజర్ డెజర్ట్ ఆన్ ద హౌస్ అస్ వెల్, లంచ్ బఫే అవర్స్ ఫర్ వెటరన్స్ కెన్ ఎంజాయ్ స్పెషల్ 1+1 కాంప్లిమెంటరీ బఫే ఆఫర్. 11:30 to 3 PM ఉంటుంది లంచ్ బఫే, 6 PM to 11 PM ఇట్స్ డిన్నర్. మదిరాన్ మసాలా ఇస్ లొకేటెడ్ 1900 మార్కెట్ ప్లేస్ బులవర్డ్ ఇన్ అర్వింగ్. అండ్ ఒక మిలిటరీలో పనిచేసిన వాళ్ళైతే యూ నీడ్ హ్యావ్ ఆబ్వియస్లీ వ్యాలిడ్ మిలిటరీ ఐడి, ప్రూఫ్ ఆఫ్ సర్వీస్ అలాంటిది ఏదైనా చూపించగలిగితే దెన్ యూ కెన్ అవైల్ ఆల్ దీస్ స్పెషల్స్. గ్రేట్ థాట్ మదిరాన్ మసాలా, దే ఆర్ ద స్పాన్సర్స్ బై ద వే అలాంగ్ విత్ ఇండియా క్యాష్ అండ్ క్యారీ ఫర్ మెగా పవర్ లీడర్ బోర్డ్. ఈ పాట వినిపిస్తాను, ఈ పాట వింటూ మీరు చేయండి, మీకోసం పాటని కాస్త అలా ఫేడ్ చేసేసి ఆటను ముందుకు నాయిద్దాం. 9726361966 రేడియో సేవలో సిగ్నేచర్ నడుస్తుంది. ఇవాళ మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం.

0: నమస్కారం అండి. మీరు రేడియో సురభికి ఫోన్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, మెగా పవర్ లీడర్ బోర్డ్ ఆడడానికి సిద్ధంగా ఉన్నారా? కాసేపు పాజులు పెట్టా, మీరు పాట కూడా కోరండి. ఈ ఆట ఏంటంటే, అది ఏమి అనగా లేదు, మీ పాట మీరు కోరండి, మీ పాట మేము వినిపిస్తాను. కానీ ఇప్పుడు మధ్యలో ఒక చిన్న గేమ్ సెగ్మెంట్ నడుస్తాను, మెగా పవర్ లీడర్ బోర్డ్ అన్న గేమ్ సెగ్మెంట్. ఓకే,
1: సో
0: నేను చెప్తాను, చాలా ఈజీ, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, చాలా ఈజీ ఆట ఆడడం. ఐదు క్లూస్ ఇస్తాను. మొదటి క్లూ

0: చెప్పగలిగితే కొన్ని పాయింట్స్, రెండు చెప్పదని రెండు పాయింట్స్ అలా ఉంటాయి అన్నమాట సినిమా గురించి. అంతే
1: ఓకే,
0: హోల్డ్ ద లైన్. నమస్కారం అండి, రేడియో సర్వీస్ ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు? విజయ్ గారు, హోల్డ్ ద లైన్ ప్లీజ్. సుజాత గారు ఉన్నారండి? విజయ్ గారు ఫోన్ చేశారు, వారు కూడా లైన్ లో ఉన్నారు. ఐ'మ్ గోయింగ్ టు హావ్ ఆల్ ఆఫ్ యు ప్లే ద గేమ్ వన్ బై వన్. ఒక్క నిమిషం ఆగండి. నమస్కారం అండి, రేడియో సర్బిక్ ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, హోల్డ్ ద లైన్.
2: హలో అండి, నా పేరు చందన,
0: హాస్టల్ నుంచి. చందన గారు, హోల్డ్ ద లైన్ ప్లీజ్.
2: చూడండి,
0: ఓకే సుజి, ఫస్ట్ మీకు మెగా పవర్ లీడర్ బోర్డు లో మొదటి మీకు ప్రశ్న. సిటీలో ఒక రిచ్ కుర్రాడు పెరుగుతాడు, పల్లెటూరులో అమ్మాయి కోసం అక్కడికి వెళ్ళి వ్యవసాయం నేర్చుకుని అనుకుంటూ ఉన్నాను సుజి. ఆట ఆడుతున్నారు. సో సుజి, యూ హ్యావ్ ఫస్ట్ క్లూకే ఆన్సర్ చెప్పేశారు. సో తర్వాత ఆట ఆడుతున్నారు. సో సుజి, యూ హ్యావ్ ఫస్ట్ క్లూకే ఆన్సర్ చెప్పేశారు. సో తర్వాత
2: ఐ నో
0: మా రేడియో సర్వీస్ సుజి, రైట్?
2: గుర్తుపట్టాను.
0: మరి కొన్ని కొన్ని వాయిసెస్ అలా ఉండిపోతాయి, అలా వినంగానే టక్కుమని గుర్తొస్తుంది. అండ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ వాయిస్. సో హోల్డ్ ద లైన్.
2: థ్యాంక్ యూ
0: సుజి, హోల్డ్ ద లైన్. విజయ్ గారు ఉన్నారండి? ఓకే విజయ్ గారు, మీకు క్లూ ఇస్తానండి. ఈ సినిమాకి చాలా ఈజీ అయిపోతుందేమో. ఓకే, ఈ పెళ్లిపీటల మీద పెళ్లి క్యాన్సిల్ చేసుకుని ఒక ఇండిపెండెంట్ అమ్మాయి తర్వాత ఒక మంచి అబ్బాయితో ప్రేమలో పడే కథ. పెళ్లిపీటల మీద పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం ఇది ఫస్ట్ థింగ్. ఓకే, హీరో ఆమెకు తెలియకుండా ఆమె ఇంటి పక్కనే అద్దెకి దిగి ఆమెకు దగ్గర అవుతాడు. ఈ సినిమాకి కాఫీకి సంబంధం ఉంది. మీ సుజి ఇట్స్ నాట్ యువర్ గేమ్. శేఖర్ కమ్ముల దాకా వచ్చారు
2: సినిమా.
0: సరే, ఆనంద్ అమ్మయ్యా, విజయ్ గారు మీ చేత గెలిపించడమే నా ఉద్దేశం. ఇవాళ మూడో క్లూ చెప్పారు, బట్ వండర్ఫుల్ డన్. అలా అదే కావాలండి, ఆడాలి, ఆడుతూ ఉండాలి. జాతరలో అందరం కలిసి ఆ రోజు ఫుల్ హంగామా చేయాలి. బిగ్గెస్ట్ గేమ్ ఆఫ్ జాతర. బై ది వే, మెగా పవర్ లీడర్ బోర్డు గెలిచిన వాళ్ళందరూ, మే 30th న సెమీఫైనల్ ఉంటుంది. ఆ సెమీఫైనల్ తర్వాత జాతర ఏమా సుజి? హలో, విజయ్ గారు, సో థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్ హోల్డ్ ద లైన్. నేను మీ వివరాలు ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను. సుజి, హోల్డ్ ద లైన్ ప్లీజ్. చందన గారు ఫ్రమ్ ఆస్టిన్, కాల్ మీ బ్యాక్ ప్లీజ్, ఐ లాస్ట్ యువర్ కాల్.
2: హలో అండి,
0: చందన గారు ఉన్నారా? ఓకే,
2: ఉన్నా.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఆల్ రైట్, ఇది మీకు క్లూ అండి. చందన గారి కోసం మిగతా వాళ్ళు చెప్పకండి. ఇదేంటంటే, ఒక ఆఫీస్ లో బాస్ ఉంటాడు, ఆయన ప్రేమ వ్యవహారం కోసం అతని దగ్గర పనిచేసే అతను పాపం ప్రయత్నిస్తాడు అతని ప్రేమ సెట్ చేయడం కోసం. అది కాదు, మీరు సినిమా చెప్పాలి, మళ్ళీ ఇంకొకరు
2: చెప్పుకోండి.
0: ఫ్రమ్ ఆస్టిన్, మీరు సూపర్ సూపర్ స్టార్ ఇన్ దిస్ గేమ్. ఇప్పటికి ఒక అర డజన్ సార్లు ఫోన్ చేశారు. సో ఆసమ్ ఆసమ్ ప్లేయింగ్, హోల్డ్ ద లైన్, ఐ టేక్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎయిర్. మెగా పవర్ లీడర్ బోర్డ్ నడుస్తుంది ఆన్ ఓన్లీ ఆన్ రేడియో సర్వీ, ది బిగ్గెస్ట్ గేమ్ ఆఫ్ జాతర, బ్రాట్ యూ బై మధురా మసాలా అండ్ ఇండియా క్యాష్ అండ్ క్యారీ. ఆడిస్తున్నది నేను భాస్కర్ రాయవరం ఆన్ దిస్ ఎయిర్ వేవ్స్ ఆఫ్ సిగ్నేచర్ షో.

మెగాఫోన్ లీడర్ బోర్డ్ ఆట నడుస్తున్నప్పుడు పాట వస్తుందని ఆగిపోకండి. నేను పాట ఆపేసి మరీ మీ చేత ఆడిస్తా, ఎందుకంటే దిస్ ఇస్ ద గేమ్ సెగ్మెంట్, గేమ్ టేక్స్ ప్రెసిడెన్స్. డెఫినెట్లీ కాల్ మీ ఎనీ టైమ్ పాట పాట చేసేటప్పుడు. 972-6 1966 మెగాఫోన్ లీడర్ బోర్డ్ ఆడుతున్నాం. స్పాట్ గీ బ్రాట్ యు బై మలయాళ మసాలా అండ్ ఇండియా క్యాష్ అండ్ క్యారీ. ఈ పాట చాలా చాలా ప్రేమలో ఉన్న సినిమా ఇది. చాలా హాంటింగ్ మెలడీ, చాలా హాంటింగ్ మెలడీ. నాకు ఇంప్రెసివ్ థింగ్ ఏంటంటే ఈ కొత్త తరం నటులు ఇందులో కనిపిస్తున్నాయి. ఇందులో ప్రియదర్శితో పాటు చిన్న హర్ష్ రోహన్, తన శ్రీదేవి అమ్మాయి ఉంటారు. వీళ్ళు ఎంత బాగా యాక్టింగ్ చేస్తారంటే ఐఎమ్ జస్ట్ సో లుకింగ్ ఫార్వర్డ్, వాళ్ళు పెద్ద హీరోలుగా చేస్తే ఎలా ఉంటుంది, పెద్ద పాత్రలు వస్తే ఎలా ఉంటుంది అనేది. బ్రిలియంట్ యాక్టింగ్ అసలు. ఈ పిల్లాడు ఇంకో సినిమాలో ఉంటారు, ఆటో తోటి నటు సినిమా నడుస్తుంది, అందులో కూడా వేస్తాడు. భలే చేస్తున్నారు కుర్రాళ్ళు. ఐ డోంట్ నో హౌ దే ఆర్ ఫైండింగ్ ఇలాంటి టాలెంట్. ప్రేమలో ఉన్న సినిమాలో ఈ పాట విజయ్ బల్గదిన్ అనే అతను దీనికి మ్యూజిక్ ఇచ్చారు. బ్యూటిఫుల్లీ డాన్. ఒకే కోరిక ఏంటంటే ఈ పాటలన్నీ పెడుతున్నారు, ఎంత డీటెయిల్ రాస్తున్నారు యూట్యూబ్ లో. లిరిక్స్ రాసిన అతను పూర్ణాచారి అని పెట్టారు. ఎక్కడన్నా ఒక తెలుగు మాట రాయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. లిరిక్స్ లో లిరికల్ వీడియో అంటారు, ఎక్కడ లిరికల్ లో తెలుగు కనపడదు. ఏదో నమాలా చెప్పుకుంటుంటాను అప్పుడప్పుడు. కైండ్లీ ఇంక్లూడ్ తెలుగు యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ తెలుగు లిరిక్స్ లిరికల్ వీడియోస్ అని నా విజ్ఞప్తి చేసుకుంటూ మీరు మెగా పవర్ లీడర్ బోర్డు ఆడేస్తూ ఉన్నారు. అండ్ మైత్రి రెస్టారెంట్కి వెళ్ళండి, తలంటి మంచి డీల్స్ ఇస్తారు మీకు, మంచి భోజనాలు రుచి

0: ఆసక్తికరమైనవి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు అథెంటిక్ ఇండియన్ స్టేస్ గ్యారంటీ ఉంటుంది. హిల్ టాప్ లొకేషన్, మంచి ఎర్వింగ్ లో మంచి వ్యూస్ ఉంటాయి, ప్యాటియోలో కూర్చొని తినొచ్చు. మంచి బ్యాంకెట్ హాల్ ఉంటుంది. బై ది వే, దే ఆల్సో డూ క్యాటరింగ్ ఫర్ ఆల్ ఒకేషన్స్. విజిట్ మైత్రి ఇండియన్ క్యూజిన్ రైట్ హియర్ ఇన్ ఎర్విన్, అస్ వెల్ అస్ సౌత్ లేక్ ఇన్ ఫ్రిస్కో అస్ వెల్. అండ్ సరే, మనకు శ్రోత ఫోన్ చేస్తున్నారు, వారితో మెగా పవర్ లీడర్ బోర్డు ఆడేద్దాం. నమస్కారం అండి, మీరు రేడియో సరే ఫోన్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు చెప్పండి. మెగా పవర్ లీడర్ బోర్డు ఆడడానికి సిద్ధంగా ఉన్నారా?
1: హలో అండి. ఎస్ అండి, ఐశ్వర్య నా పేరు.
0: ఐశ్వర్య గారు, ఇప్పటిదాకా ఈ ఆటలో ఒక రమేష్ ఫోన్ చేశారు ఒక వార తప్ప, మిగతా వాళ్ళందరూ లేడీ పవర్ డామినేషన్ ఉందండి వాళ్ళ. అమేజింగ్. ఆల్ రైట్ ఐశ్వర్య గారు, మీరు ఏ టైప్, పాత మూవీ టైపా కొత్త మూవీ టైపా?
1: కొత్త మూవీ. ఏదైనా పర్లేదు.
0: ఏదైనా పర్లేదు అన్నారు సార్, నచ్చారు నాకు. సరే, ఒక మహాభక్తుడు అండి ఇతను, ఒక దేవుడి కోసము మామూలు పూజ చేయరు, అది గొప్ప పూజ. ఎక్కడి నుంచో ఎక్కడికో ఆ దేవుణ్ణి పట్టుకొచ్చేస్తారు, అంత గొప్ప పూజ చేస్తారు. ఆ పూజ అని పదం ఎందుకు వాడుతున్నానంటే అది పూజ కంటే చాలా పెద్దది. మహాభక్తుడు అనమాట. కాదు, ఎక్కడి నుంచో ఒకరికి ఆ దేవుణ్ణి పట్టుకొచ్చేస్తారని చెప్పా. సరే, ఆ దేవుడు శివుడు. కొత్త సినిమాలకు వచ్చేస్తారు మీరు. ఓకే, ఎక్కడి నుంచి ఒకరికి పట్టుకొస్తారంటే బాహుబలి చెప్పారు కదా, అంటే మహాభక్తుల కింద రాడు, అంటే అమాయకుడు అతను. మహాభక్తులు అన్నాను కాబట్టి ఇట్ డజన్ క్వాలిఫై, మా బాహుబలి రాదు. రెండో ఒకరు ఇస్తానండి. అతను అది ఆ పరమశివుని పట్టుకొని తీసుకొస్తూ ఉంటే మధ్యలో ఒక పిల్లాడు అడ్డపడతాడు. అడ్డపడి ఎందుకంటే ఆయన తీసుకెళ్లిపోతే శివుడు ఉండే కైలాసం మాయమైపోతుంది. అందువల్ల అతను అడ్డపడి అతని దగ్గర నుంచి ఎలాగైనా సరే శివుని పట్టుకుని వెళ్ళిపోవాలి వెళ్ళి వెనక్కి. ఇది రెండో క్లూ. ఇదంతా జరిగిన ఘట్టం, ఆ పిల్లాడు అడ్డబడ్డే ఘట్టం ఒక గొప్ప పుణ్యక్షేత్రం. శ్రీమంజునాథ జరిగేది అక్కడే ఉంటుంది గుడి, కానీ ఈ కథ అంతా నేను చెప్తున్న సినిమా పేరు వేరు. సరే, ఆ మహా నాలుగో క్లూ మీకు, ఆ మహాభక్తుడు రావణాసురుడు. అయ్యో, భూ కైలాసం అండి, నేను కైలాసం కూడా వాడాను. సరే, మీరు పని చేయండి, చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ ఫోన్ చేయండి. ఐ ప్లే విత్ వన్ మోర్ క్లూ ఫర్ యూ. ఈసారి కొత్త సినిమా ఏదైనా ఆడదాం, సరేనా? మీరు చెప్పేస్తారనుకున్నారు, పరమభక్తుడు తపస్సు చేసి ఆత్మలింగాన్ని పట్టుకురావడము, మధ్యలో పిల్లాడు గణపతి అడ్డబడ్డము, గోకర్ణ క్షేత్రం దాకా వచ్చారు మీరు. మంజునాథ చెప్పారు, కానీ మంజునాథ గుడి ఉన్నది గోకర్ణ క్షేత్రం దగ్గర ఉంటుంది. కానీ గోకర్ణంకి సంబంధించిన కథ ఇదంతా కూడా. భూకైలాసం, భూకైలాసమే గోకర్ణం, భూమిలో ఉండే కైలాసానికి పేరు అది. అండ్ వండర్ఫుల్ అండి, చాలా బాగా ఆడారు మీరు. అంటే కష్టమైన అది ఒక విధంగా చెప్పాలంటే, కానీ తెలిసిన వాళ్ళు కష్టం కాదు, అంటే ఇతివృత్తం పట్టేసుకున్నా చెప్పేయచ్చు భూకైలాస్ అని. బట్ వండర్ఫుల్ డాన్ ఐశ్వర్య గారు, మళ్ళీ ఫోన్ చేయండి, ఈసారి మీకు కొత్త సినిమా ఇస్తాను గ్యారంటీ. ఓకే, ఇంకొక ఆత్మీయులు ఫోన్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, రేడియో సర్వీస్ ఫోన్ చేశారు, మెగా పవర్ లీడర్ బోర్డు ఆడడానికి సిద్ధంగా ఉన్నారా? నమస్కారం అండి, మీ పేరు? మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు రేడియో సర్వీలో. మీ పేరు?
2: నారాయణ.
0: నారాయణ గారు, ఓన్లీ లేడీ పవర్ డామినేషన్ ఉంది అంటే నారాయణ గారు ఫోన్ చేశారు సార్, మీరు నచ్చారు సార్ నాకు.
2: చిన్నప్పటి నుంచి అంతే,
0: చిన్న చిన్న సవాలు వస్తే పట్టుకో అలా వచ్చేస్తారు వెంటనే, అంతేనా? రైట్. సరే, మీకు ఇంకొక కొత్త సినిమా ఇవ్వండి, పాత సినిమా ఇవ్వమంటారా? సరే, ఏదో సినిమా ఇవ్వండి అంటారు. సరే, ఈ అమ్మాయి ఏమో చాలా బాధ్యతలు ఉంటాయి, ఆ అబ్బాయికి ఏమో పెద్దగా బాధ్యతలు ఉండవు, కానీ వీళ్ళిద్దరూ బిజినెస్ పార్ట్నర్ గా మారే ఒక కథ. ఒక నిమిషం లైన్ లో ఉండండి సార్, మీరు జస్ట్ హోల్డ్ ది లైన్ ప్లీజ్. లైన్ లో ఉండండి. నమస్కారం అండి, రేడియో సర్వీస్ ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, హోల్డ్ ది లైన్. సార్, నారాయణ గారు ఆడుతున్నారండి, ఇంకొకరు ఫోన్ చేశారు, మీ పేరు చెప్పండి.
2: నా పేరు ప్రవీణ్ అండి.
0: ప్రవీణ్ గారు, హోల్డ్ ది లైన్ సార్, నారాయణ గారు అయిన తర్వాత మీరు ఆడుదురు, సరేనా? సార్, మీకు అర్థమైపోయిందా క్లూ? ఒక బాధ్యతలు ఉండే అమ్మాయి, బాధ్యత లేని అబ్బాయి, తర్వాత బిజినెస్ పార్ట్నర్స్ గా మారే కథ. రెండో క్లూ, వాళ్ళిద్దరూ ఒక గదిలో బంధించబడతారు, తాళం వేసేస్తారు బయట నుంచి లోపల నుంచి. ఆ సమయంలో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, రూమ్ లో లాక్ అయిపోతారు సార్.
2: తవడికి వెళ్ళిపోవాల్సిందేనా?
0: ఆ అమ్మాయి చేయాలనుకున్న వ్యాపారం

0: ਫੂਡ ਟਰੱਕ ਸਰ ਇੰਕ ਜਪਾਲ ਸਰ కష్టమేనా సరే ఇందులో ఫుడ్ ట్రక్ సరే ఇందులో ఇక్కడి నుంచి ఇతను ఈ హీరో విజయ్ దేవరకొండ ఇంకెందుకంటే నేను చెప్పను నేను అది ఇంకా ఐదో క్లూకి వచ్చేసాం ఫుడ్ ట్రక్ వ్యాపారం చేయాలనుకున్న అమ్మాయితోటి తర్వాత ఏం గాలి తిరిగే అబ్బాయి వాళ్ళు కలిసే సందర్భం ఏమిటో సినిమా పేరు అది ఇంకా ఐదో క్లూ అండి ఓకే వాళ్ళు కలిసే సందర్భమే సినిమా పేరు కూడా ఏ సందర్భంలో కలుస్తారు వాళ్ళు సరే సార్ మీరు ప్రవీణ్ గారు ఐదు క్లూస్ ఇచ్చేసానండి నారాయణ గారు మీరు మళ్ళీ ట్రై చేద్దరు ఓకే ఇది మీకు ఒక నిమిషం ఆగండి ఇంకొక శ్రోత ఫోన్ చేస్తున్నారు నమస్కారం అండి మీరు రేడియో శ్రోత ఫోన్ చేశారు ఆన్ ఎయిర్ ఉన్నారు నమస్కారం అండి లైన్ లో ఉండండి మీరు రామారావు పాలూరు గారు మీరు కూడా ఆన్ ఎయిర్ ఉన్నారు జస్ట్ హోల్డ్ ద లైన్ ప్లీజ్ ఓకే సో ఇప్పుడు ప్రవీణ్ గారు మీకు క్లూ ఇస్తానండి సరే మీకు క్లూ ఏంటంటే ఇది ఒక మరదలతోటి ప్రేమ ఉంటుంది కానీ ఆ ఈగో వల్ల బయటపడినాడు బావా మొదటి క్లూ అది వాళ్ళిద్దరు కాలేజ్ స్టూడెంట్లు అందులో రెండో క్లూ ఎప్పుడు బావ ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ లో ఉండాలని కోరుకుంటుంటాడు పర్ఫెక్ట్ సార్ ప్రవీణ్ గారు మీరు రెండో క్లూ చెప్పేశారు హోల్డ్ ద లైన్ రామారావు పాలూరు గారు లైన్ లో ఉన్నారు కదా మెగాపవర్ లీడర్ బోర్డు ఓ అదే సంగతి ఓకే గేమ్ ఆడాలి కాబట్టి ఆ నేరు గేమ్ ఆడాలి ఇదేంటంటే ఒక హత్య అనేక మంది అనుమానితులు తెలుగులో వచ్చిన మొట్టమొదటి పర్ఫెక్ట్ మర్డర్ మిస్టరీ మై గుడ్నెస్ రామారావు సాహో సాహో సాహో మరి కృష్ణ ఫ్యాన్ అనిపించావు అవే కళ్ళు పర్ఫెక్ట్ సమాధానం ఫస్ట్ పర్ఫెక్ట్ మర్డర్ మిస్టరీ అంటే ఇంకేవి అది డైరెక్ట్ క్లూ ఇనవే బట్ చెప్పగలగాలి కూడోస్ టు యూ మరి వండర్ఫుల్లీ డన్ రామారావు గారు మీరు ఫస్ట్ క్లూ చెప్పారు సార్ హోల్డ్ ద లైన్ గవర్నర్ లైన్ లో మనకి నెక్స్ట్ అందరూ అడేసరిగా ప్రవీణ్ గారు నారాయణ గారు ఓకే సో ఫోన్ చేస్తున్నారు వార్త కూడా మాట్లాడుతారు నమస్కారం అండి రేడియో సర్వీ ఫోన్ చేశారు మీ పేరు గారు ఎలా ఉన్నారు మెగా పవర్ లీడర్ బోర్డ్ బ్రాట్ యూ బై మద్రా అండ్ మసాలా ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండి మీకు మంచి క్లూ ఇస్తా మీకు కొత్త సినిమా టైపా పాత సినిమా టైపా
1: కొత్త సినిమా ఉంది
0: సరే ఇతనికి ఇతని సినిమాలో తల్లిదండ్రులు చచ్చిపోయిన దాన్ని ఆ మర్డర్ ని ఛేదిస్తాడండి ఇతనికి ఒక ఇతనికి సైకలాజికల్ డిజార్డర్ ఉంటుంది అది కూడా క్లూ ఫస్ట్ క్లూ లో భాగం ఈ హీరో రెండో క్లూ ఇస్తున్నాను మీరు వన్ నేను ఒక్కడి అబ్బా మళ్ళీ చెప్పేశారండి నేహా గారు ఫస్ట్ క్లూ చెప్పారు నేహా గారు హోల్డ్ ద లైన్ నేను పాట వినిపిస్తాను అండ్ మీ వివరాన్ని ఆఫర్ తీసుకుంటాను మెగా పవర్ లీడర్ బోర్డు ఆడేస్తున్నాము రేడియో సురభిలో బ్రాట్ యూ బై మధురాన్ మసాలా ఇండియా క్యాష్ అండ్ క్యారీ ద బిగ్గెస్ట్ గేమ్ ఆఫ్ చాప్టర్ ఆడిస్తున్నది భాస్కర్ హోల్డ్ ద లైన్

0: ఎక్కడికైనా వెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
2: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
3: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
4: What a day, I'm completely exhausted. Dinner plans enti?
5: Nenu em undaledi roj dinner ki. Dinner plans enti?
2: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madira and masala, simple charts to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madiraandmasala.com.
0: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
1: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
0: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
1: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
0: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
2: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com.
6: వెల్కమ్ బ్యాక్. రేడియో సర్వీలో సిగ్గేజ్ అశోక్ మీ అందరికి పునఃస్వాగతం. ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ప్రసారమయ్యే సిగ్నేచర్ షో. ఈ రోజున మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. పాట మీది మాట నాది అన్న శీర్షికతో మొదలుపెట్టి మధ్యలో మెగా పవర్ లీడర్ బోర్డు ఆడిస్తూ ఉన్నాను. 11:30 to 12:30 అన్నా, కానీ అసలు మీ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్ వస్తుంటే అసలు ఆపాలా అనిపిస్తుంది. మెగా పవర్ లీడర్ బోర్డు ఇంకొచ్చే భాగమా? 10 నిమిషాలు ఆడదాం. బ్రాట్ టు యు బై మదిరాన్ మసాలా, ఇండియా క్యాష్ అండ్ క్యారీ.
7: రండి ఆడండి, బహుమతులు గెలిచేయండి, మెగా పవర్ లీడర్ బోర్డు.
6: సో ఏంటంటే మెగా పవర్ లీడర్ బోర్డు, 5 క్లూస్ ఇస్తాను. 1 క్లూ చెప్పిన వాళ్ళకి ఎక్కువ పాయింట్స్, 2 క్లూ చెప్పిన వాళ్ళకి ఇంకొన్ని తక్కువ పాయింట్స్, అలా వెళ్తుంటుంది. అండ్ ఇవన్నీ చాలా చాలా ఈజీగా ఉన్నాయి. కొన్ని అటు ఇటు అంటే అన్ని చూడండి. 19

0: So slowly getting back to ఆ మూడ్ లోకి, ఎందుకంటే కొరిన పాటలు వినిపిస్తా అన్నాను కదా, మరి వినిపించాలి కదా. సరే పాటలు వినిపించలేపు ఇంకా ఆత్మీయులు ఫోన్ చేశారు, వారితో మాట్లాడేసి అట్లాడేద్దాం. నమస్కారం అండి, రేడియో సర్బీ ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
1: నమస్కారం అండి, భాస్కర్ గారు, వెంకటరమణ
0: రమణ గారు, బాగున్నారా?
1: ఎంజాయింగ్ ద ప్రోగ్రామ్, థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మెగా పవర్ లీడర్ బోర్డు ఆడేస్తారా మరి?
1: చెప్పండి, నాకు అంత డీటెయిల్స్ తెలియదు.
0: మాధవ్ రెడ్డి క్లయన్, సో డెఫినెట్లీ మీరు చెప్పే. యా యా, సో మీకైతే కొన్ని కొన్ని పాతది అడుగుతాను అయితే. ఓకే,
1: అలాగే.
0: ఇది ఒక రాజు ఒక పెద్ద యుద్ధంలో మీరు మహావీరుడు అనమాట. ఇంకొక రాజుని పెద్ద యుద్ధం, ఇది చరిత్రాత్మకంగా జరిగే యుద్ధము. అందులో ఇంకొక విజయరామరాజు అతన్ని చంపుతాడు. అందులోనే క్లూ ఇచ్చేస్తా, ఈ యుద్ధము కోడి పందాల దగ్గర మొదలవుతుంది.
1: పల్నాటి యుద్ధం?
0: పల్నాటి యుద్ధం ఇచ్చేస్తాను సార్ మీకు, ఎందుకంటే రెండుకి ఒకటే కథ ఇది. సో మాధవేది రమణ గారు, ఫస్ట్ క్లూకి మీరు సమాధానం చెప్పినందుకు ఆసమ్ ఆసమ్ జాబ్. మీకు ఏది మీరు కోరిన పాట మీకు వినిపిస్తాను, ధన్యవాదాలు. అండ్ ఇది అతను చంపిన ఈ వీరుడి పేరు, ఆ మహావీరుడి చరిత్ర కూడా అడిగాను, పల్నాటి యుద్ధం కూడా సరైన సమాధానం. యా, థ్యాంక్ యూ సార్,
1: థ్యాంక్ యూ
0: సార్, ధన్యవాదాలు. ఇంకా మెగా పవర్ లీడర్ బోర్డు లో ఇంకొక రెండు క్లూస్ ఆడేద్దాం. మీరు ఫోన్ చేసే 97, ఇంకొక కాల్ మిస్ అయ్యాను, కాల్ మీ 9726361966. బై ది వే, అదే స్టోరీ లైన్ తోటి రెండు సినిమాలు వచ్చాయి, మళ్ళీ అడగన అధికులు రెండు చెప్పేస్తాను. పల్నాటి యుద్దం ఒకటి, తాండ్రపాపారాయుడు 1986 వచ్చింది, పల్నాటి యుద్దం 1966 వచ్చింది. అసలు చిన్న కోడి పందాల దగ్గర మొదలై బొబ్బిలి యుద్దానికి దారితీసి పల్నాటి చరిత్రలో అలా మిగిలిపోయిన వీరుల గురించి ఉన్న సినిమా, అది చారిత్రాత్మకమైన కథలతో తీసిన సినిమాలు అవి, వండర్ఫుల్లీ క్రాఫ్టెడ్ స్టోరీస్ అవి. సరే ఇంకొక వ్యక్తి ఫోన్ చేస్తున్నారు. నమస్కారం అండి, రేడియో సర్బీ ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
1: కాదు, విజయరామరాజు అంటే బొబ్బిలి కదా, పల్నాడు అంటే
0: బొబ్బిలి యుద్ధం, బొబ్బిలి యుద్ధం పల్నాడు అన్నాడు. యా, మాటల్లో పొరపాటు వచ్చింది వాళ్ళు. యా, అబ్సల్యూట్లీ బొబ్బిలి. సరే ధన్యవాదాలు, నమస్కారం అండి. నమస్కారం అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మెగా పవర్ లీడర్ బోర్డు ఆడడానికి ఫోన్ చేశారా?
2: అవునండి.
0: మీ పేరు?
2: హలో, నా పేరు ప్రసన్నలత అండి.
0: ప్రసన్నలత గారు, జస్ట్ మీకు ఇవ్వబోయే క్లూ ఇదండి, ఒక మాయలమారి ఉంటాడు, ఒక మాయలమారి, ఒక మాయ చేసే వ్యక్తి, ఆయన స్వార్థం కోసం ఒక సామాన్యుణ్ణి చంపేయాలి అనుకుంటాడు.
2: హలో,
0: అది మొదటి క్లూ అండి. ఒక అమాయకుణ్ణి బలి ఇవ్వాలని కోరుకుంటాడు.
2: పాత సినిమా?
0: పాత సినిమా అండి. ఈ సామాన్యుడికి ఒక రాణితో ప్రేమ ఉంటుందండి. రెండో క్లూ, పాతాల భైరవి అండి, కరెక్ట్ చెప్పారు ప్రసన్నలత గారు. పక్క నుంచి సహాయం వస్తుంది, మీరు ఇంటిల్లి పాది కలిసి ఆడిస్తున్నట్టున్నారు, చాలా ఆనందం ఉందండి. వండర్ఫుల్, వండర్ఫుల్ ప్రసన్నలత గారు, ధన్యవాదాలు అండి.
2: మా అమ్మాయిది ఈరోజు బర్త్డే అండి.
0: నేహలత గారిది బర్త్డే అంతేనా? అర్థమైపోయింది నాకు, నాకు అర్థమైపోయింది. మీ పక్క నుంచి ఆవిడ గుంతు వినిపిస్తున్నా, ఇందాక ఆడారు వారు.
2: ఆమెకి ఇష్టమైన పాట ఏమైనా వేయగలుగుతారా?
0: అడగండి ఏ పాట వారికి ఇష్టమైన పాట, తప్పకుండా వినిపిస్తాను.
2: సమంత కొత్త పాట అండి.
0: సమంత కొత్త పాట, మా ఇంటి బంగారం, మీ ఇంటి బంగారం, నేహ కోసం వినిపిస్తాను. ఓకే, ధన్యవాదాలు అండి నేహ.
2: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
0: తప్పకుండా నేహలత గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మీరు ప్రసన్న గారి నెంబర్ కూడా విడిగా తీసుకుంటానండి, ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను మీకు పాట వినిపించేసి. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా రమణ గారు కోరిన ఈ పాట వినిపిస్తాను, తర్వాత కార్యక్రమం ముందుకు నడిపిస్తూ మెగా పవర్ లీడర్ బోర్డు లో ఇంకా ఆపేద్దాంలేండి. మెగా పవర్ లీడర్ బాగానే ఆడేసాం, ఇంకా కొన్ని మంచి మంచి పాటలు విందాం. పాట మీది, మాట నాది అన్న శీర్షిక. బై ది వే, టుడేస్ మెగా పవర్ లీడర్ బోర్డ్ ఈజ్ బ్రాట్ టు యూ బై మధురాన్ మసాలా అండ్ ఇండియా క్యాష్ అండ్ క్యారీ. ఇవాళ నేను ఆడించినది భాస్కర్ రాయవరం. ఇందులో గెలిచిన వాళ్ళు, లీడర్ బోర్డులో ఉన్న వాళ్ళు, ఏ స్థానంలో ఎవరున్నారు వాళ్ళని బట్టి మే 30th సెమీఫైనల్స్ ఉంటాయి, జాతర రోజున ఫైనల్స్ ఉంటాయి. రమణ గారు మీకోసం.

మళ్ళీ షిఫ్ట్ బ్యాక్ అంటే మీరు మీ పాట మీద మాట అన్నది శశికళ రమణ గారు కోరిన పాట. ఇన్ని రాసులు ఇన్నికి ఇంత చెలుపు రాసి అనమాచర కీర్తనలు తెలుగు సినిమాల్లో చాలా మంది వాడారు. అండ్ ఈ పాటకి మనకు సంగీతాన్ని కూడా సినిమాకు సంబంధించినట్టుగా ఇచ్చి దాన్ని ఎంతో శ్రావ్యంగా పాడించిన విశ్వనాథ్ గారికి ముందుగా జయజయాలు చెప్పాలి. ఈ పాట ఎంతో థిమాటిక్ గా జరుగుతుంటుంది. అండ్ బాలుగారు సుశీల గారు ఎంతో శ్రావ్యంగా పాడి వినిపించారు ఈ పాటని. అండ్ సినిమా మీకు తెలిసిందే, శృతిలేయలు సినిమా ఇది. సుశీల వాణిజ్యరామ్ గారు, క్షమించాలి వాణిజ్యరామ్ గారు, ఇది కెవి మహాదేవన్ గారు ఎంతో శ్రావ్యంగా అన్నమాచార కృతికి చక్కటి స్వరాన్ని అందించారు. ఈ పాట పిక్చరైజేషన్ కూడా అంతే బాగుంటుంది హీరో హీరోయిన్ మధ్యలో. ముఖ్యంగా అమ్మవారి వర్ణన గురించి అవలమంగ అందాన్ని 12 జ్యోతిష్య రాశులతోటి పోలిచి అన్నమాచార్య రాసిన కీర్తన ఇది. ఇందులో ప్రతి అంటే ధనుస్సుకి ఆమె కన్ను బొమ్మలు, కుంభ లేదా సింహరాశికి అంటే కుంభము లాంటి వక్షోజాలు, సింహం లాంటి సింహమధ్యమ అంటారు అమ్మవారిని, ఆ సింహము లాంటి నడుమున్న సింహరాశిని కలిపి మకరము కన్యాతుల ముసలి ఆకారంలో ఉన్న ఆభరణాలు ధరించినది, మకర రాశిలో ఉన్న పరుచుతనం కలిగినది, కన్యారాశిలో ఉన్న బంగారు తూకంతో సరితూగే తులారాశిలో ఉన్న అమ్మవారు అని చెప్పి, అలాగే తేలుకొండి లాంటి వాడి అయిన గోళ్లు ఉన్న వృశ్చిక రాశి, వృషభముల మిలమిల మెరిసే యవ్వనపు గర్భం ఉన్న వృషభ రాశి, కర్కాటక మేషం మిథునం ఇలా రహస్యాలన్నింటినీ కూడా దాచుకొని కర్కాటకం లాంటి గుట్టుమాటకలు ఎరిగిన కర్కటక రాశి, లేత చిగురుటాకు లాంటి పెదవులు కలిగిన మేషరాశి, అలాంటి అందగత్తెతో వెంకటేశ్వరుడు కలిగిన మిథున రాశి, జంటగా కలిసిన మిథున రాశి. ఆయనంటే మధుర భక్తి పరాయణుడు, శృంగార కీర్తనలకి పదకవితా పితామహులు అన్నమాచార్య. ఆయన రాసిన పాట ఎలా అంటే కీర్తనలే పాటకి ఆకారాన్ని ఇచ్చి ఇప్పటిదాకా పాటలు నడిపిస్తూ ఉన్నాయి. వేదనంతా ఏమిటంటే కొత్తగా వస్తున్న పాటల్లో ఆ వ్యవహారం పోతుంది. ఒక పల్లవి ఉండాలి, ఒక చరణం ఉండాలి, ఆ చరణాల మధ్య ప్రతి చరణానికి ఒక ప్రాస ఉండాలి, అందులో అలంకారం ఉండాలి. ఈ శోభ పోతుంది అయ్యో వెటూరి సిరివెన్నెల. మళ్ళీ కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు, రామజోగయ్య, చంద్రబోసు, మిగతా రాసేవాళ్ళందరూ కూడా ఆ పాట ఆకారాన్ని బ్రతికిస్తారని కోరుకుంటూ, నేహలత గారికి వాళ్ళ అమ్మగారు ప్రసన్నలత గారు దీవిస్తూ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ ఇంటి బంగారం కోసం కోరిన మా ఇంటి బంగారం నుంచి పాట. సమంత గారి ఫ్యాన్ వారు, నేహలత గారు మీకు హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పాట. మీరందరూ రేడియో సర్బీకి ఫోన్ చేసి ఇంకా మిగిలిన కాసేపట్లో మీకు ఏదైనా ఇష్టమైన పాట ఉంటే కోరండి, వినిపిస్తాను, మాట కల్పిస్తాను. రేడియో సర్బీలో సిగ్నేచర్ షో ఇవాళ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం.

చిన్మయ్య మంచి గాయని, చాలా బాగా పాడతారు, హుషారుగా ఉంటుంది గొంతు, చాలా బాగా పాడతారు కూడా, పాదాలు బాగా పలుకుతారు, చక్కగా పాడతారు. పుణ్య సెల్వత కలిసి పాడిన పాట ఇది. రెహమాన్ అనే అతను సంగీతం సాహిత్యం ఇచ్చారు. మ్యూజిక్ కంపోజ్ బై సంతోష్ నారాయణన్ అని నేను వెళ్ళాను వీరి పేరు ఇంతకుముందు. అండ్ ఇది మా ఇంటి బంగారం సినిమా నుంచి తసదియా అన్న పాట. నేహలత గారి పుట్టినరోజు సందర్భంగా ఇంకా మనకు 10 నిమిషాల సమయమే ఉంది. అలా అలా 3 గంటలు ఎలా గడిచిపోయింది కూడా తెలియలేదు. సిగ్నేచర్ షోలో నాకు చాలా ఇష్టమైన సెగ్మెంట్ పాట మీది, మాట నాది. ఎందుకంటే పాట గురించి మాట్లాడుకునే అప్పటికప్పుడు మాట్లాడడం అనేది కొంచెం ఏంటంటే కొంచెం ఫ్రెష్నెస్ ఉంటుంది ఆలోచనలో, మనసుకు వచ్చిన మాట అప్పటికప్పుడు అంటే పాటల్లో ఉంచి కొంచెం సాహిత్యం పరంగా సంగీత పరంగా అనిపించింది అప్పటికప్పుడు చెప్పడం అనేది యాజ్ ఏ హోస్ట్ ఇస్ ఛాలెంజ్ అయినా సరే బాగుంటుంది. ఇట్ పుట్స్ మీ ఆన్ ఏమంటారు ఆన్ ద టోస్ అంటారు కదా, అలా కొంచెం అలర్ట్ గా షో చేయొచ్చు. నాకు బాగా నచ్చుతుంది ఎందుకంటే ఇట్స్ ఆల్సో షోస్ మీరు శ్రోతలుగా మీలో ఎంత విస్తృతమైన సంగీత సాహిత్య పరిజ్ఞానం ఉన్నది, సినిమా పరిజ్ఞానం ఉంది అవన్నీ కూడా. అండ్ మధ్యలో మెగా పవర్ లీడర్ కూడా ఆడమే వాళ్ళ, చాలా ఆనందంగా ఉంది నాకు. అండ్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఆద్యంతము మొదట 10 గంటల నుంచి ఇప్పుడు ఇంకా 1 గంట దగ్గర వరకు ఆద్యంతము కార్యక్రమంలో ఉండి ఏ పరిస్థితిలో ఉన్నా సరే, కొంతమంది కాస్ట్కోలో ఉన్నారు, కొంతమంది వంటలు చేసుకుంటున్నారు, కొంతమంది ఇండియా కాల్స్ మధ్యలో వింటున్నారు. ఇదండి ఇదే, దిస్ ఈజ్ వాట్ లైఫ్ ఇస్ కదా. అలా ఎక్కడికో డ్రైవ్ చేస్తున్నారు, పిల్లలు సాకర్ దగ్గర పరీక్షల్లో దింపుతున్నారు, లేకపోతే ఇంకో చోటు చేస్తున్నారు, ఇంకో నాట్యాలు తీసుకెళ్తున్నారు. తెలుగు వాళ్ళ జీవితం ఎలా ఉంటుందనేది ఒక మంచి కెలడోస్కోప్, ఒక మంచి కెలడోస్కోప్ అని తెలుసా మీకు, అద్దాలన్నీ ఇలా 3 త్రిభుజాకారంలో పెట్టి చుట్టూ బట్ట చుట్టేసి, బట్టలను కాగితాలు చుట్టేసి, లోపల గాజు పెంకులు, గాజు పెంకులు అంటే చేతికేసుకునే గాజుల ఈ ముక్కలు, రకరకాల గాజుల ముక్కలు వేసి ఇలా తిప్పి చూస్తే రంగులు వచ్చేవన్నమాట. అలాంటి జీవితం అంది డాలస్ లో, అమెరికాలో తెలుగు వారందరి కూడా ఆ కలడోస్కోప్ లో కనిపించే రంగులు మయమైన జీవితం అది. ఆ జీవితంలో రేడియో సర్వీని భాగం చేసుకున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో సో సో వెరీ మచ్ అందరికీ. పేరు పేరున యదారా ధన్యవాదాలు. ఇందాకే ఇంకొక చోట ఇంకొక గ్రూప్ లో ఎక్కడో యదారా అన్న పదం వాడారు ఎవరు, యద ఆరగా మనసారా అనమాట. యదారా అనేది బాగా అనిపించింది, మంచి తెలుగు పదాలతోటి ఒక సంధి కలిపారు ఆయన, బాగుంది. మీకందరికి యదారా కృతజ్ఞతలు. మీరందరూ సెకండ్ స్కిన్ కోసం చూస్తున్నారా, ఎందుకంటే మనం ఒక్కోసారి కట్టుకున్న బట్ట మనకి మనలో ఒదిగిపోవాలనిపిస్తుంటుంది. May 16th to 17th హైదరాబాద్ నుంచి మీకోసం టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ తీసుకొస్తున్నారు సెకండ్ స్కిన్ అని. ప్రతి శారీ కూడా మీరు ఇలా కట్టుకున్నారా చుట్టుకున్నారా మీలో అలా కలిసిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంటుంది అనమాట. స్కిల్స్ సరే, మంచి మంచి సిల్క్స్, బెనారస్, కాంచీస్, టిష్యూస్ శారీస్ ఇవన్నీ కూడా ఎన్నో ఎన్నో మీకోసం అందుబాటులో ఉన్నాయి. పండుగలకి, పెళ్లిళ్ళకి, ఏ గ్రాడ్యుయేషన్ పార్టీలైనా, ఏ ఈవెంట్ ఏదైనా సరే బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి వారి దగ్గర టు అడాన్ యువర్ వార్డ్రోబ్ అండ్ యువర్ స్కిన్ అస్ వెల్. సెకండ్ స్కిన్ హ్యాపెనింగ్ May 16th and 17th, మిస్ అవ్వకండి. 12 PM మొదలైపోయింటుంది అండ్ 7 PM వరకు 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్ వే యూనిట్ 108 గో దేర్. అండ్ దెన్ హరేలీ వారి కొత్త దుకాణం మొదలైపోయింది 5530 యూనివర్సిటీ డ్రైవ్ ప్రాస్పర్ లో నిన్ననే. సో కైండ్లీ గో దేర్, గెట్ ఆల్ ద లాంచ్ ఆఫర్స్ ఇంకా మీకు సిద్ధంగా ఉంటాయి అక్కడ. గో టు హవేలీ ఫ్రెష్ మార్కెట్ ఇన్ ప్రాస్పర్. అండ్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారు మీకు ఎనీ ట్రావెల్ ఇన్సూరెన్స్ గొడవలు ఏమైనా సరే, ఎటువంటి వాటికైనా సరే, ఎనీ సిచ్ ఫ్యామిలీ సిచ్యువేషన్, మెడికల్ ఎమర్జెన్సీస్ కోసం వన్ డెస్టినేషన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com 4694198641 నంబర్. అండ్ దెన్ టీప్యాడ్ వారి స్ప్రింగ్ ఫెస్టివల్ రేపు ఉండబోతుంది 4 PM to 10 PM. లైవ్ మ్యూజిక్ ఉండబోతుంది, ఎం లైవ్ వారి బ్యాండ్ తోటి. అండ్ ఫర్ ఇంటిల్లిపాది అక్కడికి వెళితే అందరికి కావాల్సిన వినోదాలు అన్ని అక్కడ అందుబాటులో ఉంటాయి. రైట్ నౌ హ్యాపెనింగ్ రైట్ నౌ, మా టీమ్ కూడా వెళ్ళారు సీడర్ పార్క్ ఇన్ ఆస్టిన్. May 16th, 17th ఈ రోజు జరగబోతుంది అక్కడ ఇండియా బజార్ వారి 3-day ఫెస్టివల్ అది. ఈ రోజున మా టీం అక్కడ ఉన్నారు, కెన్ గో మీట్ దెమ్ అస్ వెల్, బి పార్ట్ ఆఫ్ ద ఫన్. మీకు ఫుడ్ ఉంటుంది, రకరకాల ప్రైజెస్ ఉంటాయి, ఫోటో బూత్స్ ఉంటాయి. ఇట్స్ ఫెస్టివిటీస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఇండియా బజార్, యూ డో నాట్ వాంట్ మిస్ దట్. సరే ఇంకొక పాట విందాం. ఈ పాట ఏ సినిమాలో తెలిసినా లేకపోతే మీకు ఏం కావాలన్నా సరే స్టూడియో ఫోన్ చేసేయండి 9726361966. చాలా చక్కటి జానపదం ఇది. భావమర్దల మధ్యలో జరిగే సరస సల్లాపమైన సంభాషణ.

రాను బొంబాయి రాను అన్న పాటతో మనకి చివరికి వచ్చేసాము. నేను కార్యక్రమాన్ని నుంచి సెలవు తీసుకునే సమయం. మీరందరూ కూడా అత్యంతము ఈనాటి కార్యక్రమాన్ని విని ఆనందించాలని ఆశిస్తూ ఉన్నాను. మంచి మంచి పాటలు కోరి మీ హృదయాన్ని నాతో పంచుకుని మాటను కూడా నచ్చిందని నాకు స్పందన తెలియజేస్తూ ఆద్యంతము నాతో పాటు ఉన్న శ్రోతలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక చక్కటి మహమ్మద్ రఫీ గారి పాటతోటి తెలుగులో పాడిన అరుదైన మహమ్మద్ రఫీ గారి పాటలు ఎన్నో మంచి ఉన్నాయి. ఇది కూడా నాకు రమణ గారు కోరారు. ఇట్స్ అప్రోప్రియేట్ మీరు కోరిన పాటతోటే పూర్తి చేయడం అనేది. ఈ పాటతో ముగిస్తాను. మీరు స్టూడియోకి ఫోన్ చేయొచ్చు. మీ కార్యక్రమం ఎలా నచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకొక 3 నిమిషాలు స్టూడియోలో ఉంటాను నేను. 9726361966. మళ్ళీ వచ్చేసారి మీతో కలుసుకునే వరకు మీరు ఉత్సాహంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఆనందాన్ని జీవితంలో తరసిల్లే వాళ్ళందరికీ పంచుకుంటూ ఉండండి. ఎందుకంటే పంచుకోవడమే పెంచుకోవడం. సైనింగ్ ఆఫ్, భాస్కర్ రాయవరం.

0: వచ్చేసాను మళ్ళీ నేను మీ అడకాల పాటల కార్యక్రమానికి. శ్రోతలందరికీ స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి విశేషాలు? వారంతా విశేషాలు ఏంటి? ఇందాక మన భాస్కర్ చెప్తున్నట్టుగా పిల్లల్ని ఆటలు తీసుకెళ్ళి ఆటల పోటీలో, లేకపోతే వాళ్ళ నాట్యాలు, వాళ్ళ సంగీత ప్రదర్శనలో, లేదా ఇవన్నీ పక్కన పెడితే, పిల్లల విషయం పక్కన పెడితే, పిల్లలకి మరుసటి వచ్చే వారం ఏం చేయాలని, దానికి కొనాల్సిన గ్రోసరీస్ షాపింగ్ ఇలాంటివన్నీ మనకి నేను మా కొలీగ్స్ చెప్తుంటాను. వారాంతం వస్తే, వీకెండ్ వస్తే, వీకెండే ఎక్కువ హెక్టిక్ గా ఉంటుంది వీక్ డే కంటే అని సరదాగా చెప్తుంటాను. కొంతమందికి అది నిజమే అవ్వచ్చు, నా విషయంలో మాత్రం నాకు అది నిజమే చెప్పచ్చు ఒక విధంగా. సరే, అవన్నీ పక్కన పెడితే ఇవాళ కార్యక్రమంలోకి దిగిపోదాం. ఆటకవాల పాటకవాల కార్యక్రమం వింటున్నారు మీరు. మీ వ్యాఖ్యాత శివ శివ శివతో. ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం ఎప్పటి నుంచి 1 గంట నుంచి 4 గంటల వరకు ప్రసారమవుతుంది రేడియో సురభిలో మాత్రమే. రేడియో సురభి అమెరికాలో తెలుగునేస్తాం. ఇంకా ఆ ఖాళీలు ఫిల్ ద బ్లాంక్స్ మీరే పూరించేస్తారని నాకు అర్థమైంది. సరే, ఇవాళ కార్యక్రమంలో నేను ఒక కొత్త రకమైన, చాలా రోజులైంది ఆడి ఆట తీసుకొచ్చాను. ఆట మీరందరూ డెఫినెట్ గా ఎంజాయ్ చేసి టఫీ టఫీ మన సమాధానాలు చెప్తారని అనిపిస్తుంది నాకు. ఆట ఆడిద్దాము. ఆట ఆడే లోపు పాట విషయానికి వస్తే, మన అటకవాలా పాట కావాలా కదా, పాట ఏది కావాలి అనే విషయానికి వస్తే, ఇవాళ నేను ఒక పాట వినిపిస్తాను. ఆ పాట వినిపించి 2-3 పాటలు వినిపిస్తాను. ఆ పాటలు విన్నాక మీరు చెప్పాలి ఏంటి ఇవాళ. సరే, మీకు ఒక క్లూ ఇచ్చేస్తాను. ఇవాళ నేను ఒక పదం తీసుకుని పాటల్లో ఆ పదం వచ్చే పాటలు వినిపిస్తున్నాను. ప్రతివారం ఇలాగో, లేకపోతే పుట్టినరోజులో, లేకపోతే ఒక రకరకాల సందర్భాలకి చేస్తాను కదా, అలా అంశాలు చేస్తాను కదా, అలా ఈ వారం మాత్రం ఒక పదం అనుకుని ఆ పదం పల్లవిలో వచ్చే పాటలన్నీ మీకు వినిపిస్తాను. సరేనా? అదేనా? ఆ పదం ఏంటి గుర్తుపట్టండి. 2-3 పాటలు వినిపిస్తాను, వినిపించాక మీకు అర్థమైపోతుంది. సరే, ఈ కమ్మని పాట వినండి, ఈ ప్రేమలేఖను ఎవరు రాశారు వినండి, అర్థమైపోతుంది. కమ్మని ప్రేమలేఖ అంటే మీకు అర్థమైపోవాలి.
1: కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే.
2: ఆటలు మార్చుదా శివ, అప్పుడు నేను కూడా మార్చుదా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమా అని మార్చుకో. ప్రీతమా, నీటిలో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
1: ప్రియతమా, నీ వసట కుశలమా, నీ నిసట కుశలమే.
2: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కాయలను కూర్చుంటే అచ్చరాలే మాటలే.
1: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
2: అదే
1: తొలి కలల కవితలే మాట మాటలో.
2: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: తగిలిన గాయం అదే చల్లగా మారిపోతుంది. అదేమిటి నాకు తెలియదు, ఏమాయో తెలియదు, నాకేమి కాదు. అసలు
1: మీ అందరికి ఇంకో ప్రశ్న, ఈ పాట వింటుంటే ఇవాళ రేపు గత రెండు మూడేళ్లగా మనకి ప్రపంచాన్ని తారుమారు చేస్తున్న ఒక విషయం గుర్తొస్తుంది. కొన్ని రీల్స్ కూడా చేశారు చాలా మంది. ఈ పాట వింటే మీకు అలాంటిదో గుర్తుకొస్తుందా చెప్పండి. కాల్ చేసి 9726316966.
0: ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
2: అది కూడా రాయలా?
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపుస్తుంది. కానీ నేనేచి నా చోక నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా

ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలోక స్వచ్ఛమైనది.

నా హృదయం అంటూ పాట ముగిసింది. సరే, ఈ పాట వింటే మీకు ఏం గుర్తుకొచ్చింది? మనకి గత రెండు మూడేళ్లగా మనందరికీ హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయిన విషయం గురించి అడిగాను. దీని మీద చిన్నగా చెప్పినట్టుగా దీని మీద రీల్స్ కూడా చేశారు. నాకు నాకేం గుర్తుకొచ్చిందంటే ఆ రీల్స్ అది చూడగా గుర్తుకొచ్చిందండి. మామూలుగా మనకి చాట్ జీపీటీ గుర్తుకొచ్చింది, జెమినాయ్ చాట్ జీపీటీ మీరు ఎలా అనుకుంటే అలా ఏది పడితే అది. మామూలుగా మనం చాట్ జీపీటీ చేసినప్పుడు లేకపోతే ఏదైనా అడిగినప్పుడు కూడా ఇలాగా అక్కడక్కడ పువ్వు నువ్వు వెయ్యి, లేకపోతే ఆ ప్రేమ ఆశ్చర్యాలే ఆశ్చర్యాలే బాగాలే అని చెప్పి మనం జీపీటీతో అయితే ఎలా మాట్లాడుతున్నామో అదే విధంగా ఈ పాట కూడా యాజిటీస్ గా ఉంటుంది కదా. చూసారు, అప్పుడే అనుకున్నాను అనమాట ఇలాంటిది ఒకటి వస్తుంది. ఇలా మనకి రాసేవాళ్ళు ఒకడు ఉంటారు అంటే ఇప్పుడు ఇక్కడ మనిషి ఇప్పుడేమో యంత్రం, కానీ అలాగా జీపీటీలో మనం ఏం చేయాలనుకుంటే కూడా మనకి అలా ఎలా ఉండాలి పాట ఏంటి చెప్తే మనకి కళ్ళు కట్టినట్టుగా మనకు కావాల్సినట్టుగా రాసేస్తుంది కదా, అలాగే అనిపించింది ఇది వింటుంటే. అది అది సంగతి. సరే, మొదటి పాట వినేశారు, ఇంకో పాట వినిపిస్తాను. ఈ పాట విని మీరేం చేయాలి, ఇవాళ అంశం ఏంటి, శివ తీసుకొచ్చిన అంశం ఏంటి ఆటకవాల పాటకవాల కార్యక్రమంలో? అంశం చెప్పాను నేను, ఇందాక చెప్పాను ఏంటంటే ఒక పదం తీసుకుని పల్లవిలో ఒక పదం తీసుకుని అదే పదం వచ్చే పాటలు వినిపించడం ఇవాళ. ఆ పదం ఏంటి, ఏం పాటలు అవి చెప్పండి. అది చెప్పగానే ఇంకా దాని తర్వాత ఇంకా మీరు మీ ఇష్టం ఆ పదం వచ్చే పాటలు అడగచ్చు, లేదా మీకేమైనా పాటలు వినాలన్నా కూడా నాకు కాల్ చేసి 9726361966 అడిగేస్తే ఆ పాటలు కూడా వినిపించేస్తాం. ఏమంటారు? సరే, కమ్మని ప్రేమలకు అన్నారు, ప్రియా ప్రీతమ అన్నారు, రకరకాలు విన్నారు కదా, ఈ పాట వినండి. ఇప్పుడు చూద్దాం, ఇంకా ఆట మనం మొదలెట్లేదు, ఆట కూడా మనం త్వరలో మొదలెట్టుదాం. ఇది చెప్పండి ఏంటి ఆ పదం, ఇవాళ అంశం ఏంటి?

మామూలుగా గీతాంజలి సినిమా క్యాసెట్ వచ్చినప్పుడు మన ఇండియాలో ఏ క్యాసెట్ కూడా తర్వాత ఏ పాట వస్తుంది అనేది మనకి వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పాట తర్వాత నాకు తెలిసి జగడం వస్తుంది కూడా క్యాసెట్ లో. మనం ఒక పాట అయిపోగానే వెంటనే సాడైపోతుంది ఇంకో పాట. సో అలా గుర్తుండిపోతుంది మనకి. నాకైతే గుర్తుంటుంది అలాగా ఆ గుర్తులో అనుకుంటున్నాను నేను అదే వస్తుందని. సరే ఇంకో విషయం ఏంటంటే ఈ పాటలో ఆఖరిలో జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమ అంటాడు కదా. నేను చిన్నప్పుడు దీన్ని జయించేది ఒక్కటే ఓన్లీ ప్రేమ అంటాడేమో అనుకున్నాను. సరిగ్గా బలి రాశారు కదా ఇంగ్లీష్ లో, మధ్యలో ఒక ఇంగ్లీష్ పదం పడేశారు అక్కడ, కానీ సరిగ్గా సెట్ అయిపోయింది కదా అని అనుకునేవాడిని ఓన్లీ ప్రేమ అని. కానీ ఓ నీ ప్రేమ సరిపోయింది కదా, రెండు ప్రేమే జయం, ప్రేమకి జయం, నీ ప్రేమకి జయం అన్నట్టుగా అది. సరే ఇంకా ఎవరు గుర్తుపట్టనట్టు ఉన్నారు ఈ రెండు పాటలు విన్నాక ఏ ఇవాళ తీసుకున్న పదం ఏంటి, పల్లవిలో ఏ పదం కామన్ గా ఉంది, ఏ పదానికి సంబంధించి పాటలు ఇవాళ వినిపించాలనుకున్నాను, ఇవాళ అంశం ఏం తీసుకొచ్చాడు శివ అనేది ప్రశ్న. ఇంకెవరు గుర్తుపట్టలేదు చూద్దాం. ఈ ఒక్క పాట వినిపించాక మీకు చెప్పేస్తాను నేను ఏ పదం అనుకున్నానో ఏ పదం ఉన్న పాటలు వినిపిస్తాను మీకు, సరేనా? సరే ఇంతలోగా మీరు ఇప్పుడు అర్థమైంది శివ ఈ మూడో పాట విన్నాక అని అనిపిస్తే కనుక మీరేం చేయాలి, కాల్ చేయాలి 9726316 1966 కి.

ఆల్రైట్, నా మాట ఇందాక మీకు వినిపించినట్లేదు. ఎస్, మీరు కనిపెట్టేశారు ప్రియ అనే పదం ఎంచుకుని పల్లవిలో వచ్చే పాటలు వినిపిస్తూ వచ్చాను. అలాంటి పాటలు వినిపిస్తాను ఇవాళ కార్యక్రమంలో. చక్రవర్తి గారు, మీరు కోరిన ఈ పాట ఇది, ఇందులో కూడా ప్రియ ప్రియ వస్తుంది. ఇబ్బందులు, సాంకేతిక ఇబ్బందులు వస్తే ఇలాగా అప్పుడు మాటలు బయటకు వెళ్ళాలన్నమాట.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ ఫస్ట్ ఇండస్ట్రీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ. గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగృష్టి ఉడతర్మ ఫ్రమ్ మిస్టర్ పెల్లాం. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మమ్మ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

0: మీ నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, కజిన్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

కాడుకోల పడకాల కార్యక్రమానికి పునఃస్వాగతం. ఎస్, మీరు వింటున్న ఈ కార్యక్రమానికి వ్యాఖ్యలం వహించేది మీ శివ. ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంటల నుంచి 4 గంటల వరకు రేడియో సురభిలో. ఇవాళ కార్యక్రమంలో ప్రియ అనే పదం వచ్చే పల్లవిలో ఆ పదం వచ్చే పాటలు వినిపిస్తూ వచ్చాను. మీరు మిమ్మల్ని ప్రశ్నలు అడిగాను, నాకు ఇద్దరు శ్రోతలు కాల్ చేసి గుర్తుపట్టేశారు. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రియ ప్రియతమ ఈ రెండు పదాలు వచ్చే పాటలు వినిపిస్తాను. నేను ఆటలోకి దిగిపోతానని చెప్పాను కాబట్టి ఆలస్యం చేయకుండా ఆటలోకి కూడా దిగిపోదాము. ఏమంటారు, దిగుతాం కదా. సరే, ఇవాళ ఆట ఏంటంటే నేను కొన్ని ఒక ప్రీఫిక్స్ కానీ సఫిక్స్

ముగిసే తెలుగు పదాలు నాకు చెప్పండి. అది అదే అదనమాట ఇవాళ నా ప్రయోగం. బాగుంది కదా ప్రయోగం, అది మీకు ఇచ్చాను కదా ఒక ఉదాహరణ కూడా ఇచ్చాను. అలాగా మీరు యోగంతో ముగిసే తెలుగు పదాలు నాకు కాల్ చేసి చెప్పి వాటి అర్థాలు కూడా చెప్పండి. సో యోగం అనేది మొదటి పదం. ఇప్పుడే కారెక్కి చక్కగా ఇది ట్యూనింగ్ అయ్యి ఆటకవల పాటకల కార్యక్రమాన్ని వింటుంటే కనుక ఆడే ఆట ఏంటంటే, మరోసారి యోగంతో ముగిసే తెలుగు పదాలు మీకు ఎన్ని తెలుసో నాకు కాల్ చేసి చెప్పండి, పదాలు వాటి అర్థాలు. నేను చెప్పిన పదం ఏంటంటే ప్రయోగం. అలాగే మీరు కాల్ చేసి నాకు చెప్పండి ఎవరేం చెప్తారో చూద్దాం. యోగం అర్థమైంది కదా, అది సరే. మరి ఆటలోకి వెళ్ళిపోయాం కాబట్టి పాటలోకి కూడా మళ్ళీ దూరిపోదాము. ప్రియ అనే పదం వచ్చే పాటలు వినిపిస్తున్నాను. ప్రియ ప్రియతమ ఈ రెండు పదాలు వచ్చే పాటలు పల్లవిలో వినిపించాలి మనకి. అలాంటి పాటలు వింటూ వచ్చాము.

0: ఇళయరాజాగారు స్వరపరిచిన ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లర్ సినిమాలో పాడనున్నారు మీరు. ఎస్, ప్రియ ప్రియతమ రాగాలు, ఎందుకంటే ఇవాళ ప్రియ అనే పదంతో పల్లవులు ఆ పదం వచ్చే పాటలు వింటూ వచ్చాము. సరే, కొన్ని ప్రకటనలు విన్నాము. ప్రకటన విన్నాక మళ్ళీ ఈ ఆటల్లోకైతే ఆటల కిందకి వెళ్ళిపోయాం కదా, కానీ నాకు సమాధానాలు ఎక్కువేం రాలేదు. చూద్దాం ఏమొస్తాయి. ప్రశ్న మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ప్రకటనలు వింటుండగా నాకు సమాధానం తెలిసి కాల్ చేయండి. యోగం అనే పదంతో ముగిసే తెలుగు పదాలు, యోగం అనే అక్షరాలతో ముగిసే తెలుగు పదాలు. యోగం అనేది నేను ఒకటి చెప్పాను, ఇంకా మీకెన్ని తెలుసు చూద్దాము. పదం చెప్పాలి, పదానికి అర్థం కూడా చెప్పాలి కదా. ఇలాంటి పదాలు మనం గుర్తు చేసుకుని చక్కగా అలా వాడుకలో పెడితే కూడా ఇంకా బాగుంటుంది. అలాంటి ప్రయోగం చేస్తూ యోగం అనే పదం ఎంచుకున్నాను నేను, ఆ అక్షరాలు ఎంచుకున్నాను. ఆ యోగంతో ముగిసే తెలుగు అక్షరాలు, తెలుగు పదాలు చెప్పండి. ప్రయోగం ఇంకా వచ్చేసినా నాకు, అందుకనే అసలు నేను చెప్పలేక అలా ఆపుకుంటున్నాను. మరి చెప్పండి కాల్ చేసి 972-666-1966. సరే, ఈసారి మా జాతరలో ముఖ్య విశేషాలు ఏంటంటే, విఆర్ స్టార్టింగ్ ది జాతర విత్ డివైన్ రివ్యాంప్. ఏం లేదండి, సీతారామ కళ్యాణం తో మొదలెట్టి మా ఈ కార్యక్రమాన్ని దర్చుకోవడం విత్ ద బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ ది ఈవెంట్ ఇన్ అసోసియేషన్ విత్ మాట జరుపుతున్నాము ఈ శ్రీ సీతారామ కళ్యాణము. అలాగే కళ్యాణం అయిపోగానే మెగా కోలాటం ఉంటుంది, ఫుడ్ బూత్స్ ఉంటాయి, వెండర్ స్టాల్స్, ఆర్జే అవార్డ్స్ అమ్ము. ఆర్జే అవార్డ్స్ గురించి చెప్పాలంటే ఏంటంటే, అందరూ ఆర్జేల్ని ఒక్కొక్క కేటగిరీలో తీసుకుని ఒక్కొక్క కేటగిరీలో ఉంచి మమ్మల్ని ఆ కేటగిరీలో కనుక మీకు నచ్చితే మాకు ఓటు వేయమని ప్రార్థన. సరే, మన సినిమాలో చెప్తారు కదా బ్రహ్మానందం, మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే 1 నొక్కి 2 నొక్కి అవేమి నొక్కర్లేదు. మీరు చేయాలంటే, ఓటింగ్ చేయాలంటే radiosurabhi.com/RSJకి వెళ్ళిపోండి. అలాగే కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ ఉంటాయి, డాజిలింగ్ ఫ్యాషన్ షో ఉంటుంది, స్టార్ట్అప్ స్ట్రీట్, ఇంకా రకరకాల సర్ప్రైజ్ మీటింగ్ మీకోసం మా జాతరలో. మీరు చేయాల్సిందల్లా, మా జాతర తారీఖు గుర్తుపెట్టుకోండి, జూన్ 7 ఫ్రిస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్ లో జరగబోతుంది. స్పాన్సర్షిప్స్ కోసం మాత్రం మాకు కాల్ చేయాల్సిన నంబర్ 5168516919, లేదా ఇమెయిల్ చేయండి admin@radiosurabhi.com. మన జాతరని మనం ఒక ఘనమైన వేడుకలా జరుపుకుందాం. సో తప్పకుండా ఈ తారీఖు గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోవడమే కాకుండా వచ్చేసేయండి. మా మెగా కోలాటం గురించి చెప్పాలంటే, ప్రాక్టీసులు మొదలైపోయి, సో ఆలస్యం చేయకుండా మీరు అదే వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకుని మీరు కూడా మాతో పాటు ప్రాక్టీస్ చేసేయండి. ఒకటేసారి మనం దుమ్ము దులిపద్దాం ఆ జాతరలో. సరే, జాతర గురించి మాట్లాడుకుంటాం కాబట్టి, అలాగే మా జాతరలో ఒక మెగా పవర్ లీడర్ బోర్డు, మెగా పవర్ అవార్డ్ ఇద్దరిని ఎన్నుకుంటాము, సెమీఫైనలిస్ట్ అండ్ ఫైనలిస్ట్. ఆ మెగా పవర్ ఆట మీరు ఆడాలంటే కనుక మా రెడీ సుర్బి సిగ్నేచర్ షోకి కాల్ చేయండి ఉదయం 11:30 వరకు శనివారం, అలాగే లేదా మంగళవారం కాల్ చేయండి సుర్బి డీటూర్ లో సాయంత్రం 5:30 వరకు. ఈ మెగా పవర్ లీడర్ బోర్డు మీకు అందజేస్తున్నారు ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా. దిస్ గేమ్ ఈస్ ఓన్లీ ఆన్ రేడియో సుర్బి అండ్ ద గ్రాండ్ విన్నర్స్ విల్ బి అనౌన్స్డ్ ఆన్ ద జాతర డే. అలాగే సిడార్ పార్క్ లో మా వాళ్ళందరూ బయలుదేరారు, అక్కడ పెద్ద ఘనంగా వేడుక జరపబోతున్నారు. గెట్ రెడీ ఇండియా బజార్, May 15, 16, 17 ఫ్రీబీస్ రాఫల్ ప్రైజెస్ అండ్ ఎక్స్క్లూజివ్ డీల్స్, కిడ్స్ ఫన్, ఫోటో బూత్ అండ్ లైవ్ రీడ్స్ ఉంటాయి, షుగర్ కెన్ జ్యూస్ చాట్ ఉంటుంది. ఇండియా బజార్ సీడర్ క్రీక్ లో May 15, 16, 17 అంటే నిన్న మొదలైంది, ఇవాళ నడుస్తుంది, రేపు కూడా నడుస్తుంది. అలాగే మీరు ట్రావెలింగ్ ప్లాన్ చేస్తూ ఉంటారు నాకు తెలుసు, ఎందుకంటే సెలవులు వచ్చాయి కాబట్టి అలా ట్రావెల్ ప్లాన్ చేస్తున్నారు. ఆర్ ఇఫ్ యూఆర్ విజిటింగ్, ఇఫ్ సమ్మన్ ఈస్ విజిటింగ్ ది యూఎస్ఏ, మేక్ షూర్ యూఆర్ కవర్డ్ విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఫర్ మెడికల్ ఎమర్జెన్సీస్, ట్రిప్ క్యాన్సిలేషన్స్ అండ్ మోర్, సో యూ కెన్ ట్రావెల్ విత్ పీస్ ఆఫ్ మైండ్. లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్, బట్ యువర్ హెల్త్ కవరేజ్ డజంట్ హ్యావ్ టు. లాస్ట్ యువర్ జాబ్ ఆర్ ఇన్సూరెన్స్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఇస్ హియర్ టు హెల్ప్ యూ ఫైండ్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ క్విక్లీ అండ్ స్ట్రెస్ లేకుండా. ఫ్రమ్ హెల్త్ టు ట్రావెల్, డెంటల్, విజన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, SNR insurance is your answer. సరే, ఇంకొక పదం చెప్పేమంటారా? ఇంకో పదం చెప్తాను. యోగంతో ప్రయోగం చెప్పాను కదా, వినియోగించుకోండి మీ సమయాన్ని, వినియోగించుకుని నాకు సమాధానం చెప్పండి కాల్ చేసి 972-636-1966. వినియోగం ఇంకో పదం, యోగం ప్రయోగం వినియోగం. సరే, మళ్ళీ ఇంకో పాట విందాం. ప్రియా ప్రియతమ, ఇందులో ప్రియతమ వస్తుంది, ప్రియా రాదనుకుంటా, చూద్దాం. సినిమా తెలిసిన కాల్ చేయండి.
1: ఏంటి ప్రీడ్ గమనిస్తామేంటి? వీడియో కరెక్ట్ కనిపించడా? అదే లోపలికి

ఏ సంచి లవ్ చేస్తున్న వాడిని అలాగే చెప్పేయచ్చు కదా. ఎగ్జామ్స్ అవ్వగానే చెప్పేస్తాను.

0: ఏంటి ఆమె అనుకున్నాడు?
1: ఏంటి
0: ఆ పిల్ల కన్సీల్ లేదు.

0: ఆదివారం కూడా ఈ కడేనా, నాన్ వెజ్ ఏదైనా వండొచ్చు కదా.
1: తెరవా
2: అమ్మ, చికెన్ కర్రీ ఇచ్చి రమ్మంది.
1: నాన్ వెజ్ తింటమ్మా, అప్పర్ షాప్ పోకున్నాడు. అప్పచారం
0: ఎవరు చెప్పారు?
3: ఇచ్చిండి ఇచ్చిండి ఇచ్చిండి.
0: థ్యాంక్స్.

మజిలీ సినిమాలో పాటు. నాగ చైతన్య సమంత నటించిన సినిమా, తమన్ సంగీత దర్శకత్వంలో. సరే, నాకు శ్రోత కాల్ చేసి ప్రయోగం వినియోగంతో పాటు దుర్వినియోగం సద్వినియోగం కూడా చెప్పేశారు. సో నాలుగు పదాలు చెప్పేదాకా ఇవి కాకుండా ఇంకెవరికైనా వేరే పదాలు తెలుసా? యోగం అనే అక్షరాలతో ముగిసే తెలుగు పదాలు వాటి అర్థాలు నాకు కాల్ చేయండి 9726361966. అలాగే కొద్దిసేపట్లో మనకి కిడ్స్ వర్సెస్ శివ అనే సెగ్మెంట్, ఇప్పుడే మీరు మొదలెట్టి రెండు వారాలు అయింది సెగ్మెంట్ మొదలెట్టి. సెగ్మెంట్ ఏంటంటే చిన్నారులు నా షోకి వచ్చి నాతో పాటు కో ఆర్జయింగ్ చేసి నన్నే ప్రశ్నలు అడిగి నన్నే తికమక పుట్టించి నేను వాళ్ళని తికమక కూడా పుట్టిస్తాను అండి, అలా ఆట పట్టించి అలా ఒక అరగంట సేపు పిల్లలతో సరదాగా అన్నమాట. ఆటకవాల పాటకవాల కార్యక్రమంలో ఆ కొత్త సెగ్మెంట్ మొదలెట్టమో, కొత్త సెగ్మెంట్ కి చాలా ఆదరణ లభించింది, అందరికి ధన్యవాదాలు. ఇంకా ఇలాగే ఇంకా చిన్నారుల్ని ఇంటర్వ్యూ అంటారా లేకపోతే వాళ్ళని తిరిగేసి ఇంటర్వ్యూ చేస్తారులేండి, ఇంటర్వ్యూ చేసి సరదాగా వాళ్ళతో కబుర్లు చెప్పి వాళ్ళ గురించి తెలుసుకుందాము. కొద్దిసేపట్లో ఆ సెగ్మెంట్ కూడా నేను మొదలెడతాను. అయితే ఇంతలోగా మనం ప్రియ ప్రయాణం కొనసాగిద్దాం. ప్రియ ప్రయాణం, ప్రియ అనే పదం వచ్చే తెలుగు పాటలు వినిపిస్తున్నాను. పల్లెల్లో రావాలవి, చరణంలో వచ్చినా కూడా పర్వాలేదు. మీకు ఎలాంటి పాట వినాలంటే పర్లేదు, ఏ పాట పర్లేదు, ఈ పదాలే రావక్కర్లేదు. నాకు కాల్ చేసి పలానా పాట వినాలని చెప్తే నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. 9726361966 కి కాల్ చేసేయండి. ఇది ప్రియ అంటే ఈ పాట గుర్తు రాకుండా ఉండదు ఎవరికి. ఈ పాట విందాం.

జీన్స్ సినిమాల పాటది. సరే మనకి బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాము. పూర్తిగా ఒక పాట ఈ పాట పూర్తిగా వినిచ్చారండి. పాటల మధ్యలో అలా ఆపేస్తుంటే నాకైతే చాలా చిరాగ్గా ఉంటుంది చెప్పాలంటే. సరే ఇంకో పాట పాట వినిపిస్తాను. పాట వినిపించిపోయే ముందు ఇంకో ప్రకటన ఏంటంటే, టీపేట్ వారి స్ప్రింగ్ ఫెస్ట్ జరుగుతుంది ఈ ఆదివారం 17 తారీఖు అట్ ద బ్యూటిఫుల్ గ్రాండ్ స్కేప్ ఫ్రమ్ 4 PM టు ఆల్ ద వే టు 10 PM. రాత్రి 10 దాకా నడుస్తుంది కార్యక్రమం. అక్కడ ఏమేమి జరగబోతున్నాయంటే, ఎక్సైటింగ్ రాఫెల్ ప్రైజెస్ ఉండబోతున్నాయి. తర్వాత కిడ్స్ యాక్టివిటీస్, సూపర్ ఫన్ కిడ్స్ యాక్టివిటీస్ ఉండబోతున్నాయి. స్టన్నింగ్ 360 degree ఫోటో బూత్, డెలిషియస్ ఫుడ్ స్టాల్స్ అండ్ షాపింగ్ బూత్స్ అండ్ M Live Band bringing the stage alive until the spring night lights. So come along with your friends and family for a magical spring evening, free entry and free parking, Teepad Bari Spring Fest. Sari, paadina chaka malli manam aata pada konasagidamu. Meeku kanaka yogantho mugise telugu padalu telise call cheyandi 9726361966 ki.

0: ఆల్రెడీ బ్రేక్ నుంచి వచ్చాక మళ్ళీ కలుసుకుందాం. ఎక్కడికి వెళ్ళకండి, ఆడకాల పాడకాల కార్యక్రమం. విల్ బి రైట్ బ్యాక్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 2 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పుల్లు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: అన్ని పెట్టుకున్నాను రా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ insurance. SNR insurance.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా ఖాళీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు everyday food essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: Manashanti, mental peace. మసాలా దోశ
6: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఉత్తప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. ఈమే 16 ఇంకా 17th నా హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్, వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వాలీ రాంచ్ పార్క్వే, యూనిట్ 108, ఇర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ secondskin.usa ఆన్ ఇన్స్టాగ్రామ్ or call 972-829-520.

0: స్వచ్ఛమైన
1: వెల్కమ్ బ్యాక్ శ్రోతలకు కీపర్ స్వాగతం. ఆటకాల పాటకాల రెండు గంటలకు కడుగు పెట్టేశాము. ఇంకా సమయం వృధా చేయకుండా ఇందాక అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పేస్తాను. ఇందాక నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, యోగం అనే అక్షరాలతో ముగిసే తెలుగు పదాలు వాటి అర్థాలు అడిగాను. నాకు కొంతమంది కాల్ చేసి కొన్ని పదాలు చెప్పారు. నా దగ్గర ఉన్న పదాలు చెప్పేస్తాను, కేవలం మీకు గుర్తుకొస్తే నాకు కాల్ చేయండి. మొదటి పదం ఏంటంటే ప్రయోగం. ప్రయోగం అంటే ప్రయోగం చేయడం, ఎక్స్పెరిమెంటింగ్ అనమాట. తర్వాత వినియోగం అంటే యూజ్, దుర్వినియోగం అంటే బ్యాడ్ యూజ్, సద్వినియోగం గుడ్ యూజ్, రాజయుగం అంటే రాజయుగం పట్టింది అంటారు కదా, అంటే ఒక కింగ్లీ కింగ్లీనెస్ అనమాట, ఒక లక్క లక్క అంటారా, కింగ్ కింగ్లీనెస్ అంటారేమో కింగ్. వియోగం, వియోగం అంటే సెపరేషన్. తర్వాత ఉపయోగం అంటే పనికి వచ్చేది, పనికి రావడం. భక్తి యోగం దాని పేరులోనే ఉంది, అర్థం అందులోనే ఉంది భక్తి యోగం. అభియోగం, అభియోగం అంటే

యాక్విజిషన్ అన్నమాట. అది నాకు తెలిసిన నా దగ్గర ఉన్న చిట్టాలో చీట్ షీట్ లో ఉన్నది ఈ పదాలు. ఇవి కాకుండా ఇంకేమైనా పదాలు తెలిస్తే నాకు కాల్ చేయండి. ఈ పాట అయిపోయాక ఇంకొక అక్షరం ఇంకో పదం మీకు చెప్పేస్తాను. ఈసారి ముగిసే పదాలు మొదలడమా మొదలయ్యేది ఆ ప్రిఫిక్సా సఫిక్సా ఆలోచిస్తారు. ఓ పాట వినండి. నాకు మన గిరి గారు కాల్ చేసి, మన అర్చే గిరి గారు ఈ పాట గుర్తుకొచ్చింది అన్నారు, ఈ పాట కొన్నారు. గిరి గారు, ఇఫ్ యూర్ లిసనింగ్, దిస్ సాంగ్ ఈస్ ఫర్ యూ. వచ్చాక మళ్ళీ ఆట పాట కొనసాగిద్దాం. మీ శివ శివ శివతో.

ప్రియమైన నీకు, నీ వాళ్ళ ప్రియా అనే పదం వచ్చే పాటలు వింటాం కదా, సో ప్రియా అనే పదం వచ్చే పల్లవిలో వచ్చే పదం వచ్చే పాటలు వింటున్నాం కదా, నాకు గిరిగా కాల్ చేసి ప్రియా అంటే నాకు ప్రియమైన నీకు ఈ సినిమా గుర్తుకొచ్చింది, సినిమా పాట గుర్తుకొచ్చింది అన్నారు. అలాగే పర్లేదండి, ఎలా అయినా పర్లేదు, మీకు ఎలాంటి పాట వినాలన్నా కూడా నాకు కాల్ చేయండి 9726361966. సరే, నేను ప్రశ్న సిద్ధం చేశాను. ఇవాళ ఇప్పుడే అలా కారికి ఇప్పుడే ట్యూనిన్ అయ్యి అలా రేడియో నాబ్ ఇలా తిప్పి వాల్యూమ్ ఇలా పెంచి ఈ కార్యక్రమం వింటున్న వాళ్ళకి ఏంటంటే, ఒకసారి గుర్తిచేద్దాము, ఇవాళ ఫలానా అక్షరాలతో ముగిసే తెలుగు పదాలు కానీ లేకపోతే మొదలయ్యే తెలుగు పదాలు కానీ మిమ్మల్ని అడుగుతూ వచ్చాను. అలా యోగం అనే అని ముగిసే తెలుగు పదాలు చెప్పన్నాను, అది మనం ఇందాక నేను లిస్ట్ చెప్పాను మీకు. అలాగే ఇప్పుడు సఫిక్స్ కాకుండా ప్రీఫిక్స్ తో మొదలెడదాం. ఈ అక్షరాలతో మొదలయ్యే తెలుగు పదాలు చెప్పండి. అక్షరాలు రెండు ఉండాలి. ఇప్పుడు అవి ఏంటంటే, అవతో ముగిసే కాదు, అవతో ముగిసే తెలుగు పదాలు ఉంటాయా? ఉండవులేండి. కానీ అవతో మొదలయ్యే తెలుగు పదాలు ఉంటే నాకు కాల్ చేసి చెప్పండి. అవ ఆతో ఒకటి, వాతో ఒకటి కాదు, ఆ అమ్మ వా వనం కాకుండా ఆ వా, ఈ రెండు అక్షరాలు ఉండాలి. ఆ రెండు అక్షరాలు ఉండి పక్క పక్కనే నాకు మీకు గుర్తుకొచ్చిన తెలుగు పదాలు చెప్పండి. నా దగ్గర ఎక్కువ లేవు, అందుకనే మీకు ఉదాహరణ కూడా చెప్పట్లేదు. మీ దగ్గర అనుకో, మీరు అనుకుంటే బోల్డ్ ఉంటారండి, మీ దగ్గర నాకు కాల్ చేసి చెప్పండి మీరు ఏమనుకుంటున్నారు, ఆ పదాలు ఏంటి. ఆ వా పదాలతో పాటు వాటికి అర్థాలు కూడా చెప్పాలండి. సరే, ఒక ప్రకటన విందాము. ఈ నిన్న ఇది ఇవాళ రేపు సెకండ్ స్కిన్ వాళ్ళు హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి వచ్చారు. సెకండ్ స్కిన్ వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ లైక్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్ మీకోసం తెస్తున్నారు. స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచీస్, టిష్యూ సారీస్, ఇంకా ఎన్నెన్నో పండుగలు, పెళ్లిలు, గ్రాడ్యుయేషన్ పార్టీస్, ఈవెంట్ ఏదైనా సరే, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. అది జరుగుతుంది, ఈవెంట్ మే ఇవాళ జరుగుతుంది, తర్వాత రేపు కూడా ఉంది. 12 నుంచి 8 వరకు 608 సౌత్ వ్యాలీ రేంజ్ పార్క్ వే, యూనిట్ 108 ఇన్ అర్వి. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ సెకండ్ స్కిన్ డాట్ యుఎస్ఏ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ కాల్ 9728295201. అలాగే ప్రాస్పర్ వాళ్ళకి బిగ్ న్యూస్ ఏంటంటే, హరేలీ ఫ్రెష్ మార్కెట్ వాళ్ళ స్టోర్ ఓపెన్ చేశారు. నిన్న గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. వాళ్ళ ఫోర్త్ స్టోర్ ఇది. సో మీరు ఇఫ్ యూ నీడ్ ఫ్రెష్ వెజిటబుల్స్, ఆథెంటిక్ ఫ్లేవర్స్, క్వాలిటీ గ్రోసరీస్ అండ్ ఎక్సైటింగ్ ఆఫర్స్, విజిట్ ద బ్రాండ్ న్యూ హరేలీ ఫ్రెష్ మార్కెట్ అట్ 5530 వెస్ట్ యూనివర్సిటీ డ్రైవ్ ఇన్ ప్రాస్పర్ టెక్సస్. మార్క్ యువర్ క్యాలెండర్స్ అండ్ గో టు దట్ ప్లేస్ సో యూ కెన్ బై ఆల్ యువర్ గ్రోసరీస్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్, హరేలీ ప్రాస్పర్. సరే, అవాతో మొదలయ్యే తెలుగు పదాలు చెప్పండి. అవా ఆలస్యం చేయకుండా అవా చెప్పండి. సరే, ఇంకొక ప్రియా అనే పదం వచ్చే పాట విందాము. అలాగే కిడ్ సెగ్మెంట్ కూడా మొదలైపోబోతోంది త్వరలో. ఇవాళ ఎవరు రాబోతున్నారు, ఏం హటపట్టిద్దాం వాళ్ళని ఆలోచిద్దాము. ఇంతలోగా ప్రియా అనే పదం వచ్చే పాట వింటున్నాము. అందులో ఈ పాట, ఇదే సినిమా తెలిసినప్పుడు కాల్ చేయండి.

సరే, మీరు విన్న ఆ పాట ప్రేమలేఖలు, ప్రేమలేఖ సినిమాలో పాట విన్నారు మీరు. నాకు శ్రీనివాస్ గారు తర్వాత సిరి గారు కాల్ చేసి సరైన సమాధానం చెప్పారు. ఈ సినిమా పేరు ప్రేమలేఖ. అలాగే నేను అడిగిన ప్రశ్నకి నాకు టకటకా సమాధానాలు వచ్చాయి. అవాతో మొదలయ్యే తెలుగు పదాలు కూడా బోల్డ్ వచ్చాయి. అవన్నీ కూడా చెప్తాను ఇంతలోగా. అప్పుడే చెప్పేమంటారా? సరే, ఓపెన్ చేద్దాం. సిరి గారు ఈ పాట కోరారు. సిరి గారు మీకోసం ఈ పాట, ఈ పాట వింటూ ఇంకేమైనా గుర్తుకొస్తాయేమో చెప్పండి. నేను మీ అందరికీ గుర్తుకొచ్చేవి చెప్తాను. ఏమంటారు, మరి ఒక్క సమాధానం కూడా చెప్పకపోతే ఎలా సేవంటారా? సో చెప్తాను. ఏంటంటే, నాకు కోమల గారు తర్వాత జేపీ గారు కరుణ గారు కాల్ చేసి చెప్పారు సమాధానాలు. ఏంటంటే, అవమానం చూసారా, ఇన్సల్ట్ అనమాట అవమానం. అలాగే అవని చెప్పారు భూమి. తర్వాత అవకాశం, మీరు అవకాశం తీసుకుని నాకు కాల్ చేసి చెప్పండి, ఆవాతో వచ్చేది ఆపర్చునిటీ కదా. సో ఈ ఆపర్చునిటీ తీసుకుని ఆవాతో వచ్చే ఇంకా పదాలు చెప్పండి. ఇంకా నేను బ్రాస్ పెట్టుకుని ఇంకా బోల్డ్ చెప్పారు చాలా మంది, కానీ అప్పుడే అన్ని చెప్పేస్తే అలా. ఈ పాట విన్నాక నేను ఇంకా సమాధానం చెప్పేసి ఇంకొక పదంలోకి వెళ్ళిపోతాను. ఏమంటారు సార్? సిరి గారు మీరు కోరిన ఈ పాట, మీరు వింటున్న కార్యక్రమానికి వ్యాఖ్యానం వహించేది మీ శివ శివ శివ. ఈ కార్యక్రమం పేరు ఆట కావాలా పాట కావాలా. అలాగే తొందరలో మనం కిడ్స్ వర్సెస్ శివ సెగ్మెంట్ కూడా మొదలైపోతుంది. ఆ సెగ్మెంట్ కూడా మొదలెట్టేసి మనం దూసుకెళ్ళిపోతాం. ఇంకా ఎవరు ఆపేదిలే.

శరి గారు, హోప్ యూ ఎంజాయ్డ్ ద సాంగ్ ఫ్రమ్ అల్లూరి సీతారాం రాజు. సరే, ఆవాతో నేను పదాలు చెప్పేస్తాను కాబట్టి చెప్పేస్తాను. ఇందాక చెప్తున్నట్టుగా నాకు కోమల గారు, శ్రీనివాస్ గారు, సిరి గారు, తర్వాత జేపీ గారు, కరుణ గారు, కాంతి గారు కాల్ చేసి సమాధానాలు చెప్పారు. అవ్వ అవ్వ ఎవరు చెప్పలేదు, అవ్వ ఒక్కరు చెప్పారు. అవ్వ అంటే గ్రాండ్ మదర్ తెలుసు కదా. తర్వాత కరుణ్ గారు ఒక ఈ పదం ఎవరికి గుర్తురాదు, మనం చాలా మటుకు చాలా మర్చిపోయి ఉంటాం ఎక్కువ వాడడం. అవతల అవతల గో దట్ సైడ్ అవతలకి వెళ్ళమంటాం కదా అవతల. సో అది అదొక పదం. తర్వాత అవని భూమి, తర్వాత అవకాశం ఆపర్చునిటీ, అవమానం ఇన్సల్ట్, అవయవం అవయవం అంటే ఒక పార్ట్ రైట్. సో అవయం అవయవం, తర్వాత అవరోధం ఆబ్స్టకల్, అవలక్షణం. చాలా అవలక్షణాలు ఉన్నాయో అంటారు కదా, అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అనుకుంటా అవలక్షణం. తర్వాత ఇంకేంటబ్బా, అవమాన భారం. సో ఇది మొత్తానికి నాకు చెప్పిన పదాలు, నా దగ్గర ఉన్న పదాలు కూడా అవి. ఇవి కాకుండా ఇంక వేరే లేవులండి. అలా అని చెప్పి నన్ను అవమానించుకోవట్లేదు నేను, కానీ అది అవతో మొదలయ్యే ఆ పదాలు అన్నమాట. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకొక పాట విందాము. ఈ పాట వినొచ్చాక మనకి కిడ్స్ వర్సెస్ శివ సెగ్మెంట్ కూడా మొదలైపోతోంది. చూద్దాం అసలు వాళ్ళు ఎవరు వస్తారు, ఏంటి అసలు సంగతి ఏంటి చూద్దాము. ఇంతలోగా ప్రియ అనే పదం వచ్చే పాటలు వింటూ వచ్చాము పల్లవిలో. ఆ పాటల్లో ఇదొక పాట, మరో పాట.

0: చేశాం కదా, అరటికే బజ్జి లొట్టలేసుకుంటూ తిన్న పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
1: ఆహో శివ, ఇరాన్ చాయ్ అంటే చౌరస్తా. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
2: థాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
3: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jalpukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandha intante, many times, na night songs ni eppudu play chestu, audience ni urru thruvistu, eppudu ananda parustu unna Surabhi Radio. Naaku chala chala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ ఆనివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగాలే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: ఏ బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
0: ఇప్పుడు వండేదాకా ఆగాల.
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: ఆల్ రైట్, ఇవాళ కార్యక్రమంలో మన చీఫ్ గెస్ట్ వచ్చేసారు. చీఫ్ గెస్ట్ కిడ్స్ వర్సెస్ శివ గేమ్ లోకి నాతో పాటు ఆట ఆడడం కాకుండా ఆట పట్టిద్దామని వచ్చి ఇక్కడ సిద్ధంగా కూర్చుంది. ఎవరో ఏంటో మనం తెలుసుకుందామా? సరే, లెట్స్ ఇంట్రొడ్యూస్, లెటర్ ఇంట్రొడ్యూస్ అవర్ సెల్ఫ్. చూద్దాం ఎవరో. హలో, హాయ్. నీ పేరేంటమ్మా? విహానా. విహానా అంటే ఏంటో తెలుసా నీకు? యు డూ sun, right? It's the first ray of the sun. Yes. How old are you, Vihana?
3: 6.
2: Which means, let me guess, you are in 8th grade?
3: 1st grade.
2: Oh, you're 6, so 1st grade. Oh, wow. Okay. Somebody told me that your favorite star is, can you tell me who your favorite star is?
3: Power star.
2: Power star. Who is it? What's his name?
3: పవన్ కళ్యాణ్.
2: ఓహో, నువ్వు రేడియో వింటుంటావా? ఓకే, నా షో వింటావా? థ్యాంక్ యూ. ఇంకేం షోస్ వింటావు? ఇంకే షోస్ వింటావు చెప్పు. ఏదో విహానా ఈరోజు చాలా క్వశ్చన్స్ అడుగుదామని నాకు టెన్షన్ వస్తుంది విహానాతో మాట్లాడుతుంటే, ఎందుకంటే చాలా క్వశ్చన్స్ అడుగుదామని తీసుకొచ్చింది. ఆ క్వశ్చన్స్ ఏంటో కదా, చాలా క్వశ్చన్స్ అడుగుతావు కదా నేను ఇవాళ. అమ్మో, చాలా క్వశ్చన్స్. తెలుగు మాట్లాడతావు? నీకు తెలుగు వచ్చా?
3: వచ్చా?
2: వచ్చు. ఆహా, నాకంటే బాగా వచ్చు నీకు కదా.

పాట కొనసాగిస్తుంది. మీరు వింటున్న కార్యక్రమం మాట కావాలా పాట కావాలా మీ వ్యాఖ్యాత శివతో విహానా ఫేవరెట్ సాంగ్ విన్నాము. విహానాస్ ఫేవరెట్ సాంగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసింది కాబట్టి పవర్ స్టార్ పాట విన్నాం కదరా. విహానా లెట్స్ లిసన్ టు యువర్ ఫేవరెట్ సాంగ్ డే చెప్నా రెడీ. Yeah, very cute. Okay, let's listen to that song right now.

ரைட், விஹானா ஃபேவரட் பாட்டு வினசவனம் தேக்கலிங்க சாலா பவர் ஸ்டார் பவன் கல்யாண் ஃபேன் மரி மன விஹானா அலகே மனந்திரம் நேன் விஹானா ஃபேன் கதா நேன் ஃபேனா అవునా క్యూట్ గా అవుతుంది మైక్ దగ్గరికి వచ్చి మాట్లాడు ఆల్ రైట్ సరే నీకు నీ ఫేవరెట్ కార్టూన్ ఏదో నాకు తెలిసింది ఆ కార్టూన్ ఏంటో అందరికి చెప్పేద్దామా చెప్పు నువ్వు చెప్పు నీ ఫేవరెట్ కార్టూన్ ఏంటి ఆడ్ స్క్వాడ్ ఆడ్ స్క్వాడ్ లో ఎవరిష్టం నీకు అందులో చాలా మంది ఉంటారు కదా ఆడ్ స్క్వాడ్

0: ఆల్రైట్, ఈ హుక్ స్టెప్ నేను వింటుంటే లాస్ట్ లో విహాన నాకు స్టోరీ చెప్పింది. విహాన, కెన్ యూ షేర్ ద స్టోరీ విత్, వాట్ వాస్ ద లాస్ట్ పార్ట్ ఇన్ ద సాంగ్ అగైన్? లైక్ ఇట్ చేంజెస్ అండ్ దిస్ టూ కిడ్స్, వాట్ వాస్ దట్?
1: ద టూ కిడ్స్ ఆర్ హుక్ స్టెప్స్ డాటర్స్.
0: ఓకే, హుక్ స్టెప్స్ డాటర్స్,
1: ఐ మీన్ కిడ్స్.
0: ఓకే, కిడ్స్. హుక్ స్టెప్స్ కిడ్స. ఓకే,
1: బట్ హి లాస్ట్ దోస్ కిడ్స్ ఇన్ అ డిఫరెంట్ పేరెంట్ ఇస్ టేకింగ్ దెం అండ్ లివింగ్, దోస్ కిడ్స్ ఆర్ లివింగ్ విత్ దెం, బట్ Megastar is trying to get them back.
0: Oh, the hook step guy, Chiranjeevi, Megastar is trying to get

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect
2: Shweta garu will call you back.
1: Kalamana paristhitulu prakruti dani pandinche vidhanam ivanni kuda chodaltai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech INC. Mallemari Farms believes that farming is not backward. It is the future. VVF AgTech INC is your calling for farming. Mallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
4: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.

0: వెల్కమ్ బ్యాక్ శ్రోతలందరికీ పునఃస్వాగతం. మీరు వింటున్నారు అటకవల పాటకవల అనే కార్యక్రమం. మీ వ్యాఖ్యాత శివ శివ శివ. ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగింటి వరకు ప్రసారం అవుతుంది రేడియో సురభిలో మాత్రమే. టైం స్టూడియోలో టైం 3 అయిపోయింది అంటే ఇంకొక గంట పాటు మనకు సమయం ఉంది. ఈ గంట సేపు మనం ఆటపాట కొనసాగిద్దాము. అలాగే మన కిడ్స్ వర్సెస్ శివ సెగ్మెంట్ లో విహాన మనతో ఉంది. బోల్డ్ కబుర్లు చెప్తోంది, మనం ఆటలాడుతోంది, ఆటలు ఆడిస్తోంది, మనం కూడా ఆడపట్టిద్దాం కదా విహానని. సో చూద్దాం ఏంటో సంగతి. సరే, విహానతో మాట్లాడడానికి మనకు ఒక శ్రోత కాల్ చేశారు. వారు ఎవరో ఏంటో విందాము, చూద్దాం. హలో అండి. హలో, వినిపిస్తుందా?
1: Hi, Shweta.
2: Hi, Vietnam. Are you having fun?
1: Yes.
2: Are you excited?
1: Yes.
2: ఏం చెప్తున్నాను అక్కడ?
0: ఏం చెప్తున్నాను అక్కడ అని అడుగుతున్నారు. మీ పిన్ ఎవరు ఎవరు ఇంతకీ? శ్వేత, నువ్వు చెప్పలేదు నాకు. మరి చెప్పాలి కదా, మీ పిన్ని ఇంట్రొడ్యూస్ చేయాలి కదా. ఇంట్రొడ్యూస్ చేయి మరి నాకు. నేను ఎవరో చెప్పు మరి. ఓకే, అండ్ హూ ఇస్ దిస్? శివ అంకుల్. సరే సరే, చెప్పండి చెప్పండి. మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతుందా?
2: What did the unicorn ask mama corn?
1: What did baby corn ask mama corn?

0: That's the correct answer.
1: Oh, correct answer. Where is popcorn? అని అడగాలట. అమ్మ పిల్లలు మరీ అంత చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి ఎలాగ నువ్వు. ఆర్ యూ సూపర్ స్ట్రిక్ట్ ఇన్ స్కూల్ టు? ఆర్ యూ టీచర్ స్ట్రిక్ట్? ఐ హర్డ్ దట్ యువర్ టీచర్స్ ఆర్ నాట్ స్ట్రిక్ట్ ఇన్ స్కూల్.
0: They're
1: not strict, so it's okay to say popcorn instead of where is popcorn.
0: And I eat popcorn.
1: And you eat popcorn. You like popcorn? The popcorn with butter or no?
0: Butter.
1: Right, okay.
0: Too much butter.
1: Talk to your Penny more. Let's see.
0: Swetha, what are you doing?
1: తెలుగులో చెప్తాడు. మీకు తెలుగు రాదా?
0: ఏం చేస్తున్నా?
1: తెలుగులో చెప్తాను. ఇంకేమొచ్చు? అంతే వచ్చా నీకు తెలుగు?
0: లేదు.
1: ఇంకేమొచ్చు?
0: మాటలు.
1: ఏం మాటలు వచ్చు?
0: పాటలు.
1: ఓకే, ఏం పాటలు వచ్చు? మరి మాట్లాడమ్మా పిన్నితోటి తెలుగులో మాట్లాడు. ఇంకా

0: Pulacetu sagusu chusi uwi kuntiva uko kamesi wastemis tota mali mesi wastini mesi waste tota mali emi cheseno tota mali kota wachet nenu tirmantindi.
1: Wow, that was so nice. Bale memories gurtu chesavamma, very nice Vihana. Bujji meka nuvvu intiki? బుజ్జి మేకేనా నువ్వు? పెద్ద మేక? నువ్వు మేక ఏముంటుంది? బా అంటుందా? బా అంటుందా మేక? బా అంటుందా? పిల్లలు అడిగా ఎవరో కాల్ చేస్తున్నారు. హలో అండి, రెడీ సార్ మీకు కాల్ చేశారు. ఎవరైనా మాట్లాడి మీ మాటలు శ్రోత్రం అందరూ వింటున్నారు. హాయ్ శృతి, హౌ ఆర్ యూ? హౌ ఓల్డ్ ఆర్ యూ? ధృతి. ఓకే, కృతి. సారీ అమ్మా వినపడలేదు. ఓకే, హౌ ఓల్డ్ ఆర్ యూ?
2: 8 ఇయర్స్ ఓల్డ్.
1: ఓ, సేమ్ ఏజ్ అస్ బిహానా.
2: నో, ఐమ్ 6.
1: ఇట్స్ ఓకే, 6 అండ్ 8 ఆర్ నాట్ టూ ఫార్, రైట్? ఇట్స్ ఓన్లీ వన్ నంబర్, అంతేనా? 6 కి 8 కి ఒకటే నంబర్ కదా డిఫరెన్స్? నో, హౌ మెనీ నంబర్స్?
2: 10 నంబర్స్.
1: ఓకే, వెరీ గుడ్. 10? Really? Okay, listen. 10 numbers, huh? Okay, Kriti, tell me, what did you call for? You want to talk to...
3: I have two jokes.
1: Oh, you have two jokes?
3: Oh.
1: Oh, today is a joke day, just especially for Vihana. Okay?
2: When I have jokes.
1: Okay. Tell me, Kriti.
3: Why did the cookie not go to school?
2: Because someone ate it and it got hurt.
3: No. No.
1: Because he was already a smart cookie.
2: Oh, yeah. I remember
1: that. Is that right?
3: It was because it's the Brumby.
2: I was about to say that answer.
1: Okay. All right, Kriti. Do you have another question, you said?
3: Yeah.
1: Okay.
3: What do you call an alligator wearing a vest?
1: Yes, the alligator is in a vest. So what does an alligator do in a vest? In a vest.
2: I have no idea.
1: You know your favorite song, Gator? And the gator is in a vest. What happens? Kriti, I think it's in...
2: Fraser Gators?
1: You can tell the answer, Kriti.
3: It's an investigator.
1: Nice, Kriti. Good job. Nice. That was super funny.
2: What's the second one?
1: She already asked the second one. All right. Thank you, Kriti. Thanks for calling.
3: Okay.
1: Thank you. Bye.
3: Bye.
1: Bye.
2: Bye.
3: Bye.
1: All right. Money.

గుడ్ గర్ల్స్ కృతి తర్వాత విహన్న ఇద్దరు ఉన్నారు కాబట్టి నేను మంచి పాట వినిపిస్తాను మీకు. వీళ్ళిద్దరు గుడ్ గర్ల్స్ కోసం నేను డెడికేట్ చేసిన, ఆర్ అందరు గుడ్ గర్ల్స్ కోసం డెడికేట్ చేసిన ఈ పాట.

దూచేస్తుంది. నన్ను వేషం లాక్కపోతే డేంజర్ కప్ చుక్కుదా.

0: మిస్టర్ రామ, దీన్ని బాగా తొందామా? ఇది పేరెంట్స్ కి పరీక్ష, ఇది బ్రదర్ కి శిక్ష. దీనికి యాంటీబయాటిక్ లేదా? దీనికి నీరసం రాదా? దీంతో మాట్లాడను, దీంతో ఆట్లాడను. ఇదో తూఫాన్,
1: ఇదో

0: కాల్ చేశారు, విహానతో మాట్లాడడానికి ఎవరో ఏంటో ఏ సంగతి తెలుసుకుందాం. నమస్కారం అండి, రేడియో సర్వీ కాల్ చేశారు, మీ మాటలు శ్రోతలు అందరూ ఉంటున్నారు, ఎవరైనా
1: మాట్లాడారు? హలో విహానా
0: అండి, రేడియో సర్వీ కాల్ చేశారు, మీ మాటలు శ్రోతలు అందరూ ఉంటున్నారు, ఎవరైనా
1: మాట్లాడారు? హలో విహానా.
2: Hi, Pitnana.
1: How are you doing, buddy?
2: I'm doing
1: great. You're doing great, Pitnana.
2: Thank you.
1: Why don't you sing a new song?
0: What are you
2: doing? Chitti Chirikamma. Chitti
1: Chirikamma.
2: Amma Kuttinda. Tootikillava. Pandu Tachava. Gurlo Pettava. Good coming, Ava.
1: Good coming, Ava.
0: Good coming, Ava.
1: That was so sweet, Diana.
2: I have a question for you.
1: You are rocking in there.
0: Malli question adutho undi, inko question. Asal she's full of riddles and fun and jokes. Okay, now I have a question. Adagam a question.
2: What are you doing today?
1: What I'm doing today, I'm celebrating my mom's birthday today.
0: Nice.
2: Nice.
1: Yeah, granny's birthday.
0: Em chepto birthday ante nice chepta ante na.
2: Happy birthday.
1: Ah, that's great.
0: Tellu
1: granny's so happy.
2: Nothing to do.
0: Telida puttina roju try cheddam saradaga le try cheddam saradaga puttina roju. పుట్టినరోజు రిపీట్ ఆఫ్టర్ మీ అంతే కదా. పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు ఫాస్ట్ గా నైస్ కంక్షిస్తున్నా ఉంది విహాన గారి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.
1: థ్యాంక్
0: యూ అండి, బాయ్. మళ్ళీ క్వశ్చన్ ఉందిట. ఓకే, what
1: yes?
0: runs but never walks?
1: What runs but never walks? Your nose.
2: Water.
0: Water.
1: Water.
0: Your nose is going to correct answer. You have a runny nose, but you don't have a walky nose.
1: You have a running nose. It never walks.
0: Hey, I like your Pendana's answer. Runny nose. Thank you.
1: Running nose.
0: Thank you.
1: Thank you.
0: Thank you, Andy.
2: Bye,
1: Diana.
0: Bye. Bye, Andy.
1: Bye. Thank you.
0: All right. So that was Vihana's Pednana. So many calls for Vihana. So hope. And so many callers also asking riddles, asking puzzles. That was so nice. Vihana, andarki tata chepedama mari? Yes? Andarki bye chepedama?
2: Yes.
0: Yes.
2: Bye.
0: Bye. Thank you for coming.
2: Hope you had fun. I hope you had fun.
0: No, I had fun. Did you have fun?
2: Yes.
0: Okay. You need to share some of it when you go, okay?
2: Okay.
0: All right. Sare. Aithe manam malli aatakavala paatakavala karyakramaloki digipodamu. Full veganga nadiche ee karyakramamlo manaki vihana vachi inka veganga nadipinchindi karyakramanni. Inkokka paata vinipistanu. Ee paata vinaka malli mana aatlu kuda velipodam. ఇప్పుడు మీకు వినిపించబోయే పాట మనం ఇవాళ థీమ్ ఏం తీసుకున్నామంటే ప్రియ అనే పదం వచ్చే పాటలు వింటాము. అందులో నేను మీకు వినిపించబోయే పాట ఈ పాట పాట వింటుండండి. పాట నేను ఇంతలో ఒక ప్రశ్న కూడా సిద్ధం చేస్తాను మీకు.

సరే అండి, ఇవాళ ఆటకావాల పాటకావాల కార్యక్రమంలో ప్రియ అనే పదం పల్లవులు ఆ పదం వచ్చి పాటలు వింటూ ఉన్నారు. ఇప్పటిదాకా మనం కిట్ సెగ్మెంట్ ముగిసింది, తర్వాత ఆట కూడా నడుస్తుంది. ఇవాళ ఆట ఏంటంటే మీకు ఒక ఫలానా కొన్ని అక్షరాలతో ముగిసే కానీ మొదలయ్యే పదాలు కానీ మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పటిదాకా మనం యోగంతో ముగిసే పదాలు విన్నాము, తర్వాత అవతో మొదలయ్యే పదాలు చెప్పారు. ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే త్వం, త్వంతో ముగిసే పదాలు మీకు ఎన్ని తెలుసో చూద్దాం. మీలో ఎవరికైనా త్వంతో ముగిసే తెలుగు పదాలు వాటి అర్థాలు తెలిస్తే నాకు కాల్ చేయండి 9726361966. ఆటగావల పాటగావల కార్యక్రమం మీ వ్యాఖ్యాత శివతో. ఇంకొక అరగంట పాటు మనకు సమయం ఉంది, 4 గంటల వరకు కొనసాగుతుంది ఈ కార్యక్రమం. ఆటపాట మనం ఒక జోరుగా హుషారుగా కనిద్దాం. సరే, ఇది ఏ సినిమా తెలిసినా కూడా కాల్ చేయండి. ఈ పాట విని నాకైతే చాలా రోజులైంది, మీరు నేను ప్రియా అని వెతుకుతుంటే నాకు ఈ పాట దొరికింది. ఇది ఏ సినిమా ఇది తెలిసినా కూడా కాల్ చేయండి. లేదా త్వంతో ముగిసే పాటలు, పాటలు కాదు పదాలు, పాటలు తెలిసినా కాల్ చేయండి. మరి నేను సరదాగా ఒకటి టీజర్ ఇచ్చేస్తాను మీకు. నేను ఇచ్చేది ఇంత మానవత్వం నాకు ఉందో చూసారా, మీకు సమాధానం కూడా చెప్పేస్తున్నాను, క్లూ ఇస్తున్నాను. ఎస్, మానవత్వం నేను మీకు ఇచ్చిన పదం. ఇంకా త్వంతో ముగిసే పదాలు కాల్ చేయండి 9726361966. ఈ పాట వింటూ ఆలోచించండి, త్వంతో ముగిసే పదాలు మానవత్వం ఉదాహరణ.

టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లూన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవడానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF AgTech INC ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ VVF AgTech.com or call 848-244-0213.

కార్యక్రమం ఆఖరి అరగంటలో అడుగు పెట్టేశాము. ఈ ఆఖరి అరగంటలో మన టగటగా ఆటలు పాటలు కొనసాగించుద్దాము. ఇంకా ఆలస్యం చేయకుండా దిగిపోదాం కార్యక్రమంలోకి. ఈ కార్యక్రమంకి వ్యాఖ్యానం వహించేది మీ శివ శివ శివ. ఒకసారి చెప్పడం అలవాటు పోయింది నాకు, శివ శివ శివ వచ్చేస్తుంది. ఎస్, మీ శివ మాట్లాడుతున్నాడు ఈ కార్యక్రమంలో. ఈ మా జాతరలో మీకు కనుక అవార్డ్స్ వేయాలి అంటే radiosurabhi.com/RHA కి వెళ్ళి మీ శివని బెస్ట్ ఎంటర్టైనర్ కేటగిరీలో పెట్టారు. సో నేను మొహమాట పడకుండా నిర్మోహపటంగా అడుగుతున్నాను మిమ్మల్ని. సరే, ఉరికానాలని మీకు నచ్చిన ఆర్జేస్ కి అవార్డు చేయడానికి మీరు radiosurabhi.com/RHA వెళ్ళండి. అలాగే అదే వెబ్సైట్ లో ఇంకా బోలెడు వివరాలు మీకు దొరుకుతాయి. మా జాతర రాబోతుంది కాబట్టి ఈ జాతరలో రకరకాల ఈవెంట్స్, ఈ తర్వాత వెండర్ బూత్స్, ఫుడ్ స్టాల్స్, ఈ వివరాలన్నిటికీ మీరు చేయాల్సిందల్లా మీకు అన్నిటికీ ఒకటే స్టాప్, radiosurabhi.com/RHA. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది June 7 ఫిస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్. ఈ రెండు కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మిగతా అన్ని ఆటోమేటిక్ గా అలా లైన్ అయిపోతాయి అనమాట. అది సో రేడియోసర్వీ జాతర మర్చిపోకండి, June 7 ఫ్రిస్కో ఫ్లయర్స్ ఈవెంట్ సెంటర్ లో జరగబోతుంది. అలాగే మా జాతరలో మెగా పవర్ లీడర్ బోర్డు, మెగా పవర్ అనే ఆట నడిపిస్తున్నాము. ఆ ఆటని మాకు అందజేస్తున్నారు, మీకు అందజేస్తున్నారు ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా. ఈ ఆట ఏంటంటే ఎప్పుడు శనివారం, ప్రతి శనివారం 11:30 to 12:30 వరకు, అలాగే ప్రతి మంగళవారం సొరవి డీటోర్ లో సాయంత్రం 5:30 to 6:30 వరకు నడుస్తుంది. ఇందులో సెమీ ఫైనలిస్ట్ ఫైనలిస్ట్ ని మేము సెలెక్ట్ చేసి జాతర రోజు వాళ్ళెవరో విన్నర్స్ ని ప్రకటిస్తాం అనమాట. సో మీరు ఈ కార్యక్రమానికి ట్యూన్ అయిపోండి, ఈ ఆట ఆడేసేయండి. చాలా చాలా జోరుగా నడుస్తుంది ఈ ఆట. భాస్కర్ గారు సిగ్నేచర్ షో లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆడిస్తారు. అలాగే డీ టూర్ లో కూడా ఈ ఆట చాలా చాలా పోటాలు పోటీలు అయితే నడుస్తున్నాయి, మెగా పవర్ లీడర్ బోర్డు. అది సరే, నేను ఇందాక త్వంతో ముగిసే పదాలు అడిగాను కదా, నాకు ప్రవీణ్ గారు కాల్ చేసి ఇంకా ఆవిడైతే

అంటే గ్రేట్ కదా, గ్రేట్నెస్, మనిషిలో ఉన్న గ్రేట్నెస్ ని మహోన్నతము, తర్వాత దైవత్వం అంటే భక్తి అది ఉండటము. ఇలాగా ఇంకా మీకెన్ని పదాలు తెలుసు, వాటి అర్థాలు ఏం తెలుసు, నాకు కాల్ చేసి చెప్పండి 9726361966. అలాగే ప్రియ అనే పదం వచ్చే పల్లవిలో, ఆ ప్రియ అనే పదం వచ్చే పాటలు వింటూ వచ్చాం మనం. అలాంటి పాటలో నేను ఇంకోటి పాట ప్లేన్ చేసి సిద్ధం చేసి పెట్టాను. ఈ పాట వింటూ నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఈ త్వం అనే పదంతో ముగిసే పదాలు, త్వం అనే అక్షరాలతో.

అదండి సంగతి. సరే త్వంతో ముగిసే పదాలు నేను చెప్పేస్తాను. ఇందాక చెప్తున్నట్టుగా త్వం అనే ఈ పదాలన్నీ కూడా ఒక మనిషి యొక్క వాళ్ళ లక్షణాలైతే గాని వాళ్ళ గుణాలైతే కానీ తెలియపరిచే పదాలు ఉంటాయి చాలా మటుకు. సో ఇందులో నేను తెచ్చిన నా దగ్గర ఉన్న పదాలు ఏంటంటే మానవత్వం, హ్యూమానిటీ, నాయకత్వం, లీడర్షిప్, స్నేహత్వం అంటే ఫ్రెండ్షిప్, ఫ్రెండ్లీ, ఒక ఫ్రెండ్లీ క్వాలిటీ అనమాట. తర్వాత దైవత్వం, ఇందాక మనం ప్రేమణ గారు చెప్పారు, డివినిటీ. తర్వాత బాలత్వం అంటే చైల్డ్హుడ్ క్వాలిటీస్. తర్వాత శత్రుత్వం, ఎనిమిటీ, సత్యత్వం, ట్రూత్ఫుల్నెస్, పితృత్వం, మాతృత్వం చెప్పక్కలేదు అవి, సౌమ్యత్వం, జెంటిల్నెస్, అలాగే మహోన్నత్వం, గ్రేట్నెస్. అది త్వంతో ముగిసే పదాలు. సరే ఇంకొక ఆఖరి ప్రశ్న అడుగుతాను. ఈ ఆటలో మనం ముగిసేదా మొదలయ్యేదా ఆలోచిస్తున్నాను. సరే ప్రిఫిక్స్ అడుగుతాను. మొదలయ్యే పదాలు ఇందులో నిర్తో మొదలయ్యే పదాలు చెప్పండి నాకు. నిర్తో మొదలయ్యే అంటే ఉదాహరణకి నిరాశ. సో నన్ను అలా నిరాశపరచకుండా మీరు సమాధానాలు చెప్పండి. మీరు సమాధానాలు చెప్పడానికి మీరు కాల్ చేయాల్సిన నంబర్ 972-636-1966. నేను ఎంచుకున్న పదం అంత డిసప్పాయింట్మెంట్ తో నిరాశ ఎంచుకున్నాను. నిరా తోటి మొదలయ్యే పదాలు చెప్పండి. నిరాశ, నిరా ఒక దీర్ఘం వచ్చేసింది, పర్లేదు. నిరా నేరు కానీ నీరా కానీ. సో చెప్పండి ఇంక పడి వింటాం. ఇది ఏ సినిమా తెలిస్తే కూడా కాల్ చేయండి. అదే నంబర్ 972-636-1966.

0: హలో అండి, రేడియో సర్వీ కాల్ చేశారు. మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారు. హేమంత్ గారు కూడా ఆన్ ఎయిర్ ఉన్నారు, వాన్ కూడా ఆన్లైన్ ఉన్నారు. ఆయన కల్పన ట్రై చేస్తున్నాను. ఒక్క నిమిషం అండి. హలో హేమంత్ గారు ఉన్నారా? ఇదెందుకో నేను కాన్ఫరెన్స్ చేయలేకపోతున్నా మిమ్మల్ని. ఒక్క
1: నిమిషం,
0: రెండు నిమిషాల తర్వాత చేస్తారా పని?
1: చేయండి.
0: అనుపూర్ణ గారు చెప్పండి. హలో అనుపూర్ణ గారు, అనుపూర్ణ గారు చెప్పండి.
2: మీరు కొన్ని పదాలు అడిగారు కదా, అవి చెప్తామని
0: చెప్పండి.
2: నాకు వచ్చినవైతే నిర్మలత్వం, నిర్మోహమాటం, నిర్గుణతత్వం, నిరుత్సాహం, నీరుగారటం, అంతవరకు వచ్చినాయి.
0: ఆఖరి పదాలు నిరుత్సాహం, నీరు కారడం, అవి యాక్చువల్లీ ఆపోజిట్ గా ఉన్నాయి. మీ గొంతులో అవి కనపట్లేదు. సూపర్, బాగుందా అనుకుని? ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఆల్రైట్. అలాగే మనకి సుధా గారు కాల్ చేసి నిరీక్షణ, నిరాశ, నిర్భయం, నిరాధారం ఇవి కూడా చెప్పారు. ఇంకా మనకి హేమంత్ గారు మళ్ళీ కాల్ చేస్తారేమో చూద్దాము. సో నీరుతో మొదలయ్యే పదాలు అడిగాను, అందులో వచ్చిన సమాధానం అనమాట. ఇప్పటిదాకా నిర్దోషి, నిర్దోషి ఎవరు చెప్పలేదు, అది నేను అనుకున్నది. నిర్భయం నా లిస్టులో ఉంది, చూద్దాం ఇంకెవరైనా చెప్తారేమో. సరే, అలాగే ఇవాళ మనం పాటలు ప్రియ అనే పదం వచ్చే పదంలో ఆ పదం వచ్చే పాటలు వింటూ వచ్చాము. ఇంకొన్ని పాటలు ఉన్నాయి నా దగ్గర, ఇంకా చాలా పాటలు ఉన్నాయి చెప్పాలంటే. ఇవే కాకుండా మీకేమైనా అలాంటి పాటలు తెలిసి కూడా నాకు కాల్ చేయండి. మీకు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. అండ్ నిర్ అనే పదంతో మొదలయ్యే తెలుగు పదాలు కూడా చెప్పండి ఇంకా తెలిస్తే. ఇప్పటిదాకా వచ్చే చాలా మటుకు వచ్చాయి. నిర్ అంటే మనకి యాంటోనిమ్స్, అంటే నెగిటివిటీ వస్తాయి అని కూడా చాలా మటుకు. నిరాధారం, నిరాశ, నిరీక్షణ నెగిటివ్ కాదులేండి. సరే, నేను నిరీక్షిస్తుంటాను, నాకు కాల్ చేయండి సమాధానం కోసం. ఇంతలోగా ఇంకొక ప్రియ పాట వైపు వెళ్ళిపోదాము. ఇది ప్రియ కంటే ఎక్కువ ప్రియతమ పాట.

0: రైట్, మనకి అన్నపూర్ణ గారు ఆన్ ఎయిర్ ఉన్నారు. అన్నపూర్ణ గారు, మీ మాట శ్రోతలు విన్నారు. నిరుతో మొదలయ్యే పదాలు చెప్తున్నారు కదా, ఇప్పటిదాకా మనం విన్న పదాలు కాకుండా అన్నపూర్ణ గారు కొన్ని పదాలు మనకు వినిపిస్తారు, చెప్పండి, నిర్మోహమాటంగా చెప్పండి.
1: ఇందాక చెప్పింది కాకుండా నాకు ఇంకా నాలుగు పదాలు వచ్చాయి. దాంట్లో ఒకటి నిర్లజ్జ, అంటే సిగ్గు లేకుండా అని. నిర్వీర్యం అంటే ఒక రకమైన నీరు గారి తత్వం అవ్వటం అన్నమాట. డిసప్పాయింట్ అవ్వటం. నిర్వాణం అంటే తెలుసు కదా, మరణించటం, అట్లా కాలం చేయటం అనుకోవచ్చు. ఇంకోటి కూడా చెప్పాను కదా మీకు,
0: నిర్లజ్జ చెప్పారు.
1: నిర్లిప్త, నిర్లిప్త అంటే ఒక రకమైన నాన్ చలాంట్నెస్ అండ్ డిజెక్టెడ్నెస్ అనుకోండి. అది
0: బాగుందండి, నిర్లిప్త. నేను వినలేదు ఎప్పుడు, చాలా బాగుంది.
1: నిర్లిప్తి కాదు, నిర్లిప్త.
0: నిర్లిప్త, ఓకే ఓకే.
1: నిర్లిప్తం
0: బాగుందండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు.
0: నీరుతో ఇన్ని పదాలు ఉన్నాయని నేనైతే, నా దగ్గర ఉన్న పదాలు చాలా తక్కువ. నాకు ఇలా మనందరం అలా చక్కగా

పదాలు నేర్చుకుంటూ ఆ పదాలు నేర్చుకోవడం కాకుండా వాడుకలో పెడితే ఇంకా బాగుంటుంది. నాకు కేసీ రావు గారు కూడా కాల్ చేసి ఇంకో పదం చెప్పారు, వాడుక విషయం పక్కన పెడితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల బట్టి ఎవరైనా నిరుద్యోగం చెప్పారా అని చెప్పారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులకి సరిగ్గా సరిపోతుంది కదా, హోప్ఫుల్లీ ఈ పరిస్థితి ఇలా కొనసాగకుండా ఉంటే బాగుండు. బట్ నిరుద్యోగం అనేది ఇంకొక పదం. సరే, ఇంకా ఇవాళ కార్యక్రమానికి టాటా చెప్పే టైం వచ్చేసింది, 4:00 కాబట్టి. ఇప్పటిదాకా మీరు విన్న ఈ కార్యక్రమం మాట కావాలా పాట కావాలా, మీ వ్యాఖ్యాత శివతో. ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1:00 నుంచి 4:00 వరకు ప్రసారం అవుతుంది రేడియో సురభిలో మాత్రమే. సరే, ఈ ఆఖరి పాటతో అందరికీ సెలవు. స్టే హ్యాపీ, స్టే హెల్దీ అండ్ స్టే సేఫ్. సైనింగ్ ఆఫ్ మీ ఆటకవల పాటకవల శివ ఈ ఆఖరి పాటతో. సరే, దీపావళి సమయంలో వినాల్సిన పాటలు కానీ ఎప్పుడైనా వినొచ్చు. చిచ్చుబుడ్డి పాట ఏంటో చూద్దాం.

0: 97.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ బెస్ట్ ఆఫ్ all, it avoids complaints.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku odinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్, వన్ name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, అర్వింగ్, కాసిల్ హిల్స్, ఫిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.

4 hours 6 minutes అయితే అవుతుంది మన సురభి క్లాక్ లో అండ్ మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా మీ సురభి ఎఫ్ఎం లో. అండ్ ఈ రోజు అనూహ్య అండ్ శిరీష బదులుగా ఉంది, సుష్మా వచ్చేసింది. అండ్ ఎస్, ఈ రోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నాము, ఏం చేయబోతున్నాము, ఇవన్నీ కూడా నేను మళ్ళీ వచ్చి చెప్పేస్తాను. అప్పటి వరకు ఈ సాంగ్ వింటూ వింటూనే ఉండండి. రేడియో సురభి 107.9 FM HD3 మీ సుష్మాతో.

చిక్రీ సోమనేశారు ఫ్రమ్ ది మూవీ పెద్ది అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా అండ్ ఎస్ ఈ రోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నాము అంటే సో నాకు బేసిక్ గా ఈ వీక్ మొత్తం కూడా ఈ వీక్ అనే కాదు మన డైలీ లైఫ్ లో మనందరం కూడా ఎక్కువ వింటున్నాము బట్ ఈ వీక్ నేను కొంచెం ఎక్కువ విన్నది ఏంటి అంటే ఏఐ ఏఐ ఏఐ ఏఐ గురించి చాలా వింటున్నాం కదా మనం రోజు. సో అసలు ఏఐ రావడం వల్ల మనకి ఏమైంది ఏం జరుగుతుంది లైఫ్ లో అని చెప్పి మాట్లాడదాము అనుకున్నాను. సో ఏఐ వచ్చాక మనం స్మార్ట్ అయ్యామా లేక ఏఐ మన అబిలిటీస్ అన్ని తగ్గించేస్తుందా? సో మనం ఇప్పుడు ఆలోచిస్తున్నామా బ్రెయిన్ పెట్టి లేక ఏఐని ఆలోచించేలాగా చేస్తున్నామా అనే క్వశ్చన్ నాకు వచ్చింది అనమాట. సో దాని గురించి మనం మాట్లాడుకుందాము ఏఐ గురించి అండ్ ఆల్సో కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని అనుకున్నాను అనమాట. ఎలాంటివి అంటే కొన్ని చిక్కు ప్రశ్నలు అనమాట. ఆ చిక్కు ప్రశ్నలకి మీకు ఆన్సర్ తెలిస్తే డూ లెట్ మీ నో. అండ్ నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఒక ఫంక్షన్ కి 500 మంది వస్తారు కానీ సప్లై కంపెనీ వారు 60 కుర్చీలు మాత్రమే తెచ్చారు. 500 మంది వచ్చారు ఒక్కొక్కరు ఒక్కొక్క కుర్చీలోనే కూర్చున్నారు కానీ అందరికీ కుర్చీలు సరిపోయాయి, అది ఎలాగా? సో మళ్ళీ అడుగుతున్నాను, ఒక ఫంక్షన్ కి 500 మంది వస్తారు కానీ సప్లై కంపెనీ వాళ్ళు 60 కుర్చీలు మాత్రమే తెచ్చారు, 500 మంది వచ్చారు ఒక్కొక్కరు ఒక్కొక్క కుర్చీలో కూర్చున్నారు అందరికి కుర్చీలు సరిపోయాయి, మరి అది ఎలా సాధ్యమైంది? మీకు కానీ ఆన్సర్ తెలిస్తే డూ లెట్ మీ నో. 9726361966 నెంబర్ ఏంటి? 9726361966 కి కాల్ చేసి చెప్పేయండి. అండ్ ఏఐ గురించి కూడా నేను మాట్లాడతాను అండ్ అప్పటి వరకు ఈ సాంగ్ వింటూ వింటూనే ఉండండి రేడియో సర్బీ 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో.

మంచి సాంగ్ అయితే వినేశారు కదా. మీతో ఉంది మీ ఆజీ సుష్మా. అండ్ ఎస్, ఖుషీ ఖుషీగా మనం ఇందాక ఒక చిక్కు ప్రశ్న అయితే అడిగాను కదా, సో దానికి నాకు గణేష్ గారు, సిరి గారు అండ్ సుప్రియ గారు కరెక్ట్ గా ఆన్సర్ చేసేసారు. సో 500 మందికి నేను చెప్పింది 60 కుర్చీలు అన్నాను, అంటే అని అనకుండా అన్నానమాట, 60 ఒక అంటే 60 మంది అన్నమాట. సో 60 కుర్చీలు వచ్చాయి కాబట్టి అంటే విచ్ ఇస్ 500, సో 500 పీపుల్ కి సరిపోయాయి, కరెక్ట్ గా ఆన్సర్ చేసేసారు. అండ్ ఎస్, నేను ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను బిఫోర్ ఐ టాక్ అబౌట్ AI. సో అది ఏంటి అంటే నెక్స్ట్ నేను అడుగుతున్నది, అంగుళం గదిలో 60 మంది నివాసం, ఈసారి 60 అంటే 60 కరెక్ట్ గా 60 అన్నమాట, అంగుళం గదిలో 60 మంది నివాసం ఏమిటది? 60 అంటే 60 కన్నా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. సో అంగుళం గదిలో 60 మంది నివాసం అంటారు ఏమిటది, మీకు తెలిస్తే 9726361966 కి కాల్ చేసి చెప్పచ్చు. అండ్ ఇప్పుడు

వారణాసి మూవీ నుంచి అయితే ఈ సాంగ్ వినేశారు. అండ్ ఎస్, నేను మీ ఖుషీ ఖుషిగా ఉన్నాను సుష్మా. అండ్ ఎస్, ఇక్కడ ఇందకటి నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను చిక్కు ప్రశ్నల లాగా, అండ్ ఆల్సో ఏఐ గురించి మాట్లాడతాను అని చెప్పాను కదా. సో దానికన్నా ముందు ఇందాక నేను ఒక చిక్కు ప్రశ్న అడిగాను, అది ఏంటి అంటే అంగుళం గదిలో 60 మంది ఉంటారు, అది ఏంటి అని అడిగాను. దానికి కరెక్ట్ ఆన్సర్ నాకు వెన్నెల చెప్పేశారు. అండ్ వెన్నెల చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే మ్యాచ్ బాక్స్. ఎస్, మ్యాచ్ బాక్స్ లో మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి కదా, సో అలా అనమాట. అంగుళం గదిలో 60 మంది అంటే మ్యాచ్ బాక్స్ అన్నట్టు, అది సంగతి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏఐ గురించి మాట్లాడతాను, బట్ బిఫోర్ దాట్ నాకు చందన గారు కాల్ చేశారు. అండ్ చందన గారు ఏం చెప్పారంటే షీఈస్ వెరీ హ్యాపీ విత్ ద ఇండియా బజార్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ అనమాట. ఆస్టిన్ లో జరుగుతుంది, రేడియో సర్బీ టీమ్ అందరూ ఈ రోజు ఆస్టిన్ లో ఉన్నారు ఇండియా బజార్ ఈవెంట్ కి. అండ్ షీఈస్ వెరీ హ్యాపీ విత్ దట్ అంటే ఇప్పుడే టీమ్ ని కలిసారంటే, ఇన్ కేస్ మీరు ఆస్టిన్ లో ఉంటే సో మా టీమ్ అక్కడే ఉంది, యూ కెన్ జస్ట్ గో అండ్ మీట్ దెమ్. అండ్ లాట్స్ ఆఫ్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి అక్కడ. అండ్ సెడార్ పార్క్ లో జరుగుతుంది ఇది. సో ఇండియా బజార్ 3 డేస్ ఈవెంట్ జరుగుతుంది, 15, 16, and 17 May అనమాట. ఫ్రీబీస్, రాఫెల్ ప్రైజెస్, ఎక్స్క్లూజివ్ డీల్స్, కిడ్స్ ఫన్, ఫోటో బూత్ అండ్ లైవ్ ట్రీట్స్ అన్ని చాలా ఉన్నాయి. సో డోంట్ మిస్ ఇట్, అదనమాట సంగతి. అండ్ సో నేను ఏఐ గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా, సో ఏఐ అంటే ఇప్పుడు లెట్స్ ఇమాజిన్

అవర్ లైఫ్ బిఫోర్ ఏఐ ఆర్ టెక్నాలజీ అనమాట. సో ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి, లైక్ మన చైల్డ్హుడ్ టైమ్ ఆర్ యునో ప్రీవియస్లీ వెన్ టెక్నాలజీ లేనప్పుడు ఫోన్ నెంబర్స్ గుర్తుండేవి, బర్త్డేస్ గుర్తుండేవి, మనకి ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, రోడ్స్ అన్ని గుర్తుండేవి, అండ్ లిరిక్స్ గుర్తుండేవి. అప్పట్లో అయితే నాకు గుర్తున్నంత వరకు ఒక పేపర్ లో వచ్చేవన్నమాట లిరిక్స్. సో ఆ లిరిక్స్ కరెక్ట్ గా కట్ చేసుకుని ఆ లిరిక్స్ నేర్చుకుంటూ ఉండేవాళ్ళం. అట్లా ఆ లిరిక్స్ గుర్తుపెట్టుకోవాలి అన్న ఇది ఉండేదన్నమాట. ఇప్పుడేముంది, గూగుల్ లో ఓపెన్ చేస్తామా, లిరిక్స్ చూస్తామా, పాటలు పాడేస్తామా, అయిపోతుంది. అలాగా ఫ్రెండ్స్ ల్యాండ్ లైన్ నెంబర్స్ అన్ని గుర్తుపెట్టుకునే వాళ్ళం, లేదంటే ఒక ఫోన్ బూత్ డైరీ ఉంటాయి కదా, సో అలా రాసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఒక్క నిమిషం మన నెంబర్ అడిగితే ఓకే 1 సెకండ్ అని చెప్పి ఆలోచించి మరీ చెప్పాల్సి వస్తుంది అనమాట. సో మ్యాప్స్ లేకుండా స్ట్రీట్ క్రాస్ చేయలేము, క్యాలిక్యులేటర్ లేకుండా బిల్ డివైడ్ చేయలేము, అండ్ ఆటో కరెక్షన్ లేకుండా స్పెల్లింగ్స్ కూడా రాయలేము. మరి దీన్ని డెవలప్మెంట్ అంటారా లేదా ఏఐ ఆర్ టెక్నాలజీ మీద డిపెండెన్సీ అంటారా? సో ఎస్, నేనైతే ఇలా ఆలోచిస్తున్నాను అనమాట. అండ్ మీరేమనుకుంటున్నారో టు లెట్ మీ నో. అండ్ మన చిక్కు ప్రశ్నలో భాగంగా నేను ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, నేను గుండ్రంగా ఉంటాను, కడుపు నిండా గాలిని నింపుకుంటాను, కాళ్ళు లేకపోయినా పరిగెత్తాను, రెక్కలు లేకపోయినా పైకి ఎగురుతాను, నేనెవరిని, ఏమిటది? సో మళ్ళీ అడుగుతున్నాను, నేను గుండ్రంగా ఉంటాను, కడుపు నిండా గాలిని నింపుకుంటాను, కాళ్ళు లేకపోయినా పరిగెత్తాను, రెక్కలు లేకపోయినా పైకి ఎగురుతాను, నేనెవరిని, ఏంటది? డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసి. అండ్ చంద్ర గారు ఒక సాంగ్ రిక్వెస్ట్ చేశారు, తస్సాదయ్య సాంగ్ ఫ్రమ్ ది మూవీ మా ఇంటి బంగారం. సో ఆ సాంగ్ ఇప్పుడు ప్లే చేస్తున్నాను, వింటూ వింటూనే ఉండండి. రేడియో సుర్భి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో.

0: ఫ్లేవర్ ఏం సపడేసలేరు.
1: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
4: Radio Surabhi Revisits.
5: Building is cool anukoni em laabam?
6: Anduke Value Financial Services undi kada.
7: Specializing in core Java and DS Inc.
8: Fresh quality kuralu groceries with a simple online order, myhomegrocers.com.
9: Thank you for being in our journey.
10: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
0: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
10: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
11: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ ఎస్ట్రో రామ్జీ డాట్ కామ్.
12: లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
13: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
14: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
15: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
16: ఫోర్ అవర్స్ 32 మినిట్స్ అవుతుంది మన సర్వే క్లాక్ లో, అండ్ మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా విత్ మీ సుష్మా. సో ఇందాక నుంచి నేను కొన్ని చిక్కు ప్రశ్నలు అడుగుతున్నాను, అండ్ ఆల్సో ఏఐ గురించి మాట్లాడుతున్నాను. సో ఏఐ మన లైఫ్ ని ఎలా మారుస్తుంది, ఆర్ మనం ఎంత ఏఐ మీద డిపెండ్ అవుతున్నాము, ఇది డిపెండెన్సీ అంటారా, డెవలప్మెంట్ అంటారా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. నెక్స్ట్ నేను ఏఐ గురించి మాట్లాడేలోపు ఇందాక ఒక చిక్కు ప్రశ్న అడిగాను కదా. సో గుండ్రంగా ఉంటాను, కడుపు నిండా గాలి నింపుకుంటాను, ఎగురుతాను, పరిగెడతాను అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగాను. సో దానికి నాకు కరెక్ట్ గా ఆన్సర్ చేసేసారు వెన్నెలా చెప్పారు, చిన్మయి అండ్ లక్కీ కూడా కాల్ చేసి చెప్పేశారు అదనమాట సంగతి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే బెలూన్. బెలూన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో గాలి నింపుకుంటుంది, ఎగురుతుంది అండ్ కింద దొర్లుతుంది కూడా కదా. సో అదనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగే లోపు మన వెన్నెలా అండ్ చిన్మయికి కొన్ని సాంగ్ రిక్వెస్ట్ ఉన్నాయన్నమాట. వెన్నెలా, నీకోసం నేను బొమ్మరిల్లు మూవీ నుంచి అప్పుడో ఇప్పుడో సాంగ్ ప్లే చేస్తున్నాను, అండ్ చిన్మయి నీకోసం బుడిబొమ్మ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఆ సాంగ్ తర్వాత వచ్చి నెక్స్ట్ క్వశ్చన్, యాక్చువల్ గా క్వశ్చన్ అడిగేస్తే బెటర్ ఏమో కదా, మీరు ఈలోపు ఆలోచిస్తూ ఉంటారు ఆ సాంగ్స్ వింటూ. సో ఆ క్వశ్చన్ ఏంటో అడిగేస్తాను ఈ సాంగ్స్ ప్లే చేసే ముందు. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని నీ పేరేంటి అని అడిగాడు. దానికి తను, నా పేర్లో ఫస్ట్ అక్షరం తెలుగులో ఉంటుంది, సెకండ్ అక్షరం ఆంగ్లంలో ఉంటుంది అంటే ఇంగ్లీష్, థర్డ్ అక్షరం మ్యాథ్స్ లో ఉంటుంది అని చెప్పింది. సో ఆ పేరేంటి? మళ్ళీ చెప్తున్నాను, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని నీ పేరేంటి అని అడిగాడు. దానికి తను, నా పేర్లో ఫస్ట్ లెటర్ తెలుగులో ఉంటుంది, సెకండ్ లెటర్ ఇంగ్లీష్ లో ఉంటుంది అండ్ థర్డ్ లెటర్ మ్యాథ్స్ లో ఉంటుంది అని చెప్పింది అనమాట. ఆ పేరేంటి? నాకు తెలిసి అమ్మాయిల పేర్లు తెలుగులో ఇలా ఫస్ట్ లెటర్ తెలుగు అండ్ సెకండ్ లెటర్ ఇంగ్లీష్ లో అండ్ థర్డ్ లెటర్ మ్యాథ్స్ లో ఉండేవి ఒక రెండు మూడు పేర్లు ఉంటాయి. మీకు గానీ తెలిస్తే 9726361966 కి కాల్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే మన బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి, వింటూ వింటూనే ఉండండి. రేడియో సురభి 107.9 FM HD3, మీ సుష్మాతో.

టూ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినేశారు కదా. మీతో ఉంది మీ ఆచే సుష్మ ఆన్ ఖుషీ ఖుషీగా. అండ్ మనం ఈ రోజు చిక్కు ప్రశ్నలు అడుగుతూ ఉన్నాను, అండ్ ఆల్సో ఏఐ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాను. సో దానిలో భాగంగా నేను ఇందాక అడిగిన చిక్కు ప్రశ్నకి నాకు కరెక్ట్ గా ఆన్సర్ చేసింది వెన్నెల అనమాట. వెన్నెల కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని నీ పేరేంటి అని అడుగుతాడు. దానికి తను, నా పేరులో ఫస్ట్ అక్షరం తెలుగులో ఉంటుంది, సెకండ్ లెటర్ ఇంగ్లీష్ లో ఉంటుంది, అండ్ థర్డ్ అక్షరం మ్యాథ్స్ లో ఉంటుంది అని చెప్పింది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే గాయత్రి. గా అనేది తెలుగు, ఈ అనేది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈ అనమాట, త్రీ అనేది నెంబర్. సో గాయత్రి. అండ్ ఇలాగే ఇంకొక నేమ్ కూడా ఉంది, అదేంటి అంటే సావిత్రి. సా వి అండ్ త్రీ. సో అదనమాట సంగతి. అండ్ నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పేసింది వెన్నెల చెప్పేసింది. అండ్ వెన్నెల ఇప్పుడే ఒక భరతనాట్యం పర్ఫార్మెన్స్ కంప్లీట్ చేసుకుని వెళ్తుందంట. ఇట్ ఫీల్స్ సో నైస్ టు హియర్ అబౌట్ భరతనాట్యం, ఎందుకంటే నేను కూడా భరతనాట్యం నేర్చుకుంటాను. అండ్ ఐ నో ఆ పర్ఫార్మెన్స్ చేసిన రోజు ఎలా ఉంటుందో. మార్నింగ్ నుంచి హడావుడి ఉంటుంది, అండ్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఒక రిలాక్సేషన్. అలా ఇంటికి వెళ్ళి ఆ ఐటమ్స్ అంటే మన డెకరేషన్ ఉంటుంది కదా, లైక్ ఆ రెడీ అండ్ అంతా తీసేసి పడుకుంటే ఎంత బాగుంటుందో. వెన్నెల ఐ హోప్ యూ గెట్ సమ్ రెస్ట్ టుడే. అండ్ ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు నేను ఏఐ గురించి మాట్లాడతాను ఇంకొంచెం సేపు. సో మనం ఏఐ మీద డిపెండ్ అవుతున్నామా, లేకపోతే అసలు మనం డెవలప్ అవుతున్నామా ఏఐ వల్ల అని అడిగాను కదా. అలాగా నాకు కూడా చాలా థాట్స్ వస్తున్నాయి అనమాట ఏఐ గురించి. అసలు ఏఐ వల్ల మన లైఫ్ లో ఏం చేస్తున్నామో, మనం ఏమైపోతున్నామో, మన బ్రెయిన్ ని మనం 100% యూజ్ చేస్తున్నామా లేదా, ఇలా చాలా వచ్చేసాయి నాకు కూడా క్వశ్చన్స్. చిన్నప్పుడు మన ఇంట్లో మమ్మీ అయితే డిక్షనరీలో చూడు, ఓన్ గా హోంవర్క్ చెయ్యి, టేబుల్స్ చెప్పు అని చెప్పి రోజు గంటలు గంటలు ఈవినింగ్ కూర్చోపెట్టి మనతో టేబుల్స్ చెప్పించేవాళ్ళు కదా. అదే ఇప్పుడు కిడ్స్ కైతే కొంచెం అలెక్సా వాట్స్ 9x7 ఆర్ చాట్ జీపీటీ రైట్ మై అసైన్మెంట్ అంటాము, ఆర్ ఏఐ వచ్చేసరికి ఇంకా సమ్మరైజ్ దిస్ చాప్టర్ ఫర్ మీ అని చెప్పి. ఇప్పుడు అంటే కిడ్స్ అనే కాదు, అందరం వర్క్ చేస్తున్నా, కాలేజ్ లో ఉన్నా ఇవే చేస్తున్నాం అనమాట. ఇలానే పోతే కొన్ని ఇయర్స్ ఏఐ మా మమ్మీకి ఎక్స్క్యూజ్ చెప్పాలి హోంవర్క్ కి, కొంచెం నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పవా, నేను ఏం చెప్పాలో అని కూడా ఏఐనే అడిగేలా ఉన్నాము. సో అసలు మన బ్రెయిన్ ఎక్కడ పెడుతున్నాము, మన బ్రెయిన్ ని 100% యూజ్ చేస్తున్నామా, 100 కాదు అసలు ఒక 10% అనే యూజ్ చేస్తున్నామా అనేది నా డౌట్ అనమాట. సో మన లైఫ్ లో మనం మన బ్రెయిన్ ని వాడుకోవడం కంటే ఏఐ ని ట్రైన్ చేయడానికి ఆర్ ఏఐ ని అడగడానికి దీనికే ఎక్కువ మన బ్రెయిన్ ని వాడుతున్నాం అనమాట. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ అబౌట్ ఏఐ. అండ్ మీరేమనుకుంటున్నారు ఏఐ గురించి, ఆర్ ఏఐ వచ్చాక మీకేమనిపించింది, లైఫ్ లో ఏం చేంజెస్ చూస్తున్నారు, డూ లెట్ మీ నో. అండ్ ఇప్పుడైతే సురభి జాతర గురించి మాట్లాడతాను. జాతర వచ్చేస్తుంది ఈసారి కూడా విత్ సో మచ్ ఎక్సైట్మెంట్. అండ్ బిగ్గెస్ట్ హైలైట్ ఏంటి అంటే సీతారాముల కళ్యాణం జరగబోతుంది ఇన్ అసోసియేషన్ విత్ మాట. సో a celebration you definitely don't want to miss. And adokkate kaadu mega kolatam kuda undi ee sari, absolutely free anamata. Delicious food booths, exciting vendor stalls, RJ awards, community recognition awards and a fashion show, also startup street, inka chaala big surprise kuda undanamata. And ivanni kuda okke daggara jarugutunayi, ekkada ante Fisco Flyers on June 7th 2026. So registrations, voting, nominations, కళ్యాణం టికెట్స్, ఏదైనా సరే ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్, www.radiosurabhi.com/rsja. అండ్ స్పాన్సర్షిప్స్ కోసం కాలర్స్ అట్ 5168516919, నెంబర్ ఏంటి 5168516919, ఆర్ ఇమెయిల్ కూడా చేయొచ్చు admin@radiosurabhi.com. మన జాతరని మన వేడుకలాగా జరుపుకుందాం, అది సంగతి. ఇప్పుడు కొన్ని సాంగ్స్ ప్లే అవుతాయి, దాని తర్వాత వచ్చి నేను మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అప్పటి వరకు వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3, me Sushma too.

ఫెస్టివల్ సాంగ్ అయితే వినేశారు కదా, అండ్ మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా మీ సుష్మాతో ఓన్లీ ఆన్ రేడియో సర్వే 107.9 FM HD3. అండ్ ఎస్, నేను ఇందకటి నుంచి కొన్ని చిక్కు ప్రశ్నలు అడుగుతూ ఉన్నాను అండ్ ఆల్సో AI గురించి మాట్లాడుతూ ఉన్నాను. సో బట్ బిఫోర్ నేను అవన్నీ మాట్లాడే ముందు మన స్పాన్సర్స్ చూద్దాము. అండ్ ఎస్, టీపాక్ స్ప్రింగ్ ఫెస్ట్ జరుగుతుంది, విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ సండే May 17th, అంటే రేపే అనమాట, అట్ ది బ్యూటిఫుల్ గ్రాండ్స్కేప్ ఫ్రమ్ 4 PM ఆల్ ది వే టెల్ 10 PM అనమాట. సో ఎక్సైటింగ్ రాఫెల్ ప్రైజెస్ ఉన్నాయి దట్ యూ కుడ్ విన్ అండ్ సూపర్ ఫన్ కిడ్స్ యాక్టివిటీస్, స్టార్నింగ్ 360 degrees ఫోటో బూత్ అండ్ డెలిషియస్ ఫుడ్ స్టాల్స్ అండ్ షాపింగ్ బూత్స్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో ఎమ్ లైవ్ బ్యాండ్ బ్రింగ్ ద స్టేజ్ అలైవ్ అండర్ ద స్ప్రింగ్ నైట్ లైట్స్. సో కమ్ అలాంగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫర్ మ్యాజికల్ స్ప్రింగ్ ఈవినింగ్. అండ్ ఇదైతే ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ పార్కింగ్ అనమాట. సో అది సంగతి. అండ్ ఎస్, ఇప్పుడు AI గురించి మాట్లాడదాం. బేసిక్ గా ఆఫీస్ లైఫ్ విత్ AI మాట్లాడాలి అనుకుంటున్నాను, బికాస్ నాకు తెలిసి AIని కానీ టెక్నాలజీని కానీ ఆఫీస్ లో వాడేంతగా ఎవరు వాడట్లేదు. అఫ్ కోర్స్ AI అంటే మన స్టూడెంట్స్ కూడా వాడతారు, బట్ ఐ థింక్ ఆఫీస్ అంటే జనరల్ గా వర్కింగ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు వాడేంత AIని నాకు తెలిసి ఎవరు వాడట్లేదని నేను అనుకుంటున్నాను. మార్నింగ్ ఆఫీస్ లాగిన్ అయిన వెంటనే ఇమెయిల్ పంపాలంటే AI, ప్రెజెంటేషన్ ఏదైనా చేయాలంటే AI, మీటింగ్ సమ్మరీ కావాలి మీటింగ్ అటెండ్ అయ్యే ఓపిక లేదు అనుకుంటే AI, కోడ్ రాయాలి అన్నా కూడా AI సజెషన్స్ కావాలి, ఇంటర్వ్యూ ఆన్సర్స్ కానీ రెజ్యూమే కానీ లింక్డ్ఇన్ పోస్ట్ కానీ ఏదైనా సరే AI అనమాట. అసలు ఆఫీస్ లో మనం వర్క్ చేస్తున్నామా, AIని ట్రైన్ చేస్తున్నామా, AI ఏం అర్థం కావట్లేదు అనమాట. ఎంత డిపెండ్ అయిపోయామంటే AI లో, ఎస్పెషల్లీ ఆఫీస్ లో ఫన్నీ కార్పొరేట్ పీపుల్ అనమాట. సో ఇన్ఫాక్ట్ నేను కూడా ఒక మెయిల్ ఇచ్చేసి ఆర్ నేను చెప్పాలనుకుందంతా చెప్పేసి ప్లీజ్ రైట్ దిస్ నీట్లీ వెరీ ఇన్ ఎ వెరీ ప్రొఫెషనల్ వే అని చెప్పేసి ప్రాంప్టింగ్ ఇస్తాం కదా. సో ప్రాంప్ట్ ఇంజనీర్స్ అనమాట మన అందరం బేసిక్ గా చెప్పాలంటే, ఎవరైతే AI ఎక్కువ వాడుతున్నారు అదనమాట సంగతి. అండ్ ద ఫనీ థింగ్ ఏంటి అంటే ఈ ఈమెయిల్స్ కానీ వాట్ ఎవర్ ద కోడ్ వి రైట్ AI యూజ్ చేసి అది ఈజీగా కూడా కన్వేట్ చేయొచ్చు అనమాట AI రాసింది అని చెప్పేసి. ఎందుకంటే మన లైఫ్ లో మనం నార్మల్ గా హై సో అండ్ సో పర్సన్ ప్లీజ్ ఫైండ్ దిస్ అటాచ్డ్ ఫైల్ ఆర్ ప్లీజ్ ఫైండ్ అటాచ్డ్ ఫైల్ ఏదో ఒకటి అలా రాసిస్తాము. అదే ఇప్పుడు AI తో మనం సరిగ్గా చూసుకోకుండా AI ఇచ్చిందల్లో పెట్టేస్తాం అనుకోండి, హై సో అండ్ సో పర్సన్ ఐ హోప్ దిస్ ఈమెయిల్ ఫైండ్స్ వెల్ ఆర్ ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్ దిస్ ఇస్ దాట్ అండ్ ఇంత రాస్తుంది అనమాట. సో మనకి బేసిక్ గా అంత ఎక్కువగా హోప్ దిస్ ఈమెయిల్ ఫైన్స్ వల్ల అనేది అప్పుడప్పుడు అడుగుతాం, కానీ మరి ప్రతిదానికి ప్రతి ఈమెయిల్ కి అదైతే పెట్టాం కదా. సో అలా మనం AI యూజ్ చేసి ఏం మెయిల్స్ రాస్తున్నాం ఇవన్నీ కూడా ఈజీగా కనిపెట్టేస్తున్నారు అదనమాట సంగతి. మనం AI వాడుతూ దొరికిపోతున్నాము అండ్ ఆల్సో AI మీద ఎక్కువ డిపెండ్ అయిపోయి కూడా లైఫ్ లో దొరికిపోతున్నాం అనమాట. అది సంగతి AI గురించి. అండ్ నేను నెక్స్ట్ క్వశ్చన్ అడిగే లోపు ఇంకొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తే వింటూ వింటూనే ఉన్నాయి రేడియో సర్వే 107.9 FM HD3 మీ RJ సుష్మతో.

ఆల్ రైట్, మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3. అండ్ మనం కమర్షియల్స్ లోకి వెళ్ళడానికి చాలా తక్కువ టైం ఉంది. బట్ బిఫోర్ దాట్ నేనైతే చిక్కు ప్రశ్న అడిగేద్దాం అనుకుంటున్నాను. సో ఆన్సర్ తెలిస్తే డూ లెట్ మీ నో. అండ్ నేను ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ ఏంటి అంటే, ఒక అబ్బాయిని పేరేమిటి అని అడిగితే 6th June అని సమాధానం ఇచ్చాడు. సో ఆ అబ్బాయి పేరేంటి, ఏమై ఉండొచ్చు? మళ్ళీ చెప్తున్నాను, ఒక అబ్బాయిని నీ పేరేంటి అని అడిగితే 6th June అని చెప్పాడనమాట. సో ఇంతకీ ఆ అబ్బాయి పేరు ఏమై ఉండొచ్చు? డులెమినో 972-636-1966 కి కాల్ చేసి చెప్పేయచ్చు. నెంబర్ ఏంటి? 972-636-1966 కి కాల్ చేసి చెప్పేయచ్చు. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం కమర్షియల్స్ అండ్ దెన్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూనే ఉండండి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.

0: దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ మీ కబాబ్ పరాఠా. ఎందుకు రోగ అన్ని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గోల్డ్ టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ కేటరింగ్.
0: 16th ఇంకా 17th నా హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రంజ్ పార్క్వే, యూనిట్ 108, ఇర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ secondskin.usa ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ కాల్ 972-829-5201.
4: మన శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
0: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతపమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.

Monica song vinesaru. This song is to all the Monicas out there. And yes, meer vintunaru kushi kushi ga only on Radio Surabhi 107.9 FM HD3 and me to only Sushma. So indakat nunchi chikku prashnalu adugutunnanu AI gurinchi maatladutu unnanu. And danlo bhaganga nenu indaka adigina question enti ante oka abbayi ninni peru enti ante 6th June annadu, mara abbayi peru em ayi undachu ani adigaanu. And daniki na correct ga answer cheppesaru అనిత గారు, హరీష్ గారు, శ్రీకాంత్ గారు, గీత గారు అండ్ కృతి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేశారు. ఇంతకి ఆన్సర్ ఏంటి అంటే అర్జున్, 6th June. సో 6 అంటే 6th అంటే 6 అనమాట, జూన్ అనమాట. సో కల్పిస్తే అర్జున్ అనమాట. అది సంగతి. అదే ఎందుకు అడిగానంటే నేను నా ప్రతి షోలో, అంటే నేను నాన్ స్టాప్ ఫన్ చేస్తాను మండే 7 to 9, నేను నా ప్రతి షోలో నేను ఏ క్వశ్చన్ అడిగినా అర్జున్ అనే పేరు తీసుకొస్తాను. ఎందుకో నాకు అర్జున్ అనే పేరు అంతగా ఇష్టం అనమాట. సో అది సంగతి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడుగుదాం అనుకుంటున్నాను. అది ఏంటి అంటే చేత్తో పడేసి నోటితో ఏరుకుంటారు, ఏమిటది? ఈ క్వశ్చన్ ఎలా ఆలోచించానో ఏంటో, ఎక్కడ చూసానో నాకు కూడా తెలీదు, బట్ కొంచెం కష్టంగానే ఉండొచ్చు. చేత్తో పడేసి నోటితో ఏరుకుంటారు, ఏమిటది? దులెన్ మీనో 9763619666 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం ఇంకో బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది. వింటూ వింటూనే ఉండండి రేడియో సుర్బీ 107.9 FM HD3, మీ RJ సుష్మతో.

చంద్రకళ సాంగ్ అయితే వినేశారు ఫ్రమ్ ది మూవీ అదర్స్. అండ్ మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా మీ అజయ్ సుష్మాతో. అండ్ ఇందాక నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను, అలాగే ఏఐ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాను. సో ఇందాక నేను అడిగిన క్వశ్చన్, నోట్ చేత్తో పడేస్తాము అండ్ నోట్ తో వేరుకుంటాము, ఏంటి ఆ క్వశ్చన్ అని చెప్పి అడిగాను. కొంచెం కష్టమైనదే, నాకు ఇంకా ఆన్సర్ రాలేదు. సో నేనే ఆన్సర్ చెప్పేస్తున్నాను. చేత్తో పడేస్తాము అంటే చేత్తో రాస్తాము, అక్షరాలు అనమాట బేసిక్ గా ఆన్సర్. అక్షరాలు ఎలా అంటే చేత్తో పడేస్తాము అంటే చేత్తో రాస్తాం కదా అక్షరాలని, సో అలాగా నోటితో ఏరుకుంటాం అంటే నోటితో అక్షరాలని మాట్లాడతాం. సో అక్షరాలు ఇస్ ది రైట్ ఆన్సర్. అండ్ అదనమాట, ఇది ఎక్కడి నుంచి తెచ్చానో ఎలా తెచ్చానో నాకు కూడా తెలీదు. సో నా బ్రెయిన్ కూడా ఈ రోజు కొంచెం వీకెండ్ కదా, మంచి మూడ్ లో ఉండి అలా పనిచేస్తుంది. అది ఇంకా మండే కొంచెం సండే రాగానే అలా డౌన్ అవుతుంది అనమాట, అబ్బా మండే ఆఫీస్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి. ఇంకా మండే వచ్చిన తర్వాత అది వేరే లెవెల్ లో ఉంటుంది. బట్ మండే నేను వచ్చేస్తాను కదా ఎంటర్టైన్ చేయడానికి అని చెప్పేసి కొంచెం అలా అలా మంచి మూడ్ లోనే ఉంటున్నాను ఈ మధ్య. అదనమాట సంగతి. అండ్ కార్పొరేట్ ఆఫీస్ ఇదంతా మాట్లాడుకుంటుంటే మళ్ళీ ఏఐ గుర్తొచ్చేసింది. సో ఏఐ ఏంటి అంటే, లైక్ ఏఐ వచ్చాక మనం ఎంత డిపెండ్ అవుతున్నాము, అసలు ఏం జరుగుతుంది మన లైఫ్ లో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్హుడ్ తీసుకుందాము. మన చిన్నప్పుడు బేసిక్ గా ఏఐ కానీ టెక్నాలజీ కూడా అంతగా లేదు కదా, స్మార్ట్ ఫోన్స్ కానీ ఇవేమీ లేవు. సో మనకి సమ్మర్ హాలిడేస్ అంటే ఏంటి, చందమామ బుక్స్, బాలమిత్ర, ఇంకా పజిల్ బుక్స్ ఉండేవి, ఆర్ట్ బుక్స్ ఉండేవి, అట్లాస్ బుక్ ఎవరికైతే గుర్తుందో, లైక్ మ్యాప్స్ ఉండేవి కదా, మ్యాప్స్ లో కంట్రీస్ సెర్చ్ చేసే వాళ్ళం, అంత నాలెడ్జ్ బేస్డ్ ఉండేవి అని నాకు అనిపిస్తుంది. గేమ్స్ కూడా లైక్ బయటకు వెళ్ళి ఎంజాయ్ చేసే వాళ్ళం, బయట ఆడుకునే వాళ్ళం. అండ్ ఆల్సో వర్డ్ బిల్డింగ్ గేమ్స్ ఉండేవి, జనరల్ నాలెడ్జ్ ఆప్షన్స్ ఎక్కువ ఉండేవి అనమాట. బేసిక్ గా సండే బుక్స్ కానీ వీటన్నిట్లో కూడా ఎక్కువ వచ్చేవి. సో అవి బ్రెయిన్ కి కొంచెం వర్కౌట్ లాగా ఉండేవని నేను అనుకున్నాను. బట్ ఇప్పుడు ఏమున్నాయి పిల్లలకి అంటే నాకు అంత ఐడియా లేదు, బట్ నాకు తెలిసినంత వరకు నేను చూసిన పిల్లలు మోస్ట్ ఆఫ్ ద టైం ఉండేది మాత్రం ఫోన్ లో అనమాట. సో ఫోన్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇంకా స్క్రోలింగ్, ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఇంకోటి స్క్రోలింగ్ వర్కౌట్ జరుగుతుంది, బ్రెయిన్ వర్కౌట్ ఏమో కానీ. ఇంతకు ముందు అయితే మనం ఏ క్వశ్చన్ అడిగినా, ఇప్పుడు నేను అడిగే ఇలాంటి క్వశ్చన్స్ కైనా కూడా మనందరం బ్రెయిన్ వాడేవాళ్ళం. ఇప్పుడు కూడా నాకు తెలిసి చాలా మంది బ్రెయిన్ వాడే ఆన్సర్ చేస్తున్నారు అనుకుంటున్నాను, వైఫై వాడకుండా ఇంటర్నెట్ వాడకుండా ఆన్సర్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో అదనమాట, మనం అంతగా టెక్నాలజీ, ఇప్పుడు మనకి ఏమైనా క్వశ్చన్ అడిగినా ఇంటర్వ్యూస్ కానీ ఎక్కడన్నా ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నారన్నా కూడా పెద్దగా భయపడం, ఎందుకంటే పర్లేదు మనకి చాట్ జీపీటీ ఉంది, పర్లేదు మనకి ఈ ఏఐ కాపీ ఇంకొక ఏఐ ఉంది, లేకపోతే ఇంటర్నెట్ ఉంది, ఏదో ఒకటి మనం ఆన్సర్ చెప్పేస్తాంలే అన్నట్టు ఉన్నాం అనమాట. బట్ ఇంతకుముందు అయితే అలా కాదు కదా, మనం స్కిల్స్ బాగా ఉండేవి, నేర్చుకోవాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మనం కూడా మన బ్రెయిన్ అలా వాడేవాళ్ళం ఇంతకుముందు అయితే. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏ వచ్చిన తర్వాత మన బ్రెయిన్ క్యాపబిలిటీస్ కొంచెం తగ్గాయి అంటే నేనైతే ఎస్ అనుకుంటున్నాను. ఏది ఉన్నా సరే ఏఐ నడుతున్నాము, ఏఐ మీద డిపెండ్ అవుతున్నామని నేను అనుకుంటున్నాను అనమాట. సో అది సంగతి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నేను నడుస్తూనే ఉంటా నన్ను ఎవరు ఆపలేరు, ఏమిటది? మళ్ళీ అడుగుతున్నాను, నేను నడుస్తూనే ఉంటాను నన్ను ఎవరు ఆపలేరు, ఏమిటది? సో ప్రశాంతి గారు ఇంకా వింటూ ఉంటే మీరు నాకు ఇందాక ఒక క్వశ్చన్ కి ఈ ఆన్సర్ చెప్పారు, అదే ఇప్పుడు ఆన్సర్ మీకు గుర్తుంది. మీరు ఇంకా వింటూ ఉంటే డూ లెట్ మీ నో. అండ్ మీరు కూడా ట్రై చేయండి, నేను నడుస్తూనే ఉంటా నన్ను ఎవరు ఆపలేరు తెలిస్తే 972-636-1966 కి కాల్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఇంకో సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి. రేడియో సర్వే 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. అండ్ ఇందాక నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను అండ్ ఆల్సో AI గురించి మాట్లాడుతూ ఉన్నాను. అలాగే నేను ఇందాక అడిగిన క్వశ్చన్ నేను నడుస్తూనే ఉంటాను కానీ నన్ను ఎవరు ఆపలేరు, ఏమిటది అని అడిగాను. అండ్ దానికి నాకు కరెక్ట్ ఆన్సర్ చాలా మంది చెప్పేశారు. అనిత గారు, గీతా గారు, శివ గారు అండ్ దామోదర్ గారు కూడా చెప్పేశారు కరెక్ట్ గా ఆన్సర్. అండ్ ఆల్సో శివ గారు మనతో ఇందాక నుంచి నేను AI గురించి మాట్లాడుతున్నాను కాబట్టి శివ గారు కూడా AI గురించి కొంచెం చెప్పారు అనమాట, లైక్ హౌ ఇట్స్ అఫెక్టింగ్ కిడ్స్ ఆర్ కిడ్స్ కానీ అడల్ట్స్ కూడా అనమాట. సో శివ గారు ఏమంటున్నారంటే AI వల్ల, టెక్నాలజీ వల్ల ఈ కాలంలో మనం ఏమైపోయామంటే కిడ్స్ కి కానీ అడల్ట్స్ కి కానీ పేషెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అని అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ లో ఏదన్నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి చూసి ఆర్ యునో మనకు అంత షార్ట్ సమ్మరీస్ కావాల్సి వస్తుంది లైఫ్ లో, లైక్ 30 seconds అనేది మన బ్రెయిన్ ర్యామ్ హ్యాస్ రెడ్యూస్ టు 30 seconds అంటున్నారు శివ గారు. ఎలా అంటే ఇప్పుడు ఏదైనా రీల్ కానీ ఆర్ సంథింగ్ ఏదైనా ఒక వీడియో కానీ ఒక 30 seconds to 40 seconds లోపు ఉంటేనే మనం చూస్తున్నాము, లేకపోతే అబ్బా 4 minutes ఉందా ఈ వీడియో అంతా ఎవరు చూస్తారులే అని చెప్పి తీసేస్తున్నాము. అలా మన బ్రెయిన్ కూడా పేషెన్స్ లెవెల్స్ తగ్గిపోయిందని శివ గారు అంటున్నారు. నాకు కూడా కరెక్టే అని అనిపించింది అనమాట. సో ఎలా అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక రీల్ స్టార్ట్ చేస్తామంటే మనకు ఒక బఫర్ పీరియడ్ ఉంటుంది అనమాట, లైక్ ఒక 10 or 15 seconds చూస్తాము. మనకి ఆ ఫస్ట్ 10 or 15 minutes లో మన బ్రెయిన్ క్యాచ్ చేసిందంటే ఓకే, లేకపోతే తీసేస్తున్నాం. వాట్ ఇఫ్ ఆ 30 seconds తర్వాత ఆ రీల్ లో

కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు ఆ వీడియోలో, లేకపోతే మనం ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమో, బట్ మనం అంత పేషెన్స్ అయితే ఉండట్లేదు అనమాట. ఏమొచ్చినా సరే 30 సెకండ్స్ లో మనకి ఉంటే ఉన్నట్టు, లేకపోతే తీసేస్తున్నాం. మన పేషెన్స్ లెవెల్స్ అలా తగ్గిపోయింది అనమాట. నాకు తెలిసి అన్ని కూడా అనమాట, ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు డైలీ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి ఆఫీస్ లో. ఏదైనా మీటింగ్ 1 అవర్ అలా ఎక్స్టెండ్ అయిపోయింది అనుకోండి, అబ్బా ఏంటి ఇంతసేపు చెప్తున్నారు, ఓకే ఇంకా నా వల్ల కాదు అనుకోని, ఎలాగో మనకి ఏఐ నోట్స్ మేకర్ ఇవన్నీ వచ్చేసాయి కదా, ఎలాగో అది నోట్స్ తీసుకుంటుంది కదా, లాస్ట్ లో మనం ఏఐని నోట్ సమ్మరీగా చూసేద్దాంలేండి అనుకోని చెప్పేసి వదిలేస్తున్నాం. సో అలా పేషెన్స్ లెవెల్స్ అనేది తగ్గిపోయింది. ఇంతకు ముందు ఏఐ నోట్ సమ్మరీ ఇవి ఏమి ఉండేవి కాదు కదా. సో ట్రాన్స్క్రిప్ట్ ఇవన్నీ కూడా పెద్దగా ఉండేది. ట్రాన్స్క్రిప్ట్ ఉన్నా కూడా ట్రాన్స్క్రిప్ట్ కూడా మొత్తం ఫస్ట్ నుంచి చదువుకునే వాళ్ళం బేసిక్ గా. బట్ ఇప్పుడు అనుకోండి ఆ ట్రాన్స్క్రిప్ట్ ఛాట్జీపీటీకో లేదా క్లాడ్ కో ఇచ్చేసి, ఓకే ఓకే ఇదేంటి నాకు సమ్మరైజ్ చేసేసి, దీని మీటింగ్ లో ఇది వాట్ డస్ సుష్మా హ్యాస్ టు డూ అని చెప్పేసి అడుగుతున్నాను. అలా మనం మన పేషెన్స్ లెవెల్స్ తగ్గిపోయాయి, మన టైం అలా అయిపోయింది, అండ్ చాలా చాలా రెడ్యూస్ అయిపోతున్నాయి అనమాట ఏఐ వల్ల. అండ్ చాలా ఎఫెక్ట్స్ వస్తున్నాయి లైఫ్ లో. సో మనం ఇంతకు ముందు చాలా పేషెన్స్ గా చేసే పనులు ఇప్పుడు చేయలేకపోతున్నాము, అండ్ చాలా ఆలోచించి స్మార్ట్ గా చేసే పనులు ఆలోచించకుండా ఏఐ మీద డిపెండ్ అవుతున్నాము. అండ్ ఏఐ కరెక్ట్ గా ఇస్తుందా లేదా అవన్నీ మనకు సంబంధం లేదు, ఏఐ ఇచ్చిందంటే కరెక్టే, అలా అయిపోయామన్నమాట. సో బేసిక్ గా డెసిషన్ మేకింగ్ ఇవన్నీ కూడా కొంచెం తగ్గిపోయాయని నేను అనుకుంటున్నాను, అది సంగతి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకో సాంగ్ వస్తుంది, నేను క్వశ్చన్ అడిగే ముందు. అండ్ ఈ సాంగ్ రిక్వెస్ట్ చేసింది దామోదర్ గారు. సో ఈ సాంగ్ మీకోసం వింటూ వింటూనే ఉండండి, రేడియో సుర్భి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో.

రైట్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఎస్, మీతో ఉంది మీ సుష్మా. అండ్ ఇందాక నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను అండ్ ఏఐ గురించి మాట్లాడుతున్నాను కదా. సో ఏఐ గురించి మాట్లాడుతూ పేషెన్స్ తగ్గిపోయింది, మన బ్రెయిన్ ఎక్కువ వాడట్లేదు అని చెప్పి నేను అన్నాను. సో మీ అందరినీ కొంచెం బ్రెయిన్ వాడేలా చేద్దామని చెప్పి ఇంకో క్వశ్చన్ పట్టుకొని వచ్చేసాను. సో ఏంటి ఆ క్వశ్చన్ అంటే, మీరు ఒక రోడ్ మీద వాకింగ్ చేస్తున్నారు, ఆ రోడ్ మీద రెండు కుక్కలు, ఇద్దరు లేడీస్, ముగ్గురు జెంట్స్ అండ్ ఒక చిన్న బాబు నడుస్తుంటే మొత్తం ఎన్ని కాళ్ళు ఉన్నాయో చెప్పండి, అంటే ఎన్ని లెగ్స్ ఉన్నాయో రోడ్డు మీద చెప్పాలన్నమాట. మళ్ళీ అడుగుతున్నాను, మీరు ఒక రోడ్డు మీద వాకింగ్ చేస్తున్నారు, ఆ రోడ్డు మీద రెండు కుక్కలు, టూ డాగ్స్, ఇద్దరు లేడీస్, టూ లేడీస్, ముగ్గురు జెంట్స్ ఉన్నారు అండ్ త్రీ జెంట్స్ అనమాట, అండ్ ఒక చిన్న బాబు నడుస్తున్నారు. సో టోటల్ గా ఆ రోడ్డు మీద మీరు నడుస్తున్నారు అండ్ ఆల్సో రెండు కుక్కలు, ఇద్దరు లేడీస్ అండ్ ముగ్గురు జెంట్స్ అండ్ ఒక చిన్న బాబు నడుస్తున్నారు. సో టోటల్ ఆ రోడ్డు మీద ఎన్ని లెగ్స్ ఉన్నాయో చెప్పండి, కాలిక్యులేట్ చేసేసి డు లెట్ మీ నో 9726361966 కి. అండ్ ఇప్పుడు ఇంకో సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3, మీ ఆర్జే సుష్మతో.

0: సిఎట్ఈ ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
1: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయ్ చంపేస్తున్నాయి.
2: Shut out to retail glow pro.
3: Upshell water systems, we understand the vital role water plays in your life.
4: Thank you for being in our journey.
5: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే.
7: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ .com or write to support@mypursu.com.
8: akattukuntam o pattu padtam. Radio Surabhi,
9: Radio Surabhi KDXX 107.9 FM HD3 Louisville, Texas. America lo telugu nestam.
10: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
11: Hi Andy, mana Radio Surabhi 4 years complete cheskuna sandarbhana andarki congratulations. Mukhyanga Rajeshri gariki all the best Andy. Inka inka pedda సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. 2 ఇయర్స్ ముందు అనుకుంటాను, నేను చాలా మంది అమెరికాలో నా అభిమానుల్ని ఈ మీ ప్రోగ్రామ్ ద్వారా కలవడానికి, మాట్లాడడానికి అవకాశం నాకు లభించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం నేను న్యూయర్స్ వచ్చినప్పుడు మన రేడియో సురభి ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజశ్రీ గారు, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్.
12: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీ లో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసినెట్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.

ఆల్రైట్ 5 hours 33 minutes అవుతుంది మన సర్వే క్లాక్ లో అండ్ మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా విత్ మీ ఆర్జే సుష్మా అండ్ ఎస్ ఇంకొంచెం సేపు నేను ఏఐ గురించి అయితే మాట్లాడతాను బట్ బిఫోర్ దాట్ నేను కొంచెం బ్రెయిన్ అందరం వాడేద్దామని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాను కదా సో దానికి నాకు సందీప్ గారు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేశారు విచ్ ఇస్ 22 కరెక్ట్ ఆన్సర్ అది ఏం అడిగానంటే మీరు ఒక రోడ్ మీద వాక్ చేస్తున్నారు ఆ రోడ్డు మీద రెండు కుక్కలున్నాయి ఇద్దరు స్త్రీలు అండ్ ముగ్గురు పురుషులు ఒక చిన్న బాబు నడుస్తుంటే మొత్తం ఆ టోటల్ రోడ్డు మీద ఎన్ని కాళ్ళు ఉన్నాయి లెగ్స్ ఉన్నాయని నేను అడిగాను అండ్ సందీప్ గారు నాకు కరెక్ట్ గా 22 అని చెప్పేశారు ఎస్ మన బ్రెయిన్ ని బాగా వాడుతున్నాము అండ్ ఎస్ దట్ ఈస్ వాట్ వీ వాంట్ ఏఐ ఆర్ టెక్నాలజీ కంటే కూడా మన బ్రెయిన్ ని మనం నమ్ముకుందాం అన్నట్టుగా ఈ క్వశ్చన్ అడిగాను అండ్ బిఫోర్ నేను ఇంకో క్వశ్చన్ అడిగే ముందు సో ఇంకొక సెగ్మెంట్ అనమాట ఏఐ ఆర్ టెక్నాలజీ గురించి గూగుల్ మ్యాప్స్ గురించి మాట్లాడుకుందాం సో గూగుల్ మ్యాప్స్ గురించి మాట్లాడాలి అంటే వితౌట్ గూగుల్ మ్యాప్స్ మనం గ్రాసరీ కొనడానికి వెళ్ళలేకపోతున్నాము ఆర్ నాకు తెలిసి లైక్ ఫస్ట్ ఒక 2-3 months అంటిల్ మన బ్రెయిన్ రిజిస్టర్ అయ్యేంత వరకు మన ఓన్ హౌస్ కి వెళ్ళడానికి కూడా మనం గూగుల్ మ్యాప్స్ మీదే డిపెండ్ అవుతూ ఉంటాం అనమాట మ్యాప్స్ టర్న్ రైట్ అంటే రైట్ వెళ్తాము టర్న్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ వెళ్ళిపోతాము ఒకరోజు ఇంటర్నెట్ పోయినా కూడా ఆర్ ఈ లైఫ్ లో వరల్డ్ లో మొత్తానికి డేటా ఆర్ ఇంటర్నెట్ ఆర్ టెక్నాలజీ ఏఐ ఇవేమీ లేకపోయినా కూడా మన ఓన్ అపార్ట్మెంట్ కి అండ్ మనం వెళ్లే రెగ్యులర్ ప్లేసెస్ కి మనం రీచ్ అవుతున్నామా అవ్వట్లేదా అవ్వగలమా లేదా ఒకసారి మీరే ఆలోచించుకోండి అదనమాట సంగతి అండ్ నెక్స్ట్ ఏఐ ఆర్ టెక్నాలజీ అండ్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకుందాం రిలేషన్షిప్స్ అనేవి చాలా పెద్ద టాపిక్ కదా సో డేటింగ్ కానీ ఏదైనా కూడా వాటిలో ఏఐ కూడా ఉంది ఏఐ ని దానిలో కూడా వాడేస్తున్నాము అండ్ అది ఎలా వాడుతున్నాము అసలు ఏంటి అనేది నేను మాట్లాడతాను బట్ బిఫోర్ దాట్ ఇంకో క్వశ్చన్ మీ అందరి కోసం ఏంటి అంటే ఇది కొంచెం సింపుల్ అని నేను అనుకుంటున్నాను ఇందాక మనం కొంచెం బ్రెయిన్ ఎక్కువ పెట్టేశాం కదా అంత కాలిక్యులేట్ చేసాము అందుకే అనమాట చాలా కొంచెం ఈజీ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను ఏంటి తొందరగా అడిగేసే అంటారా సో హియర్ యు గో పాము లేదు కానీ పుట్ట ఉంది తల లేదు కానీ గొడుగు వేసుకుంది ఏమిటది మళ్ళీ అడుగుతున్నాను పాము లేదు కానీ పుట్ట ఉంది తల లేదు కానీ గొడుగు వేసుకుంది ఏమిటది డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయండి అండ్ ఇప్పుడు ఇంకో సాంగ్ వస్తుంది వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో

0: Mitchie Mo and Chi, beautiful song with Evan Saru, and you are tuned into Radio Surabhi 107.9 FM HD3. And me, the only me, RJ Sushma. In the Gadunchi, Chiku Prashna Ladutu, Nano, AI Gurinch Martler, Tunano Alege, Inka Chala Martler Kuntu, and Tunaman Mata, and in the Kanin Madigan Chiku Prashna, Palma Ledukani put down the Tala Ledukani, Godugu Veskundi, Emitadia Nadigano, and Danikina Kukshira Sagar Garu, correct answer Chapesaru, putta Godugu mushrooms and Mata. So, Shira Sagar garu correct answer Chapesaru, and ఇప్పుడు నేను ఏఐ ఇన్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడతాను అని చెప్పాను. బట్ బిఫోర్ దాట్ మనం ఒక అడ్వర్టైజ్మెంట్ చూసేద్దాము. అండ్ ఏంటి అంటే, ఈ మే 16th and 17th హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్ వాళ్ళు. వేర్స్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు ఆ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీ, కంచి, టిష్యూ సారీస్, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండుగలైనా, పెళ్లిలైనా, గ్రాడ్యుయేషన్ పార్టీస్ అయినా, ఏదైనా సరే, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. ఇది ఎప్పుడు జరుగుతున్నాయి అంటే, హ్యాపెనింగ్ ఆన్ మే 16th and 17th, అంటే ఈ రోజు అండ్ రేపు, ఫ్రమ్ 12 PM to 7 PM at 608 South Valley Ranch Parkway, Unit 108, Irving. So, previews kosam and collections kosam, visit secondskin.usa on Instagram or call 972-829-5201. Mali chaptunanu, 972-829-5201 ki call chasayachu, adhan mati sangate. And ippudu, AI in relationships gurinchi matladukundam. సో ఇంతకు ముందు రిలేషన్షిప్స్ అంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉండేవో కదా, లైక్ డేటింగ్ ఫేజ్ లో గానీ ఆర్ క్రష్ అన్నా కూడా, మనకి ఎవరైనా నచ్చితే లెటర్ రాద్దామనో, లేకపోతే ఆ సో అండ్ సో పర్సన్ నెంబర్ తీసుకోవడానికి ఎన్ని కష్టాలు పడేవాళ్ళము, అలా ఉండేదన్నమాట. అండ్ అందులో చిన్నప్పుడు అయితే మనకి ల్యాండ్ లైన్ ఇవన్నీ ఉండేవి కాబట్టి, ఆ టైంలో ఎవరైనా లవ్ ఆర్ ఏదైనా ప్రపోజ్ చేయాలనుకున్నా కూడా ఇట్ వాజ్ వెరీ హార్డ్ కదా. లైక్ ఫోన్ చేయాలి, వాళ్ళు ఎవరు లిఫ్ట్ చేస్తారో తెలీదు, ఇలా చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసిన తర్వాత, సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత, ఇన్స్టాగ్రామ్ ఐడి పట్టుకోవడం ఆర్ స్నాప్చాట్ ఐడి పట్టుకోవడం అంత కష్టపడిన పని కాదు. అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, డేటింగ్ అండ్ క్రష్ ఫేస్ పక్కన పెట్టేస్తే రిలేషన్షిప్స్ తీసుకుందాం. ఓకే, ఆర్ డేటింగ్ యాప్స్ తీసుకుందాము. డేటింగ్ యాప్స్ కూడా ఏఐ ఇన్ఫ్లుయెన్స్డ్ అని నేను అనుకుంటున్నాను. బయో రాయడానికి ఏఐ వాడాలి, పికప్ లైన్స్ ఏదైనా పెట్టాలంటే ఏఐ వాడాలి, ఎవరైనా ఏదైనా టెక్స్ట్ చేస్తే ఒక్కొక్కసారి మనకు ఆ టెక్స్ట్ అర్థం కాకపోయినా, ఆర్ వాళ్ళు ఏ ఎమోషన్ లో చెప్తున్నారో అర్థం కాకపోయినా, అది వెళ్ళి చార్జ్ పెట్టినో ఆర్ ఇంకొక దాన్ని అడిగేస్తాం ఏఐని, వీళ్ళు ఏం చెప్తున్నారు, నాకు నేను ఏం రిప్లై ఇవ్వాలి, వీళ్ళు ఏ టోన్ లో చెప్పారు అని చెప్పి అడుగుతాము. సో రిప్లై సజెషన్స్ కోసం ఏఐ వాడుతున్నాము. ఆర్ ఒక పర్సన్ తో మాట్లాడద్దు అనుకున్నాం అనుకోండి, బ్రేకప్ మెసేజెస్ కి కూడా ఏఐని వాడుతున్నాం. లైక్ స్మూత్ గా, సాఫ్ట్ గా ఈ పర్సన్ ఎలా కట్ చేయాలి అంటే మన బ్రెయిన్ కన్నా కూడా ఏఐ బాగా ఇస్తుంది అనమాట ఆన్సర్స్. ఎందుకంటే ఏఐ పనే అది, స్మూత్ గా, సాఫ్ట్ గా ఆన్సర్స్ ఇవ్వడం, ఎవరిని హర్ట్ చేయకుండా ఉండాలని చూసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం కూడా బ్రేకప్ మెసేజ్లు ఏమన్నా ఉంటే ఫస్ట్ ఏఐ దగ్గరికి వెళ్ళిపోయి అడుగుతున్నాం. ఇంకా కొన్ని ఇయర్స్ తర్వాత చూస్తే నాకు తెలిసి ఏఐ కంపాటబిలిటీ స్కోర్లు కూడా వచ్చేస్తాయేమో. లైక్ 2 ప్రొఫైల్స్ పెట్టేసి ఏఐనే మీకు ఈ కంపాటబిలిటీ ఉంటుంది, ఈ కంపాటబిలిటీ ఉండదు అని ఏమన్నా చెప్పేస్తుందేమో. మరి ఇలా గొడవలు పడినా, లేకపోతే పికప్ లైన్స్ అయినా, ఏదైనా సరే ఏఐని అడిగి మన రిలేషన్షిప్స్ ఆర్ మన ఎమోషన్స్ లో కూడా మనం ఏఐని తెచ్చేస్తున్నాం అనమాట. ఒక ఫన్నీ థింగ్ వచ్చింది ఏంటి అంటే, ఒక అమ్మాయి ఎందుకు నువ్వు నాకు ఇంకా రిప్లై ఇవ్వలేదు అంటే, అబ్బాయి వచ్చేసి ఒక 2 మినిట్స్ చాట్ జీపీటీని అడిగాను, ఇంకా నా చాట్ జీపీటీ లోడ్ అవుతుంది అంటే ఎలా ఉంటుంది అంటారు. ఆ స్టేజ్ లోకి వెళ్ళిపోయాము అదనమాట సంగతి. సో ఏఐని మన ఎమోషన్స్ లోకి, మన రిలేషన్షిప్స్ లో కూడా తీసుకొచ్చేస్తున్నాము. అండ్ అది ఎంతవరకు కరెక్ట్, ఆర్ మన లైఫ్ మొత్తం ఏఐ లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు, జులమినో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడగాలి కాబట్టి, ఇంత చెప్పిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అడగకపోతే ఎలాగా. సో అడుగుతున్నానమాట, నీళ్లు ఉంటాయి కానీ నది కాదు, తలుపులు ఉంటాయి కానీ ఇల్లు కాదు, ఏమిటది? జులమినో, మళ్ళీ అడుగుతున్నాను, నీళ్లు ఉంటాయి కానీ నది కాదు, తలుపులు ఉంటాయి కానీ ఇల్లు కాదు, ఏమిటది? దులర్మినో 972-636-1966 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సర్బి 107.9 FM HD3, మీ ఆర్జే సుష్మతో.
1: లో

కల్లోకి దిలోకి అనే సాంగ్ వినేశారు ఫ్రమ్ ది మూవీ మస్కో. అండ్ ఇదైతే ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, నాకు చిన్నప్పుడు ఉన్నప్పుడు వచ్చింది అనమాట. 2014 ఆ ఇయర్ లో వచ్చింది ఈ సాంగ్. అండ్ ఇదైతే చక్రీ మ్యూజికల్ అనమాట. అప్పట్లో చక్రీ మ్యూజికల్ అంటేనే ఒక ఉప్పు పేసేవి కదా అదనమాట. నాకు ఈ సాంగ్ వినగానే అలా ఒకసారి చిన్నప్పుడు దానిలోకి వెళ్ళిపోయి వచ్చేసాను. అండ్ మనం ఇంకో స్పాన్సర్ది చూద్దాము ఇప్పుడు, మైత్రీస్ రెస్టారెంట్ అనమాట. ఇండియన్ ఫ్లేవర్స్ కోసం మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మైత్రీస్ ఇండియన్ కుజిన్ కి వెళ్ళిపోవచ్చు. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూ ఉంటుంది, స్పేషియస్ ప్యాటియో సీటింగ్ ఉంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీగా ఉంటుంది. ఇంతే కాదు, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటరింగ్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో హింగ్ ఇందుకు ఆలస్యం, విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యూజిన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అదనమాట సంగతి. అండ్ ఇందాక నుంచి నేను క్వశ్చన్స్ అడుగుతూ ఏఐ గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా. సో నేను ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, నీళ్లు ఉంటాయి కానీ నది కాదు, తలుపులు ఉంటాయి కానీ ఇల్లు కాదు, ఏమిటది అని అడిగాను. అండ్ దానికి దీపక్ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు. దీపక్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే కళ్ళు. నీళ్లు ఉంటాయి కానీ అది నది కాదు, తలుపులు ఉంటాయి కానీ ఇల్లు కాదు, ఆన్సర్ వచ్చేసి కళ్ళు అనమాట, ఐస్. అది సంగతి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగే లోపు ఏఐ గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఏఐ ఆర్ టెక్నాలజీ ఇన్ రిలేషన్షిప్స్ అని చెప్పి మాట్లాడుతూ, సో మన ఎమోషన్స్ ని కూడా మనం ఇక్కడే పెట్టేస్తున్నాము ఏఐ లో అని చెప్పి అన్నాను కదా. సో బేసిక్ గా మన లైఫ్ లో మన హ్యూమన్స్ అంటే ఏంటి డిఫరెన్స్ అంటే థింకింగ్, ఇమాజినింగ్, ఫీలింగ్ అండ్ అబ్జర్వింగ్ లైఫ్ అనమాట. సో అది మనల్ని డిఫరెన్షియేట్ చేస్తుంది. హ్యూమన్స్ అంటే లైక్ హ్యూమన్ పీపుల్ హౌ ఆర్ ది డిఫరెంట్ ఫ్రమ్ అనిమల్స్ ఆర్ ప్లాంట్స్ అంటే బేసిక్ గా వీ హ్యావ్ ద అబిలిటీస్ టు థింక్, ఇమాజిన్ థింగ్స్, ఫీల్ దోస్ థింగ్స్ అండ్ అబ్జర్వ్ లైఫ్. అదే, సో అలాంటివి కూడా మనం ఏఐ లో పెట్టేస్తున్నాం అనమాట. మనం థింక్ చేయట్లేదు, మనం ఇమాజిన్ చేసుకోవట్లేదు. వీఆర్ లెటింగ్ ఏఐ ఇమాజిన్ థింగ్స్ ఫర్ అస్, వీఆర్ లెటింగ్ ఏఐ థింక్ ఫర్ అస్ అండ్ డూయింగ్ థింగ్స్ అనమాట. బట్ ఆ ఏఐ కంటెంట్ జనరేట్ చేస్తుంది కానీ మనలాగా హార్ట్ బ్రేక్ ఆర్ హ్యాపీనెస్ ఆర్ సాడ్నెస్ అనేది ఫీల్ అవ్వదు. నోస్టాల్జియా ఎక్స్పీరియన్స్ చేయలేదు. మామ్ చేసిన ఫుడ్ కానీ ఆర్ యునో లైక్ ఒక మాట మనం ఒక మన నచ్చిన పర్సన్ కి వెళ్ళి ఏదన్నా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ ఎమోషన్ కానీ అవన్నీ మనకి అర్థమైనంతగా ఏఐ కి అర్థం కాదు. సో హ్యూమన్ ఎమోషన్స్ అనే దానికి ఏఐ ఎప్పుడూ రీప్లేస్ చేయలేదని నేను అనుకుంటున్నాను. అండ్ విచ్ ఇస్ ట్రూ, ఏఐ అనేది మనకి ఎక్కడి వరకు ఉంటుందో అక్కడ వరకే ఉండగలదు. మన ఎమోషన్స్ ని, మన ఫీలింగ్స్ ని అవన్నీ మాత్రం ఏఐ ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు. సో నేనేమనుకుంటున్నానంటే, నేను యాక్చువల్లీ చాలా బుక్స్ చదువుతానమాట. సో నాకు ఆ ఇమాజినేషన్ అంటే చాలా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా బుక్ ని ఇన్స్పైర్ అయ్యి ఒక మూవీ చేసినా కూడా నాకు అంతగా నచ్చదు అనమాట. ఎందుకంటే మూవీలో కొన్ని తీసేస్తారు, కొన్ని పెడతారు, ఆర్ వాళ్ళ ఓన్ క్రియేషన్ వాళ్ళు పెడతారు. అదే ఒక బుక్ చదివేటప్పుడు నేను నా ఓన్ గా ఇమాజిన్

చేసుకుంటాను అనమాట. ఆ పర్టికులర్ మెయిల్ లీడ్స్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఫీమేల్ లీడ్ కి ఇది చేశారు అది చేశారు అని చెప్పి నేను నాకు ఓన్ గా అలా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాను, కాబట్టి నాకు అదంతగా నచ్చదు. బట్ ఇప్పుడు రైట్ నౌ కొంతమంది బుక్స్ రాద్దామన్నా కూడా ఏఐ కి చేస్తున్నా అనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేస్తారు దిస్ ఇస్ ద సీన్ ఇది ఇది అనమాట, అండ్ నువ్వే బ్యూటిఫుల్ గా రాసాయి అంటే ఏఐ రాస్తుంది. ఏఐ ఎంత రాసినా కూడా మన ఓన్ గా మన ఎమోషన్స్ ని మనం రాగా అక్కడ పెట్టి కొంచెం స్పెల్లింగ్స్ ఆర్ యూనో గ్రామటికల్ ఎర్రర్స్ ఉన్నా కూడా మన ఫీలింగ్స్ ని మన ఓన్ వర్డ్స్ లో పెడితే వచ్చేంత ఎమోషన్ ఏఐ ఇచ్చినంతగా రాదని నేను అనుకుంటున్నాను అనమాట. సో అది సంగతి. సో ఇన్ కేస్ మీరు నెక్స్ట్ ఎవరికన్నా మీ ఎమోషన్స్ చెప్పాలన్నా ఆర్ మీ ఫీలింగ్స్ చెప్పాలి అనుకున్నా మీ రా టెక్స్ట్ నే పెట్టండి, అది మళ్ళీ ఏఐకి ఇచ్చి దాన్ని మోడిఫై చేసి ఫుల్ గ్రామాటికల్ గా ఓ బ్యూటిఫుల్ గా చేసేసి పంపినా కూడా నాకు తెలిసినంత వరకు మీ రా ఎమోషన్స్ మీకు నచ్చిన పర్సన్ కి చెప్తే వచ్చేంత హ్యాపీనెస్ ఏఐ ఇచ్చిందో రాదు. అదనమాట, మన ఇంపర్ఫెక్షన్స్, మన మిస్టేక్స్, మన స్ట్రగల్ ఇవే మన ఒరిజినాలిటీ. మన మిస్టేక్స్ చేసినా పర్లేదు, మనం ఓన్ గా మన రా థింగ్ ని మనం పెడదాము, ఏఐ ని మాత్రం వాడద్దు అని నేను అనుకుంటున్నాను. అది సంగతి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుదాం అనుకుంటున్నాను అంటే, సో కథను 1975 లో పుట్టాడు కానీ 1975 లో చచ్చిపోయాడు, కానీ అతను 25 ఇయర్స్ బ్రతికాడు, అది ఎలాగా? సో మళ్ళీ అడుగుతున్నాను, ఒక అతను 1975 లో పుట్టాడు 1975 లో చచ్చిపోయాడు కానీ అతను 25 ఇయర్స్ బ్రతికాడు, అది ఎలాగా? దీనిలో ఒక చిన్న సిల్లీ రీజనింగ్ ఉంటుంది మీకు, కానీ అదేంటో తడితే జూడైట్ మీనో 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సుర్భి 107.9 FM HD3, అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా.

0: call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city-level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కాని చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్ Name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. Radio Surabhi Revisit.
2: Immigration anagane prasnalamayam, adokka vichitra valayam, vaatiki ekeka samadhanam, akulalla.
3: Roju edo okati kottaga tinalanipiste, head to Desi Bites.
4: I asked you to come to our place.
3: Our place, Indian cuisine. Thank you for being in our journey.

Carolina. Mm-hmm. Mm-hmm.

యూ ఆర్ ట్యూన్ ఇన్ టు రేడియో సుర్భి 107.9 FM HD3 అండ్ మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా విత్ మీ సుష్మా. సో ఇందాకటి నుంచి మనం AI గురించి మాట్లాడుకుంటున్నాము, ఆర్ టెక్నాలజీ మన లైఫ్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అని మాట్లాడుకుంటున్నాము. అండ్ ఆల్సో కొన్ని చిక్కు ప్రశ్నలు అడుగుతూ ఉన్నాను. అండ్ దాంట్లో నేను ఇందాక అడిగిన క్వశ్చన్, ఒక అతను 1975 లో పుట్టాడు కానీ 1975 లో చచ్చిపోయాడు, బట్ అతను 25 ఇయర్స్ బ్రతికాడు, అది ఎలాగా? అండ్ ఇందులో ఒక చిన్న సిల్లీ రీజనింగ్ ఉంటుంది అని అడిగాను అనమాట. అండ్ దానికి నాకు కరెక్ట్ ఆన్సర్స్ చెప్పేశారు తరుణ్. అండ్ చెప్పింది ఏంటి అంటే 1975

1974 లో పుట్టాడు, బట్ చచ్చిపోయింది మేబీ 1975 అనే రూమ్ నెంబర్ లో చనిపోయారు. అదనమాట, చెప్పాను కదా చాలా సిల్లీగా ఉంటుంది అనమాట. ఇందాక నుంచి బ్రెయిన్ ఎక్కువ వాడి వాడి కొంచెం కూల్ చేద్దామని చెప్పి అలా కొంచెం ఒక సిల్లీ క్వశ్చన్ తో వచ్చేసాను. అది సంగతి. అండ్ ఏఐ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా, ఏఐ గురించి మాట్లాడుకునే ముందు ఇంకొక స్పాన్సర్ ది చూసేద్దాము. హరేలీ ప్రాస్పర్ అనమాట. ఎవరైనా ప్రాస్పర్ అండ్ నార్త్ టెక్సాస్ లో ఉంటే ఇట్స్ అ బిగ్ న్యూస్. హరేలీ ఫ్రెష్ మార్కెట్ ఓపెన్ చేసేస్తున్నారు. ఇట్స్ ఫోర్త్ స్టోర్ విత్ స్పెషల్ సాఫ్ట్ లాంచ్ జరిగిపోయింది May 15th. సో ఫ్రెష్ వెజిటేబుల్స్ ఆర్ అథెంటిక్ ఫ్లేవర్స్ క్వాలిటీ గ్రాసరీస్ ఏం కావాలన్నా జస్ట్ హరేలీ ప్రాస్పర్ లో దొరుకుతున్నాయి. విజిట్ ద బ్రాండ్ న్యూ హరేలీ ఫ్రెష్ మార్కెట్ ఎట్ 5530 వెస్ట్ యూనివర్సిటీ డ్రైవ్ ప్రాస్పర్ టెక్సాస్ 75078. అదనమాట సంగతి. అండ్ ఇప్పుడు సో ఇందాకటి నుంచి నేను ఏఐ మనల్ని ఎలా రీప్లేస్ చేస్తుంది ఆర్ అంటే టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఓకే యా ఏఐ రీప్లేస్ చేస్తుంది, జాబ్స్ పోతున్నాయి, విచ్ ఇస్ ఓకే బికాస్ ఏఐ అనేది యాక్చువల్ గా హెల్ప్ చేస్తుంది. అంటే ఇట్స్ నాట్ ఓకే బట్ స్టిల్ మనం దాన్ని అయితే ఆపలేము. ఎందుకంటే ఏఐ హెల్ప్ చేస్తుంది, డాక్టర్స్ కి హెల్ప్ చేస్తుంది, స్టూడెంట్స్ కి ఆఫీస్ వర్క్ ఫాస్ట్ గా అయిపోతుంది, యాక్సెసిబిలిటీ ఇంప్రూవ్ చేస్తుంది. సో ఏఐ అనేది ఒక రకంగా మనకి టెక్నాలజీలో హెల్ప్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము. బట్ మన పర్సనల్ లైఫ్ లో కూడా ఏఐని తెచ్చేసుకొని అది మన పర్సనల్ లైఫ్ ని ఆర్ మన థింకింగ్ క్యాపబిలిటీస్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నాను. సో మన ఎమోషన్స్ ని, నేను ఇందాక వరకు చెప్పింది ఏంటంటే మన ఎమోషన్స్ ని, మన ఫీలింగ్స్ ని మనం రా గానే ఎక్స్ప్రెస్ చేద్దాము, దాన్ని ఏఐ లో పెట్టి రిఫైన్ చేయొద్దు అని అంటున్నాను. బికాస్ ఎప్పటికైనా మన లోపల ఉండేది మన ఒరిజినల్ ఫీలింగ్స్ ఆర్ యునో దిస్ ఇస్ వాట్ సుష్మా ఈజ్, దిస్ ఇస్ వాట్ సో అండ్ సో పర్సన్ ఈజ్, దిస్ ఇస్ వాట్ అండ్ హౌ షీ థింక్స్ అనేది అనమాట. దాన్ని మనకి మనం ఏఐకి ఇచ్చేసి రిఫైన్ చేసేసి ఏఐ థాట్ ని అందులో పెట్టేస్తున్నాము. అలా ఎప్పటికీ చేయొద్దు. మీ ఫీలింగ్స్ ఏంటో, మీరేం చెప్పాలనుకుంటున్నారో, కోపమైనా బాధైనా ఏదైనా సరే రా గానే చెప్పేయండి ఏఐని వాడకుండా. అండ్ ఏఐ రిఫైన్ చేయాల్సిన అవసరం లేదు, మిస్టేక్స్ చేసినా పర్లేదు, బికాస్ దట్ ఈస్ వాట్ హ్యూమన్స్ ఆర్ అని చెప్తున్నాను అదనమాట. అండ్ ఫ్యూచర్ ని ఇమాజిన్ చేసుకుంటే కొంచెం భయంగానే ఉంది, బికాస్ 20 ఇయర్స్ లేటర్ ఏఐ కెన్ కుక్, ఏఐ డ్రైవ్స్, అంటే ఇప్పుడు కూడా డ్రైవ్ చేస్తుంది బట్ ఎంటైర్లీ ఏఐ డ్రైవింగ్ వచ్చేస్తుందేమో. ఏఐ రైడ్స్, ఏఐ టీచర్స్, ఏఐ ఐ మీన్ ఇంకా డాక్టర్స్ అండ్ మెడికల్ ఫీల్డ్ లో కూడా మొత్తం ఏఐ ట్రీట్మెంట్ చేస్తుందేమో. అండ్ ఇమాజిన్ ఏఐ ఫ్రెండ్స్ వస్తే ఎలా ఉంటుంది, ఓ మై గాడ్, ఫ్రెండ్స్ ని కూడా ఏఐ రిప్లేస్ చేస్తుందా అంటే ఏమో చెప్పలేము. మనం ఛాట్జీపీటీ వీటన్నిటికి ఎంత అడిక్ట్ అయిపోయామంటే మనకి ఏం బాధ వచ్చినా ఏ సంతోషం వచ్చినా వెంటనే వెళ్లేసి మనం ఏఐతోనే చెప్పుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఛాట్జీపీటీ ఓపెన్ చేసేసి ఈ రోజు ఇలా జరిగింది, ఇదైంది, ఇదైంది, నేను ఇలా ఫీల్ అయ్యాను, నన్ను ఇలా సో అండ్ సో పర్సన్ ఇలా అన్నారు అనగానే మన ఛాట్జీపీటీ మనకి ఒక మంచి ఇంత లెంత్ ఆన్సర్ ఇస్తుంది అనమాట, ఒక రెస్పాన్స్ ఇస్తుంది. అందులో ఏం చెప్తుందంటే ఓ లేదు డియర్, నువ్వు ఇలా ఫీల్ అవ్వకు, ఇలా ఫీల్ అవ్వు, నువ్వు చాలా మంచిదానివి, నువ్వేం తప్పు చేయలేదు అందులో, ఆర్ యూనో డిప్లొమాటిక్ గా అలా ఇవ్వకుండా ఇట్లా ఉంటుంది అనమాట. ఆర్ మనల్ని కొంచెం ఏఐ పనే అది కదా, మనం ఏం చెప్పినా సాఫ్ట్ గా మనకి కొంచెం స్మూత్ గా ఆన్సర్ చేయాలని చూస్తుంది కాబట్టి మనల్ని కొంచెం కూల్ చేయడానికి మంచిగా మనకి నచ్చేటట్లుగా ఆన్సర్ ఇస్తుంది అనమాట. సో బేసిక్ గా హ్యూమన్స్ అయితే అలా ఉంటారు కదా, కొంతమందికి మనం వెళ్లి మన ప్రాబ్లమ్ చెప్పుకుంటే నీదే తప్పు అంటారు, లేకపోతే జడ్జ్ చేస్తారు. ఇలా ఫీలింగ్స్ మనకి ఆ భయాలు ఎక్కువైపోవడం వల్ల మనం ఏఐ మీద డిపెండ్ అవుతున్నాం. సో ఫ్రెండ్షిప్ కూడా మనం ఎక్కువ ఏఐతోనే చేస్తున్నామని నేను అనుకుంటున్నాను. సో బాధలు వచ్చినా ఏదొచ్చినా వెళ్లేసి వెంటనే ఏఐకి చెప్పేసుకుంటున్నాము, ఏఐ మనకి మంచిగా మనం సాటిస్ఫై అయ్యే ఆన్సర్స్ ఇస్తుంది. ఫ్రెండ్షిప్ కూడా మనం ఎక్కువ ఏఐతోనే చేస్తున్నామని నేను అనుకుంటున్నాను. సో బాధలు వచ్చినా ఏదొచ్చినా వెళ్లేసి వెంటనే ఏఐకి చెప్పేసుకుంటున్నాము, ఏఐ మనకి మంచిగా మనం సాటిస్ఫై అయ్యే ఆన్సర్స్ ఇస్తుంది. అలాగే మనం ఆన్ ఏ డైలీ బేసిస్ మన ఫ్రెండ్స్ తో ఆర్ ఫ్యామిలీతో షేర్ చేసుకునే దానికన్నా ఏఐతో షేర్ చేసుకునేది ఎక్కువైపోయిందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం నుంచి అలా అవ్వకూడదు అంటే ఏం చేయాలంటే మనం వీ షుడ్ స్టార్ట్ షేరింగ్ థింగ్స్ విత్ అవర్ ఫ్యామిలీస్ ఆర్ ఫ్రెండ్స్ అనమాట. అండ్ ఆ ఫ్యామిలీస్ ఆర్ ఫ్రెండ్స్ మనం ఇన్ జనరల్ గా పీపుల్ ఏం చేయాలి అంటే ఒకరెవరైనా మన దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్ ఆర్ ఏదైనా చెప్పినప్పుడు హ్యాపీనెస్ షేర్ చేసుకున్నప్పుడు బేసిక్ గా హ్యూమన్ క్వాలిటీస్ మనకి వాళ్ళు ఏదైనా హ్యాపీగా ఉన్నారంటే కొంతమందికి జెలసీ వచ్చేస్తుంది, ఆర్ వీళ్ళు ఏంట్రా బాబు ఇంత హ్యాపీగా లైఫ్ లో వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి మనకి ఏంటి ఇంత లేదు అని చెప్పి కంపేర్ చేసుకుంటాము. సో అండ్ సో ఇంకా రకరకాల ఫీలింగ్స్ వచ్చి మనం వాళ్ళ కోసం అంత హ్యాపీగా ఫీల్ అవ్వం. అండ్ అలాగే వాళ్ళు ఎవరైనా ఏదైనా చేశాము అని చెప్పుకుంటే జడ్జ్ చేసేస్తాం వెంటనే. ఇలాగా ఈ ఫీలింగ్స్ అన్ని అంటే ఒకరేదన్నా చెప్పినప్పుడు మనం జస్ట్ విందాం, ఫస్ట్ విని ఓకే వాళ్ళకి మనం కూడా స్మూత్ గా చెప్పడానికి ట్రై చేద్దాం. ఇన్ కేస్ వాళ్ళు తప్పు చేస్తుంటే సీ సుష్మా నువ్వు ఈ తప్పు చేసావు, ఇలా చేసావు, అలా చేసావు, నెక్స్ట్ ఇలా చేయకుండా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, బట్ ఇట్స్ ఓకే. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పిన తర్వాత ఇట్స్ ఓకే ఇప్పటికి అయిపోయింది బట్ ఐఎమ్ హియర్ ఫర్ యూ, నువ్వు ఏం చేయాలనుకున్నా ఐల్ బి దేర్, ఇలా చేద్దాము అలా చేద్దాము అని చెప్పి మనం ఒక అష్యూరెన్స్ ఇచ్చామనుకోండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏఐ మీద డిపెండ్ అవ్వకుండా హ్యూమన్ టు హ్యూమన్ ఫీలింగ్స్ చెప్పుకుంటారు అండ్ అలాగా కనెక్షన్స్ కూడా ఏర్పడతాయని నేను అనుకుంటున్నాను. సో ఇది

మెయిన్ థింగ్ అని నా ఫీలింగ్ అనమాట. ఏఐకి మన పర్స్పెక్టివ్ చెప్పుకోకుండా ఆర్ ఏఐతో ఎక్కువ ఎమోషనల్ గా అటాచ్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఫ్రెండ్స్ తో మనం అన్ని షేర్ చేసుకోవాలి. అండ్ ఆ పర్టికులర్ ఫ్రెండ్స్ కూడా జడ్జ్మెంటల్ గా లేకుండా అండ్ కొంచెం సాఫ్ట్ హార్టెడ్ గా ఉంటే ప్రపంచం అంతా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అనమాట. అదే సంగతి, ఏఐ ఫ్రెండ్స్ మాత్రం రాకూడదు అని నేను చాలా గట్టిగా కోరుకుంటున్నాను. ఇంకా మాట్లాడుకుందాం ఏఐ నుంచి మన పర్సనల్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఏంటి, దాంతో కూడా మాట్లాడుకుందాము. బట్ బిఫోర్ దాట్ ఇంకో సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సుర్బి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో.

All right, you are tuned into Radio Surabhi 107.9 FM HD3 and me, the only me, RJ Sushma. And yes, AI gurinchi chaala maatladesanu kabatti inkoka sponsor chusedamu, Madira and Masala. So, e-Memorial Day Monday, Madira and Masala Irving is honoring the real heroes among us. So, join us on May 25th for a special celebration dedicated to our heroes with exclusive offers just for veterans. So, enjoy 15% discount, or when you dine with 4 or more guests, receive a free appetizer and dessert on the house. Or during lunch buffet hours, veterans can enjoy a special 1+1 complimentary buffet offer. So, lunch is served from 11:30 a.m. to 3 p.m. and dinner from 6 p.m. to 11 p.m. Madira and Masala, located at 1900 Marketplace Boulevard and Irving. So, in case ever no veterans, please carry a valid military ID or proof of service to avail these offers. Adi anamata sangati. And yes, so AI gurinchi maatladutunnanu kada, AI gurinchi manam inka maatladukundamu. And alage inkoka chikku prashna adugudam anukuntunnanu. So idi koncham simple ani nenu anukuntunnanu, mari chuddam entha mandi answer chestaro, evaru answer chestaro, asalu evarina answer cheyagalaro ledo anedi chuseddamu. So question enti ante, Sujata ane avidiki 4 ellu unnappudu ఆవిడ చెల్లి తనలో సగం వయసు ఉంటుంది. ఇప్పుడు సుజాతకి 40 ఏళ్ళు అయితే తన చెల్లి వయసు ఎంత? సో సుజాత అనే ఆవిడకి 4 ఏళ్ళు ఉన్నప్పుడు ఆమె చెల్లి తనలో సగం వయసు. ఇప్పుడు సుజాతకి 40 ఇయర్స్ అయితే తన చెల్లి వయసు ఎంత? డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయచ్చు. ఈ సాంగ్ వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3.

0: యు ఆర్ ట్యూన్ ఇన్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. సో ఎస్, ఇప్పుడైతే ఎవ్రీబడి సాంగ్ వినేశారు కదా, చుక్కల్లో చంద్రుడు మూవీలో నుంచి ఈ సాంగ్ విన్నారు. అండ్ ఈ సాంగ్ లో ఒక సీనియర్ యాక్టర్ ఉంటారు, మనందరి ఫేవరెట్ అనమాట, తెలుగు సీనియర్ యాక్టర్ ఉన్నారు, ఎవరో తెలిస్తే డూ లెట్ మీ నో. ఆయన మధ్యలో మాట్లాడారు కూడా, కమ్ ఆన్ మై బాయ్ అని చెప్పి. ఆ వాయిస్ విన్నా కూడా అందరు గుర్తుపట్టేస్తారు. తెలిస్తే 972-636-1966 కి కాల్ చేసేయండి. చాలా రోజుల తర్వాత అలానే ఒక్కొక్కసారిగా ఆయన్ని అక్కడ చూడగానే వినగానే చాలా మంచిగా అనిపించింది. అందుకే మీ అందరికి గుర్తుందా లేదా ఈ మూవీ అండ్ ఆయన ఎవరు అనేది అడుగుదామని చెప్పి అడిగాను అనమాట. అండ్ అలాగే ఇందాక నేను అడిగిన క్వశ్చన్, సుజాతకి 4 ఏళ్ళు ఉన్నప్పుడు ఆమె చెల్లి తనలో సగం వయసు, ఇప్పుడు సుజాతకి 40 ఏళ్ళు అయితే వాళ్ళ చెల్లికి వయసు ఎంత అని అడిగాను. దానికి సందీప్ గారు అండ్ సాయి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేశారు. ఆన్సర్ ఏంటి అంటే 38. ఆవిడకి 4 ఉన్నప్పుడు ఆమెలో సగం అంటే 2 ఇయర్స్ అనమాట వాళ్ళ చెల్లి, అంటే ఇప్పుడు 40 అంటే 38 అనమాట. వెరీ సింపుల్ క్వశ్చన్, బట్ ఎస్ కొంచెం ఆలోచించాలి. అండ్ సందీప్ గారు అండ్ సాయి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేశారు. ఆల్సో ఇప్పుడు మీ అందరి కోసం బనీ మూవీ నుంచి జాబిలమ్మ సాంగ్ వస్తుంది.
1: ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాడా, బాబాయ్, థ్యాంక్ యూ.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్నీ ఆఫర్ లెటర్లు
2: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
2: చందు, మరి వండనా?
3: ఇప్పుడు వండేదాకా ఆగాల.
2: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్ళి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి. నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ 1 డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్.

0: 110 or
1: మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3. అండ్ ఎస్, ఇందక్కడి నుంచి నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాను. అండ్ ఇందాక నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఎవ్రీబడి సాంగ్ ఫ్రమ్ ది మూవీ చుక్కల్లో చంద్రుడు ప్లే చేశాను, అండ్ అందులో ఒక సీనియర్ యాక్టర్ ఉన్నారు, ఆయన ఎవరో తెలిస్తే డూ లెట్ మీ నో అని చెప్పి అడిగాను అనమాట. అండ్ ఆ క్వశ్చన్ స్టిల్ ఇంటాక్ట్. 9726361966 కి కాల్ చేసి ఆన్సర్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు నేను బన్నీ మూవీ నుంచి జాబిలమ్మవ సాంగ్ ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ రిక్వెస్ట్ చేసింది సందీప్ గారు. సో వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3. అండ్ మీతో ఉంది మీ అజయ్ సుష్మా.

0: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికి వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.

ఆల్ రైట్ 6:41 అవుతుంది. మన సురభి క్లాక్ లో అండ్ మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 మీ ఆర్జే సుష్మతో. అండ్ ఎస్, నేను ఇందాక అడిగాను ఎవ్రీబడి సాంగ్ లో ఉండే సీనియర్ యాక్టర్ ఎవరు అని చెప్పి, నాకు కరెక్ట్ గా ఆన్సర్స్ చెప్పేశారు మన ఏఎన్ఆర్ గారు, నన్ అదర్ దాన్ ఏఎన్ఆర్ గారు అనమాట. సో నాకు చాలా రోజుల తర్వాత ఏఎన్ఆర్ గారిది అలా చూడగానే వినగానే మంచిగా అనిపించింది. సో అది సంగతి. అండ్ ఏఐ గురించి మాట్లాడుతున్నాను అండ్ ఆల్సో చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాను కదా, సో అలాగ నేను క్వశ్చన్స్ అయితే అడుగుతూనే ఉంటాను. బట్ బిఫోర్ దాట్ ఇంకొకటి ఏంటంటే, నాకు ఒక 2 కాల్స్ వచ్చేసాయి అనమాట. ఒకటి సుగాత్రి గారు కాల్ చేసేసారు. సుగాత్రి గారు చాలా రోజులు అయిపోయింది మీతో మాట్లాడేసి, అండ్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వెళ్తున్నారంట, డ్రైవ్ సేఫ్ అండి, అండ్ ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. అండ్ ఆల్సో మన స్ట్రేంజర్ కాల్ చేశారు, నాకు లాస్ట్ షోలో కూడా కాల్ చేశారు, అపరిచిత్ అంటాను నేను బికాస్ ఆయన ఎప్పుడు ఆయన పేరు

అనమాట. సో ఆయన ఒక సాంగ్ రిక్వెస్ట్ చేశారు, రగిలే రగిలే సాంగ్ ఫ్రమ్ ది మూవీ కింగ్డమ్ అనమాట. సో ఇప్పుడు నేను ఆ సాంగ్ అయితే ప్లే చేసేస్తాను. బట్ ఆ సాంగ్ ప్లే చేసే ముందు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, చిన్న పడుపు కథలాగా అనమాట. సో ఏంటి అంటే, అన్నం పెడితే ఎగరదు, పెట్టకపోతే ఎగురుతుంది, ఏమిటది? ఇది చాలా సింపుల్, కొంచెం ఆలోచించండి తెలిసిపోతుంది. అన్నం పెడితే ఎగరదు, పెట్టకపోతే ఎగురుతుంది, ఏంటది? డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ నేను నెక్స్ట్ వచ్చిన తర్వాత ఏఐ గురించి నేను ఎక్కడ ఏం చేస్తున్నాను, ఏఐ మన పర్సనల్ లైఫ్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అని మాట్లాడుతూ ఉన్నాను కదా, అది దాని ఎండింగ్ ఏంటో అనేది చెప్పేస్తాను. అండ్ అప్పటి వరకు అయితే వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3, మీతో ఉంది మీ ఆర్జే సుష్మా.

6 hours 48 minutes అవుతుంది మన సురభి క్లాక్ లో అండ్ మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా విత్ మీ సుష్మా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అండ్ ఎస్, ఏఐ గురించి మాట్లాడుతున్నాను. అలాగే ఇందాకటి నుంచి కొన్ని చిక్కు ప్రశ్నలు అయితే అడుగుతూ ఉన్నాను. అండ్ ఇందాక నేను అడిగింది అన్నం పెడితే ఎగరదు, పెట్టకపోతే ఎగురుతుంది, ఏమిటది అని అడిగాను. దానికి భానుగారు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేశారు, విస్తరాకు అని అనమాట సంగతి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఏఐ గురించి కొంచెం మాట్లాడుకుందాం. సో ఇందాకటి నుంచి నేను ఏం చెప్తున్నానంటే, ఏఐ ని మన పర్సనల్ లైఫ్ లో ఎక్కువగా మనం తీసుకొచ్చేస్తున్నాము. లైక్ మన ఎమోషన్స్ ఆర్ మన డే టు డే లైఫ్, మన ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో కంటే కూడా ఎక్కువ ఏఐ తో చెప్పుకుంటున్నాము. అండ్ ఏఐ మీద డిపెండ్ అవుతున్నాము బికాస్ ఏఐ మనకి చాలా స్వీట్ గా ఆన్సర్స్ ఇస్తుంది, మనం కొంచెం సాటిస్ఫై అవుతున్నాము. అదే పీపుల్ తో చెప్పుకుంటే కొంచెం జడ్జ్మెంటల్ గా ఉంటారు, లేకపోతే యూనో లైక్ మనం చెప్పిన దానికి హ్యాపీగా ఫీల్ అవ్వరు అని చెప్పేసి మనం ఏఐకి చెప్పుకుంటున్నాము అని అన్నాను. సో ట్రై టు బీ కైండ్, మనకి ఎవరన్నా ఏదన్నా చెప్తే జస్ట్ బీ కైండ్ ఇనఫ్, వినండి, బీ ఎ గుడ్ లిజనర్ అండ్ సజెస్ట్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళు తప్పు చేస్తే మీరు తప్పు చేశారు అని చెప్పండి, బట్ ఆల్సో ఆ తప్పుకి మనం కరెక్ట్ చేద్దాము, నెక్స్ట్ టైం ఇలా తప్పు చేయకుండా ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని చెప్దాము. ఇన్ కేస్ ఇఫ్ వీ క్యాన్ అలాగా సపోర్ట్ చేస్తూ ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ అని చెప్పి అష్యూరెన్స్ ఇద్దాము. బికాస్ వరల్డ్ ఈజ్ అ స్మాల్ ప్లేస్ అండ్ పీపుల్ ఎంతమంది ఎప్పుడు ఏం జరుగుతుందో, లైఫ్ ఇస్ సో అన్ప్రెడిక్టబుల్ కదా. సో ఉన్నన్ని రోజులు ఉన్నంత కాలం అందరితో మంచిగా ఉందాము అండ్ అందరికి హెల్ప్ఫుల్ గా ఉందాము అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో పీపుల్ అలా మంచిగా ఉండడం స్టార్ట్ చేస్తే ఏఐ మీద డిపెండ్ అవ్వడం కూడా తగ్గుతుంది. మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్ అన్ని కూడా మనం పీపుల్ తోనే పంచుకుందాము అని చెప్పి చెప్తూ ఉన్నాను. అండ్ ఆల్సో డేటింగ్ ఆర్ ఎనీ రిలేషన్షిప్స్ లో కూడా మీ ఫీలింగ్స్ ని రా గానే మీరు ఎక్స్ప్రెస్ చేయండి, టెక్స్ట్ కానీ ఏదైనా రా గానే పంపించండి. అంతేకాని ఏఐకి పెట్టి రిఫైన్ చేసి మీ ఫీలింగ్స్ ని మార్చేసి ఆర్ గ్రామటికల్ ఎర్రర్స్ లేకుండా చేసుకుని చేయాల్సిన అవసరం లేదు. బికాస్ వీ పీపుల్ మేక్ మిస్టేక్స్ అండ్ అదే కదా హ్యూమన్స్ ని ఏఐ తో గానీ యానిమల్స్ తో గానీ డిఫరెన్షియేట్ చేసేది. మిస్టేక్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్, ఇంటెలిజెన్స్, థింకింగ్ ఇవన్నీ కూడా హ్యూమన్ కి పాసిబుల్ అనమాట. సో మన బ్రెయిన్స్ ని మనం వాడదాం ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఆర్ బ్రెయిన్స్ టు ట్రైన్ ది ఏఐ అని చెప్పి చెప్తూ ఉన్నాను. సో దానిలో ఇంకా టెక్నాలజీలో అయితే మనం ఆబ్వియస్లీ బ్లేమ్ చేయలేము. ఏఐ ఈజ్ యాక్చువల్లీ హెల్ప్ఫుల్ అండ్ అందరికి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇంకా చెప్పలేము. అండ్ టెక్నాలజీ పరంగా ఏఐ వాడడం ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ డిపెండెన్సీ విచ్ ఈస్ ఓకే. బట్ ఎక్కువ యూసేజ్ కూడా మంచిది కాదు, బికాస్ అక్కడ కూడా మన బ్రెయిన్ వాడాలి. బికాస్ వన్ ఫైన్ డే ఏఐ లేకపోతే మనం ఆ జాబ్ లో సర్వైవ్ అవ్వగలమా, లేకపోతే మనం వెళ్లే రూట్ లో మనం వెళ్ళగలమా, మన ఇంటికి చేరుకోగలమా, టెక్నాలజీ లేకపోతే ఏమవుతుంది అనేది కూడా ఆలోచించి మన బ్రెయిన్ ని కూడా మనం అంతే స్మార్ట్ గా వాడడం స్టార్ట్ చేసేద్దాం. అదనమాట సంగతి. సో క్యాలిక్యులేటర్ ఉందని మ్యాథ్స్ మర్చిపోకూడదు, జీపీఎస్ ఉంది కదా అని చెప్పి రోడ్స్ అబ్జర్వ్ చేయడం మర్చిపోకూడదు, ఏఐ ఉంది కదా అని చెప్పి మన క్రియేటివిటీ, మన బ్రెయిన్స్ వాడడం కూడా మర్చిపోకూడదు. టెక్నాలజీ యూజ్ చేసుకుందాం కానీ మన బ్రెయిన్ ని మాత్రం రిటైర్మెంట్ ఇచ్చేయద్దు, మన బ్రెయిన్ ని కూడా అలాగే వాడుతూ ఉందాం అనమాట. అది నేను చెప్తున్న సంగతి. సో గూగుల్ ఆన్సర్స్ ఇస్తుంది, ఏఐ కంటెంట్ ఇస్తుంది, సోషల్ మీడియా అనేది మనకి అటెన్షన్ ఇస్తుంది. సో టెక్నాలజీ పరంగా ఇవన్నీ వస్తూ ఉంటాయి మనకి, కానీ విజ్డమ్, ఎక్స్పీరియన్స్, లవ్, పెయిన్, హ్యూమన్ కనెక్షన్, ఫీలింగ్స్ ఇవన్నీ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. అండ్ వీటన్నిటిలో మాత్రం ఏఐని తీసుకురాకండి, ఎందుకంటే ఇవన్నీ హ్యూమన్ రిలేటెడ్ థింగ్స్ అండ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉండాలి. అండ్ హ్యూమన్ ఎప్పుడైతే, మనుషులు ఎప్పుడైతే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తూ లవ్, పెయిన్, హ్యూమన్ కనెక్షన్ ఇవన్నీ మన లైఫ్ లో డే టు డే లైఫ్ లో మన ఓన్ గా మనం చేయగలుగుతామో అప్పుడు మన లైఫ్ కి ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. ఏఐ ని ఎక్కడ వాడాలో అక్కడే వాడదాం. ఏఐ మన అసిస్టెంట్ లో ఉండాలి కానీ రీప్లేస్మెంట్ లాగా ఎప్పటికీ అవ్వకూడదు. సో అదనమాట, ఇవన్నీ క్రియేట్ చేసింది మనమే కాబట్టి మనం ఎమోషనల్ గా, మెంటల్ గా, క్రియేటివ్ గా ఎంత స్మార్ట్ మనం మర్చిపోకూడదు ఎప్పటికీ కూడా. అది సంగతి. అండ్ టెక్నాలజీ అయితే ఫాస్ట్ గా గ్రో అవుతుంది కానీ మన హ్యుమానిటీ మాత్రం స్లో అవ్వకూడదు. మనం ఎంత టెక్నాలజీలో అడ్వాన్స్డ్ అయినా కూడా ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ హ్యూమన్స్, సో స్టే స్మార్ట్, స్టే హ్యూమన్ అండ్ స్టే కనెక్టెడ్ టు రియల్ లైఫ్. అదనమాట సంగతి. అండ్ ఎస్, ఇంకొక క్వశ్చన్ అయితే అడుగుదాము అని అనుకుంటున్నాను. మనం సైన్ ఆఫ్ చేయడానికి ఇంకొంచెం టైం ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, పళ్ళు ఉన్నా నోరు లేనిది ఏమిటది? పళ్ళు ఉంటాయి కానీ నోరు ఉండదు, ఏమిటది? డూ లెట్ మీ నో 9726361966.

కాల్చేసి వచ్చు. అండ్ భాను గారు ఒక ఫుడ్ రిలేటెడ్ సాంగ్ ఏదన్నా ప్లే చేయండి అని అడిగారు అండ్ ఎగిరే పావురమా నుంచి ఈ సాంగ్ రిక్వెస్ట్ చేశారనమాట. సో భాను గారి కోసం అండ్ మీ అందరి కోసం కూడా ఈ సాంగ్ వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

హైడ్ మీరు వింటున్నారు రేడియో సిటీ 107.9 ఎఫ్ఎం HD3 ఖుషి ఖుషిగా వింటున్నారు మీ ఆచే సుష్మతో అండ్ ఎస్ సో మనం సైన్ అప్ చేసే టైం కూడా దగ్గరకు వచ్చేసింది అండ్ దాంట్లో భాగంగా నేను లాస్ట్ క్వశ్చన్ అడిగాను అనమాట ఇందాక ఏం అడిగానంటే పళ్ళు ఉన్నా నోరు లేనిది ఏమిటది అని అడిగాను దానికి మనకి మోక్ష కరెక్ట్ గా ఆన్సర్ చేసేసారు మోక్ష చెప్పింది చీరకి పళ్ళు ఉంటాయి కదా సో అలా అనమాట అండ్ ఇంకొక ఆన్సర్ కూడా ఉంది అదేంటో నేను చెప్తాను ఇప్పుడు అండ్ ఆల్సో మనకి వర్షిత్ కూడా కాల్ చేశారు వర్షిత్ కూడా చెప్పారు ఆన్సర్స్ అండ్ ఆల్సో ఇప్పుడు ఆ క్వశ్చన్ కి ఇంకొక ఆన్సర్ ఏంటి అంటే పళ్ళు ఉన్నా నోరు లేనిది ఏమిటది అంటే దువ్వెన సో దువ్వెనకు ఉండేదాన్ని కోమికి ఉండేదాన్ని పళ్ళు అంటారు కదా సో అలాగనమాట చీర అండ్ దువ్వెన ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్ అండ్ ఎస్ ఇప్పటి వరకు అయితే మనం ఏఐ గురించి మాట్లాడుకున్నాము అండ్ మన లైఫ్ లో పర్సనల్ లైఫ్ లో ఏఐని తీసుకురాకుండా ఉంటే బాగుంటుంది మన హ్యూమన్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ లో ఏఐని వాడద్దు ఆ ఫీలింగ్స్ ఎప్పటికీ రాగానే ఉంటేనే బాగుంటాయి అని చెప్పి నేను చెప్పాను అండ్ ధులమినో మీరేమనుకుంటున్నారో అండ్ ఇన్ కేస్ మీ అందరికీ కూడా అది కరెక్ట్ అనిపిస్తే ఇక నుంచి మీరెవరితోనా మాట్లాడాలనుకున్నా ఆర్ మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నా కూడా ఏఐ వాడకుండా ఒకసారి రాగా చెప్పి చూడండి ఎలా ఉంటుందో అండ్ ఇన్ కేస్ కుదిరితే వర్క్ లో కూడా ఇమెయిల్స్ లో అలా ఏఐ లేకుండా చూడండి అంటే ఏమవుతుందో తెలియదు అనమాట మనకు వచ్చే దాంట్లో మనం ఫ్రస్ట్రేటెడ్ గా పెట్టేస్తామేమో ఎందుకంటే ఏఐ సాఫ్ట్ గా చేస్తుంది ఆ ఇమెయిల్స్ ని బట్ వన్ డే అట్లీస్ట్ ఏఐ లేకుండా ఉంటే మన లైఫ్ ఎలా ఉంటుంది మనం బ్యాక్

ఇంతకు ముందు లాగా నాస్టాల్జియా ఫీల్ అవుతామా, లైఫ్ కొంచెం అలా వెనక్కి వెళ్ళినట్టు అలా పీస్ఫుల్ గా ఉండగలమా లేదా ఒకసారి ట్రై చేసి చూద్దాం. వన్ ఫైన్ డే ఏఐ లేకుండా మన లైఫ్ ఎలా ఉందో, మన పర్సనల్ లైఫ్ అట్లీస్ట్ ఎలా ఉందో చూసుకుందాము. అండ్ ఇన్ కేస్ మీ అందరికీ కుదిరితే మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు మనం అంత మంచిగా ఆహా ఏమి రుచి అని వినగానే ఆల్మోస్ట్ 7 అయిపోయింది కాబట్టి నాకు కూడా ఆకలిసిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వెళ్లేసి అర్జెంట్ గా ఏదో ఒకటి తినేయాలన్నమాట, అది సంగతి. అండ్ నేనైతే తినే పనిలో ఉంటాను, మరి మీరు కూడా అదే పనిలో ఉండండి. అండ్ ఆల్సో నేను మీ అందరినీ మళ్ళీ మండే 7 to 9 కలుసుకుంటాను, నా ఒరిజినల్ షో నాన్ స్టాప్ ఫన్ లో కలుసుకుంటాను. అప్పటి వరకు అందరూ స్టే స్మార్ట్, స్టే సేఫ్ అండ్ అందరూ హ్యాపీగా నవ్వుతూ ఉండండి. అండ్ అగైన్ హ్యాపీ వీకెండ్ అందరికి అండ్ గుడ్ నైట్ డాలస్. దిస్ ఇస్ ఆర్జే సుష్మా సైనింగ్ ఆఫ్. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ మే 16th ఇంకా 17th నా హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్ వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్ మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్ బనారసీస్ కంచి ఇంకా ఎన్నో ఎన్నెన్నో పండగలు పెళ్లిళ్లు ఈవెంట్ ఏదైనా యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్ హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వాలీ రాంచ్ పార్క్వే యూనిట్ 108 అర్వింగ్ ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ సెకండ్ స్కిన్ .usa on Instagram or call 972-829-5201. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatan daggara nunchi acoustic wall setup varaku. They will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNR ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649860.